0: గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్
1: బేటా.
2: Yes papa.
1: బర్ఖోర్దా.
0: Yes daddy.
1: అప్ని భాషా మే బోలో.
0: అరే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 23వ రోజు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. ముందుగా హిందీలో తరువాయి ఇంగ్లీష్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

రెయిన్బో 101.9. ఆకాశవాణి హైదరాబాద్ సమ్ రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ బేబీ లక్ష్మి. నిలయంలో సమయం 6:11 అండ్ నేను మీకోసం బోరడాన్ని ముచ్చట్లతో ఆధ్యాత్మికమైన అంశాలతో ఎన్నో ఉపయోగపడే అంశాలతో మీ ముందుకు వచ్చేసింది మీ వివి లక్ష్మి. అండ్ అందరికీ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారి కృప అందరి మీద ఉండాలి. అండ్ అందరూ ఎలా జరుపుకుంటున్నారు బతుకమ్మ పండుగ? ఆఫ్కోర్స్ చాలా బాగా జరుపుకుంటూ ఉంటారు. దసరా సెలబ్రేషన్స్ కానీ, అమ్మవారిని పూజించడం కానీ, ప్రతి చోట బతుకమ్మ పాటలతో అంగరంగ వైభవంగా పాటలు కలకల్లాడుతూ ఆడపడుచులందరూ కూడా అద్భుతంగా చక్కగా కనిపిస్తున్నారు. అండ్ ఫ్యామిలీ అందరినీ కూడా ఒక చోట చూడడం అనేది నిజంగా చూడచక్కని ఒక విందు అనుకోవాలి. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఈరోజు దేవి నవరాత్రుల్లో 5వ రోజు కాబట్టి ఈ రోజున మనం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారిని మనం కొలుచుకుంటూ ఉంటాం. అమ్మవారు సకల జగత్తుకు మూలశక్తిగా ఆది పరాశక్తి స్వరూపునిగా శ్రీ విద్యా సాంప్రదాయంలో పూజలు అందుకుంటూ ఉంటుంది. ఇక పురాణ ప్రసిద్ధి ప్రకారం ఒకనొక సమయంలో దేవతలను ధర్మాన్ని పీడిస్తున్న దుష్టశక్తులను సంహరించడానికి పరమేశ్వరి అమ్మవారు దివ్య తేజస్సు నుంచి లలితా పరమేశ్వరి అమ్మవారు అవతరించింది. ఇక బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం అమ్మవారి మహిమను ఆవిర్భావాన్ని దివ్య లీలలను విశేషంగా వివరిస్తూ ఉంటుంది. ఇక అమ్మవారు సౌందర్యానికి మాత్రమే కాకుండా జ్ఞానానికి కరుణకు శక్తికి సృష్టి స్థితి లయలకు మూలధారంగా అమ్మవారు కీర్తించబడుతూ ఉంటారు. ఇక ఆమెను లలిత అని పిలవడానికి కారణం ఏంటో తెలుసా? తన దివ్య లీలల ద్వారా జగత్తును అనుగ్రహిస్తూ భక్తుల హృదయాల్లో ఆనందాన్ని నింపే తల్లిగా ఆరాధించడం వల్ల. అంటే ఇంకా త్రిపుర సుందరి అని ఎందుకు అంటాము అంటే, మూడు లోకాలను కూడా పరమ సౌందర్య స్వరూపిణి అని భక్తి సాంప్రదాయంలో భావిస్తూ ఉంటారు. అందుకే అమ్మవారిని లలిత త్రిపుర సుందరి అమ్మవారు అని పిలుస్తూ ఉంటారట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. అమ్మవారి విషయం అనగానే ముందుగా మనకి భండాసురుని సంహారం గుర్తుకొస్తూ ఉంటుంది అన్నమాట. అమ్మవారి యొక్క విజయ గాథలు ఇవి. పురాణ కథనం ప్రకారం మన్మథుడు శివుని తపస్సుకు భంగం కలిగించే ప్రయత్నంలో ఉంటాడనమాట. అయితే అదే టైంలో శివుడి యొక్క కోపాగ్నికి భస్మం అయిపోతాడు. ఆ భస్మం నుంచి భండాసురుడు అనే అసురుడు ఉద్భవించి ఘోర తపస్సుతో శక్తులను సంపాదించి దేవతలను బాధించసాగుతూ ఉంటాడు. అయితే అప్పుడు దేవతలంతా కూడా పరాశక్తిని ప్రార్థించగా చిదగ్ని కుండం నుంచి శ్రీ లలిత మహాత్రిపుర సుందరి దేవి దివ్య తేజస్సుతో ఆవిర్భవిస్తూ ఉంటుంది ఈ భండాసురుణ్ణి సంహరించడానికి అన్నమాట. అయితే మంత్రిని దేవి, దండనాథ దేవి వివిధ శక్తి సేనలతో కలిసి అమ్మవారు భండాసురునిపై మహాయుద్ధం చేస్తుందన్నమాట. చివరికి మహాకామేశ్వరాస్త్రం సహదివ్యాస్త్రాల శక్తితో భండాసురుణ్ణి సంహరించి దేవతలకు శాంతిని, లోకాలకి ధర్మాన్ని కూడా తిరిగి ప్రసాదిస్తుంది ఆ అమ్మవారు. ఈ గాథలోని అంతరార్థం అజ్ఞానం, అహంకారం, అధర్మం ఎంత బలంగా కనిపించినా సరే దైవశక్తి, ధర్మం, జ్ఞానం ముందు అవి నిలవలేవని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అదే నిజం కూడా. మనం ఇతరులకు చెడు చేయకూడదు, ఇతరుల మంచే కోరుకోవాలి, లేదా మనం బాగుంటే చాలు అనుకున్నా సరే ఇతరులకు ఎటువంటి హాని కలగకుండా మనం జీవించగలుగుతున్నాము అంటే అంతకు మించిన అర్థమేముంటుంది చెప్పండి. ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారిని ఆరాధించడం వల్ల మనసుకు ప్రశాంతత, కుటుంబంలో సుఖశాంతులు, జ్ఞానవృద్ధి, ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతాయని భక్తులందరూ విశ్వసిస్తూ ఉంటారు. అయితే అమ్మవారి యొక్క ఫేమస్ టెంపుల్ ఏంటి అంటే, త్రిపుర రాష్ట్రంలోని ఉదయపూర్ పట్టణానికి సమీపంలో ఉన్న శ్రీ త్రిపుర సుందరి దేవాలయం అనేది అమ్మవారి యొక్క ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. దీనిని మాతాబారి ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారట. ఈ ఆలయంలో అమ్మవారు త్రిపుర సుందరి లేదా షోడశి స్వరూపంలో పూజలు అందుకుంటూ ఉంటారు. ఇంకా శాక్త సాంప్రదాయంలో ఈ క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఇది 51 శక్తి పీఠాలలో ఒకటిగా సాంప్రదాయ విశ్వాసాల్లో గుర్తించబడింది కూడా. నవరాత్రుల సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అమ్మవారికి పూజలు, నైవేద్యాలు సమర్పించి కుటుంబ సౌభాగ్యం, శాంతి, సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థిస్తూ ఉంటారు వారి వారి కోరికలకు అనుకూలంగా. ఇక ఈ క్షేత్రం ఈ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి యొక్క దివ్య శక్తిని స్మరించుకొని భక్తులకు విశేషమైన ఆధ్యాత్మిక యొక్క ప్రేరణను కలిగిస్తూ ఉంటుంది. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశం.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా చేయగలం, ఎంతైనా సంపాదించగలం, సంపాదించిన దాన్ని ఆరోగ్యంగా జీవిస్తూ ప్రశాంతంగా బ్రతకడం కదా. ఎంత సంపాదించినా చివరికి మిగిలేది ఏంటి అంటే అందరికీ తెలిసింది, కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అది ఎంతవరకు నిజమనేది అనుభవించిన వాడికి బాగా తెలుస్తుంది, అనారోగ్యం పాలైన వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది కదా. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా ఖచ్చితంగా పోషక విలువలు కలిగిన ఆహారం మాత్రమే తీసుకోవాలి. జంక్ ఫుడ్ తినాలి అని లేదా టైంకి ఇది వెంటనే అయిపోతుంది మనం వెంటనే తినేద్దాము అన్న ఉద్దేశంతో ఎప్పుడూ కూడా పాకులాడుతూ రోజులో మనం తీసుకునే మొదటి ఆహారం ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అల్పాహారం. అందుకే అల్పాహారాన్ని రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగంగా పరిగణించాలి. అది బ్రేక్ఫాస్ట్, ఉదయం నిద్రలేచిన వెంటనే ఆరోగ్యకరంగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అనేది ఉంటుంది, మనసు కాస్త చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది, నచ్చింది తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఆ నచ్చింది జంక్ ఫుడ్ కాకపోతే ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇక చదువుకునే విద్యార్థులకైతే ఏకాగ్రత పెరగడానికైనా, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు పనులు సమర్థవంతంగా చేయడానికైనా చక్కగా శక్తిని అందిస్తూ రోజంతా కాస్త తాజాగా ఉంచడానికి ఉపయోగపడుతుంది మనం చక్కటి సరైన బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మాత్రమే. అందులో మనకి చాలా రకాలు ఉన్నాయన్నమాట, ఇడ్లీ, ఉప్మా, దోశ, ఓట్స్, పాలు, గుడ్లు, పండ్లు లేదా మొలకెత్తిన విత్తనాలు కూడా చాలామంది ఆహార పదార్థాల్లో అల్పాహారాలు అంటే బ్రేక్ఫాస్ట్లో చేర్చుకుంటూ ఉంటారు. అయితే శరీరానికి అవసరమైన పోషకాలు లభించడానికి ఇవి మెయిన్ థింగ్ అన్నమాట. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇక చాలామంది సమయం లేదనే కారణంతో ఉదయం తీసుకునే ఆ బ్రేక్ఫాస్ట్ అనేది అసలు మానేస్తారనమాట, స్కిప్ చేసి డైరెక్ట్గా మధ్యాహ్నం తినేద్దాంలే, ఈ టైంకి ఇప్పుడు మనం చేసుకోలేంలే అన్న ఆలోచనతో ఉంటూ ఉంటారు. ఈవెన్ మొలకెత్తిన విత్తనాలు తినడం అనేది కూడా చాలా మంచి అలవాటు. మీకు అంత సమయం లేదు అంటే ముందు రోజే నానబెట్టుకొని కాస్త ఫ్రెష్గా వాటిని తీసి గాలి ఆడకుండా కొంచెం లైట్ తగిలి లైట్గా ఎండ్ వచ్చే టైం ఆ ప్లేస్లో మీరు ఏర్పరచుకున్నారు అంటే చక్కగా మీకు మొలకెత్తిన విత్తనాలు ఇంట్లోనే వస్తాయి. సో వాటికి బయటకు వెళ్ళిన అవసరం లేదు, ఇంట్లో ఉన్న వాటిని చక్కగా తినేయచ్చు. వీటిలో శరీరానికి అవసరమైన పోషకాలు అత్యధికంగా ఉంటాయి, ముఖ్యంగా పండ్లు.

కూరగాయలు, తృణధాన్యాలు, ఈ మొలకెత్తిన విత్తనాలు. సో ఎప్పుడూ కూడా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి మనం ఏదో సాధిద్దాం, సంపాదిద్దాం, ఇంకా ఈ రోజంతా మందే పనులన్నీ తొందరగా అయిపోవాలి, చకచకా అయిపోవాలి అని అనుకునే వాళ్ళకి అస్సలు తొందరలో అనారోగ్యం పాలే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మహిళలు, ఇంట్లో ఉండే వాళ్ళు డైలీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతే మీ పనిని ప్రారంభించండి, లేదా మీ మీ కంటిన్యూటీలో, మీ డైలీ లైఫ్లో, మీ జీవన శైలిలో ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయకుండా ఉండే సమయం మాత్రం అసలు ఉండదు. ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ మీ పనిని కంప్లీట్ చేస్తూ ఉండండి, కానీ స్కిప్ మాత్రం అసలు చేయకండి. ఏదో ఒకటి తినడానికి ప్రయత్నించండి, ఏదో ఒకటి అంది కదా లక్ష్మి అని ఏదో ఏది పడుతుంది అస్సలు తినకండి. ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఫుడ్ని తీసుకోవడానికి ఎక్కువ సమయం ప్రయత్నించండి అంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, ముఖ్యంగా కాపాడుకోవడానికి, ప్రకృతి మనకి ఎన్నో రకాల పోషకాలు అందిస్తూ ఉంటుంది. ఎన్నో రకాల పండ్లని, ఎన్నో రకాల కూరగాయలని, దానికి సంబంధించి అందులో వచ్చే సీడ్స్ కూడా ఏ ఒక్కటి ప్రకృతి నుంచి వచ్చింది మనకి సాధారణంగా హానికరం కాదు. బట్ ఏది మనకి చాలా ముఖ్యం, ఏది మన శరీరానికి ఉపయోగపడుతుంది, ఏది మన శరీరంలో కొరత ఉంది అనేది కూడా కనుక్కొని వాటిని సేకరించడం అనేది ఇంకా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా గుమ్మడి గింజలు మన శరీరానికి మంచి పోషకాహారాన్ని అందిస్తూ ఉంటుంది అన్నమాట. గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషక పదార్థాలు కలిగిన ఒక ఆహారం అని చెప్పుకోవాలి. వీటిని ఉదయం అల్పాహారంతో పాటుగా లేదా చిరుతిండిగా కూడా తీసుకోవచ్చు అన్నమాట. గుమ్మడి గింజలను ఓపెన్ చేసుకునే డైరెక్ట్గా మంచిగా తినవచ్చు. వీటిలో ప్రోటీన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది, ఆరోగ్యకరమైన క్రొవ్వులు కూడా, ముఖ్యంగా పోషకాలు అత్యధిక

ఏకంగా ఉంటాయన్నమాట సాధారణ టైంలో. లేదా నాకు కొంచెం బ్రేక్ దొరికింది, లేదా నేను వర్క్ చేస్తూ ఏదో ఒకటి నాకు తినడం అలవాటు అని చాలామంది జంక్ ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, చిరుతిండ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో ఇలా ఆయిల్లో ఫ్రై చేసినవి, డీప్ ఫ్రై చేసి చాలా టైం ఎక్కువ ఆయిల్ని వాడి ఆ ఫుడ్ కంటే కూడా ఈ గింజల్ని సేకరించడం అనేది చాలా మంచిది. అండ్ అలాగే గుమ్మడి గింజలను ఉదయం తినడం వల్ల శరీరానికి ప్రోటీన్ అండ్ ఖనిజాలు లభిస్తాయి. ఇవి కండరాల పనితీరుకు, ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక వ్యవస్థ సాధారణంగా పనిచేయడానికి కూడా చాలా చక్కగా సహాయపడుతూ ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్ కానీ జీర్ణక్రియకు తోడ్పడుతూ ఉంటుంది. అలాగే వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు అనేవి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎప్పుడు ఎవరికి ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది అనేది కూడా అస్సలు చెప్పలేకపోతున్నాం, కాబట్టి కాస్త జాగ్రత్త ముందుగానే ఏం జరుగుతుంది అనేది ఆలోచించకుండా ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటూ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది కదా ఏమంటారు. అలాగే గుమ్మడి గింజలను ఉదయం పచ్చిగా కానీ లేదా తేలికగా వేయించి కూడా తినొచ్చు అనమాట. నేను డైరెక్ట్గా పచ్చిగా తినలేకపోతున్నాను అనేది అనిపించింది అంటే కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకున్నారు అంటే ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఓట్స్గా కావచ్చు, పెరుగు లేదా ఇతర అల్పాహార పదార్థాలతో కూడా కలిపి తీసుకోవచ్చు. రోజుకి కొంచెం సుమారు ఒక చిన్న గుప్పెడు అంట అనుకోండి, అంటే సుమారుగా ఒక 20 నుంచి 30 గ్రాములు తీసుకున్నారు అంటే చాలామందికి సరిపోతూ ఉంటుంది. లైక్ మీకు ఎంత తినాలనిపిస్తే అంత, బట్ ఎక్కువగా తినడం కూడా హానికరం అనేది ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, అత్తి పనికిరాదు ఎప్పుడైనా సరే. అండ్ మొత్తానికి కూడా గుమ్మడి గింజలు చిన్నవిగా ఉన్నప్పటికీ కూడా అనేక పోషకాలను అందిస్తాయి, కొంచెం కొద్దిగా అంటూ ఉంటారు కదా. ఇది గింజ కొంచెం పోషకాలు అత్యధికం అనమాట. వీటిని సమతుల్యమైన ఆహారంలో భాగంగా చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలికి, ఆరోగ్యకరమైన జీవన విధానానికి కూడా మనం ఆ తోవలో ఉండొచ్చు. కాబట్టి కాస్త యాడ్ టు యువర్ లైఫ్ ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా

ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. మనం ఏదైనా చేయాలి అనుకున్నా సరే, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా సరే, ఖచ్చితంగా ఇంట్లో ఎవరికైనా చెప్పాలి లేదా ఫ్రెండ్స్కి కానీ, ఇలా ఒంటరిగా ప్రయాణం చేయాలి అని కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒంటరిగా ప్రయాణం చేసేకి ముందు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ చోటుకి వెళ్తున్నాం అనేది ఖచ్చితంగా ఒకరికి చెప్పాలంట. ఖచ్చితంగా ఒకరికి చెప్పాలి కూడా. ఇది మనం ఎవరికి చెప్పాలి, మన గురించి ఎవరికి ఆలోచనలు ఉంటాయి, మనల్ని ఎవరు పట్టించుకుంటారులే, ఎవరితో మనకి సంబంధం ఏముంది అని అస్సలు అనుకోకండి. ఖచ్చితంగా జీవితంలో ఒక బాండ్ అనేది ఉండాలి. మనకు అన్నీ చెప్పుకోవడానికి కానీ, అన్నీ షేర్ చేసుకోవడానికి, అన్నీ మాట్లాడడానికి, అన్నీ ముచ్చటించడానికి ఫ్రీగా షేర్ చేసుకోవాలి. ఒకవేళ షేర్ చేసుకున్నా ఏం కాదు అనిపించాలా, ఒక పర్సన్ మన లైఫ్లో ఉన్నారు అంటే అంతకు మించిన అదృష్టం ఇంకెవరికీ ఉండదట బ్రో. నిజం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
2: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
3: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
1: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం నిలయంలో సమయం 8 గంటలు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026ను ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని రాష్ట్రపతి పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి న్యూఢిల్లీలో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. భారత్ కెనడా ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వేగంగా మారుతున్న యుద్ద స్వభావం నేపథ్యంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ది, ఉన్నతీకరణను వేగవంతం చేసేందుకు రక్షణ రంగానికి చెందిన అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ గాంధీభవన్లో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. మంత్రి సీతక్క, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఈ వేడుకల్లో పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హీరా గ్రూప్కు చెందిన 15 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ విక్రయించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని బాధితులకు చెల్లించేందుకు ఎస్ఎఫ్ఐఓకు బదిలీ చేయనున్నారు. మిగతా ఆస్తుల విక్రయంపై కూడా ఈడీ దృష్టి సారించింది. నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 53.78 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం 3 ఏళ్లలో వివిధ పథకాల ద్వారా ప్రజల ఖాతాల్లో 1,64,431 కోట్ల రూపాయలు జమ చేసిందని వెల్లడించారు. సింగరేణిలో వాటాలు కుదరకనే నైనీ టెండర్లు రద్దు చేసి కుంభకోణాలను బయట పెట్టుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. సైట్ విజిట్ పేరిట 10,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆధారాలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గవర్నర్కు లేఖ రాసి విచారణ కోరినట్లు తెలిపారు. 22A నిషేధిత భూముల జాబితాపై ఈ మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ నేత ఎల్ఐటి మహేశ్వరరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ నిషేధిత భూములకు సంబంధించిన కీలక వివరాలను ఆయన ఇందులో వెల్లడించనున్నారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 9 గంటలకు వింటారు.

చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347761.

0: FM Rainbow 101.9
1: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులు ఉపయోగాలు వినియోగం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? వాటి నాణ్యత, లభ్యత, ప్రత్యేకతలు తదితర అంశాలపై వివరించడానికి ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో పాల్గొని మీతో ముచ్చటించి మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852 23240853 29550923కి కాల్ చేసి మీ యొక్క సందేశాలను సందేహాలను తీర్చుకోగలరు. ఈ గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులపై ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది ఆకాశవాణి.
2: చిన్నారికి తన భావాలను
1: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్.

0: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులు ఉపయోగాలు వినియోగం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? వాటి నాణ్యత, లభ్యత, ప్రత్యేకతలు తదితర అంశాలపై వివరించడానికి ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో పాల్గొని మీతో ముచ్చటించి మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. ప్రత్యేక ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923 నంబర్లకు ఫోన్ చేయగలరు. గుర్తుంచుకోండి, ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం. గమనిక విన్నారు.
1: क्या आपको किसी सरकारी विभाग से जुड़ी कोई शिकायत दर्ज करनी है?
2: तो आपकी सहायता करेगी भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग के सीपी ग्राम्स पोर्टल पर समाधान दीदी.
1: समाधान दीदी 22 भारतीय भाषाओं में आपकी बात सुनती और समझती है. आपको बस अपनी शिकायत को बोलना है. समाधान दीदी की AI तकनीक आपकी शिकायत को सीधे सही मंत्रालय तक पहुँचाती है.
2: आज ही www.pgportal.gov.in पर जाएं और अपनी शिकायत दर्ज करें.
1: सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి. ఇప్పుడున్న టైంలో అమ్మాయిలకున్న పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే ఫోన్ నుంచి బయటపడడం అనమాట. డిజిటల్ డిటాక్స్ కావచ్చు, ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా వచ్చింది ఈ మాక్ మోడ్ ఛాలెంజ్ అనమాట. అంటే కొద్ది సమయం వరకు మనం ఫోన్ని పక్కన పెట్టడం అసలు సాధ్యమేనంటారా? అంటే వారం రోజుల పాటు వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ మనం ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ని వాడుతున్నా సరే దాన్ని కాస్త పక్కన పెట్టేసి ప్రశాంతంగా మన పని మనం చేసుకోవడం, ఆరోగ్యంగా తినడం, ఆరోగ్యంగా ఉండడం, వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అంటే ఇదంతా సాధ్యమయ్యే పనేనా అని అంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. మనం అనుకుంటే మన ఆరోగ్యం బాగుండాలి, మన ఆలోచనలు బాగుండాలి, కాస్త ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే అన్నీ సాధ్యమవుతాయి. ఇప్పుడంటే డిజిటల్ ఈ కాలం మారిపోయి కాబట్టి ఫోన్లు అంటున్నాం, ల్యాప్టాప్స్ అంటున్నాం, మనకి తగ్గట్టుగా మనకి అనుగుణంగా మనకి కావాల్సినట్టుగా మార్చుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? అందరూ బ్రతకలేదా? అందరూ ఉండలేదా? అందరూ చేయలేదా? మనం కూడా ఉంటాం. అంటే ఖచ్చితంగా ఈ సమయం వరకు స్టేటస్లు పెట్టకూడదు, లేదా ఫోన్ చూడకూడదు, లేదా ఈ సమయం వరకు నేను అసలు ఫోన్ టచ్ చేయకూడదు, ఎవరికి మెసేజ్ చేయకూడదు, లేదా ఎవరి ఎవరి నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే దానికి స్పందించకూడదు అని అనుకున్నా సరే ఏదో ఒకటి జంక్ ఫుడ్ తినకూడదు, దానికి దూరంగా ఉండాలి. సినిమాలు కానీ, వెబ్ సిరీస్లు కానీ, వీడియో గేమ్లు కానీ, వీటన్నింటికి కూడా చెక్ పెట్టేయాలి అని అనుకోవాలి. ఉద్యోగం అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఫోన్ వినియోగం అనేది తగ్గించాలన్నమాట. సుమారుగా ఒక రోజుకి 45 నిమిషాల నుంచి 60 నిమిషాలు వ్యాయామానికి కేటాయించండి. ఇవన్నీ 7 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే మన మానసిక ఆరోగ్యం అనేది మెరుగవుతుందట. నిపుణులు అంటున్న మాట అండి, నేను చెప్తుంది కాదు. లక్ష్మి ఏంటి ఫోన్ని దూరంగా పెట్టాలి అంటుంది, పెట్టే సాధ్యమవుతుందా అని అనుకోకండి. ఏకాగ్రత పెరుగుతుంది, మీతో మీరు గడిపే సమయం ఎక్కువైపోతుంది, మీకు మీరేంటి అనేది బాగా తెలుస్తూ ఉంటుంది, ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది, ఎవరు మీవారు ఎవరు మనవారు అనేది కూడా ప్రత్యేకంగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇదంతా తెలియాలి అంటే కొంతవరకు సమయం మనం కేటాయించాల్సిన పరిస్థితి అనేది వస్తూ ఉంటుంది. అండ్ ప్రతికూల సమాచారానికి కూడా దూరంగా ఉంటారు. దీనివల్ల ఒత్తిడి ఉండదు, ఉండదు, మెదడుకు కాస్త ప్రశాంతత అనేది ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. సో వారం రోజులు కుదరకపోతే 2 రోజులు, లేదా 1 రోజు, లేదు నేను ఫోన్లోనే నా పని కంటిన్యూ చేసుకుంటాను, ల్యాప్టాప్లో నా వర్క్ చేయకుండా నేను ఉండలేను, పాటలు వినకుండా ఉండలేను అని అస్సలు అనుకోకుండా కొద్ది సమయం నుంచి కాస్త పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తున్నాము అంటే ప్రశాంతత కూడా కాస్త మెరుగుపడుతుంది కదా అని ఉంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి అన్రక్వి బల్ల ఆలపించిన వారు సావేదాలి. ఉపన చిత్రం నుంచి నీ కన్ను నీలి సముద్రం అంటూ చక్కటి పాట విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
2: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్డ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
0: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులు, ఉపయోగాలు, వినియోగం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? వాటి నాణ్యత, లభ్యత, ప్రత్యేకతలు తదితర అంశాలపై వివరించడానికి ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రత్యేక ఫోన్-ఇన్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో పాల్గొని మీతో ముచ్చటించి మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, IAS ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. ప్రత్యేక ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయగలరు. గుర్తుంచుకోండి, ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులు ప్రత్యేక ఫోన్-ఇన్ ప్రోగ్రాం గమనికి విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే
1: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
0: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
1: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
1: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
0: జష్నె హైదరాబాద్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో ఎల్నినో కరువు పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. విద్యుత్, తాగునీరు, పశుగ్రాస సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మండలాల్లో పరిస్థితుల పర్యవేక్షణకు అధికారులను నియమించి సీఎస్కు సమాచారం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ చెల్లింపు కోసం ప్రభుత్వం 2,09,00,000 రూపాయలకు పైగా నిధులను కేటాయించిందని తెలిపింది. అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి 78 రోజులకు గాను మొత్తం 17,951 రూపాయలు చెల్లించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నేటి నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులు సమీక్ష చేపట్టనున్నారు. ఓటర్ల నమోదు ప్రచారంపై ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జీలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదు సవరణల కోసం ఎన్నికల సంఘం నేడు, రేపు అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తోంది. బీఎల్ఓలు అందుబాటులో ఉండే కేంద్రాల్లో ఫారం 6 సమర్పించి కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. మద్రాస్ హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ తడకమల్ల వినోద్ కుమార్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి కోర్టు హాలులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి శ్యామ్ కోషి ఆయన చేత ప్రమాణం చేయించారు. ఢిల్లీలో జరిగిన జాతీయ ఇన్స్పైర్ సైన్స్ పోటీల్లో తెలంగాణ విద్యార్థులు ప్రతిభ చాటి 5 పురస్కారాలతో 3 స్థానంలో నిలిచారు. విజేతలకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బహుమతులు అందించగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు అధికారులు అభినందనలు తెలిపారు. రాష్టంలో ప్రఖ్యాతిగాంచిన ఊరుగల్లు శ్రీ భద్రకాళీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 4 రోజు నిన్న అమ్మవారు శ్రీమహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 3 రోజుల పాటు యుఏఈలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించేందుకు జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్తో సహా 15 జిల్లాలకు గాను యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 10 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్చి మీ లక్ష్మి. నిలయంలో సమయం 9:04 అయింది. అంటే ప్రజెంట్ మనం ఉన్నాం గెస్ట్ షోలో. ఈరోజు మన గెస్ట్ షోలో మనతో పాటుగా తెలంగాణ మట్టి పరిమళాల్ని తన గొంతులో పలికిస్తూ, తెలంగాణ ప్రజల జీవన శైలిని తన పాటల్లో ఆవిష్కరిస్తూ, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన పండుగలు, పల్లె యొక్క జీవన వైభవాన్ని తన గానంతో దేశ విదేశాలకు పరిచయం చేస్తున్న ప్రముఖ జానపద గాయకుడు శ్రీ భస్మోజు విద్యానందాచారి గారు మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం.
0: ఎలా ఉన్నారు సార్?
1: చాలా బాగున్నాను
0: సార్. అంటే బతుకమ్మ కానీ, దసరా కానీ, మన పల్లెకి సంబంధించి, మన సంస్కృతికి సంబంధించి ఏదైనా తెలియజేయాలి అంటే ఖచ్చితంగా పాట రూపంలో మనం ఏదైనా పరిచయం చేయాలంటే ముఖ్యంగా పాటే సార్. అలాంటి పాటని ఎంచుకొని ఎంతో మందికి మన తెలంగాణ జీవన శైలిని, మన సంస్కృతిని తెలియజేస్తూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్
1: చాలా బాగుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ వచ్చి ఇప్పటికీ మనం 6వ రోజుకు చేరుకున్నాం.
0: అవును,
1: అంటే అప్పుడే అయిపోయింది అన్నట్టుగా మనకు అగుపడతా ఉంది.
0: అవును.
1: ఈ పల్లెల్లో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఈ 9 రోజుల పాటు ఆడపిల్లలు, ముఖ్యంగా మహిళల పండుగగా ఇది బాగా కీర్తి చెందినటువంటి పండుగ కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ బతుకమ్మ పండుగ ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని సంవత్సరం పాటు ఎదురు చూస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా
0: అవును.
1: మంచి మంచి కలర్ఫుల్ డ్రెస్సులు తెచ్చుకుంటారు. అట్లాగే అంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత వచ్చే పండుగ కాబట్టి ఆ పల్లెలో ముఖ్యంగా పచ్చని పైరులు, మంచి మంచి పువ్వులు రకరకాలుగా మనం కనువిందు చేసేటువంటి ఈ ప్రకృతి పండుగ ఇది.
0: అవును, మన పండుగ, మన పూల పండుగ, మన తెలంగాణ పండుగ అని గర్వంగా చెప్పుకునే పండుగ సార్. సుమారుగా మీరు 30 సంవత్సరాలుగా తెలంగాణ జానపద కళారంగంలో గాయకుడిగా వర్క్ చేస్తున్నారు, గీత రచయితగా విశిష్ట సేవలు అందిస్తూ ఉన్నారు, అండ్ మన ఆల్ ఇండియా రేడియోలో గ్రేట్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందారు. అండ్ తెలంగాణ జానపదానికి సంబంధించి కానీ భక్తి, ఆధ్యాత్మిక, సామాజిక చైతన్య గీతాలకు సంబంధించి మీ భారిని ఆలపిస్తూ సుమారుగా 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా సాంస్కృతిక ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. సో మా శ్రోతలందరికీ మీ గానంతో ఒక పాటని అందిస్తే మురిసిపోతాం సార్ విని.
1: ఇప్పుడు మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా ముఖ్యంగా సాయంత్రం పూట మహిళలందరూ ఒక చోట చేరి ప్రతి గ్రామంలో ఒక ప్రాంతం ఎంపిక చేసుకుంటారు. వాళ్ళ ఇంటి ముందర ఒక 10-15 మంది జమ అయితే చాలుగా పండుగ పాటలు స్టార్ట్ అంతే. ఊర్లలో ఒకరు పాట పాడితే మిగతా వాళ్ళందరూ కూడా వంతలు పాడతారు. వాటిని ఇక్కడ మనం కోరస్ అంటాం కదా. అసలు ఈ పాట పుట్టుక అనేటువంటిది ముఖ్యంగా పల్లె నుంచి వచ్చినటువంటి పాటలే. జానపద గీతాలు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఎవరో రాసిన పాటలే అని అనుకుంటారు. కానీ ఈ జానపద గీతాలు అనబడాలంటే అది ఎవరో రాసింది కాదు. పూర్వకాలం నుండి ఒకరి నుంచి ఒకరికి అది జాలువారుతూ ఉంటుంది పాట. ఒక తరం నుంచి మరొక తరానికి, ఆ తరం నుంచి మరొక తరానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పండుగ సీజన్లో మనం ఎక్కువగా వినపడే పాటలు కొన్ని, ఎన్నో వందలాది పాటలు బతుకమ్మ పాటలు వచ్చినా కూడా కొన్ని పాటలు బ్రాండెడ్గా ప్రతి సంవత్సరం మనం వింటూనే ఉంటాం. ఎక్కడ వెళ్ళినా కూడా మనం ఆడియో సాంగ్స్ రూపంలో కావచ్చు, లేదా ఈ మహిళలందరూ పాడుకుంటుంటే వాళ్ళందరూ వంతలు పాడేటువంటి పాటలు కావచ్చు, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి గీతాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, రాగి బిందే తీసుకరమని నీళ్ళకు పోతే, రాగి బిందే తీసుకరమని నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, వెండి బిందే తీసుక వెరది నీళ్ళకు పోతే. ఇట్లా పాడుతూ ఉంటే, వాళ్ళ కోరస్ ఇస్తూ ఉంటే ఇట్లాంటి పాటలు వినసొంపుగా ఉంటాయన్నమాట. ఇవి సోలో సాంగ్స్ కావు, ఒక్కరే పాడేటువంటి పాటలు కావు. వాస్తవానికి
0: వింటున్న మన శ్రోతలందరూ కూడా మీరు పాడుతున్నప్పుడు కోరస్గా వంత పాడుతూ వాళ్ళు వాళ్ళు పాడుకుంటూ కూడా ఉంటూ ఉంటారు. ఎందుకంటే సాయంత్రం వేళలో బతుకమ్మలు అనేవి కంటిన్యూ చేస్తూ ఉన్నారు కాబట్టి. ఇది ముఖ్యమైన పాట సార్, ఈ చిత్తూ చిత్తుల గుమ్మ అనే పాట ప్రతి బతుకమ్మ సెలబ్రేషన్లో వినిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది, కనువిందు చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంకొక పాట ఇదేనా సార్?
1: అయితే ఇది కేవలం మన ఈ తెలంగాణలోనే కాకుండా అసలు ఇది ఈ తెలంగాణ రాష్ట్ర పండుగగా ఈ

0: ఈ పండుగకి మంచి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాగే మనం బోనాల పండుగ, బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్ర పండుగలు ఏవి అని చెప్పినప్పుడు బతుకమ్మ పండుగ మనం గొప్పగా చెప్పుకుంటాం.
1: అవును.
0: ఈ బోనాల పండుగలు ఇందులో ముఖ్యంగా ఇప్పుడు ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాలకు కూడా పాకింది.
1: అవును.
0: ఎందుకంటే నేను మొన్న ఈ మధ్య కాలంలో అమెరికా కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ బతుకమ్మ పండుగ నన్ను ఆహ్వానించారు. 2023, 2024, 2025 ప్రాంతాల్లో కూడా మనం వెళ్ళడం జరిగింది. ఎక్కడ పోయినా కూడా ఈ పండుగ కేవలం మన రాష్ట్రంలోనే జరుపుకుంటున్నారు అనుకున్నాం, కానీ ఈ తెలంగాణ బిడ్డలు ఎక్కడ ఉన్నా కూడా ఈ బతుకమ్మ సీజన్లో పాటలు పాడుకుంటున్నారు. వాళ్ళు గొప్పగా నిర్వహిస్తున్నారు. ఇదెంత ఆనందం అనిపిస్తుంది అంటే, ఎక్కడ రామ రామ రామ బుయ్యాలో రామని శ్రీరామ బుయ్యాల, రామ రామ రామ బుయ్యాలో రామని శ్రీరామ బుయ్యాల, రామ రామనంది బుయ్యాలో రాగమెత్త రాదు బుయ్యాల, రామ రామనంది బుయ్యాలో రాగమెత్త రాదు బుయ్యాల, నితి మీద సూర్యుడ బుయ్యాలో నీలవన్నె కడ బుయ్యాల, నితి మీద సూర్యుడ బుయ్యాలో నీలవన్నె కడ బుయ్యాల, పాపట్ల చంద్రుడ బుయ్యాలో బాలకుమారుడ బుయ్యాల, పాపట్ల చంద్రుడ బుయ్యాలో బాలకుమారుడ బుయ్యాల, పెదలకు వచ్చింది బుయ్యాలో పెత్తరామాస బుయ్యాల, పెదలకు వచ్చింది బుయ్యాలో పెత్తరామాస బుయ్యాల, బాలలకు వచ్చింది బుయ్యాలో బతుకమ్మ పండుగ బుయ్యాల, బాలలకు వచ్చింది బుయ్యాలో బతుకమ్మ పండుగ బుయ్యాల, తెల్ల తెల్లై గుళ్ళు బుయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు బుయ్యాల.

0: తెల్లయ్యంలాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాల,
1: తెల్లయ్యంలాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాల,
0: నల్ల నల్లయ్య గుళ్ళు ఉయ్యాలో నల్లయ్య మగుళ్ళు ఉయ్యాల,
1: నల్ల నల్లయ్య గుళ్ళు ఉయ్యాలో నల్లయ్య మగుళ్ళు ఉయ్యాల,
0: రామ రామ రామ ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాల,
1: రామ రామ రామ ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాల,
0: రామ రామ రామ ఉయ్యాలో
1: రామని శ్రీరామ ఉయ్యాల.
0: చూడు ఇవే పాటలు ఇవే పాటలు ఇవే పాటలు.
2: అవును సార్, అసలు
0: మారు మోగిపోతున్నా వెళ్ళినా కూడా.
2: ఇంత చక్కగా పాడుతున్నారు మీలాంటి వాళ్ళ వల్ల తెలంగాణ సంస్కృతి కానీ జానపద గీతాలకు ఉన్న విలువ కానీ వాటి యొక్క ప్రాముఖ్యత అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం నిజంగా చాలా చక్కగా అందరిలోకి తీసుకెళ్తూ ఉన్నారు. ఇలా ఇంకా మీతో బోరెడని ముచ్చట్లు మీ ప్రయాణం గురించి కానీ ఆ బతుకమ్మ సంబరాల గురించి కానీ ప్రతి ఒక్కటి తెలుసుకుందాం సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులు ఉపయోగాలు వినియోగం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? వాటి నాణ్యత, లభ్యత, ప్రత్యేకతలు తదితర అంశాలపై వివరించడానికి ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రత్యేక ఫోన్ అండ్ ప్రోగ్రాం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో పాల్గొని మీతో ముచ్చటించి మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. ప్రత్యేక ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324 0852, 2324 0853 మరియు 2955 0923 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయగలరు. గుర్తుంచుకోండి, ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు. మీరిప్పటి వరకు విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులపై ప్రత్యేక ఫోన్ అండ్ ప్రోగ్రాం గమనిక విన్నారు.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జీబీ లక్ష్మి. సో ఈరోజు మన గెస్ట్ చాట్లో బస్మోచు విద్యానందాచారి గారు ఉన్నారు. ఆయన ద్వారా తెలంగాణ సంస్కృతిని, అలాగే తెలంగాణ యొక్క జానపద పాటలను అండ్ బతుకమ్మకు సంబంధించి దసరా సంబరాల గురించి చాలామంది ఎంత మనం ఎంజాయ్ చేస్తున్నా సరే వాటి యొక్క వివరణ కానీ, ఎందుకు వచ్చింది, ఎందుకు మనం ఈ సంబరాలు చేసుకుంటున్నాం అనేది చాలా వరకు ఇలాంటి వారి మూలంగా

0: మనం అందరికీ తెలుసుకుంటున్నాం, తెలియజేస్తున్నారు కూడా. సార్, అసలు ఈ బతుకమ్మ పండుగ అనేది ఎందుకు వచ్చింది? అండ్ అలాగే మనం 9 రోజుల వరకు ఎందుకు జరుపుకుంటున్నాం సార్? అసలు
1: అంటే ఈ బతుకమ్మ చరిత్రను మనం గమనిస్తే ఇందులో అనేక కథలు సమాజంలో మనం వింటూ ఉన్నాం.
0: అవును
1: ఈ ఒకరొకరు ఒక విధంగా మనం దీని గురించి మనం విన్నాం ఇప్పటి వరకు.
0: అవును
1: అందులో ఒక కథ ఏం చెప్తుందంటే, ఈ పూర్వకాలంలో ధర్మాంగదుడు అనేటువంటి ఒక చోళరాజు ఉండేవాడట. ఆయన ఎన్నో ఏండ్ల వ్రత ఫలితంగా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. వాస్తవానికి పుట్టక పుట్టక పుట్టక ఒకనొక సందర్భంలో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పుట్టినటువంటి వాళ్ళు పుట్టినట్టుగానే చనిపోతూ ఉన్నారు. రకరకాల జబ్బులు చోకిగా సోకి కావచ్చు, లేకుంటే అనేక ధర్మాంగదుడు అనేటువంటి ఒక చోళరాజు. ఇట్లా అవుతున్న క్రమంలో ఒక సందర్భంలో లక్ష్మి కటాక్షంగా భావించినట్టు కుమార్తె మృత్యువును జయించాలి అన్నట్టుగా వాళ్ళు నువ్వు బతుకమ్మ అనేటువంటి ఒక పేరు పెట్టి ఆ పాపని దేవత రూపంలో కొలవడం ప్రారంభించినారు. అప్పటి నుండి ఆ పాప నిండు 100 ఏళ్ళు బతకాలి అని రాజ్యమంతా కూడా ఆశీర్వదించడం జరిగింది. ఆ సందర్భంగా ఆ పాప బతకడం జరిగింది. అప్పటిదాకా అంటే బతుకు అమ్మ అని ఆశీర్వదించడం వల్ల అది బతుకమ్మగా మారిపోయింది. దాని ఇంకా ఇంకా ఎన్నో రకాల కథలు ఉన్నాయి. ఎక్కువగా అతను ఇది అనుకుంటారు, ధర్మాంగదుడు పాటల్లో కూడా ధర్మాంగదుడనే చోళరాజు ఉండేవాళ్ళు, అలాంటి పాటల్లో కూడా ఈ పదం మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు. అట్లాగే ఇందాక మీరు అడిగినట్టుగా ఈ 9 రోజుల పాటు జరుపుకుంటారు బతుకమ్మ పండుగ. ఒక్కొక్క రోజు ఒక రకమైనటువంటి నైవేద్యం,
0: అవును,
1: అంటే వివిధ రకాల ఈ నైవేద్యాల్లో కూడా ఒక ఆయుర్వేదం సంబంధించినటువంటి అంశం కూడా నాకు ఎందుకో అగపడుతూ ఉంటుంది అన్నమాట. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇందులో జోడించేటట్టుగా. అట్లాగే ఈ పువ్వులు కూడా రకరకాల పువ్వులతో పూజిస్తాం కదా, అవన్నీ తీసుకెళ్లి కూడా చివరి రోజు సద్దుల బతుకమ్మ రోజు మనం చెరువులో వేస్తాము. చెరువులో కూడా రకరకాల వనమూలికలు కలిసినట్టుగానే భావించి అనేక ప్రకృతికి సంబంధించినటువంటి పండుగ ఇది. ఆ పువ్వులలో కూడా ఒక్కొక్క పండుగ ఒక విశిష్టత ఉన్నదని కూడా మనం వింటూ ఉంటాం. ముఖ్యంగా ఈ ఇందాక మీరు అన్నట్టుగా 9 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలు ఏ ఏ పేర్లతో పిలుస్తారు అన్నారు కాబట్టి, మొదటి రోజు ఈ పండుగని మనం ఈ సంవత్సరంలో అయితే మన ఈ అక్టోబర్ 10కి స్టార్ట్ చేసుకున్నాం. అంటే శనివారం ప్రారంభమైంది ఇది. మహాలయ అమావాస్య రోజు ఈ యొక్క పండుగను ప్రారంభించుకుంటాం. ఆ రోజు ఈ పండుగని మనం ఎంగిరి పూల బతుకమ్మతో ప్రారంభించుకొని ఆ రోజు ముఖ్యంగా నువ్వులు బియ్యం పిండితో చేసినటువంటి నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పించుకుంటాం. మరి రెండవ రోజుకు వచ్చేస్తే అది అటుకుల బతుకమ్మ. ఇది ఆశ్వేజ పాడ్యం నాడు అయ్యేటువంటి పండుగ. ఆ రోజు చప్పిడి పప్పు, బెల్లము, అటుకులు నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకునేటువంటి సందర్భం. అలాగే మూడవ రోజు వచ్చేస్తే ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు బతుకమ్మగా ఆ రోజు మనం అమ్మవారిని మనం పిలుచుకోవడం జరుగుతుంది. అది ముద్దపప్పు పేరులోనే ఉంది కాబట్టి ముద్దపప్పు, పాలు, బెల్లం లాంటిది ఆ రోజు సమర్పించుకుంటాం. నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ. ఆ రోజు ముఖ్యంగా నానవేసినటువంటి బియ్యం, నానబెట్టిన బియ్యాన్ని మరి వంట వండి ఆ రోజు మనం పాలు బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించుకుంటాం. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఆశ్వేజ శుక్ల చవితి నాడు వచ్చేటువంటి ఆ పండుగ, ఆ రోజు అట్లు, దోశలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకా ఈ రోజు ప్రత్యేకత, ఈ రోజు ఏంటంటే మనకి అలిగిన బతుకమ్మ. ఈరోజు ఆరవ రోజుగా ఈరోజు మనం గురువారం నాడు అలిగిన బతుకమ్మగా ఆ పేరుతో పిలుచుకుంటాము. ఈరోజు మాత్రం ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా అటుకులు, బెల్లాలు, నానెబియ్యం లాంటివి ఏవి కాకుండా ఈరోజు ఎలాంటి నైవేద్యం అమ్మవారికి సమర్పించరు,
0: పెట్టరు
1: పెట్టరు
0: అలిగిన
1: అందులో అలిగిన బతుకమ్మగా దాన్ని జస్ట్ అంత బతుకమ్మ చుట్టూ పాటలు పాడుకుంటూ ఉంటారు తప్ప ఒక్క నైవేద్యం కూడా ఈరోజు పెట్టారు. ఓన్లీ ఈ 9 డేస్లో ఇది ఒక్కరోజే ఈ విధంగా ఎలాంటి నైవేద్యం పెట్టినటువంటి రోజు అన్నమాట. అట్లాగే మనం నెక్స్ట్ 7వ రోజు అంటే రేపు జరుపుకునే పండుగ వేపకాయల బతుకమ్మ. ఈ వేపకాయల ఆకారంలో ఈ యొక్క పిండిని ఉండలను తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. అంటే ఆకారం వేపకాయలు ఎట్లయితే ఉంటాయో ఆ షేప్లోనే ఈ యొక్క బియ్యం పిండిని ఆ రూపంగా తయారు చేసి
0: ముద్దల్లాగా చేసుకుని.
1: చేసి
0: ఓకే.
1: వేపకాయల బతుకమ్మగా ఆ రోజు మనం జరుపుకుంటాం. అట్లాగే 8వ రోజు వెన్న ముద్ద బతుకమ్మ. ఆ రోజు ఏం చేస్తాం, ముఖ్యంగా పేరులోనే ఉన్నాయి అన్నీ కూడా, బెల్లంతో వెన్నతోన నువ్వులతోన చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఇంకా చిట్ట చివరిగా 9వ రోజు ఈ సంవత్సరం 18వ తేదీ అక్టోబర్ ఆదివారం నాడు వస్తుంది అది, సద్దుల బతుకమ్మ. ఆ రోజు ముఖ్యంగా అన్ని రకాల నైవేద్యాలు అందులో కలుస్తాయి. ఇన్ని రోజులు చేసినటువంటి నైవేద్యాలు కూడా మనం ఆ సద్దుల బతుకమ్మ నాడు మనం చూస్తామన్నమాట. పెరుగన్నం ఉంటుంది ఆ రోజు, చింతపండుతో చేసినటువంటి పులిహోర ఉంటుంది, అట్లాగే నిమ్మకాయలతో చేసిన పులిహోర ఉంటుంది, అట్లాగే మనం కొబ్బరి అన్నం ఉంటుంది, నువ్వుల అన్నం ఉంటుంది, ఇట్లా రకరకాల నైవేద్యాలు ఆ చివరి రోజు మనం ఆ బతుకమ్మకు సమర్పించడం జరుగుతుంది.
0: బతుకమ్మ గురించి చాలా చక్కగా చెప్పారు. అంటే ఏ రోజు ఏమేమి చేసుకుంటాము, ఏ నైవేద్యాలు పెట్టాలి అనేది, బట్ చాలా వరకు మనకి అవైలబిలిటీ ఉన్నంత వరకు నైవేద్యాలు సమర్పిస్తూ అమ్మవారిని మనం కొలుచుకుంటూ ఉంటున్నాం. ప్రతిరోజు బతుకమ్మని పేర్చుకుంటూ రకరకాల పూలతో మనం బతుకమ్మని చేసుకుంటూ ఉంటున్నాం సార్. సో అలాగే ఇంకొక పార్ట్ ఏదైనా అందుకున్న తర్వాత ఇంకో ప్రశ్న అడగదలుచుకుంటున్నాను సార్.
1: ఓకే, తప్పకుండా.
0: థ్యాంక్ యూ.
1: ముఖ్యంగా మనం పువ్వులు అనుకున్నాం కదా, అసలు రకరకాల పువ్వులు ప్రకృతిలోకి వెళ్ళి చూస్తే మనం హైదరాబాద్ నగరంలో వాటిని అది గమనించలేము, కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ తెచ్చుకుంటాం ఈ తంగేడు పువ్వులు కానీ, గునుగు పువ్వులు, బంతి పువ్వులు, చామంతి పువ్వులు, బీర పువ్వులు, ఎన్ని రకాల పువ్వులో ఈ ప్రకృతిలో లభించినటువంటి అన్ని రకాల పువ్వులను కూడా ఈ పండుగకు బతుకమ్మను పేర్చడానికి ఉపయోగిస్తారు పెద్దలు మన వాళ్ళు, ఆడపడుచులందరూ కూడా. దానిలో మరి ఏమేమి పువ్వు గౌరమ్మకు ఒప్పుతుంది అని కూడా ఒక పాట రాసుకున్నారు. ఇది ఎంతో ప్రాచీనమైన పాటలు, మనం రాసిన పాటలు కావు, చాలా తరాల తరాల నుండి ఈ పాటలు మనకు జాలువాడుతూ మన దాకా వచ్చినాయి. మనం పాడుతూ ఉన్నప్పుడు విన్న ఈ చిన్న పిల్లలు నేర్చుకొని భావితరాలకు మళ్ళీ ఈ పాటలు మోసుకొని పోతారు వాళ్ళు కూడా.
0: జనాల నుంచి జాలువారిన జానపదాలు.
1: ముఖ్యంగా డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు ఒక సందర్భంలో చెప్తే నేను విన్నాను, అది చాలా గొప్ప మాట. అసలు జానపద గీతాలు నేను రాసినాము అని కొంతమంది చెప్తారు కదా, అసలు జానపద గీతాలని ఎవరు రాయరు, రాస్తే జానపద గీతం కాదు అన్నాడు అతను. అంటే వాళ్ళు ఆల్రెడీ పెద్దవాళ్ళు, సామాజిక స్పృహతో పాటు వారు గొప్ప సాహితీ ప్రియులు, రచయితలు, సాహిత్యవేత్తలు కాబట్టి, వారు రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు నాకు ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఎక్కడన్నా సందర్భం వస్తే చెప్తా, నేను ఈ పాట రాసిన, ఇగో ఈ పాట నేను రాసిన, జానపద గీతం రాసిన. అంటే జానపద గీతాన్ని ఎవరు రాయరు అన్నాడు. మరి ఎలా వస్తుంది సార్ అని అడిగితే, ఈ పాట పల్లెలో పుడుతుంది, జనపదాల నుండి పుడుతుంది. జనపదాలు అంటే ఏంటి సార్ అంటే, జనపదాలు అంటే పల్లెటూరు అని అర్థం అన్నాడు. అప్పటిదాకా నాకు తెలియదు, ఓహో జనపదాల నుండి పుట్టినటువంటి పాట జానపదం, జానపదులు పాడుకునే పాట జానపదం అన్నాడు. మళ్ళా జానపదులు ఏంటి సార్ అంటే, జానపదులు అంటే పల్లీయులు, పల్లెలో పుట్టినటువంటి వాళ్ళు, పల్లెలో నివసిస్తున్నటువంటి వాళ్ళు. ఇప్పుడంటే చదువుకున్నారు కానీ ఒకనొకప్పుడు అక్షర జ్ఞానం లేకుంటుండే ఈ పల్లెలో వాళ్ళు వ్యవసాయం పనులు చేసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళు వ్యవసాయ ఆధారితంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి చదువు ఇదంతా ఆ కాలంలో లేకుంటుండే. కాబట్టి నిరక్షరాస్యులు పాడుకునే పాటల్ని జానపద గీతాలు అన్నాడు. నిరక్షరాస్యులు చూడు ఎంత గొప్ప మాట అక్కడ. ఇప్పుడేమో గొప్ప గొప్ప చదువులు చదువుకొని, సాహిత్యం పుస్తకాలు చదువుకొని పాటలు రాస్తున్నారు, ఒకనొకప్పుడు వాళ్లకు వాళ్ళు అల్లుకున్నారంట పాటల్ని, శ్రమను మర్చిపోవడానికి అల్లుకున్నటువంటి పాటలు జానపద గీతాలు. దానిలో శనిగేసేన్ల నీలా

0: నోడ సెల్లెళ్ళున్నర్రు అంటే పల్లెలో నాట్లేసుకుంటా, కలుపు తీసుకుంటా, తూర్పారబెట్టుకుంటా ఎన్ని పాటలు పాడుకున్నారు. అలా పాడుకున్నప్పుడు ఒకరు పాడుతుంటే ఆ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి వంత పాడేవాళ్ళు,
1: కొరస్.
0: వాటిని కోరస్ అంటున్నాం మనం. అంటే జనరల్గా జానపద గీతాలు అన్ని బృందగానాలుగానే ఉన్నాయి, ఒక్కరు పాడే

0: అటువంటి పాటలు నాకు తెలిసి చాలా అరుదు,
1: అవును
0: సందర్భం
1: సార్,
0: ఉండదు అనమాట.
1: అవును.
0: 10-15 మంది అన్న మినిమం ఉంటారనమాట. అందుకనే ముఖ్యంగా మా ఊర్లో, మాది పాలమూరు జిల్లా కొల్లాపూర్ తాలూకా రేమద్దుల గ్రామం. అక్కడ మా ఊర్లో ఈ శ్రమను మర్చిపోవడానికి పొద్దస్తమానం పనిచేసి ఉంటారు ఈ జానపదులు. వాళ్ళు పొలం పనులకు వెళ్ళి ఇంటికి వచ్చేసి కాసేపు రిలాక్స్ కావడం కోసం, ఇక్కడంటే ఈ నాగరీకులు ఈ టీవీల ముందర కూర్చొని కాసేపు రిలాక్స్ కావడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ కాలంలో అవన్నీ లేవు. అందరూ ఒక కూడలి వద్ద జమ ఏంటంటే,
1: అరుగులు,
0: వాళ్ళు ఒక సర్కిల్, ఒక పబ్లిక్ ఎక్కువగా ఎక్కడ ఉంటారో చూసుకొని ఒక ప్లేస్ ఎక్కడుందో వాళ్ళు ఒకటి సెట్ చేసుకుంటారు అనమాట, ఒక ప్రాంతాన్ని. ముఖ్యంగా ఇక్కడ క్రాస్ రోడ్స్ అంటాం కదా, అలాంటి కూడలి, ఏదైనా ఒక కూడలి దగ్గర చేరుకొని అందరు కోలాటం పాటలు, ఈ బొడ్డెమ్మ పాటలు, బతుకమ్మ పాటలు పాడుకునేవాళ్ళు. అవి విని నేను
1: బొడ్డెమ్మ బొడ్డెమ్మ ప్రతి ఒక్కటి ఒకళ్ళు పాడుతున్నారు అంటే దానికి కోరస్ ఇవ్వడం, అందరూ ఇన్వాల్వ్ అయిన పాటలు ఏదైనా ఉందంటే ఖచ్చితంగా జానపదాలే సార్.
0: జానపదాలే.
1: అవును.
0: ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళినా కూడా తెలంగాణ ప్రాంతంలో ఏ ఇంటి గడప టచ్ చేసినా వాళ్ళ ఇంట్లో ఒక గాయకుడు ఖచ్చితంగా ఉండనే ఉంటాడు. ఎందుకంటే అది ఈ ఈ ప్రాంతంలో ఇది కొంచెం ఉద్యమాల గడ్డ. ఒకనొకప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళను ఎలగొట్టడానికి భారతదేశంలో మిగతా రాష్ట్రాలు ఏ విధంగా అయితే వాళ్ళు ఫైట్ చేస్తున్నారో, ఈ ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఉన్న సమస్యల పైన పోరాటాలు ఎంపిక చేసుకున్నప్పుడు పాటనే ఒక బలమైన ఆయుధంగా ఎంపిక చేసుకున్నారు. అంతెందుకు ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా పాటనే ఒక ప్రముఖమైనటువంటి భూమికను పోషించింది. అప్పుడు పరుగు పరుగు నొచ్చినారు పట్నమూల చేరినారు, వలసొచ్చిందే మరిసి వతందారులయ్యినారు, బర్రె జనగలోల బట్రి జిలేడమ్మ జిట్ట, మా బతుకా గంజయ్య బట్రి జిలేడమ్మ జిట్ట. ఈ పాట గోరెటి వెంకన్న గారు రాస్తే మేము ఆ పాట పట్టుకొని తెలంగాణ ధూమ్ధామ్లలో ఎక్కడ పోతే అక్కడే పాట. అప్పుడు పాటలు ఎట్లుంటుండే ధూమ్ధామ్ అయితే, కొంతమంది తెలంగాణ ఉద్యమం ఓకే అది ఒక బలమైన ఆకాంక్ష అయినప్పటికీ, అరే ఇక్కడ మీటింగ్ పెట్టారు పోదాం పరాబాయ్, ఇక్కడ కళాకారులు వస్తారు మంచి మంచి పాటలు పాడతారు, గద్దరన్న, గోరెటెంకన్న, అందేశ్రీ గారు, తర్వాత గూడాంజి అన్న, వీళ్ళు రాసిన పాటలు, సుద్దాల అశోక్ తేజ గారు రాసిన పాటలు, స్వయంగా అవకాశం ఉన్న చోట వాళ్లే పాడేవాళ్ళు, వాళ్ళు పాడితే మేము వంతలు పాడుకునేవాళ్ళం, ఒక సందర్భంలో వారు రాసిచ్చినటువంటి పాటలు మేము పాడుకునేవాళ్ళం. మన అభినయ శ్రీనివాస్ గారు ఎంత గొప్ప పాటించారు తెలంగాణకి ఆ టైంలో, ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, భలే భలే భలే భలే ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా.
1: చాలా చక్కగా సార్, నిజంగా పాట అనేది ఒక ఉద్యమం, పాట అంటేనే తెలంగాణ అనేది. ఎన్నో పాటలు వింటున్నాం, ప్రతి ఒక్క ఉద్యమానికి ప్రతి ఒక్క సిచ్యువేషన్కి ఒక పాటలు అనేవి వింటూ ఉన్న పరిస్థితి.
0: సందర్భానికి ఒక పాట, మీరు సందర్భం అలా వస్తుందంటే పాట ఇలా వస్తుంది జానపదులు అలా.
1: అవును సార్,
0: అంతే.
1: ఇంకా బోరడన్ని ముచ్చట్లు ఉన్నాయి సార్ మన తెలంగాణ సంస్కృతికి సంబంధించి కానీ, మన తెలంగాణ యొక్క ఆధ్యాత్మికానికి సంబంధించి కానీ, భక్తికి సంబంధించి కానీ, ఇంకా బోరడన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ నిలయంలో. సమయం 9:33. మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. సిఎస్పి బై డాక్టర్ మన్సృత్ గారి ప్రోగ్రాం అంటారు.
2: ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుశ్రుత్, ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030631108. నంబర్ మరోసారి 9030631108.
3: డాక్టర్ గారు, మరి హియరింగ్ ఇంప్లాంట్స్ అంటే ఏమిటి?
4: సో హియరింగ్ ఇంప్లాంట్స్ అంటే డివైసెస్ మనం సర్జరీ చేసి మన ఇయర్ లోపల గాని అండ్ మన స్కల్ మీద దాన్ని ప్లేస్ చేసి ఒక చిన్న ఎలక్ట్రోడ్ ద్వారా డైరెక్ట్లీ ఇయర్ నర్వ్ ని స్టిమ్యులేట్ చేస్తాం వయా ద కాక్లియా. సో దీనివల్ల మనకి హియరింగ్ ఇంప్రూవ్ అవుతుంది.
3: డాక్టర్ మనుశ్రుత్ గారు, హియరింగ్ ఇంప్లాంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి?
4: సో హియరింగ్ ఇంప్లాంట్స్ మెయిన్లీ 2 రకాలుగా ఉంటాయి. ఒకటైతే మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ అంటాం, అవి మెయిన్లీ నర్వ్ వీక్నెస్ ఉన్న వాళ్ళకే ప్రొఫౌండ్ డెఫినెస్ ఉన్న వాళ్ళకి అవుతుంది.

ఉంటుంది, అంటే చిన్నపిల్లలు కానీ అడల్ట్స్ కానీ. ఇంకోటి బోన్ యాంకర్ డివైసెస్ అంటాం, అంటే నర్వ్ బాగానే ఉంటుంది కానీ వాళ్ళకి ఇయర్ డ్రమ్ కానీ ఇయర్ బోన్స్ లో కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు అది బోన్ కండక్షన్ ద్వారా హియరింగ్ ని ఇస్తుంది పేషెంట్స్కి.

0: కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తే వాళ్ళకి వెంటనే సౌండ్ పర్సెప్షన్ వస్తుంది, అండ్ దాన్ని బట్టి వాళ్ళ స్పీచ్ కూడా డెవలప్ అవుతుంది. ఇది మనం ఎంత తొందరగా చేస్తే అంత బెటర్. సో ఈవెన్ యాజ్ యంగ్ యాజ్ మనం 6 మంత్స్ 7 మంత్స్ కూడా కాక్లియర్ ఇంప్లాంట్స్ చేయవచ్చు.
1: అలాగే డాక్టర్ గారు, బోన్ యాంకర్డ్ హియరింగ్ ఇంప్లాంట్ అంటారు కదా, దీని అవసరం ఎప్పుడు ఉంటుంది?
0: సో బోన్ యాంకర్డ్ హియరింగ్ ఇంప్లాంట్ మనకి మెయిన్లీ 2 కండిషన్స్ లో వస్తుంది. ఒకటైతే ఇయర్ అట్రేషియా అంటాం, అంటే చాలా పిల్లలకి బై బర్త్ ఇయర్ కెనాల్ ఉండదు, అంటే వాళ్ళకి బయట నుంచి ఇయర్ షేప్ కూడా చేంజ్ ఉండొచ్చు, అండ్ వాళ్ళకి మామూలు హియరింగ్ ఎయిడ్స్ కానీ పెట్టడానికి అవకాశం ఉండదు. సో బోన్ యాంకర్డ్ ఇంప్లాంట్ లో మనం డివైస్ ని డైరెక్ట్ స్కల్ బోన్ కి యాంకర్ చేస్తే బయట ఒక స్పీచ్ ప్రాసెసర్ ద్వారా సౌండ్స్ వైబ్రేషన్ లో కన్వర్ట్ అయ్యి హియరింగ్ కి సప్లై చేస్తుంది. ఇంకో కండిషన్ ఏమంటే, ఒకవేళ మనకి చాలా క్రానిక్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల హియరింగ్ సరిగా లేనప్పుడు కూడా బోన్ యాంకర్ డివైసెస్ వాడచ్చు.
1: డాక్టర్ మనుష్రుత్ గారు, మిడిల్ ఇయర్ ఇంప్లాంట్ అని కూడా వింటూ ఉంటాం, దీన్ని ఎప్పుడు వాడతారు?
0: సో మిడిల్ ఇయర్ ఇంప్లాంట్స్ మనకి 2 రకాలుగా ఉంటాయి. ఒకటైతే మనం ప్యాసివ్ ఇంప్లాంట్స్ అంటాం, అంటే మనకి ఇయర్ లో ఉన్న చిన్న బోన్స్ ఉంటాయి, ఆ బోన్స్ లో ఏమైనా డామేజ్ అయినప్పుడు హియరింగ్ సరిగా లేనప్పుడు మనం టైటేనియం ఇంప్లాంట్స్ లోపల పెట్టి సర్జరీతో ఆ హియరింగ్ రిస్టోర్ చేయవచ్చు. ఇవి మనం ఆటోస్క్లెరోసిస్ గానీ లేదంటే క్రానిక్ ఇయర్ డిజీజ్ గానీ ఈ సర్జరీస్ లో చేస్తాం, అండ్ ఈ ప్రొసీజర్ ని ఆసిక్యులోప్లాస్టీ అంటాం. సో ఆసిక్యులోప్లాస్టీ లో స్పెసిఫిక్ గా మనం టైటేనియం ఇంప్లాంట్స్ వాడి హియరింగ్ ని రిస్టోర్ చేయవచ్చు.
1: డాక్టర్ మనుష్రుత్ గారు, సాధారణంగా మన శరీరంలో కృత్రిమంగా పెట్టే ఏ డివైస్ అయినా కానివ్వండి, స్టెంట్ కానివ్వండి, పేస్ మేకర్ కానివ్వండి, వీటన్నిటికీ ఒక లైఫ్ టైం అంటూ ఉంటుంది, తర్వాత బ్యాటరీ చేంజ్ చేయాలి తీయాలి అంటారు, అలాగే ఈ ఇంప్లాంట్లకి కూడా ఏమన్నా లైఫ్ టైం ఉంటుందా?
0: సో కాక్లియర్ ఇంప్లాంట్స్ కి మనం బ్యాటరీ తీయడం అయితే ఏం అవసరం పడదు, కానీ అది ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి మనం ఏమంటామంటే అట్లీస్ట్ ఒకవేళ చిన్నపిల్ల less than 5 years కి మనం ఇంప్లాంట్ చేస్తే వాళ్ళ లైఫ్ టైమ్ లో మేబీ ఇంకోసారి సర్జరీ అవసరం పడవచ్చు. అది వేరే వేరే రీజన్స్ కోసం. ఒకటైతే డివైస్ ఇట్ సెల్ఫ్ ఫెయిల్ కావచ్చు, అది చాలా రేర్. సెకండ్ ఏమంటే టెక్నాలజీ చేంజ్ అయితే, లైక్ రీసెంట్లీ లాస్ట్ వీకే ఒక కంపెనీ యూరోప్ లో టోటలీ ఇంప్లాంటబుల్ డివైస్ అనౌన్స్ చేసింది, అంటే కాక్లియర్ ఇంప్లాంట్ మొత్తానికి దాని మైక్రోఫోన్ తో పాటు స్పీచ్ ప్రాసెసర్ తో పాటు ఇన్విజిబుల్ గా స్కిన్ కింద ప్లేస్ చేసేస్తాం. సో ఈ డివైసెస్ కూడా ఇండియాకి వస్తాయి.
1: డాక్టర్ గారు, చాలా స్మార్ట్ హియరింగ్ ఎయిడ్స్ ఉన్నప్పటికీ మనం కాక్లియర్ ఇంప్లాంట్ల గురించి, హియరింగ్ ఇంప్లాంట్ల గురించి మాట్లాడుకుంటున్నాం, అవి ఉండగా వీటి అవసరం ఏమిటి అంటే మీరేం చెప్తారు?
0: సో హియరింగ్ ఎయిడ్స్ మనకు ఓన్లీ ఒక సర్టన్ లెవెల్ వరకే ఆంప్లిఫికేషన్ ఇవ్వగలుగుతాయి, అంటే ఒక 50-60 డెసిబెల్స్ వరకే నర్వ్ వీక్నెస్ ఉన్నప్పుడు ఆంప్లిఫై చేయగలుగుతాయి. కానీ ఆ లాస్ దాటితే మన ఇయర్ లో ఉన్న కాక్లియాలో ఉన్న లోపల చిన్న హెయిర్ సెల్స్ సౌండ్ ని రిసీవ్ చేయలేదు. సో మనం ఈ ఆంప్లిఫికేషన్ బైపాస్ చేసి డైరెక్ట్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అవసరం పడుతుంది. సో చాలా మంది అడల్ట్స్ ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్ తో ఉంటారు, అండ్ వాళ్ళు హియరింగ్ ఎయిడ్స్ మీద ఉంటారు కొన్ని సంవత్సరం కోసం, అండ్ తర్వాత కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు మాకు వినపడట్లేదు ఎన్ని హియరింగ్ ఎయిడ్స్ చేంజ్ చేసినా కూడా, అంటే అదొక రెడ్ ఫ్లాగ్ మనకి లాస్ ఎక్కువ అయిపోయినట్టు, అండ్ అప్పుడు మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ కి ట్రాన్సిషన్ చేయాలి.
1: విన్నారు ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రుత్ గారు సమర్పించిన ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుష్రుత్, ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030631108, నంబర్ మరోసారి 9030631108.

0: ఫ్రెండ్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మన తెలంగాణ పల్లెల్లో వినిపించే డప్పు మూత నుంచి బోనాల జాతరలో మారుమోగే భక్తి స్వరాల వరకు కూడా గణపతి ఉత్సవాలు ఏంటి, మన తెలంగాణ సంస్కృతి ఏంటి, ఆధ్యాత్మికత ఏంటి, మన జానపదాలు ఏంటి, జనం నుంచి జాలువారిన మన పదాల యొక్క కథ ఏంటి, కార్కణం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి శ్రీ భస్మోజి విద్యానందాచారి గారు ఉన్నారు. అండ్ సుమారుగా సార్ 30 సంవత్సరాలుగా మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, దీని మీద మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఎవరి మూలంగా మీరు ఈ కళారంగంలో అడుగుపెట్టారు సార్?
2: వాస్తవానికి చిన్నప్పటి నుంచి గ్రామీణ ప్రాంతంలోనే మనం పెరగడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నేపథ్యం, వాళ్ళ ప్రభావం, అక్కడ ఉండేటువంటి ప్రజల ప్రభావం కూడా మన పైన ఉంటుంది. డెఫినెట్గా
1: తప్పకుండా
2: ఏ ప్రాంతంలో ఎదుగుతున్నా వాళ్ళు ఏం చేస్తున్నా వాడి యొక్క ప్రభావం మన పైన పడుతుంది. ఉదాహరణకి ఒక ఊర్లో ఎక్కువగా డాక్టర్లు, ఇంజనీర్లు, రకరకాల బాగా ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఉన్నారనుకుందాం. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి జీవిస్తున్నప్పుడు వాళ్ళ ప్రభావం విలువను పడుతుంది. మన ఊర్లో ఒక డాక్టర్ ఉండి మన ఇంటి పక్కన ఒక డాక్టర్ ఉంటను, ఆయన ఏం చదివిండు, ఎలా చదివిండు, ఈ ఉద్యోగం ఎలా వచ్చి, ఇట్లా ఒక ఐడియా వస్తాయి అన్నమాట.
1: ఇంట్రెస్ట్
2: కూడా పెరుగుతుంది. ఒక ఇంట్లో ఒక టీచర్ ఉంటే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా అరే టీచర్ ఎట్లా అయిండు, ఏం చదువుకుంటే ఈ టీచర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళపైన ప్రభావం పడుతుంది. అదేవిధంగా పల్లెల్లో ఉండేటువంటి వారికి ఆ గ్రామీణ నేపథ్యంలో ఆ ప్రజలు పాటలు పాడుకోవడము, అక్కడ ఉండే సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా మనకు వద్దన్నా ఆటోమేటిక్ వస్తూనే ఉంటాయి. వాళ్ళ ప్రభావం మన పైన పడుతుంది. అట్లా మనం ఆ పాటలు వినడము, పాటలు వింటున్న క్రమంలో మనం చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళి వస్తాం, బట్ ఇంటికి వచ్చినాక సాయంత్రం పూట ఇవన్నీ చూస్తూ ఉంటే చదువు ఒకవైపు చదువుతూ ఒకవైపు ఈ పాటల వైపు నాకు రావడానికి కారణం గ్రామంలో పాటలు పాడుకునేవాళ్ళు మా దగ్గర బాగా. సాయంత్రం అయిందంటే కోలాటం పాటలు అవి వినడం వల్లనే మనకి కొంత ఇంట్రెస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది.
1: పాడేవాళ్ళు మీరు కూడా?
2: అంటే అప్పుడు ఎక్కువగా పాడేది కాదు, కానీ వినేవాళ్ళం చిన్నప్పుడు. ఎక్కడన్నా సందర్భం వస్తే వాళ్ళతో పాటు మనం వంతలు పాడడం లాక ఉంటుండే, కోరస్ పాడడం. ముఖ్యంగా ఇప్పుడు నేను హైదరాబాద్ నగరానికి రావడం జరిగింది ఆర్థిక పరిస్థితుల ప్రభావం వల్ల. 10th వరకే గ్రామం మా ఊర్లో చదువుకొని ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన. ఇక్కడ కూడా మనం వచ్చిన ఉద్దేశం ఏంటి, గొప్ప చదువులు చదువుకోవాలి, మన ఊర్లో గొప్ప అరైన బాగా చదువుకున్నాడు విద్యానందాచారి, ఉన్నత చదువులు చదివిండు అని అనుకోవాలి అనేటువంటి ఆలోచన నాకు అట్లా 10th నుంచి అట్లా ఉండేనమాట లోపల.
1: మంచి పేరు సంపాదించుకోవాలి,
2: గొప్ప చదువుకోవాలి, కానీ చదువుకోవడానికి ఆర్థికంగా ఏం లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. బేసికల్ గా కార్పెంటరీ పని చేస్తూ జీవనం కొనసాగించేటువంటి నేపథ్యం అది. ఇంకా సరే హైదరాబాద్ నగరానికి వచ్చి మరి ఎక్కడ ఉండాలి, ఏడ ఎలా బ్రతకాలి, ఎలా చదువుకోవాలి, దీనిపైన గట్టి అవగాహన లేకున్నా కాన్సెప్ట్ మాత్రం ఒకటే, గొప్ప చదువు చదువుకోవాలి. ఎలా అనేది తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సరే కాచిగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నా ఇంటర్మీడియట్ అయిపోయింది. అది చదవాలంటే కూడా మనకు ఆర్థికంగా సపోర్ట్స్ గట్టిగా లేవు. మనం పగలంతా కార్పెంటరీ పని చేస్తూ రాత్రిపూట కాలేజీలు అయినటువంటి కాలేజీలలోనే నా చదువు ఎక్కువగా కొనసాగింది. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ రాత్రి కాలేజీలు, నైట్ కాలేజెస్ ఉండే సిటీలో, అప్పుడు భద్రకా ఈవినింగ్ కాలేజీ, అట్లాగే శ్రీ రామచంద్ర ఈవినింగ్ కాలేజ్, ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి కదా. నేను చదువుకున్నది వివేక్ వర్ధిన్లో చదువుకున్నాను. పగలు పని చేయాలి, అక్కడ కాలేజీకి వెళ్ళాలి, రాత్రి 12 గంటలకు ఇంటికి రావాలి, మళ్ళీ వంట చేసుకోవాలి.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ లక్ష్మి.

0: రాత్రి పడుకొని మళ్ళీ మార్నింగ్ పనికి
1: మళ్ళీ
0: వెళ్ళాలి,
1: కాలేజ్. ఓకే, పనికి.
0: ఇది నా పని. సరే, కానీ లోపల గాయకుడు ఒకడున్నాడు ఇంటర్నల్గా, బయట మాత్రం మనం పనిచేయాలి, చదువుకోవాలి, పనిచేయాలి, చదువుకోవాలి.
1: ఆర్థికంగా
0: స్థిరపడడం కోసం
1: మీ సమయాన్ని ఇట్లా మార్చుకుంటూ ఉన్నారన్నమాట.
0: ఫైనల్గా పీజీ అయిపోయిన తర్వాత కాలేజీలో లెక్చరర్గా మనం పనిచేస్తున్న క్రమం అటు జాబ్ చేస్తూనే ఒకవైపు తెలంగాణ ఉద్యమం గట్టిగా ఉర్రు తలుగుతున్న సందర్భంలో నేను లెక్చరర్ జాబ్కు రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం వైపు వచ్చేసాను.
1: తెలంగాణ
0: పాటే జీవితం, పాట పాడుకుంటేనే ముందరికి వెళ్ళిపోదాం అన్నట్టుగా అట్లా అయిపోయింది.
1: సూపర్ సార్. ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. షార్ట్ బ్రేక్.
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సార్, అసలు మీ ప్రయాణం గురించి కానీ లేదా ఈ జానపద కళని, జానపద సంస్కృతిని, మన తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పడానికి మీరు వేసిన ఈ అడుగు, మీ ప్రయత్నం అనేది నిజంగా గర్వించదగ్గది సార్. ఈ తరాలు ఎన్ని మారినా సరే ప్రతి ఒక్కరికి మనం ఏం చేస్తున్నాం, మన సంస్కృతి ఇది, మన పాటలు ఇవి, మన జాతి ఇది అనేది చెప్పడానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా సైడ్ నుంచి. అండ్ మరొక పాట మీ నోటి ద్వారా వినాలనుకుంటున్నాను.
0: తప్పకుండా. ఇందాక మీరు అడిగినప్పుడు ఏమేమి పూలు వాడుకుంటారు ఈ యొక్క బతుకమ్మ పండుగలో, వాటి విశిష్టత ఏంటి అని అడిగినారు కాబట్టి ఇందులో మనం గునుగు పూలు, తంగేడి పూలు, బంతి పూలు, చామంతి పూలు, తామర పూలు, గుమ్మడి పూలు, దోస పూలు, కట్ల పూలు, జీర పూలు, బీరపూలు, గడ్డిపూలు, వామపూలు, ఇట్లా ఎన్ని రకాల ప్రకృతిలో లభించేటువంటి అన్ని రకాల పువ్వులను తీసుకొచ్చి ఒక దగ్గర పేర్చి పువ్వులనే పూజిస్తున్నటువంటి, జనరల్గా ఏదైనా టెంపుల్కి వెళ్తే పువ్వులు తీసుకెళ్ళి ఆ యొక్క దేవునికి సమర్పించుకుంటారు పువ్వులను తీసుకెళ్ళి, కానీ పువ్వులనే దేవతగా భావించేటువంటి ఒక ప్రత్యేకమైన పండుగ ఇది. ఇప్పుడు రామాలయానికి వెళ్తాం, కొన్ని పూలు తీసుకెళ్లి ఆ రామునికి అలా మనం అక్కడ సమర్పించి ఆ మన యొక్క మొక్కులు అవి అంటే మిగతా పండుగలకు వచ్చేస్తే పూలను తీసుకెళ్లి వివిధ ఆలయాల దేవుళ్ళ దగ్గర మనం పెట్టి పూజిస్తాము, కానీ ఈ బతుకమ్మ పండుగకు వస్తే పువ్వులనే దేవతగా భావించి చేసేటువంటి పండుగ, ప్రకృతి పండుగ,
1: మన పండుగ, మన పూల పండుగ.
0: అయితే ఏ పూలల్లో ఏమేమి ఉంది, ఆ పువ్వుని ఎందుకు తీసుకురావాలన్నప్పుడు, ఈ మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళమ్మ, వాళ్ళు చదువు రాకపోవచ్చు కానీ వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలితే ఏదో రసం తీసుకొచ్చేసి ఆ దెబ్బ పైన పూసేసి ఆ గాయం మాన్పించేవాళ్ళు ఒకనొకప్పుడు. ఈ ఎంబీబీఎస్లు, ఎఫ్ఆర్సీ, పెద్ద పెద్ద కోర్సులు చదివిన ఆ కాలంలో, పాత కాలంలో అంటే ఆ ప్రకృతి వైద్యం, అందులో కూడా ఈ పువ్వులు ఉపయోగించేవాళ్ళు. ముఖ్యంగా మనం గునుగు పువ్వులను తీసుకున్నా, తంగిడి పూలను తీసుకున్నా, వనమూలికలుగానే ప్రసిద్ధి చెందినాయి. బంతి పూలు అయితే ముఖ్యంగా మనం ఇప్పుడు దోమల గురించి ఇబ్బంది పడతా ఉన్నాం కదా, ఆ బంతి పూల మొక్కలు మన ఇంటి చుట్టూ కానీ ఉన్నట్లయితే ఆ పువ్వుల వాసనకి, ఆ బంతి మొక్క యొక్క వాసనకి ఆ దోమలు కూడా రావు అనేటువంటిది మనం చెప్తా ఉంటారు పెద్దలు. ఇట్లాగే అన్ని ఒక్కొక్క పువ్వు గురించి ఒక్కొక్క విశిష్టత ఉంది వాస్తవానికి. ఆ సందర్భంగా ఆ పువ్వుల గురించి పాడుకునేటువంటి ఒక పాట కూడా మనం బాగా వింటూ ఉంటాం ఈ బతుకమ్మ సీజన్లో.
1: వినాలని వెయిట్ చేస్తున్నాను సార్.
0: ఏమేమి పువ్వప్పుని ఇప్పుడు మీరు కూడా పాడాలి.
1: ఓకే.
0: ఏమేమి

0: రమ్మా.
1: తంగేడు చెట్టు కింద ఆటశీల కల్లాల, పాటశీల కల్లాల, కలికిశీల కల్లాల, కందుమ్మ గుట్టలు, రానుబోనడుగులు, తీరుదరాచలు, తారుగోరెంటాలు, ఘన

0: పునే గౌరమ్మ,
1: గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మడి ఆయప్పునే గౌరమ్మ,
0: గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మడి కాయప్పునే గౌరమ్మ,
1: గుమ్మడి చెట్టు కింద ఆట సిలకల్లాల, పాట సిలకల్లాల, కలికి సిలకల్లాల, కందుమ్మ గుట్టలు, రానుబో నడుగులు, తీరుద్దరాచలు, తారుగోరంటాలు.

0: గౌరమ్మ
1: ఇట్లా ఏ ఏ పూలతోనూ మనం పూజిస్తామన్నప్పుడు అవన్నీ ఈ పాటలో చేర్చడం జరిగింది. చామంతి పూలు, గునుగు పూలు, గుమ్మడి పూలు, తంగేడు పూలు, రకరకాల పువ్వులు,
0: అన్ని
1: పూలతో పూజించినట్టు పండుగ కాబట్టి ఈ పాట దానికి బాగా లింక్ అప్ సాంగ్ అనమాట.
0: అన్ని పూలు, అన్ని పూలను ఒప్పుతుంది బతుకమ్మ అని, అన్ని పూలు నచ్చుతుంది బతుకమ్మ
1: ఇవన్నీ
0: అని.
1: వ్యాధులను నివారించడానికి కూడా ఈ పువ్వులు ఉపయోగపడతాయి. దోస పూలు ఉన్నాయి ఉదాహరణకి, జీర్ణకోశ సంబంధులను తొలగించడానికి దాన్ని వాడుకుంటారు.
0: ఇలా ప్రతి పువ్వుకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మనకి ఏదో ఒక విధంగా ఉపయోగపడేలాగే ప్రకృతి మనకి అన్నిటిని అందిస్తుంది. అండ్ ఆ విషయం గురించి తెలుసుకునే ముందు ఒక కమర్షియల్ షార్ట్ బ్రేక్.
2: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండిగా అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
3: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కా కాట్ మస్త్ ఉంటది.
2: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
3: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
2: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు అన్ని?
3: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.

0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. సార్, మీ యొక్క జర్నీ కావచ్చు, మీ ప్రయాణం కావచ్చు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కళని చాటి చెప్పడమే కాకుండా పాటతో కాకుండా ఇలా రచయితగా కూడా ఎన్నో పాటలు రాసినట్టుగా విన్నాము. మీరు రాసిన పాటలు ఏ విధంగా జనరేట్ అయ్యాయి, ఆ పాటల్లో ఒక పాట మాకోసం పాడాలని కోరుతున్నాం సార్.
1: వాస్తవానికి నేను రాసే పాటలు సమాజాన్ని మేల్కొల్పేటువంటి పాటలు ఎక్కువగా ఉంటాయి, అంటే సోషల్ మెసేజెస్. నేను ఏ పాట రాసినా వీలైనంత వరకు సోషల్ మెసేజెస్ పైన ఉంటాయి. అట్లాగే మహనీయులు జయంతులు అట్లాంటివి వచ్చిన సందర్భంలో వారి గొప్పతనం పైన కూడా సాంగ్స్ రాయడం. ఇప్పుడు అంబేద్కర్ గారి పైన పాటలు రాశాను, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పైన, అట్లా చాకలి ఐలమ్మ గారి గురించి, సర్దార్ సర్వాయి పాపన్న గారు, అంటే ఇట్లా మహనీయుల పాటలతో పాటు ఇప్పుడు ప్రస్తుతం మనం నీళ్ల ఎద్దడి ఎదుర్కోబోతున్నాం ప్రస్తుతం. ఎందుకంటే ఈ ఎల్నిన్ అనేటువంటి ఈ వచ్చిన సందర్భం లోపల భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. నీళ్ళనందరూ కూడా పొదుపుగా వాడుకోవాలి, ఈ భావితరాలకు నీళ్ళని అందించాలి, నీళ్ళని వృధా చేయకూడదు. ఇప్పుడు చెరువులు కుంటలు అన్నీ ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. మన దగ్గరే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు చాలా సంక్షోభం దానికి గురైనటువంటి సందర్భం ఉంది. అందులో నేను రాసినటువంటి పాట, నీళ్లను ఆదా చేసే పద్ధతి పాటించాలన్నా భూగర్భ జలాలను

0: నీళ్లను ఆదా చేసే పద్ధతి పాటించాలన్నా, భూగర్భ జలాలను మనమే కాపాడాలన్నా, నీళ్ళే మనిషికి జీవనదారం గమనించాలన్నా, నీళ్ళే మనిషికి జీవనదారం గమనించాలన్నా, భావితరాలకు నీళ్లను మనమే అందించాలన్నా, నీళ్లను ఆదా చేసే పద్ధతి పాటించాలన్నా, భూగర్భ జలాలను మనమే కాపాడాలన్నా, వర్షపు నీళ్లను ఒడిసి పట్టగా మనమే కదలాలి, అవి ఇంకుడు గుంతలకెళ్ళేటట్లు మార్గం చెయ్యాలి. యాది మరిస్తే మానవ జాతికి మనుగడలేదన్నా, యాది మరిస్తే మానవ జాతికి మనుగడలేదన్నా, నీటి బొట్టును వృధా చేయనని ఒట్టు పెడదామన్నా, నీళ్లను ఆదా చేసే పద్ధతి పాటించాలన్నా, భూగర్భ జలాలను మనమే కాపాడాలన్నా, నీళ్లను ఆదా చేసే పద్ధతి పాటించాలన్నా, భూగర్భ జలాలను మనమే కాపాడాలన్నా. అంటే ఇది ఒక సామాజిక బాధ్యత, నీళ్లను వృధా చేయకండి అని ఈ పాట రూపకంగా మనం సమాజంలో చెప్తా ఉంటాం అన్నమాట. నీళ్లు లేకపోతే మనం జీవితం చాలా దుర్భరం, మనం జీవించలేం కూడా,
1: వ్యర్థం
0: వ్యర్థం.
1: కాపాడుకోవాలి, భూగర్భ జలాలను మనం క్రియేట్ చేసుకోవాలి.
0: ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా దీన్ని భావించాలి.
1: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులు, ఉపయోగాలు, వినియోగం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? వాటి నాణ్యత, లభ్యత, ప్రత్యేకతలు తదితర అంశాలపై వివరించడానికి ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో పాల్గొని మీతో ముచ్చటించి మీ ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు. ప్రత్యేక ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852, 23240853 మరియు 29550923 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయగలరు. గుర్తుంచుకోండి, ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు. మీరు ఇప్పటి వరకు విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులపై ప్రత్యేక ఫోన్ ఇన్ ప్రోగ్రాం గమనిక విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సార్, ఫైనల్గా మీ జవనీ కానీ, సో ఈ యొక్క జనరేషన్కి ఖచ్చితంగా మన తెలంగాణ సంస్కృతి ఎలా ఉంటుంది, తెలంగాణ కళ ఏంటి, తెలంగాణ సాంప్రదాయాలు ఏంటి, ప్రతి ఒక్కటి, ఏ సంస్కృతి అయినా సరే, ఎటువంటి సాంప్రదాయం అయినా సరే, ప్రతి ఒక్క జనరేషన్ వినాలి, చేయాలి, తోడ్పడాలి. అండ్ మీకు ప్రోత్సాహం ఏ విధంగా ఉంది, ఈ జనరేషన్కి మీరు చెప్పే సందేశం ఏంటి సార్?
0: ప్రస్తుతం నేను ఈ కళారంగంలో ఉన్నాను కాబట్టి తెలంగాణ సాంస్కృతిక సారథిలో నేను కొనసాగుతూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజలకు ఏ విధంగా చేరువవుతా ఉన్నాయి, ఇదంతా ప్రజలను జాగృతపరిచేటువంటి కార్యక్రమం. అనేక పాటలు అందులో కూడా మనం రాయడం జరిగింది. వాటితో పాటు కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాకుండా డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఒక గొప్ప కార్యక్రమం చేపడతా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం. నేను రాసినటువంటి ఒక పాటలో చిన్న పల్లవి పాడుకుందాం. మత్తులోన మునగకురా మాయదారి మల్లిగా, చిత్తైపోతుంది రా నీ బతుకు సోదరా. మత్తులోన మునగకురా మాయదారి మల్లిగా, చిత్తైపోతుంది రా నీ బతుకు సోదరా. నల్లమందు గంజాయి కొక్కేను హేరైను, నల్లమందు గంజాయి కొక్కేను హేరైను. అలవాటైతే చాలు ఆపుట నీ తరం కాదు. మత్తులోన మునగకురా మాయదారి మల్లిగా, చిత్తైపోతుంది రా నీ బతుకు సోదరా. ఈ విధంగా ప్రజల్ని జాగృతపరిచేటువంటి పాటలు కూడా రాయడం జరుగుతూ ఉంది. నేను
1: థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ఆల్ ఇండియా రేడియోకి వచ్చి మీ యొక్క విలువైన సమయానికి అండ్ ఎంతో ఇన్ఫర్మేషన్ని మా అందరికీ పాస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మీ కళని, మీ సంస్కృతిని అందరికీ అందించారని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి హైదరాబాద్ నిలయంలో సమయం 10 గంటలు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: ఆశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. జూన్ జులై వరకు పరిస్థితులు తీవ్రమయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై ఇందులో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సౌదీ అరేబియాలోని ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అక్కడి భారతీయులు అప్రమత్తంగా ఉండాలని రియాద్లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. స్థానిక ప్రభుత్వ అధికారులు జారీ చేసే భద్రతా సూచనలను ఖచ్చితంగా పాటించాలని కోరింది. గద్వాల్ జిల్లా ఐజాలో 7 కాంగ్రెస్ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. మంత్రి జూపల్లి, పీసీసీ ఎంపీ ఎంపీ మల్లు రవి బీఆర్ఎస్ నేతలకు సహకరిస్తూ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పీసీసీ చీఫ్కు లేఖ రాశారు. ఓటర్ల జాబితా సవరణలో అవకతవకలు జరిగాయంటూ ఇండి కూటమి నేతలు దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది. మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యా పథకం దరఖాస్తు గడువును 31 వరకు పొడిగించారు. అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈ పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు ప్రక్రియ జోరుగా సాగుతోంది. గత నెల 28 నుంచి ఈ నెల 14 వరకు 2 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 336,521 దరఖాస్తులు రాగా నవంబర్ 6 వరకు గడువు ఉంది. దేశంలో కొత్త కార్లు, ఎస్యూవీలకు అత్యంత కఠినమైన BS-7 ఉద్గార ప్రమాణాలను 2029 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈరోజు నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్తో సహా 15 జిల్లాలకు గాను యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులు వినియోగాలు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో శ్రోతల ప్రశ్నలకు తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు నేరుగా సమాధానాలందిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి నిహారా కానేటి. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 040 ఎస్టీడి కోడ్ జత చేసి 232408852, 232408853, మరొక నెంబర్ 29550923. మీ ఫోన్ కాల్స్కి ఇదే మా స్వాగతం.
1: కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులు ఉపయోగాలు వినియోగం గురించి తెలుసుకోదలుచుకున్న శ్రోతలందరూ కూడా వాటి నాణ్యత లభ్యత ప్రత్యేకతలు ఇటువంటి అంశాల గురించి మీరు మీకేమన్నా సందేహాలు ఉంటే తప్పకుండా ఈరోజు కాల్ చేసి తెలుసుకోవచ్చు. మనతో ఈరోజు స్టూడియోలో కె చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. వీరు విజయ డైరీకి అలాగే హాకా తెలంగాణ ఫుడ్స్ అండ్ ఇరిగేషన్ కార్పొరేషన్కి ఎండీగా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. నమస్తే సార్.
2: నమస్తే అండి. ఆకాశవాణి శ్రోతలందరికి కూడా దసరా దీపావళి శుభాకాంక్షలు. దాంతోపాటు అందరికీ నమస్కారాలు. విజయ డైరీ తరఫున మరి ఫార్మర్స్ అందరు కూడా దాదాపు 150 మంది ఫార్మర్స్ దీంతో జోడించబడి ఉన్నారు కాబట్టి వారందరి తరఫున కూడా అందరికీ కన్జ్యూమర్స్ అందరు కూడా నమస్సుమాంజలు.
1: మా తరఫున అలాగే శ్రోతలందరి తరఫున కూడా ధన్యవాదాలు సార్. మీకు కూడా పండగ శుభాకాంక్షలు. అలాగే సార్, ఈరోజు మరి విజయ డైరీ ఉత్పత్తుల గురించి వాటి నాణ్యత గురించి విజయ డైరీతో అసోసియేట్ అయి ఉన్న ఎంతోమంది రైతులు ఫార్మింగ్ కమ్యూనిటీ గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం సార్. మనతో

0: హైదరాబాద్ ప్రైమరీ ఛానల్ శ్రోతలు, అలాగే రెయిన్బో ఎఫ్ఎం శ్రోతలు ఈరోజు కనెక్ట్ అయి ఉన్నారు. శ్రోతలకి మరోసారి ఫోన్ నెంబర్లు తెలియజేస్తున్నాను. 2324-0852, 2324-0853, 2955-0923, 040 STD కోడ్ జత చేసి ఈ నెంబర్లకి కాల్ చేసి మీకున్న సందేహాలు మీరు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. సార్, మరి శ్రోతలతో మనం మాట్లాడే ముందుగా విజయ ఉత్పత్తుల గురించి మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. పాల ఉత్పత్తులే కాకుండా పాలతో పాటు తయారు చేసే ఇతర ఉత్పత్తుల గురించి కూడా తెలియజేయాలని కోరుతున్నాను సార్.
1: మరోసారి శ్రోతలందరికీ కూడా నమస్తే తెలియజేస్తూ, ప్రధానంగా ఏంటంటే మనకు విజయ అనేది 60 సంవత్సరాల నమ్మకం ఆకాశవాణి లాగానే, ఇది కూడా ప్రభుత్వ రంగ సంస్థ. దాంతోపాటు ప్రజలతో మమేకమైనటువంటి, ప్రజల యొక్క కృషితో ముందుకు పోతున్నటువంటి సంస్థ. ఇది ప్రధానంగా ఏంటంటే అనుసంధానకర్త వినియోగదారులకి, అదేవిధంగా రైతుల మధ్యలో పాలను, పాల ఉత్పత్తులను సరైన సమయంలో సరైన క్వాలిటీ సరైన మోతాదులో అందించేటువంటి గురుతరమైనటువంటి బాధ్యత విజయ డైరీ పైన ఉంది. దాన్ని సమర్థవంతంగా 6 దశాబ్దాలుగా ఆ నమ్మకాన్ని అలాగే నిలబెట్టుకుంటూ ముందుకు కొనసాగుతుంది ప్రస్థానం. దాంట్లో ప్రధానంగా ఏంటంటే పాలు మొదటి స్థానంలో ఉంటాయి. పాలు, దాంతోపాటు పాల పదార్థాలు కూడా ఉంటాయి. పాలు అంటే పాల్లో డిఫరెంట్ ప్యాకేజ్ సిస్టమ్ ఉంటుంది. ఓల్డ్ మిల్క్, టోన్ మిల్క్, డబుల్ టోన్ మిల్క్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్లో డిఫరెంట్ వయసు వారు, అదేవిధంగా డిఫరెంట్ అవసరాలు, ప్రత్యేక అవసరాలు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఫ్యాట్ కంటెంట్ను మేనేజ్ చేస్తూ, దాంట్లో ఉండేటువంటి మినరల్స్ను కూడా మేనేజ్ చేస్తూ, ప్రోటీన్ కంటెంట్ను కూడా మేనేజ్ చేస్తూ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మిల్క్లో కూడా డిఫరెంట్గా ఉంటాయి. దాంట్లో కూడా కోల్డ్ టెంపరేచర్లో మెయింటైన్ చేసే రెగ్యులర్ మిల్క్, దాంతోపాటు యుఎస్డి మిల్క్ ఆల్ట్రా టెక్నాలజీతోని ఆల్మోస్ట్ ఫాసిటేషన్ ఓ డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్ళాను. ఆల్మోస్ట్ 138-139 డిగ్రీస్ దగ్గర దాన్ని ప్యాక్ చేయడం వల్ల చాలా స్టెరైల్ కండిషన్స్లో ప్యాక్ చేస్తే 6 మంత్స్ వరకు కూడా అవి అలాగే కంటిన్యూ అవుతాయి. వాటిని నార్మల్ టెంపరేచర్లో మనము మెయింటైన్ చేస్తూ రైతులకు మనము అందరికి కూడా అందించవచ్చు దాన్ని.
0: సార్, మరి శ్రోతలు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం సార్. హలో అండి.
2: హలో.
0: హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి సార్. చంద్రశేఖర్ రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు.
2: నా పేరు శ్యామ్ సుందర్ అండి, నేను రంగారెడ్డి జిల్లా బిఎన్ఎడ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి శ్యామ్ సుందర్.
1: నమస్తే శ్యామ్ సుందర్ గారు, చెప్పండి. నమస్తే.
2: మన విజయ సన్ ఫ్లవర్ ఆయిల్ ఒకటి, పాలు, విజయ పాలు దొరకడం లేదు సార్, సప్లై లేదు సరిగా. ఆరోగ్య అంటే అవి బడా, అవి బండ్ల ఏమేమో పాలు వస్తున్నాయి కానీ అంత తాగడానికి ఇబ్బందిగా ఉంది. విజయ డైరీ పాలు సప్లై ఉందా సార్?
0: రంగారెడ్డి జిల్లాలో విజయ పాల సప్లై గురించి అడుగుతున్నారు మీరు.
1: శ్యామ్ సుందర్ గారు, మీరు ఎక్కడ ఉంటారు చెప్తారా? మీ
2: బిఎన్ రెడ్డి సార్, బిఎన్ రెడ్డి, మన రంగారెడ్డి జిల్లా, ఇక్కడ
0: బిఎన్ రెడ్డి దగ్గర ఉంటారు.
1: తప్పకుండా అండి, మనకు ఆ ప్రాంతంలో మనకు మిల్క్ సప్లై ఉంది. ఖచ్చితంగా బూత్ నెంబర్ డీటెయిల్స్ మీరు తీసుకొని, మీ లొకేషన్ తీసుకొని అక్కడికి మీకు సరఫరా అయ్యేటట్టుగా తప్పకుండా చూస్తామండి. విజయ మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా ఒమ్ము కాకుండా ఖచ్చితంగా మీకు మిల్క్ వచ్చేటట్టు చూస్తామండి మేము.
2: పెరుగు పెరుగు కావాలి సార్, విజయ పాలు కానీ విజయ పెరుగు కానీ మాకు ఒక బ్రాండెడ్ అనేది ఉంటుంది కదా సార్ తాగడానికి, మిగతా పాలు కానీ పెరుగు కానీ తాగడానికి ఇబ్బందిగా ఉంది.
1: ఖచ్చితంగా అండి, మీరు చెప్తున్న దానికి సుదూర ప్రాంతంలోనే, దగ్గర ప్రాంతంలోనే మీకు ఇప్పుడు మిల్క్ ఫ్యాక్టరీ ఉంది. విజయ వాళ్ళు మనకు రాబిర్యాల అనే గ్రామంలో రంగారెడ్డి జిల్లాలో కిందగానే వస్తుంది అది. అక్కడ మనకు దాదాపు 5 లక్షల కెపాసిటీతోని మనము పూర్తి స్థాయిలో పాలు, పాల పదార్థాలు అంటే పెరుగు, అదేవిధంగా మిగతా అన్ని పదార్థాలు కూడా, స్వీట్స్ అట్లాంటివి కూడా, ఐస్ క్రీమ్తో సహా అన్నీ కూడా అక్కడ తయారవుతున్నాయి. సో అది పెద్ద కష్టమేం కాదు. బిఎన్ఎడి నగర్లో మీ అడ్రస్ తీసుకొని మేము కమ్యూనికేట్ చేస్తాం.
0: మీరు ఒక్కసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి, డీలర్ మీకు కాంటాక్ట్ చేసే ప్రయత్నం సార్ చేయిస్తారు. మీరు నెంబర్ చెప్పండి.
2: నేను చెప్తాను మేడం. మీరు ఆన్లైన్ లో దొరుకుతారంటే మీ నెంబర్ ఉంటే పర్వాలేదు సార్.
1: ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి.
0: ఆన్లైన్ లో మీకు అన్ని తెలుస్తాయండి, డీలర్షిప్ డీటెయిల్స్, విజయ మిల్క్ బూత్ ఎక్కడుంది, ఇవన్నీ తెలుస్తాయి మీకు.
1: ఈవెన్ జెప్టోలో అయినా లేకపోతే బిగ్ బాస్కెట్లో అయినా కూడా మీకు ఖచ్చితంగా మిల్క్ ఇవన్నీ దొరుకుతాయండి. ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు. ఈవెన్ ఆఫ్లైన్లో పొద్దున్న తెల్లారుజామునే మనకు వెండార్ మీకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే విధానం కూడా ఉంది, అది కూడా మీకు ఏర్పాటు చేస్తాం. ఉంది ఉంది, తప్పకుండా అండి.
0: పాలతో పాటు ఇతర పాల ఉత్పత్తులు అన్నీ లభ్యంగా ఉంటాయండి, మీరు ఖచ్చితంగా ఆ సర్వీసెస్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇలాగే మీరు కూడా
1: విజయ ఆయిల్ అనేది విజయ డైరీది కాదు, బట్ అది కూడా సహకార రంగంలో ఉన్నటువంటి ఇంకో సంస్థ, విజయ డైరీ ఆయిల్ ఫెడ్ అని ఇంకొకటి ఉంటుంది, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా, దాన్ని కూడా నేను నోట్ చేసుకుని మీ ఇంటికి అది కూడా

0: కోర్టులో వచ్చేటట్టు చేస్తామండి.
1: ఓకే
2: థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే మీకు కూడా ఏమన్నా సందేహాలు ఉంటే గనక 040 అనే ఎస్టీడీ కోడ్ జత చేసి 2324 0852, 2324 0853, 2955-0923 ఈ నెంబర్లకి కాల్ చేయండి. చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు, విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు బాధ్యతలు సార్. సార్, మరి మనం పాల ఉత్పత్తుల గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా సార్, మరి ఇందాక ఒక శ్రోత అడిగారు లభ్యంగా ఉంది అన్న విషయం ఆయనకి తెలియలేదు. తెలుసుకోవాలి అంటే దానికి ఏమన్నా వ్యవస్థ రెడీగా ఉందా, ఆన్లైన్లో లేదా ఏదన్నా వెబ్సైట్ ద్వారా తెలుసుకోవడానికి ఏమన్నా ఉందా?
0: యా, మనకు విజయ డైరీ యాప్ ఉంది, వెబ్సైట్ ఉంది, తర్వాత ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ పెట్టి తీసుకోవడానికి వ్యవస్థ ఉంది. దాంట్లో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను వన్ బై వన్. ఇప్పుడు జెప్టోలో కానీ, బిగ్ బాస్కెట్, అదేవిధంగా మనకు బిగ్ మాల్స్ అన్నింటిలో కూడా ఉంటుంది, డీ మార్ట్ లాంటివి, అట్లాంటి స్విగ్గీ ఇట్లాంటి ప్లేస్లో కూడా మనం ఆర్డర్ పెట్టి తీసుకోవచ్చు అండి.
2: మల్టీ బ్రాండ్ గ్రోసరీ మాల్స్ అన్నిటిలోనూ ఉంది, అలాగే ఫుడ్ డెలివరీ యాప్స్లో కూడా విజయ డైరీ మిల్క్ ఉంది అంటున్నారు. ఒకవేళ మీరు ఈ మిడిల్ మ్యాన్తో నాకు అవసరమే లేదు, డైరెక్ట్గా ఆర్డర్ చేసుకుంటాను అని కనుక మీరు అనుకుంటే, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి మీకు డైరెక్ట్గా డెలివరీ అయ్యే వ్యవస్థ ఆల్రెడీ ఉంది. మరో శ్రోత మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి, ఆకాశవాణి హైదరాబాద్, ఎవరు మాట్లాడుతున్నారు? రాజు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పటాన్చెరు నుంచి. చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్.
1: సార్, ఇది పటాన్చెరులో విజయ పాలు దొరికాయి సార్.
0: ఓకే రాజుగారు, మీ నెంబర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ తీసుకుంటాము. తీసుకొని మీకు ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఏమైందంటే ఆన్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఇంట్లో మీ పిల్లలు ఒకవేళ ఆన్లైన్లో పెట్టగలిగితే జెప్టోలో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, లేకపోతే స్విగ్గీలో, ఇంకా
1: చెప్పారు కదా, చెప్పారు విన్నాను,
0: అమెజాన్ ఫ్రెష్, దాంట్లో కూడా తీసుకోవచ్చు. అది కాకుండా మీకు దగ్గరలో మనకు మార్నింగ్ పొద్దున్నే తెల్లారుజామున మీకు ఇంటికి తీసుకొచ్చి వేసే విధానం కూడా ఉంది. ఒకసారి మీ నెంబర్ తీసుకొని మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు మిల్క్ వచ్చేటట్టు చేస్తామండి. రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్.
2: చెప్తారా అండి మీ నెంబర్? ఓకే సార్, మరి లభ్యత చాలా ఉంది, అలాగే మిల్క్తో పాటు మిల్క్ ప్రోడక్ట్స్ కూడా. సో మిల్క్ అనగానే ఇప్పుడు ప్లేయర్స్ చాలా ఎక్కువైపోయారు సార్, అండ్ అలాగే సోషల్ మీడియాలో చాలా రకరకాల వాదనలు వస్తూ ఉంటాయి. మన జనాభాకి సరిపడా మిల్క్ అసలు ఉత్పత్తి అవుతుందా, డిమాండ్కి తగ్గట్టు ప్రొడ్యూస్ లేదు అనే వాదన ఉంది, దీనివల్లనే అడల్ట్రేషన్ జరుగుతుంది అని ఒక వాదన నడుస్తుంది సార్, దీని గురించి మీరేమంటారు?
0: అయితే ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతదేశం
2: దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఒక కాలర్తో మాట్లాడదాం సార్.
1: హలో,
2: నమస్తే అండి. నమస్తే అండి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ ఫోన్ ఇన్ కార్యక్రమానికి, ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి.
1: నా పేరు శర్మ మేడం, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్.
2: శర్మ గారు, మీరు దేని గురించి అడగదలుచుకున్నారో చంద్రశేఖర్ రెడ్డి గారిని నేరుగా అడగొచ్చు.
1: గుడ్ మార్నింగ్ అండి.
0: నమస్తే శర్మ గారు, గుడ్ మార్నింగ్.
1: నమస్తే సార్. నమస్తే అండి. సార్, యాక్చువల్ గా విజయ పాలు వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ బ్రాండ్ ఇన్ ఎర్లియర్ టైమ్.
0: ఖచ్చితంగా అండి,
1: అడల్టరేషన్ జరుగుతుంది మిల్క్ లో అని వార్తలు వస్తున్నాయండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ వచ్చేసాయి. హౌ యు ప్రామిస్ ద విజయ ప్యూర్ ప్యూరిటీ ఆఫ్ ది మిల్క్ సార్? పర్టికులర్లీ చిల్డ్రన్ కి కానీ, ఏజ్డ్ పీపుల్ కి కానీ ఎలా ఎలా మీరు ఎష్యూరెన్స్ ఇస్తారు? అడల్టరేషన్ ఉందా? వీటిల్లో ఏమైనా మిక్స్ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నాయా అనేది వివరించగలరా సార్?
0: ఖచ్చితంగా అండి శర్మ గారు, మీరు మంచి ప్రశ్న వేశారు. సాధారణంగా ఇది చాలామంది యొక్క అపనమ్మకమే, మీలాగే చాలామంది కూడా ఈ ప్రశ్న తలెత్తుతుంది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే, ప్రతి లెవెల్లో కూడా ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు ఈ పాడి ఈ వెండర్స్ అయినా లేకపోతే ఫార్మర్స్ అయినా కూడా వీళ్ళు చాలా డిసిప్లిన్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి. తెల్లారుజామున 4 గంటలకు 3 గంటలకు లేచి వాటిని పోదన చేసి, పోషణ చేసి, వాటిని పాలు పితికి, తర్వాత మెల్లగా 6 గంటల లోపలనే, అంటే 6 అవర్స్ తర్వాత దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. అందుకని చాలా వేగంగా వాటిని చల్లబరచాలి, లేదంటే వేడి చేయాలి పాలని. చేస్తే ఏమవుతుందంటే, మనకు ఆ మైక్రోబ్స్ అని అది గ్రోత్ ఆగిపోతుంది. దాని తర్వాత మనం దాన్ని ఏం చేస్తామనంటే, స్టెరైల్ చేసుకుంటాం. దానికి వేరియస్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్లో మనం స్టెరైల్ చేసుకొని దాన్ని కమ్యూనికేట్ కావాల్సిన కన్జ్యూమర్కి మనం అందజేస్తాం. అయితే ఈ రైతులందరూ కూడా చాలా చిన్నకారు సన్నకారు రైతులండి. చాలా నాణ్యత వాళ్ళకి, ఇంకొకటి సొసైటీ మీద చాలా చక్కటి ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి అడల్టరేషన్కు పాల్పడరు. ఇంకొకటి, వాళ్ళ ఎనిమల్స్ను కూడా చాలా జాగ్రత్తగా పోషణ చేస్తారు. అవన్నీ కూడా స్ట్రెస్ ఫ్రీ ఎనిమల్స్ అండి. అవేవి కూడా కట్టేసి ఉండవు. అవి ఏం చేస్తాయంటే, పొద్దుంతా కూడా తిరగాడి కావాల్సినప్పుడు నీళ్ళు తాగుతాయి, కావాల్సినప్పుడు ఆహారం తీసుకుంటాయి, పచ్చిగడ్డైనా ఉట్టిగడ్డైనా. దానికి తోడు వాళ్ళు మంచి పోషణ దాన కూడా పెడతారు.

0: దానికి ఏంటంటే విజయ డైరీ దాన్ని కూడా దాన్ని సప్లై చేస్తారు. మినరల్ మిక్చర్స్ తర్వాత కాల్షియం ఇట్లాంటివి కూడా సప్లై చేస్తారు. దాని ఆరోగ్యాన్ని కాపాడడం అనేది మన యొక్క ప్రధాన బాధ్యత, రైతులదైనా లేకపోతే విజయ డైరీదైనా. సో దీంతోనే ఏంటంటే ఆరోగ్యమైన ఆవులు ఉంటాయి లేకపోతే గేదెలు ఉంటాయి, వాటితో వచ్చే పాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు ఏం చేస్తారు, హైజీన్ మెయింటైన్ చేసి చేతులు కడుక్కోవడం కానీ లేకపోతే వాళ్ళ పాత్రలు యూజ్ చేసే పాత్రలన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ వాడి మంచిగా పాలు తీసుకొని ఇమీడియట్గా వాటిని చల్లబరిచి ఇమీడియట్గా మా సెంటర్ నియర్ బై సెంటర్ తీసుకొచ్చి అక్కడి నుంచి పోస్తే మేము వాటిని వెంటనే ఏం చేస్తామంటే బిఎంసీ బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్స్ అని చెప్పేసి మండల్ హెడ్ క్వార్టర్స్లో తాలూకు హెడ్ క్వార్టర్స్లో ఉంటాయండి. అక్కడ వాటిని వెంటనే చీల్ చేసి వాటిని ప్యాస్చరైజ్ చేసి వాటిని ఏం చేస్తాము, నగరానికి దగ్గరలో ఉన్న నగరానికి తీసుకొస్తాము. అక్కడ ఏమైతే అంటే ఫర్దర్ ప్రాసెస్ ఉంటుందండి. ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది సహకార రంగంలో జరిగేది కాబట్టి ఇక్కడ కల్తీ అనే సమస్య ఉండదండి. ఖచ్చితంగా నాణ్యమైన పాలు నాణ్యమైనగా దాన్ని ప్రాసెస్ చేసి కన్జ్యూమర్కి అందజేసేటువంటి గురుతరమైన బాధ్యత తీసుకున్నది ఇక్కడ ఎక్కడ కూడా వేరే స్టేజెస్లో రైతు దగ్గర కావచ్చు లేకపోతే బిఎంసీ స్థాయిలో కావచ్చు లేకపోతే ఫ్యాక్టరీ స్థాయిలో కావచ్చు అన్ని దగ్గరలో కూడా అన్ని స్టాండర్డ్ ప్యాటర్న్స్ మనకు ఫ్యాసీ యాక్ట్ ప్రకారమైన లేకపోతే ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారమైన కూడా అన్ని ప్రాసెసెస్ అన్ని కూడా కరెక్ట్ మెయింటైన్ చేస్తూ ఫాలో అవుతూ చెకింగ్ ఎవ్రీ బ్యాచ్ ఎవ్రీ చెక్ ఇన్న లోపలికి వచ్చే పాలను చెక్ చేస్తాము బయటకు పోయే పాలను కూడా చెక్ చేసి పూర్తిగా నాణ్యంగా ఉన్నాయనుకున్నప్పుడు మాత్రమే వాటికి మనకు సర్టిఫికేషన్ చేసి బయటికి పంపించడం అవుతుంది. ట్రేసిబిలిటీ ఉంటుంది ప్రతి ప్యాక్ కూడా మనకి ఏమైతే అంటే ప్రాపర్గా స్టాండర్డ్స్ ఫాలో అవుతాం. అదేవిధంగా అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ రైతు నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా ట్రేసిబిలిటీ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. సో దానికి ఖచ్చితంగా సహకార రంగంలో చెప్పాలను మనం పూర్తిస్థాయిలో నమ్మొచ్చండి. ఇది మన కుటుంబాల యొక్క నమ్మకం ఇది.
1: సార్ చాలా బాగా చెప్పారు సార్.
0: అట్లాంటి మాకు ఆర్గనైజేషన్ అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఎక్కడ కూడా డిలే కాకుండా డిలే అయ్యే దగ్గర ఏమైతే అంటే బిఎంసీయూ పెడతాం, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ అంటాము. అక్కడ వెంటనే ఏమవుతుందంటే వితిన్ హాఫ్ అన్ అవర్లో అవి చిల్ అయిపోతాయి. చిల్ అయిపోతే వెంటనే దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా యాక్టివిటీ అంతా కూడా స్లో అయిపోతుంది.
1: సార్ మరో శ్రోత మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. నమస్తే అండి, ఆకాశవాణి హైదరాబాద్ ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారండి?
2: గుడ్ మార్నింగ్ అండి.
1: మార్నింగ్ అండి.
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ 90 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి ఆకాశవాణికి శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే 60 సంవత్సరాల లెగసీ ఉన్న విజయ డైరీ ఎండి మనతో ఉన్నారు.
2: భరత్ సంగం అండి.
1: భరత్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను ఇక్కడ కర్మన్గఢ్ నుంచి మాట్లాడుతున్నాను అండి.
1: ఓకే చెప్పండి భరత్ గారు.
2: మాది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి మెయిన్ గా. సో మన యొక్క ఉత్పత్తులను విక్రయించాలనేసి మా యొక్క ప్రయాణం అండి. సో దాంట్లో భాగంగా ఈరోజు మా అదృష్టం ఏంటంటే విజయ డైరీ ఎండి గారు ఉండడం. సార్ నమస్తే. సార్
0: నమస్తే భరత్ గారు చెప్పండి.
2: నమస్తే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మన ఉత్పత్తులకు మార్కెటింగ్ అనేది ఆకాశవాణి త్రూ అనేది అందరు వినేటట్టుగా ఉన్నది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నా పాల విక్రయాలను వాడాలి, ఎందుకంటే ప్రజెంట్ కాంపిటీషన్ కి తగ్గట్టుగా మన యొక్క ఉత్పత్తులు కూడా ఉంటాయనేసి. ఎందుకంటే మెయిన్ గా విజయలో క్వాలిటీ. సో విజయ పాలు శ్రేష్టకరం అనేసి ఈ మన ఆకాశవాణి ద్వారా ప్రజలందరికీ తెలియాలనేసి మా ప్రయత్నం సార్. ఎందుకంటే మేము దాదాపు ఒక 30 ఇయర్స్ నుంచి విజయ పాలే వాడుతుంటాము.
0: థ్యాంక్ యూ భరత్ గారు. మీ నమ్మకాన్ని
1: ఆకాశవాణి ద్వారా అడ్వర్టైజ్ చేయమని అడుగుతున్నారు సార్. సో స్వీట్ ఆఫ్ యూ భరత్ గారు.
0: మీరు ఆకాశవాణిని విజయాన్ని కూడా కలుపుతున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు భరత్ గారు. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నిలబెడతామండి. మాకు గట్టిగా స్ట్రాంగ్ టీమ్ ఉంది, ఎక్స్పర్టైజ్డ్ టీమ్ ఉంది.
2: ఎస్పెషల్లీ సార్ అంటే ఎలా అంటే మా దగ్గర మాకు మా పాల కేంద్రాల దగ్గర మేము విజయ పాలు తీసుకున్న వాళ్ళకి జుడ్ మా ఎల్పిడిఓ ద్వారా
1: విజయ పాలు తీసుకున్న వాళ్ళకి
2: మన ప్లాస్టిక్ బ్యాగ్ కాకుండా
1: జూట్ బ్యాగ్స్ ఇస్తారు. వి అప్రిషియేట్ యు అండి, వండర్ఫుల్.
2: సో ఎందుకంటే అండి ఇవాళ మన సంస్థ లేకపోతే ఇప్పుడు విజయ పాలే కనుక లేకపోతే రేపు పొద్దున ధరలు నిర్ధారించే వాళ్ళు ఎవరు ఉండరండి. 100 రూపాయల లీటర్ అయినా కూడా కొనవలసి వస్తుంది. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి, ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఉండాలి. రెండింటికి పోటీ తట్టుకునే విధంగా ఉండాలంటే రెండు కూడా ఆరోగ్యకరంగా ఉండాలనేది మా ప్రయత్నం అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు ఫోన్ ఇన్ లో మమ్మల్ని తీసుకున్నందుకు.
1: థ్యాంక్ యూ భరత్ గారు. థ్యాంక్ యూ సో మచ్.
2: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.
1: సార్ భరత్ గారు అన్నట్టుగా హెల్దీ కాంపిటీషన్ ఉండాలి, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన ఉత్పత్తులు ఇవ్వాలి అని సజెస్ట్ చేస్తున్నారు, విచ్ విజయ ఇస్ ఆల్వేస్ బీన్ డూయింగ్ ఫర్ ద పాస్ట్ 60 ఇయర్స్. థ్యాంక్ యూ భరత్ గారు. మరో శ్రోత మనతో రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. మరొకసారి నెంబర్లు నేను చెప్తాను. ఇప్పుడే విన్న శ్రోతలు గనక మీరు కాల్ చేయాలి అనుకుంటే 2324-0852, 2324-0853,

0: 2955-09-23-0404 అనే ఎస్టీడీ కోడ్ జత చేసి కాల్ చేయొచ్చు. హలో,
1: హలో మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: వెంకటేశ్వరరావు మేడం. నమస్కారం, భరత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాం మేడం.
0: భరత్ నగర్ నుంచి వెంకటేశ్వరరావు గారు.
1: మేడం,
0: చంద్రశేఖర్ రెడ్డి గారు మాతో స్టూడియోలో ఉన్నారండి, మీరు మాట్లాడొచ్చు నేరుగా.
2: నమస్తే వెంకటేశ్వరరావు గారు.
1: సార్ నమస్కారం సార్, చాలా సంతోషం సార్ మీతో మాట్లాడడం. సార్ ఒకటి, యాక్చువల్ గా మనది ఎక్స్పైరీ డేట్ ఒకటే రోజుకు ఉంటుంది, మిగతా ప్రైవేట్ బ్రాండ్స్ ఎక్స్పైరీ డేట్ టూ త్రీ డేస్ ఉంటుంది సార్. దీంట్లో ఏం సార్ వేరియేషన్? కస్టమర్ గా వినియోగదారుడిగా లాభం పడాలంటే ఏది బెస్ట్?
0: విజయ డైరీ ఎక్స్పైరీ డేట్ ఒకటే రోజు ఉంటుంది, అదర్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్ 2-3 రోజులు ఉంటుంది అని అంటున్నారు.
2: వెంకటేశ్వరరావు గారు, మీరు మంచి చాలా చక్కటి ప్రశ్న వేశారండి. ప్రధానంగా ఏంటంటే ప్రైవేట్ డైరీస్ వాళ్ళు ఏంటంటే లాభాపేక్ష ఉంటుంది, ఇక్కడ సహకార రంగంలో పనిచేసే వాటికి ఏంటంటే లాభం కోసం పనిచేయవు, నాణ్యతను ప్రమోట్ చేస్తుంది, అదేవిధంగా రైతుల యొక్క సంక్షేమాన్ని ప్రమోట్ చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే సెల్ఫ్ లైఫ్ అనేది ఒక క్రిటికల్ థింగ్ అనమాట. ఈ పెరిషబుల్ ప్రోడక్ట్స్లో సెల్ఫ్ లైఫ్ను ఎక్స్టెండ్ చేయాలంటే కొంత కెమికల్ యాడ్ చేయాల్సింది ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఆ కెమికల్ యాడ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకార రంగంలో మేము ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి పాలసీయే ఉండదు. సో అందుకని ఏంటంటే లిమిటెడ్ సెల్ఫ్ లైఫ్ ఉంటుంది మనకి. అదే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంత సెల్ఫ్ లైఫ్ ఎక్స్టెండ్ చేయడానికి కావాల్సిన కెమికల్స్ యాడ్ చేస్తారు.
0: సార్ చాలా చక్కటి ప్రశ్న అడిగారు మనకి కాల్ చేసిన శ్రోత. మరో శ్రోత లైన్లో ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి. నమస్తే అండి.
3: హలో.
0: హలో నమస్తే అండి, ఆకాశవాణి హైదరాబాద్ ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమానికి
3: స్వాగతం.
0: నమస్తే అండి, మీ పేరు?
3: నేను జైలాబాద్ నుంచి మాట్లాడుతున్నాండి.
0: ఓకే, మీ పేరు చెప్పండి సార్.
3: నా పేరు మల్లేష్.
0: మల్లేష్ గారు చెప్పండి, ఎండి గారు మనతో స్టూడియోలో ఉన్నారు, మీరు నేరుగా మాట్లాడచ్చు.
3: అవునండి. ఎండి గారు నమస్కారం అండి.
2: నమస్తే మల్లేష్ గారు. నమస్తే, నమస్కారం, చెప్పండి.
3: నేను రిటైర్డ్ టీచరు, జైలాబాద్ లో ఉంటా. నేను ఇంతకు ముందు వచ్చిన ప్రోగ్రామ్ లో కూడా చెప్పిన, లాస్ట్ ఇయర్ నాకు పాలు కావాలి, నేను బ్లైండ్, బయటికి పోలేము, దానికి ఏమన్నా వ్యవస్థ ఉన్నదా అని అడిగింది. నేను అప్పుడు కూడా నంబర్ తీసుకున్నాను కానీ నాకేమి చెప్పలేరు వాళ్ళు.
0: ఇప్పుడు మీ నెంబర్ చెప్పండి.
3: 9494911 9118 4677.
0: మీ పేరు మరొక్కసారి చెప్పండి.
3: మల్లేష్
0: గారు, జహీరాబాద్ లో మీరు విజయపాలు తీసుకోవాలని.
2: మల్లేష్ గారు, మనకు విజయపాల యొక్క వ్యవస్థ జహీరాబాద్ లో ఉంది, కాకపోతే అక్కడ ప్యాకింగ్ మెటీరియల్ ప్యాకింగ్ కూడా ఉంటుంది కదా, ఇన్స్టిట్యూషన్స్ కి సేల్ చేస్తాం కదా మనం, అక్కడ ఉన్న హాస్టల్స్ కి వాటి అనేటి కూడా ఇస్తూ ఉంటాము. తర్వాత మీ అడ్రస్ ఇప్పుడు నెంబర్ తీసుకున్నాం కాబట్టి మీ ఇంటికి కూడా వచ్చే ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా. అక్కడ ఒక డిప్యూటీ డైరెక్టర్ గారు ఉంటారు, సంగారెడ్డి, వాళ్ళకి చెప్పి మీతో డైరెక్ట్ గా మాట్లాడిస్తాము. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీకు ఫోన్ వస్తుంది.
3: డోర్ డెలివరీ కావాలి సార్, నేను బయటకు వెళ్ళలేను.
2: ఖచ్చితంగా ఏర్పాటు చేపిస్తాను మల్లేష్ గారు, ఖచ్చితంగా.
3: అట్లాగే విజయ్ ఆయిల్ కూడా,
2: విజయ్ ఆయిల్ కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. అది నా దగ్గర లేదు, బట్ నేను ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకు అది కూడా మీకు అందుబాటులోకి తెచ్చినట్టు చేస్తామండి.
3: ఓకే ఓకే ఓకే, రైట్.
2: థ్యాంక్ యూ మల్లేష్ గారు.
3: డోర్ టు డోర్ చేస్తేనే బాగుంటుంది సార్, ఎందుకంటే చాలా మంది ఏ దొరుకుతా తీసుకొని ఆ దగ్గర ఖరాబ్ చేస్తుంది.
0: అవునండి, ఆ వ్యవస్థ ఆల్రెడీ ఉంది మీ దగ్గరికి కూడా వచ్చే ఏర్పాటు. చంద్రశేఖర్ రెడ్డి గారు
3: అడిగినేంటి ఇట్లా కావాలి అని.
0: ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుందండి, ఖచ్చితంగా జరుగుతుంది. వెరీ నైస్ టాకింగ్ టు యూ అండి. ఈరోజు మనతో విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ కె చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. మరి డైరీ ఉత్పత్తులు, ఉపయోగాలు, వాటి వినియోగం, అలాగే లభ్యత, నాణ్యత, ఈ ప్రత్యేకతలు, ఇటువంటి అంశాల గురించి మాట్లాడడానికి మీరు మాకు కాల్ చేయొచ్చు. మనతో మాట్లాడడానికి ఒక శ్రోత రెడీగా ఉన్నారు. నమస్తే అండి. హలో
4: హలో
0: హలో, ఆకాశవాణి హైదరాబాద్ ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: నమస్తే అమ్మా, కే రమేష్ మాట్లాడుతున్నాను అమ్మా హైదరాబాద్ నుంచి.
0: నమస్తే రమేష్ గారు.
4: సార్తో మాట్లాడండి.
0: ఎస్ ఎస్, చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడండి.
2: నమస్తే రమేష్ గారు, చెప్పండి.
4: సార్ మాది కిరాణా స్టోర్ ఉంది సార్, మాది కిరాణా షాప్ అన్నమాట. మేము మీతో తీసుకోవాలంటే డైరెక్ట్ మీరే తీసుకొచ్చి మాకు ఇవ్వాలంటే రోజు కనీసం ఎన్ని ప్యాకెట్లు తీసుకుంటే మాకు మీరు హోమ్ షాప్ డెలివరీ చేస్తారండి?
2: మీ దగ్గర మీరు ఇప్పుడు ఏమైనా ఇట్లాంటి డైరీ ఉత్పత్తుల్లో అనుభవం ఏమైనా ఉందా మీకు? ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నారు?
4: లేదండి లేదండి, కొత్తగా పెట్టాం షాప్ కూడా.
2: కొత్తగా షాప్ పెట్టారు, ఏం చేస్తారు షాప్? ఓకే ఓకే. అయితే దీంట్లో రెండు రకాలు ఉంటాయండి, మీదే పార్లర్ ఉంటే మీకు, మీ సొంతంగా షాప్ ఉంటే మీరు దాన్ని ఆ ఉత్పత్తులు కూడా అమ్మొచ్చు డే టైంలో అమ్మేది, లేదంటే పొద్దున్నే వేసే పాలు కూడా వేయచ్చు.

0: సో మీ
1: ఓకే
0: దగ్గర ఏం
1: ఓకే
0: చేస్తాం అంటే మా మార్కెటింగ్ వచ్చి అక్కడ ఉన్న మీ లొకాలిటీని స్టడీ చేస్తారు.
1: హలో
0: మీ లొకాలిటీలో అంటే మీకు ఏమైనా చుట్టుపక్కల బస్తీలు కానీ కాలనీలు కానీ ఉన్నాయా? ఎంత పొటెన్షియల్ ఉంది? ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఏ
1: ఉన్నాయి
0: పాలు?
1: మా దగ్గర అపార్ట్మెంట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వేరే వాళ్ళు కూడా హెరిటేజ్ వేరే వేరే తీసుకుంటున్నారు. మనం హోమ్ డెలివరీ చేసి మనం అంటే సప్లై చేస్తే మన పాలు మంచి విజయ పాలు తీసుకుంటారని నేను అనుకుంటాను.
0: ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను స్టడీ చేపిస్తాను వెంటనే. ఇప్పుడు ఈ నెంబర్ తీసుకొని మీ కాంటాక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ తర్వాత మా
1: ఓకే
0: మార్కెటింగ్ టీమ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. లొకేషన్ వాళ్ళు
1: ఓకే
0: షెడ్యూల్
1: ఓకే
0: చేసి మీ దగ్గర
1: సార్,
0: వస్తారు.
1: ఎన్ని పాలు తీసుకుని మా కమిషన్ ఏమి ఇస్తారు సార్ మీరు?
0: దానికి ఒక స్ట్రక్చర్
1: అవన్నీ
0: ఉంది.
1: ఫోన్లో మాట్లాడచ్చండి తప్పకుండా. మీరు ఫోన్ నెంబర్ ఇస్తారా, మీ ఫోన్ నెంబర్?
0: మార్కెటింగ్ టీమ్ ఉంటుంది, వాళ్ళు మీతో
1: ఇవ్వండి.
0: మాట్లాడి మీకు వివరాలను చెప్తారు. వివరాలను చెప్తారు, అక్కడ వచ్చి స్టడీ కూడా చేస్తారు. మీ దగ్గర ఎంత పొటెన్షియల్
1: ఓకే
0: ఉంది, మీకు ఎంత బిజినెస్ ఆదాయం
1: ఓకే
0: వచ్చే అవకాశం ఉంటుందని చెప్తారు.
1: ఓకే
0: మీరు జస్ట్ ఒక 5,000 డిపాజిట్, కాష్ ఆన్ డిపాజిట్ పెట్టి మీరు మార్కెట్ చేయొచ్చు పాలండి. దానికేం
1: 5,000 రూపాయలు డిపాజిట్ చేస్తే మాకు 5,000 రూపాయలు స్టార్ట్ ఇస్తారు, ఎక్స్ట్రా కూడా ఇస్తారా?
0: ఇస్తారు. దానికి అంత డీటెయిల్స్ అని చెప్తారు, మీకు డీటెయిల్స్ చెప్తారు. మీ బిజినెస్ పొటెన్షియల్ని బట్టి వాటికి కొంత మీకు పర్సెంటేజ్ ఆఫ్ ఆదాయం కూడా మీకు పెరుగుతుంది. అది ఎట్లా
1: సరే సరే
0: పెరుగుతుంది,
1: ఓకే
0: ఏమవుతుంది
1: సార్.
0: అనేది మా మార్కెట్ టీమ్ మీకు సపోర్ట్ చేస్తుందండి. సపోర్ట్ చేసి చేస్తారు.
1: ఎందుకంటే మన విజయ పాలు చాలా బాగుంటాయి సార్, అందుకోసం మాకు చాలా ఇష్టం అనమాట. ఈ
0: ఖచ్చితంగా
1: వేరే
0: అండి,
1: పాల కంటే మన విజయ పాలు చాలా బాగుంటాయి అనమాట.
0: సహకార రంగాన్ని మనం ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా అది మనం ప్రొటెక్ట్
1: ఇంకోటి
0: చేస్తుంది, మన
1: ఏంటంటే మన
0: ఫ్యామిలీస్ని.
1: ధైర్యంగా విజయ పాలు తాగొచ్చండి, ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ కదా, అది చాలా బాగుంటాయని మేము అనుకుంటున్నాం.
0: మన రైతులే అండి. కరెక్ట్, కరెక్ట్ చెప్పారు. మన రైతులు,
1: మన రైతులే,
0: మన
1: మన
0: తెలంగాణ
1: రైతులే కదా,
0: రైతులు మన ప్రజల
1: మన
0: కోసమే
1: తెలంగాణ
0: వాళ్ళు
1: కదా.
0: ఉత్పత్తులు తయారు
1: అది
0: చేస్తున్నారండి,
1: ఇంకో
0: విజయ డైరీ ద్వారా.
1: ఆంధ్రప్రదేశ్ కూడా కానీ మనం తెలంగాణ వాడదామని, హైదరాబాద్ విజయవాడ వాడదామని చెప్తాం. తప్పకుండా అండి.
0: ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా
1: మీ ఫోన్
0: చేస్తాం.
1: నెంబర్ చెప్తారా? మేడం గారికి ఇచ్చానండి. ఓకే, థ్యాంక్స్ అండి. ఈరోజు మనతో మాట్లాడడానికి సార్ మరో శ్రోత రెడీగా ఉన్నారు.
2: నమస్కారం అండి.
1: నమస్తే అండి.
2: నా
1: ఆకాశవాణి
2: పేరు
1: హైదరాబాద్ కేంద్రం ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
2: నా పేరు రామకృష్ణ పరమహంస అండి, నేను రిటైర్డ్ అండి.
1: రామకృష్ణ, రామకృష్ణ గారు మీరు రేడియోకి కొంచెం దూరంగా వెళ్ళండి.
2: ఉన్నాను, ల్యాండ్ లైన్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి,
1: ఓకే.
2: రేడియో వేరే చోట ఉంది.
1: ఓకే, మీరేం చెప్పదలుచుకుంటున్నారు చెప్పండి.
2: సార్కి క్వాలిటీ అష్యూరెన్స్ మీద సార్కి ఇన్ఫర్మేషన్.
1: క్వాలిటీ అష్యూరెన్స్ గురించి అడుగుతున్నారు సార్.
0: రామకృష్ణ గారు చెప్పండి, మీ సమస్య ఏంది, క్వాలిటీ మీద ఏమైనా?
2: రామకృష్ణ పరమహంసండి నా పేరు. నాగోల్ నుంచి, నైబర్ కాలండి.
0: నాగోల్
2: రిటైర్డ్ అండి. 25-30 ఏళ్ళ మెట్టి విజయ పాలే వాడేవాడిని నేను. మా మదరు, గ్రాండ్ ఫాదర్ వాళ్ళంతా కూడా దీని మీద, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదండి, చాలా నమ్మకంతో వాడేవాళ్ళం. కొద్దిగా కొద్ది సంవత్సరాలు మెట్టి వేరే మార్కెట్లో వచ్చాక మారేమాట. ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఒక శ్రోత అడిగారు కదండి, మీరు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, అయినా కూడా నా అనుమానం ఏంటంటే ఆల్టరేషన్ జరుగుతున్నాయండి. నేను రీసెంట్గా పాలు కొన్నానండి విజయవి మోర్ సూపర్ మార్కెట్లో. కొన్ని తీసుకొస్తే అవి గవర్నమెంట్వే వాడాలని తీసుకొచ్చి వాడితే పాలల్లో ఎల్లోగా స్టవ్ మీద పెట్టినప్పుడు ఎల్లోగా ఫామ్ అవుతుందండి. ఆవు మిల్క్ కౌ మిల్క్ అని ఇచ్చారేమో అని నేను, అది కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది కదండి దాని మీద, దానికి ఫోటోలు వాట్సాప్ అవి తీసి పంపించి ఆయనకి చెప్పాను. ఏంటి సార్ ఆల్టరేషన్ ఇది కామన్ కంటే లేదు సార్, బఫే లేదు అని అన్నారు. మరి ఏంటి సార్ ఇలా వస్తున్నాయి, ఇది పాలు అంతా పచ్చగా వచ్చేసి ఇదిగా ఫ్యాట్,
1: పాలు వేడి చేసినప్పుడు ఎల్లోగా ఫామ్ అయింది, ఫ్యాట్ అంటారు.
2: పొంగా కూడా చాలా క్వాలిటీ అసలు కనపడింది, ఆల్టరేషన్ అయిందేమో అని డౌట్ వచ్చి అంటే ఆయన ఫోటోలు అవి పెట్టి ఫోన్ చేస్తే సరే సార్ మేము వెరిఫై చేస్తాము, అది ఏదో కొంచెం కలుస్తున్నాయేమో అని. అది
0: మీ మీ శాంపుల్ ఏమైనా ఇచ్చారండి మీ దగ్గరకు వచ్చి అప్పుడు ఏమైనా శాంపుల్ తీసుకెళ్లారా?
2: వాళ్ళు ఫోన్ చేసి చెప్పానండి దాని మీద, వాట్సాప్ పంపించాను నెంబర్ చూసి. ఆయన నోట్ చేసుకుని సరేనండి తప్పకుండా చూస్తామని సింపుల్గా తీసుకున్నారు తప్ప ఫర్దర్ మనకి ఇన్ఫర్మేషన్ కానీ కాంటాక్ట్ చేయడం కానీ వచ్చి తీసుకెళ్ళడం కానీ అడ్రస్.
0: అయితే మీరు ఏమైతుందంటే ఇక్కడ మాకు, మనకు తెలంగాణ అంతా కూడా ఇప్పుడు కౌ బెల్ట్ కింద కన్వర్ట్ అయిందండి. దాదాపు 75% అంటే 100కి 4 వంతులు 4 వంతులు మనకు ఆవు పాలే వస్తున్నాయి ఇప్పుడు. అందుకని కొంచెం ఎల్లో ట్వీంజ్ ఉంటుంది ఆవు పాలల్లో.
2: ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్, అది మనకి కస్టమర్ కి క్లియర్ గా చెప్పాలి కదా. ఆ కేర్, కస్టమర్ కేర్, క్వాలిటీ అష్యూరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఉంటే డెఫినెట్ గా
0: తప్పకుండా తప్పకుండా
2: కొంత సంవత్సరాలు కూడా మీరు ఆర్గనైజేషన్ తీసుకెళ్తారు, పబ్లిక్ వాటిని మీట్ అయ్యి డిమాండ్ ని వాటికన్నా ఎక్కువగా మనం పబ్లిక్ అట్రాక్ట్ అవుతారు. ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న కంప్లైంట్.
0: ఇప్పుడు రామకృష్ణ గారు మీరు ఏం వాడుతున్నారు, ఇప్పుడు ఏం పాలు వాడుతున్నారు మీరు?
2: ఇప్పుడు నేను హెరిటేజ్ ది నోరిష్ అని 18% ప్రోటీన్స్ ఉన్నది తీసుకుంటున్నానండి.
0: అయితే ఇప్పుడు మీ నెంబర్ తీసుకొని మా క్వాలిటీ టీమ్ మీ దగ్గరికి పంపిస్తాము.
2: అంటే
0: లేదు వినండి రామకృష్ణ గారు,
2: మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు సర్ప్రైజ్ చెక్ చేసి క్వాలిటీని మీరు జస్ట్ ఇంప్రూవ్ చేస్తే పబ్లిక్ ఆటోమేటిక్ వచ్చి మనది 100 సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
0: ఖచ్చితంగా రామకృష్ణ గారు, మీరు చెప్పింది
2: నమ్మకాన్ని డెవలప్
1: సార్.
2: మార్కెట్ లో చాలా బ్రాండ్స్ వచ్చేసాయి
1: సార్, చెప్పేది ఒక్కసారి.

0: వినండి రామకృష్ణ గారు, క్వాలిటీకి సంబంధించి సార్ మీకు ఒక విషయం వివరిస్తున్నారు.
1: అది రామకృష్ణ గారు, ఏమవుతుందంటే మనకు ఈ క్రమంగా ఒకప్పుడు కంప్లీట్గా మనది తెలంగాణ అంతా కూడా బఫెలో మిల్క్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే కమర్షియల్ వయబిలిటీ కోసం ఏంటంటే పాలు మీకు తెలుసు కదా, ఆవు పాలు ఎక్కువ ఇస్తాయి, గేదె పాలు తక్కువ వస్తాయి, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది బర్రె పాలల్లో, గేదె పాలల్లో. సో అందుకోసం ఏంటంటే కెరోటిన్ ఉంటుంది ఆవు పాలల్లో, దానికి కెరోటిన్ వైపు దాన్ని మెయింటైన్ చేయడం కోసం ఏం చేస్తున్నారు, ఎక్కువ పాలు, దాదాపు 75% మిల్క్ ఇప్పుడు మన కౌమిల్కే వస్తుంది. ఈవెన్ హెరిటేజ్కి దీనికి ఏం తేడా ఉండదు, అది కూడా కౌమిల్కే ప్రమోట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మీ నెంబర్ ఇచ్చారు నేను తీసుకున్నాను కాబట్టి, మా దగ్గర మా శాంపుల్ ఒకటి తీసుకొని వస్తారు, అక్కడ హెరిటేజ్ శాంపుల్ కూడా మీరు తీసుకొని అక్కడ మీ దగ్గర ఎట్లాగో ఉంటుంది కదా, రెండింటిని కంపేర్ చేసి దాంట్లో ఉండేటువంటి అన్ని ఫ్యాక్టర్స్ మీకు చూపిస్తారు. మీ ఇంటికి వచ్చి మీ దగ్గర టైం తీసుకొని వస్తాం మేము, మా టీం వస్తుంది, ఆ టీం వచ్చి మీకు ఫోన్ చేసి మీ దగ్గర టైం తీసుకొని వచ్చి మీకు అన్ని చూపిస్తాం, దాంట్లో ఏముంది, దీంట్లో ఏముంది, అది హౌ ఇట్ ఈస్ బెటర్ దెన్ దట్ అనేది మీకు చూపిస్తాం మేము.
0: సార్ మీతో మాట్లాడడానికి మరో శ్రోత రెడీగా ఉన్నారు. నమస్తే అండి, ఆకాశవాణి హైదరాబాద్.
2: హలో నమస్తే మేడం. నమస్తే బంగారు గారు, నా పేరు బండారు త్రిమూర్తులు గుప్త, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతానమ్మా.
0: త్రిమూర్తులు గారు, ఈ రోజు మనతో చంద్రశేఖర్ రెడ్డి గారు, విజయ డైరీ ఎండి స్టూడియోలో ఉన్నారు, మీరు సార్ తో నేరుగా మాట్లాడచ్చు, చెప్పండి.
2: సార్ నమస్తే. సార్ చంద్రశేఖర్ సార్.
1: నమస్తే మూర్తి గారు, చెప్పండి, బాగున్నారా?
2: బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారండి?
1: చెప్పండి ప్రశ్న. మీ ప్రశ్న ముందుగా
2: ముఖ్యంగా మీకు అందరికి కూడా శరణ నవరాత్రి శుభాకాంక్షలు అండి.
0: థాంక్స్ అండి, చెప్పండి.
2: ఓకే ఓకే తల్లి, ఓకే సార్. అయితే ఇప్పుడు ఏంటంటే విజయ పాలు కోసం నేను మా అక్కయ్య గారు నేను హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చినప్పుడు చాలా సార్లు హైదరాబాద్ లో ప్రతి దుకాణంలో చూసేవాళ్ళం అండి, ప్రతి ఇంట్లో చూసేవాళ్ళం అండి. కానీ మా తూర్పుగోదావరి జిల్లాలో, మా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ దొరకట్లేదు సార్ విజయ పాలు.
0: సార్ యాక్చువల్ గా తెలంగాణ జోన్ కి మేనేజింగ్ డైరెక్టర్ అండి, బట్ మీ ప్రశ్నకి సార్ ఇచ్చే సమాధానం వినండి.
2: ఒక మాట వినండి సార్, మరోలా అనుకోవచ్చు.
1: చెప్పండి మూర్తి గారు.
2: విజయ పాలు ఎంతో రుచికరంగా ఉంటాయి, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఉంటాయి. అలాంటి పాలు మాకు ఒకవేళ మా తూర్పు మా ఆంధ్రప్రదేశ్ ఒకవేళ మీరు కానీ పెట్టకపోతే దయచేసి బ్రాంచ్లు ఓపెన్ ఓపెన్ చేయండి సార్. మేము హైదరాబాద్ లో లేము కాబట్టి విజయపాలకు దూరం అయ్యామండి. విజయపాల అంటే మాకు ప్రాణానికి ప్రాణం అండి, చాలా చాలా ఇష్టం అండి. మనసారా చెప్తాను, మనస్ఫూర్తిగా చెప్తాను, మీ సమాధానం చెప్పండి, ఫోన్లోనే వింటాను నేను.
1: థ్యాంక్ యూ మూర్తి గారు, మీ నమ్మకానికి చాలా నమస్తే అండి. అయితే హవెవర్ మీకు ఏంటంటే అక్కడ డిఫరెంట్ నేమ్స్ తో ఉన్నాయి, విజయనే కొన్ని యూనియన్స్ కింద డివైడ్ అయింది. కోఆపరేటివ్ యాక్ట్ 95 వచ్చిన చట్టం ప్రకారం అక్కడ విశాఖ అంటారు, విశాఖ పాలు అంటారు, అవి కూడా విజయనే ఒక రకంగా. విజయవాడలోనేమో విజయ కృష్ణ అని చెప్పేసి ఉంటాయి పాలు, అవి కూడా విజయవే అండి. సో అట్లా మీరు మీకు అవి అక్కడ పాలు అందుబాటులో ఉన్నాయి. అట్లానే మీకు ఇంకోటి సంఘం అంటారు, విజయ మన గుంటూరు ఏరియాలో సంఘం అనే ప్రాంతం పేరుతో ఉంటాయి, అవి కూడా విజయ మన విజయ బ్రాండే అది. సో ఇట్లా ఇది ఏదైనా మీరు విజయ విశాఖపట్నం అంటున్నారు కాబట్టి అక్కడ విశాఖపట్నం దగ్గర అవుతుందో, ఉంటాయి మీకు విశాఖ పాలు ఉంటాయి ఖచ్చితంగా.
2: మాకు విశాఖ పాలు అవి ఉన్నాయండి, కానీ దీని కంపెనీ మాకు ఐడియా లేని వల్ల ఏదో విజయ పాలు అంటే ప్రాణానికి ప్రాణం అయిపోయింది మాకు.
0: సో అది పేరు మారినా గానీ ఒకటే, విశాఖ డైరీ అయినా సంఘం డైరీ అయినా విజయ కృష్ణ అయినా కానీ ఇవన్నీ విజయపాలే. మీరు అదే నమ్మకంతో ఆ పాలు కొనుక్కోండి, ఆరోగ్యంగా ఉండండి, ఇలాగే మాకు కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ అండి.
1: మంచి మంచి ప్రశ్న ఇస్తున్నారు మూర్తి గారు. ఏముంటుందంటే ఇది మూడంచెల వ్యవస్థ ఉంటుంది, గ్రామాల లోపల ప్రైమరీ సహకార సంఘాలు ఉంటాయి పాలు పోసే వాళ్ళందరూ, అవి ఏమైతే అంటే జిల్లా స్థాయిలో యూనియన్ అంటాము, ఇవన్నీ కలిపి ఇట్లాంటి ప్రతి ఊర్లో ఉన్నటువంటి సంఘం కలిపి దాన్ని ఒక యూనియన్ అంటాము. అట్లా విశాఖ ప్రాంతంలో ఉండేటిదంతా విశాఖ డైరీ అని, కృష్ణ విజయవాడ ప్రాంతంలో ఉండేదంతా కృష్ణ విజయ అని చెప్పేసి, అట్లే విధంగా నెల్లూరు ప్రాంతంలో ఉండేది కృష్ణ నెల్లూరు అని, సంఘం డైరీ గుంటూరు ప్రాంతంలో ఉండేది సంఘం డైరీ అని, ఇవన్నీ యూనియన్లు కలిపితేనే విజయ డైరీ అవుతుందండి. సో అందుకని ఈ పేర్లు మనం మాట్లాడుకుంటున్న ఏ పాలు తీసుకున్నా కూడా అది మీకు విజయ కిందనే వస్తాయండి. ఆ నమ్మకం మీరు ఉంచుకుంటే ఖచ్చితంగా మీకు మీ ఆరోగ్యం కూడా బాగుపడుతుందండి. థ్యాంక్ యూ సో మచ్
0: సార్. థ్యాంక్స్ అలాట్ సార్. మనతో మాట్లాడడానికి మరో శ్రోత రెడీగా ఉన్నారు. ఈరోజు మనతో స్టూడియోలో కె చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్. సార్ శ్రోతతో మాట్లాడదాం. నమస్తే అండి.
3: హలో.
0: హలో నమస్తే అండి.
3: సార్ ఇప్పుడు ఈ విజయ పాల గురించి కదా మీరు.
0: అవునండి, అవునవును. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి సార్.
3: మాది కొండగట్టు దగ్గర నూకపల్లి, మల్యాల మండలి.
0: కొండగట్టు దగ్గర నూకపల్లి, ఓకే,
1: చెప్పండి, మాట్లాడండి,
0: చెప్పండి.
3: అయితే సార్ మా దగ్గర అవైలబిలిటీ లేదు సార్.
1: అంటే ఏమంటున్నారు మీరు, అంటే పాలు తీసుకోవడానికి అంటున్నారా, పాలు పోయడానికి అంటున్నారా?
3: వచ్చేవి లేదు మేము తీసుకోవడానికి.

0: తీసుకోవడానికి. ఓకే, మీ నెంబర్ తీసుకొని మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తామండి. కొండగట్టులో
1: ఓకే
0: మనకు ఉంటుంది,
1: ఓకే
0: కోడిమ్యాల్లో ఉంది, మాకు బిఎంసీ ఉంది, అక్కడ నుంచి మేము మీకు
1: కొడిమాల
0: పాలు ఏర్పాటు
1: బిఎంసీ
0: చేస్తామండి.
1: ఓకే
0: కోడిమ్యాల్
1: దాని దగ్గరే సార్ మా ఊరు.
0: ఓకే ఓకే, మేము మీతో మాట్లాడిస్తాం.
2: మీ నెంబర్ చెప్పండి.
1: 957
2: 957

0: మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 040 అనే ఎస్టీడీ కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, అలాగే 2955-0923 ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. సార్, మనం ఇందాక నాణ్యత గురించి మాట్లాడుతూ షెల్ఫ్ లైఫ్ గురించి కూడా మీరు చెప్పారు సార్. షెల్ఫ్ లైఫ్ మనం సింగిల్ డే ఒక రోజులోనే దాన్ని కన్జ్యూమ్ చేయాలి అని ఇస్తాము అని. మరి టెట్రా ప్యాక్స్లో కూడా లభ్యంగా ఉంటాయి కదా సార్ పాలు, నార్మల్ రూమ్ టెంపరేచర్లో ప్రిజర్వ్ చేసే పాలు, వీటికి షెల్ఫ్ లైఫ్ ఎలా ఉంటుంది సార్?
1: మంచి ప్రశ్న వేశారు మేడం. ఇప్పుడు ఏంటిదంటే పాశ్చరైజేషన్లో దీంట్లో రకాలు, అది మామూలుగా 72 డిగ్రీల దగ్గర దాన్ని పాశ్చరైజ్ చేస్తాము. ఇది 120 డిగ్రీస్తో చేయడం వల్ల ఏమవుతుందంటే యూఎస్టీ మిల్క్ హై టెంపరేచర్ దగ్గర దాన్ని పాశ్చరైజ్ చేస్తాం, వెరీ స్టెరైల్ కండిషన్స్లో పాశ్చరైజ్ చేస్తాం. సో దాంట్లో ఇంకొకటి ప్యాకింగ్ మెటీరియల్ కూడా ఏమిటంటే 7 లేయర్డ్ వెరీ ప్రొటెక్టెడ్ వెరీ సెక్యూర్డ్ లేయర్ ఉంటుంది, ఎబిట్ కాస్ట్లీ దానికి ప్యాకింగ్. బట్ హవెవర్ నార్మల్ టెంపరేచర్లో 6 మంత్స్ ఏసెప్టిక్ కండిషన్స్లో దాన్ని నార్మల్ టెంపరేచర్లో రూమ్ టెంపరేచర్లో మనం మెయింటైన్ చేయొచ్చు. ఒకసారి ప్యాక్ కట్ చేస్తే మాత్రం 24 అవర్స్లో వీలైన మటుకు యూజ్ చేయాలి. ఈవెన్ దాన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో పెడితే 2-3 డేస్ వరకు మెయింటైన్ చేయొచ్చు, బట్ స్లోగా డిటీరియరేట్ అవుతుంది.
0: సాధారణంగా ట్రావెలింగ్ కి అలా వెళ్ళినప్పుడు ప్రయాణాల్లో పిల్లలకి పాలు ఇవ్వడానికి అది చాలా మంచి ఆప్షన్ అని అనిపిస్తుంది.
1: అది ఇంకొకటి బెస్ట్ గ్రేడ్ అండి. ఇప్పుడు మనం అక్కడ ప్యాక్ చేయాలంటే దాంట్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి, ఎంబీఆర్టీ అని అట్లాంటివి పారామీటర్స్ ఉంటాయి. ద వాల్యూ అని మిల్క్ ద బెస్ట్ మిల్క్ మాత్రమే మనం ఆ పాశ్చరైజేషన్ మెథడ్లో తీసుకెళ్లి దాన్ని అక్కడ ప్యాక్ చేయగలుగుతాం. సో అందుకని యూఎస్టీ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్.
0: క్వాలిటీ వైజ్ కూడా అదే
1: బెస్ట్ మిల్క్.
0: చాలా మంచి విషయం చెప్పారు సార్. మరో శ్రోత మనతో మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు. నమస్తే అండి.
2: హలో,
0: ఆకాశవాణి హైదరాబాద్ ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమానికి మీకు స్వాగతం. మీ పేరు చెప్పండి.
2: నా పేరు చంద్రశేఖర్ అండి, మాది సిద్దిపేట డిస్టిక్ట్, ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాము.
0: చెప్పండి చంద్రశేఖర్ గారు.
2: మా డౌట్ ఏంటంటే ఇప్పుడు మా ఏరియాలో చాలా రకాల మిల్క్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ఏ తీసుకోవాలన్నా కూడా చాలా అనుమానంగా ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఏవైతే సేకరిస్తున్నారో మిల్క్ అవి ఇంజెక్షన్స్ ఇచ్చి తీసుకుంటున్నారో, దీని వల్ల హెల్త్ పాడవుతుంది, ఎస్పెషల్లీ గర్ల్స్ కి పాడవుతుంది అని.
0: గ్రోత్ ఇండ్యూజర్స్ ఇస్తారు, దాని వల్ల పిల్లలకి ఎర్లీ ప్యూబర్టీ వచ్చే అవకాశం ఉంటుంది అని చాలా మంది పాలు ఇవ్వడం మానేస్తున్నారు సార్ ఆడపిల్లలకి. సో
2: అవును మేడం, అది మాకు అసలు కొన్ని డేస్ మేము మిల్క్ తాగడం కూడా మానేసాము యాక్చువల్ గా. మళ్ళీ ఏంటి ఇది ఎలా మనం అని కాల్ చేసి.
0: చాలా మంచి ప్రశ్న అడిగారు సార్, మీకు సమాధానం చెప్తారు.
1: యా, ఇప్పుడు ఇదేంటంటే మనకు విజయ డైరీ మీకు తెలిసిందే కదా, ఇది లాభ రైతులతో కూడినటువంటి సంస్థ, లాభాపేక్ష అనేది దీని యొక్క మోటో కాదు. అయితే మీరు అంటున్నట్టు ఏంటైతే ఇప్పుడు అర్బన్లో మన మిల్క్ కలెక్షన్ ఉండదండి, ఓన్లీ గ్రామాల లోపల రోడ్ల మీద ఇట్లా కనబడే ఎనిమల్స్ కాకుండా రైతుల దగ్గర పొలాల్లో తిరిగి ఫ్రెష్ స్ట్రెస్ ఫ్రీగా ఉంటాయండి వాటిని. ఆ చిన్న చిన్న రైతులు ఈ హార్మోన్స్ ఇచ్చే అవకాశం ఉండదండి. అర్బన్లో ఉంటాయి, అర్బన్లో చేసే ఎనిమల్స్ మనకు అర్బన్లో కూడా ఉంది కానీ మా దగ్గర మాకేం ప్రొడక్షన్ కానీ లేకపోతే ప్రొక్యూర్మెంట్ కానీ అర్బన్లో లేదు. హైదరాబాద్లో హైదరాబాద్లో ఉండే మిల్క్ వాళ్ళు ఓన్లీ ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లని వాళ్ళు లూజ్గా అమ్మేస్తారు, ఫ్యామిలీ ఇల్లు తిరిగి పోస్తారు. బట్ విజయ మిల్క్ మాత్రం గ్రామాల నుంచి వస్తుంది, అది చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి వస్తుంది. అక్కడ మీరు అంటున్నట్టు అక్కడ ఇక్కడ ఏమవుతుందంటే మిల్క్ను ఇండ్యూస్ చేయడం కోసం ఎస్పెషల్లీ కొన్నిసార్లు ఏమైతే దూడలు చనిపోతాయి, మీకు తెలుసు, మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూస్తుంటే దూడలు చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే వాటిని మచ్చిక చేసుకోవడానికి తల్లులకి ఏం చేస్తారంటే ఆక్సిటోసిన్ ఇస్తారు. దానికి ఆ సేప్ రావడానికి ఏం చేస్తారంటే ఆక్సిటోసిన్ ఇస్తారు. అయితే ఒకటి ఏంటంటే ఖచ్చితంగా ఈ ఆక్సిటోసిన్ అనేది ఆ హార్మోన్, హార్మోన్ ఎక్కువసేపు ఉండదు, ఎవాపరేట్ అయిపోతుంది. ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చినప్పుడు మాత్రమే ప్రమాదం, కానీ ఒక నార్మల్ దాంట్లో ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో ఇచ్చినప్పుడు ఏం ప్రమాదం ఉండదండి. ఒక 45 మినిట్స్ తర్వాత మనం టెస్ట్ చేసినా కూడా ఆక్సిటోసిన్ అలా కనపడదు, కాబట్టి అట్లాంటిది ఏముండదు. బట్ ఏమవుతుందంటే మనము అర్బన్ సెట్టింగ్లో ఉండేటువంటి ఎనిమల్ మిల్క్ తీసుకోవడప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలండి.
0: సార్ చాలా మంచి విషయం చెప్పారు సార్. మరి ఈ ఆక్సిటోసిన్ మోతాదు కానివ్వండి, లేదంటే ఇతర గ్రోత్ హార్మోన్స్ ఇచ్చారా లేదా అని మిల్క్ని టెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా సార్?
1: ఖచ్చితంగా ఉంటుంది మేడం. ఇక్కడ మన దగ్గర ఆటోమేటెడ్ మిషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ప్రతి బ్యాచ్ ప్రతి ట్యాంకర్ని మేము చూస్తాము, చెక్ చేస్తాము.
0: సో మిల్క్ కిచెన్ కి వెళ్లే ముందు ఖచ్చితంగా చెక్ అయ్యి ఆ ప్రమాణాలు టచ్ చేసిన బ్యాచే
1: వస్తుంది. ఏమాత్రం ఆ స్టాండర్డ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో లేకపోతే వాటిని రిజెక్ట్ చేస్తామండి, ఆ మిల్క్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని మనం తీసుకోము.
0: సో ఇక్కడ చాలా అష్యూరెన్స్ వస్తుంది సార్ మీరు చెప్పిన
1: దీనికి. మనకి ఏంటంటే మిల్కో స్కానర్స్ అని అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు చాలా వేగంగా, ఇంతకుముందేమో ఇది తెలుసుకోవడానికి చాలా టైం పట్టేది, ఆ స్పెక్ట్రోమీటర్స్ వాటిని వాడేది. ఇప్పుడేమో మనకు ఈ మిల్కో స్కాన్ వచ్చిన తర్వాత చాలా వేగంగా అందులో పెట్టంగానే శాంపుల్ మనకు తెలిసిపోతుంది దాంట్లో వాట్ కైండ్ ఆఫ్

0: అడాల్టరేషన్స్ ఏమైనా ఉంటే తెలిసిపోతుంది వెంటనే తెలుసు.
1: ఇన్ ద కిచెన్ విత్ ఇన్ ద హౌస్ సెటప్ తెలుసుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా సార్?
0: అంటే మనకేమైనా వాటర్ కలిసిందా కల్తీ ఉందా అనేది తెలుస్తుంది. చిన్న స్లిప్ టెస్ట్ అని లేకపోతే అట్లాంటిది మనకు, లేకపోతే చిన్న మనము ఒక ఏమంటారు మూత మీద పాలు వేసేస్తే కొంచెం ఇట్లా పెట్టేసి మూత మీద స్లిప్ టెస్ట్ అంటాం దీన్ని. ఇట్లా పెడితే ఏమవుతుందంటే అది ధారగా రావాలి, మిల్క్ లైన్ పడాలి. మిల్క్ లైన్ పడకుండా వాటర్ లాగా వెళ్ళిపోతే, వేగంగా వెళ్ళిపోతే అది మనకు మిల్క్ వాటర్ అడల్టరేషన్ అయినట్టు లేక. సో అట్లనే ఏమైందంటే ఇంకో రకమైన టెస్ట్ కూడా ఉంటుంది, షేక్ టెస్ట్ అని చెప్పేసి. కొంచెం మనం ఆ మిల్క్ తీసుకొని కొంచెం వాటర్ కలిపి మిల్క్ షేక్ చేస్తే, బాగా గట్టిగా షేక్ చేస్తే దాంట్లో ఏమంటే ఫోమీ టైప్ ఆఫ్ నురుగు వస్తుంది. ఆ నురుగు చాలాసేపు పర్సిస్ట్ అవుతుంది. పాలల ద్వారా వచ్చే నురుగు వస్తుంది కానీ వెంటనే పోతుంది అది.
1: ఓకే,
0: మిల్క్ దానికి అడల్టరేషన్ ఉంటే డిటర్జెంట్స్ అట్లాంటివి ఏమైనా కలిపి మనకు చేసిన మిల్క్ ఏమవుతుందంటే ఆ సోపీ నేచర్ చాలాసేపు ఉంటుంది, పర్సిస్ట్ అవుతుంది. అది మనం ఈజీగా తల్లులు గుర్తుపట్టేస్తారు.
1: చాలా మంచి విషయం చెప్పారు సార్. అయితే పాలని బాగా గనక కదిపి షేక్ చేసినప్పుడు ఒకవేళ నురుగు ఎక్కువసేపు ఉంటే అది అడల్టరేటెడ్ మిల్క్ అని చెప్పొచ్చు. ఆ నురుగు ఫామ్ అయి వెంటనే అది డిజాల్వ్ అయిపోతే
0: అది నార్మల్ పాలల్లో వచ్చే నురుగు లాగానే,
1: పాలతో వచ్చిన నురుగు అని భావించవచ్చు. చాలా మంచి విషయం తెలుసుకున్నాను సార్. ఇవాళ మనతో మాట్లాడడానికి మరో శ్రోత రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి సార్.
2: సత్యనారాయణ అండి, సూర్యాపేట నుండి.
1: చెప్పండి సత్యనారాయణ గారు.
2: ఈ పాకెట్ పాలు అయితే తొందరగా పిల్లలు తొందరగా ఎదుగుతారు, అయ్యే ప్రాబ్లం ఉంటది అంటారు, నిజమేనండి?
0: అలాంటిది ఏముండదు.
1: ఇప్పుడే చెప్పారు,
0: ఇందాక మనం కూడా మాట్లాడుకున్నాము. అదేమవుతుందంటే మనం చూసేటప్పుడు ఎటువంటి పదార్థాలు అంటే అడల్టరేషన్ లేకుండా ఉండేటట్టుగా మనం చేసే ప్యాక్ చేస్తాము, ఓన్లీ ప్యాచరైజ్ చేస్తాము, హోమోజనైజ్ చేస్తాము. దాని తర్వాత దాంట్లో ఉండాల్సినంత ఫ్యాట్ కానీ లేకపోతే అదర్ మినరల్స్ కానీ ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసి మనం అప్పుడు దాన్ని ప్రాపర్ స్టెరైల్ కండిషన్స్లో, ఏసెప్టిక్ కండిషన్స్లో మనం ప్యాక్ చేసి ఇస్తాము. అయితే రెండు రోజుల కోసమే ప్యాక్ అయ్యేదైతేనేమో అది మనం ఫ్రెష్ మిల్క్ అంటాము. అట్లా కాకుండా టెట్రా మిల్క్ అంటేనేమో దాన్ని హై టెంపరేచర్ దగ్గర మనము ప్యాక్ చేసి సెక్యూర్డ్ వేలో ప్యాక్ చేస్తాం. నార్మల్ టెంపరేచర్లో, రూమ్ టెంపరేచర్లోనే మనం మామూలుగా 6 నెలల దాకా దాన్ని దాచుకోవచ్చు అండి. లేదండి, 80% టెట్రా మిల్క్ పాలలో ఏమైనా కలుపుతారేమో, ఏమి ఉండదండి, ఖచ్చితంగా
1: పాలు చెప్పారు, ఏమి ఉండదు. ప్రతి బ్యాచ్ కన్స్యూమర్ కిచెన్ కి వచ్చే ముందు టెస్ట్ చేసిన తర్వాతనే దాని ప్యాకేజింగ్ జరుగుతుంది అని సార్ ఒక అష్యూరెన్స్ ఇచ్చారు మనకి. అలాగే అండి, విజయ డైరీ కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి వచ్చింది. చెప్పండి సార్.
0: లేదండి, అంటే కొంతవరకు మనం ఏంటంటే ప్యాచరైజేషన్ ద్వారా, హోమోజనైజేషన్ ద్వారా దాన్ని ఎంతవరకు అయితే మనం అలో చేస్తామో అంతే చేస్తాము. కానీ ఇందులో కెమికల్స్ ఏది, పెరాక్సైడ్ లాంటిది ఎట్లాంటిది కలపండి, కలిపితే దాన్ని సెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. కానీ సహకార రంగంలో నడుస్తున్న వాటి 80% కూడా 100% నమ్మచ్చండి, 100%. తెలంగాణ విజయ,
1: మీకేమన్నా సందేహం ఉన్నా ఇందాకే సార్ చెప్పారు ఎలా టెస్ట్ చేయాలి అని, మీరు ఆ ప్రకారంగా టెస్ట్ చేసి చూసుకోండి ఇంట్లోనే విత్ ఇన్ యువర్ కిచెన్ మీరు నిర్ధారించుకోవచ్చు ఎటువంటి అడల్టరేషన్ జరగలేదని.
0: ఈ పాలు మనకు తెలంగాణ రైతుల నుంచి వస్తాయండి, దాదాపు 150,000 దాకా మనకు రైతులతో కలిసి ఉంది ఈ సంస్థ. సో మనకు గ్రామాల్లో ఉండే సహకార సంఘాలు అందులో సభ్యులుగా ఉంటారు, మన మహిళలు మన యువకులనే ఉంటారు. వాళ్ళు పొద్దున్న లేచి వాటిని సరిగ్గా పోషణ చేసి, మళ్ళొకసారి చెప్తున్నాను, అవన్నీ పాలు తీసుకొచ్చి వెంటనే వాటిని మనం ఏం చేస్తామంటే చల్లబరుస్తాం. మనకు బిఎంసీలని ఉంటాయి, వాటర్లో పెట్టి చల్లబరిచి అక్కడ నుంచి ట్యాంకర్స్ కూడా ఏమంటే పఫ్డ్ ట్యాంకర్స్ ఉంటాయి. మనకు టెంపరేచర్లో ఏం తేడా రాకుండా మనము దాన్ని 4-5 గంటలు ప్రయాణం చేసినా కూడా అదే సేమ్ టోన్ అండ్ టానర్ అవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ మనకు హైదరాబాద్ ఫ్యాక్టరీకి వస్తాయండి. ఇక్కడికి వచ్చాక దాన్ని ప్రాసెస్ అంతా చేస్తాం. వాడొచ్చండి, 100%
1: వాడచ్చు.
0: ఇప్పుడు మనము అంగన్వాడీ సెంటర్స్ లో అన్ని రాష్ట్రంలో ఉన్న అందరి మహిళలకి, గర్భిణీ స్త్రీలకు మరియు మదర్స్ కి అందరికి కూడా మనము ఆరోగ్యలక్ష్మి పేరుతోని మిల్క్ ఇస్తున్నాం, టెట్రా మిల్క్ ఇస్తున్నాము. ఎవ్రీ డే ఎవ్రీ మదర్ తల్లి మనకు 200 మిల్లీలీటర్ల పాలు తీసుకుంటారండి. అదేవిధంగా ఇప్పుడు స్కూల్ చిల్డ్రన్ స్కూల్ ప్రోగ్రాంలో రీసెంట్గా మన ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా దాదాపు 27 లక్షల మంది స్కూల్ చిల్డ్రన్కి మనం పాలిస్తున్నామండి. అది మనకు ప్రైమరీ స్కూల్ పిల్లలైతే 125 ml, తర్వాత స్కూల్ పిల్లలైతే 5th class అండ్ అబోవ్ ఉంటే మనం 150 ml మిల్క్ ఎవ్రీడే మార్నింగ్ మిల్క్ ఇస్తామండి. మిల్క్ ఈజ్ మీకు తెలుసు కదా కంప్లీట్ ఫుడ్ అంట. దాంట్లో మనకి ఎగ్ మిల్క్ ఇస్తే మనకు పిల్లలకు కావాల్సిన ప్రోటీన్ అయినా మినరల్స్ అయినా అన్నీ కూడా అందుతాయి, కాబట్టి చాలా యాక్టివ్గా చాలా ఆరోగ్యవంతంగా ఉంటారండి.
1: సార్ చాలా మంచి విషయం చెప్పారు సార్. మరో శ్రోతతో మాట్లాడదాము. నమస్తే అండి, ఆకాశవాణి హైదరాబాద్ ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమానికి మీ పేరు?
3: నా పేరు ముంతాజ్. హిందీలో మాట్లాడచ్చా మేడం?
1: హిందీలో మాట్లాడండి తప్పకుండా.
3: నమస్తే సార్.

0: नमस्ते एमा, नमस्ते जी,
1: मेरा नाम मुमताज है सर। जरा तेलुगु मेरे को साथ नहीं आती, इसलिए बोल रहे
0: बोलिए मुमताज जी,
1: हैं।
0: आप हिंदी में बोलिए।
1: अच्छा तो ठीक है। विजय दूध तो मुझे बहुत पसंद है। मैं एकदम छोटी थी, जब तक 8-10 साल की थी, जब से देखती दूध बहुत पसंद थे। हम लेते भी थे, हमारे एरिया में वो दूध नहीं आता। हर सब बोईनपल्ली इधर है ना, इंदिरा नगर बोल के, तो एरिया में वो दूध नहीं आता। विजय दूध तो ठीक है,
0: बोयनपल्ली
1: प्लान
0: इंदिरा
1: बोल।
0: नगर में रहते हैं आप?
1: हाँ हसमत पेट, हाँ हसमत पेट बोलते ना,
0: हसमत
1: हसमत
0: पेट,
1: हसमत पेट,
0: हाँ
1: हसमत पेट। हाँ तो वो एरिया में दूध नहीं आता, तो रिक्वेस्ट है कि वो दूध भी इधर सेल करे तो अच्छा रहता। और एक बार गाय के दूध में सर क्यों कुछ गो के सरीका आता है, उसमें कुछ मिक्स रहता क्या? कुछ गाय को इंजेक्शन वो कुछ दवाएं दे के निकालते क्या?
0: ऐसा कुछ नहीं माँ, वो ओनली डाउट है। ऐसा ऐसा कुछ हार्मोन्स जैसा कुछ भी नहीं देते, ये साफ सीधा रहता, गांव से आता, गांव से आता। सो किसी हाल में किसी गुंजाइश को कोशिश नहीं है। हम हसमत पेट एड्रेस लिखा हुआ है, वो कच्ची जगह किसी हाल में आपको भेजते, वो मिल कर आने का कोशिश करते हैं।
1: अच्छा, गाय के दूध में
0: या
1: कैसा आ रहा है
0: मैं
1: ऐसा कुछ
0: फेस्टिवल
1: नहीं?
0: सीज़न में हम फ्रेश मिल्क अरेंज करते हैं, टैंकर से हम देते रमदान,
1: हाँ नहीं, विजय की बात नहीं कर रही मैं, गाय के दूध की। विजय तो
0: रमजान,
1: टाइमिंग
0: रमजान
1: मालूम
0: के
1: है ना।
0: लिए हम
1: हो
0: 40 places में टैंकर से जैसा सीधा मिल्क देते। ये स्वीट करने का वो हैदराबाद हमेशा विजया मिल्क देते, शीर कुर्मा
1: बहुत
0: करने
1: पसंद
0: के,
1: है सर वो दूध।
0: या शीर
1: सो
0: कुर्मा
1: आप
0: करने
1: अगले
0: के।
1: ईद के
0: मुझे भी लिए
1: बहुत पसंद।
0: विजया मिल्क से ही बनाना है आपका शीर कुर्मा, और खिलाइए हमें।
1: जरूर
0: थैंक यू सो मच फॉर
1: जरूर सर,
0: टॉकिंग,
1: थैंक यू थैंक यू।
0: थैंक
1: आना
0: यू सो
1: हमारे
0: मच
1: घर
0: फॉर
1: पर शेर
0: कॉलिंग।
1: खुरमा खिलाएंगे। थैंक यू।
0: మరి మనతో ఈరోజు కే చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్. సర్తో మాట్లాడడానికి మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 0402324-0852, 2324-0853, అలాగే 2955-0923. సమయం చాలా తక్కువగా ఉంది, మరో శ్రోతతో మాట్లాడదాం సార్. నమస్తే అండి, ఆకాశవాణి హైదరాబాద్ ప్రత్యేక ఫోన్ఇన్ కార్యక్రమానికి
1: హలో,
0: స్వాగతం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను హైదరాబాద్ నుంచి మన విజయ ఎన్ఎండి జనరల్ కౌన్సిల్ మాట్లాడుతున్నాండి.
0: మీ
1: అయితే
0: పేరు?
1: మేము ఒక నా పేరు రామాచార్యపుర విజయనగరం కాలనీ నుంచి
0: ఓకే, చెప్పండి
1: మేడం.
0: రామాచారి గారు.
1: అదే ఏమవుతుందంటే మేడం, ఇప్పుడు మేము ఒక లీటర్ అడినాము ఆవు పాలు తీసుకుంటాం, లీటర్ అడినాము బరే పాలు తీసుకుంటాము. అయితే ఆవు పాలలో మధ్య చేసుకుంటాం, మేము ఎక్కువ మధ్య అవుతాం కదా, మధ్య చేసుకుని ఒక్కోసారి స్మెల్ ఎందుకు వస్తుందమ్మా?
0: ఎలాంటి స్మెల్ వస్తుంది?
1: ఒకటి అందులో పూట కలుపుతున్నారు అని అర్థం కాదు, ఎండాకాలం అయితే మొత్తం పూట కలిపి చేస్తున్నారు. ఒక్కోసారి మధ్యలో ఈ మధ్యలో 1 మంత్ 2 మంత్స్ బ్యాక్ మాకు విధమైన స్మెల్ వచ్చిందమ్మా.
0: అది
1: మా అమ్మగారు ఏమంటారు అంటే అది అన్ని పూట కలుపుతున్నారు అని చెప్పింది మాట.
0: అంటే మీరు ఏం మిల్క్ తీసుకుంటారు? ఏం మిల్క్ తీసుకుంటారు రామాచారి గారు
1: రామాచారి గారు? హైదరాబాద్, హైదరాబాద్
0: చెప్పండి, ఏం
1: మీరు ఏం
0: మిల్క్?
1: మిల్క్ తీసుకుంటారు? అది నేను 1.5 లీటర్ ఏమో బరే పాలు, 1.5 లీటర్ ఆవు పాలమ్మా.
0: విజయ విజయ తీసుకుంటారా? ఏం పాలు, ఏ బ్రాండ్?
1: విజయ కాబట్టి మాట్లాడుతున్నా.
0: ఓకే ఓకే,
1: ఓకే,
0: విజయ తెలంగాణ అనే పేరు చూసి తీసుకుంటున్నారా? ఇంకేమైనా ఉన్నాయా?
1: లేదు ఇది ఒకటి వేరే వాడవమ్మా, ఎందుకంటే మాది దేవరకొండ, నల్గొండ జిల్లా దేవరకొండ, మా డైరీ ఫార్మ్
0: ఓకే
1: ఉంది.
0: ఓకే, ఫైన్
1: ఇక్కడ రావడం కష్టం, చిన్న డైరీ పెద్ద డైరీ కాదు, అక్కడ ఆవు బర్రెలు ఉంటాయి కాబట్టి మాకు అనుభవం కాబట్టి మీకు చెప్తున్నాను అన్నమాట.
0: ఓకే. రామాచారి గారు, ఇప్పుడు మీ నెంబర్ తీసుకున్నాను కదా, మేము మీ దగ్గర క్వాలిటీ టీమ్ను పంపిస్తాను, వాళ్ళతో మీరు మాట్లాడండి. మాట్లాడి మీ శాంపుల్ మిమ్మల్ని చెక్ చేసి అందులో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా ఏమున్నా మీకు అక్కడే క్లారిఫై చేసి మీ
1: వస్తారు.
0: ఫోన్ నెంబర్ చెప్పండి రామాచారి గారు.
1: నంబర్ 8985
0: 8985 9844 91. రామాచారి గారు, మీకు ఉన్న సందేహాన్ని ఖచ్చితంగా మీరు రిజాల్వ్ చేసుకోండి, చంద్రశేఖర్ రెడ్డి గారి టీం మీకు కాల్ చేస్తారు. ఓకే, మీ థ్యాంక్స్ ఇంటికి
1: ఫర్ కాలింగ్
0: వస్తారండి, మీ
1: అండి.
0: ఇంటికి వచ్చి మీ దగ్గర ఉన్న పాలు, మార్నింగ్ మీకు పాలు వేసిన తర్వాత అవి గేదె పాలు అవుతాయి, గేదె పాలు, ఆవు పాలు అయితే, వాటికి ఉండేటువంటి పారామీటర్స్ అన్ని చెక్ చేసి మీ ముందే అంటే చూపిస్తారు. ఒక్క మాట రామాచారి గారు, మీ మజ్జిగ స్మెల్ వస్తుంది అన్నారు కదా, ఒక్కొక్కసారి పెరుగు పులిసినా వాసన వస్తుంది. పెరుగు ఎలా ప్రిజర్వ్ చేశారు, పెరుగు ఎలా ఉంది, ఏ టెంపరేచర్లో పెరుగుంది, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఖచ్చితంగా కోఆపరేటివ్ సొసైటీ నుంచి వచ్చిన, రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసిన పాలు విజయ పాలు, నాణ్యతలో ఎటువంటి సందేహం లేదండి, మీరు నిర్భయంగా తాగొచ్చు. ఓకే. అయితే మనం తోడు మార్చుకుంటూ ఉండాలండి. మనకి ఏమవుతుందంటే కొంతకాలం తర్వాత రెగ్యులర్గా మనం ఇంట్లోనే తోడు పెట్టడం వల్ల అవి కొన్ని పులిసిపోయే ప్రమాదం ఉంటుంది. సో మనం రెగ్యులర్గా తోడు మార్చడము, అట్లాంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, మా టీం వచ్చి మీకు అందరూ నేర్పిస్తారండి.

0: మీ డౌట్లన్నీ క్లారిఫై చేస్తారు రామాచార్య గారు.
1: సార్ మరో శ్రోతతో మాట్లాడతాము. నమస్తే అండి. నమస్తే అండి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం.
2: నమస్తే మేడం.
1: మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి సార్.
2: నా పేరు రవి మేడం, నేను హైదరాబాద్ బంజారాహిల్స్ నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి రవి గారు.
2: అదే ఇప్పుడు ఇది ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా, అంటే ఎంత వరకు ఒక లీటర్ ఎంత చేస్తే ఆన్లైన్ లో వస్తుంది, అదేమన్నా ఇది ఉంటుందా మేడం?
0: నమస్తే అండి, అట్లాంటిది ఏమి ఉండదు. మీకు ప్యాక్స్ అవైలబుల్ ప్యాక్స్ ఉన్నా చెక్ చేసుకోవచ్చు మీరు. హాఫ్ లీటర్ కావాలా, లీటర్ కావాలా, లేకపోతే ఏం కావాలనేది మీరు అందులో చెక్ చేసుకుని ఆ ప్యాక్ పెడితే అది వస్తుందండి.
2: అంటే మన హాఫ్ లీటర్ పెట్టినా తెస్తారు కదా సార్? అంటే మామూలుగా ఎంత లీటర్ రెండు లీటర్ అట్లా పెట్టి అట్లా లేకుండా మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు.
0: అంతే కదండి,
1: మినిమం క్వాంటిటీ అంటూ ఏమి ఉండదు అంటున్నారు సార్.
0: మీ ప్రయారిటీ అండి, ఆ ప్యాక్ సైజ్ చూసుకోండి. హాఫ్ లీటర్ ప్యాక్ అవైలబుల్ ఉంటే హాఫ్ లీటర్ తీసుకోవచ్చు, అట్లాంటి లేనప్పుడు మీరు అక్కడ చూస్ చేసుకుని లీటర్ ఉంటే లీటర్ తీసుకోవాలి.
1: కాకపోతే మీరు హాఫ్ లీటర్ లెస్ దాన్, అంటే మీరు ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్ వాడినప్పుడు వాళ్ళకి లిమిట్ ఉండొచ్చండి, వాళ్ళు మీకు డెలివరీ ఛార్జెస్ వేసే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ విజయ సైడ్ నుంచి మీకు అటువంటి మినిమం
2: ఏముంటుంది.
0: ఇప్పుడు మనకు టైప్ జెప్టో గానీ, స్విగ్గీ, తర్వాత మోర్ రిటైల్ గానీ, లేకపోతే రిలయన్స్ మార్కెట్ లో పోయినా ఉంటాయి, డిమార్ట్ లో పోయినా ఉంటాయి, బిగ్ బాస్కెట్ లో ఉంటుంది, అమెజాన్ ఫ్రెష్ లో ఉంది, ఫ్లిప్కార్ట్ లో ఉంది. సో ఇట్లా మీరు చూసుకోండి, ఒకసారి మీ ఇంట్లో చిల్డ్రన్ ఉంటే వాళ్ళు చూసి చెప్తారు ఏది మీకు యాజ్ ఫ్రీగా తెచ్చిస్తుంది, ఏది కాస్ట్ లేకుండా తెచ్చిస్తుంది అనేది మీకు వాళ్ళు చెప్తారండి.
1: ఈ కార్యక్రమం 10:03 మొదలైంది, 11:00 క్లోజ్ అవుతుంది. అయితే ఇప్పుడు 10:52 స్టూడియో క్లాక్ లో మనతో మరో శ్రోత రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. నమస్తే అండి.
3: హలో, మైసెల్ఫ్ నాగేశ్వరరావు అండి.
1: నాగేశ్వరరావు గారు నమస్తే.
3: ఫార్మర్ ప్రోగ్రామ్ అడ్వైజరీ బోర్డు మెంబర్, ఆల్ ఇండియా రేడియో, సమ్ టైమ్ లాంగ్ బ్యాక్, 35 ఇయర్స్ బ్యాక్ అమ్మా.
1: వావ్, చెప్పండి నాగేశ్వర్ రెడ్డి.
3: నేను రోజు పొద్దున్న ట్యూన్ చేస్తాను, రమేష్ శంకసారి గారు మీ డైరెక్టర్ తో ఒకటి రెండు సార్లు మాట్లాడాను. సరే, ఎనీవే దట్ ఇస్ నథింగ్ టు డూ విత్ దట్. సార్ నేను మై పాయింట్ ఈస్, ఇప్పుడు ప్యాకెట్ పాల్ అన్నాక కెమికలైజ్డ్ సార్ ఇట్ ఈస్, హౌ ఫార్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ లైఫ్?
0: ప్యాకేజ్డ్ పాలు అంటే ఒక మిత్ అండి. మనకేమైనా ప్యాక్ చేసినంత మాత్రం కెమికల్ కలుపుతారు అనేది ఏం లేదు. సహకార రంగంలో ఉన్నటువంటి ఎవరైనా, ఇప్పుడు ఈవెన్ విజయ డైరీ అయినా అమూల్ అయినా, ఎవరు కలపరండి, ఖచ్చితంగా కలపరు. నేను మీకు 100% అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. అయితే ప్రైవేట్ వాళ్ళు మాత్రం, మీరు అన్నట్టు ఏంటంటే ప్రైవేట్ డైరీస్, కొన్ని లాభాపేక్షతో పనిచేసేటువంటి కొన్ని సంస్థలు మాత్రం వాటి సెల్ఫ్ లైఫ్ పెంచడంలో భాగంగా ఏమైనా పెరాక్సైడ్ ఒక మోతాదుకు మించి ఏమైనా కలిపే అవకాశం ఉంటుంది. కానీ ప్యాక్డ్ ఫుడ్ ఏమైతుందంటే మనకు హోమోజనైజేషన్ అవుతుంది, తర్వాత ఇంకోటి ప్రమాణాల ప్రకారం దాన్ని ప్యాక్ చేస్తారు. దాంట్లో ఏమవుతుందంటే అది దాంట్లో మనకు కావాల్సినటువంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అంతా కూడా తీసేసి దాంట్లో మీకు సేఫ్ కండిషన్స్లో ప్యాక్ చేసి ఇస్తారు కాబట్టి వాటినే వాడాలి. ఇప్పుడు ఉన్నటువంటి స్టాండర్డ్స్ ప్రకారం, ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఖచ్చితంగా ఫ్రెష్ మిల్క్ మనం ఏమైతే దాంట్లో ఏ రకమైన అడల్ట్రేషన్ వస్తుందో, ఎవరు తీసుకొస్తారో, ట్రేసబిలిటీ ఏమి ఉండదు, నమ్మకం మీద తీసుకుంటాము. ఇదేమో ప్యాక్ చేసేటప్పుడు మాత్రం ఆ స్టాండర్డ్స్ ప్రకారం, ఆ ప్రమాణాల ప్రకారం చేస్తాం కాబట్టి వీటినే మనం క్రమంగా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఒక రాత్రి రాత్రి ఇది మారిపోద్దు అని చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా మనం ప్యాకేజ్డ్ ఫుడ్ వైపే, మిల్క్ వైపే వెళ్లాల్సి ఉన్నది.
3: మేము ఇదివరకు ఇదే తీసుకునేవాడిని సార్. చాలా సోషల్ మీడియాలో వైడ్ పబ్లిసిటీ ఉంది, ఏది కెమికల్ ప్యాకెట్ మిల్క్ అది, ఐ డోంట్ నో, నేను దాంట్లో పోతే ఐఎమ్ నాట్ వెల్.
0: నాగేశ్వర రెడ్డి గారు, నేనేమంటానంటే నేను మీకు అష్యూర్డ్ గా చెప్పగలిగింది ఏంటంటే, సహకార రంగంలో ఉన్నటువంటి అమూల్ పాలైనా లేకపోతే మన విజయ పాలైనా మీకు ఏ రకమైన సమస్య ఉండదండి, 100కి 100% కల్తీ లేకుండా వస్తాయండి, ఖచ్చితంగా చెప్పగలను.
3: ఇంకొకటి సార్, ఇప్పుడు నేను పొద్దున్న అవుట్లెట్ దగ్గరికి వెళ్ళాను, అదే మీ ఎండి గారు వాళ్ళు మాట్లాడుతున్నారంట, ఆయన అంటే చెప్తే ఆయన ఏం చేస్తారు సార్, ప్రొడక్షన్ అనేది లేదు, ఆయన సప్లై లేదు, ఆయన ఏం చేస్తారు అంటుండు.
0: మీకు ఒకవేళ సమయం ఉంటే, మీకు ఏమైనా సమయం ఉంటే, మాది రావిర్యాల మనకు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక 2-3 కిలోమీటర్ల దూరంలోనే కొత్త మెగా ఫ్యాక్టరీ ఉంది మనది, అక్కడికి వస్తే మీరు ఒక 5-6 గంటలు మీరు టైం స్పెండ్ చేయండి. మార్నింగ్ మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా ఫ్యాక్టరీ ఎంత బాగుంటుందో, ఎంత నీట్ ఉంటుందో, ఎంత పర్ఫెక్ట్ ఉంటుందో మీకు తెలుస్తుంది. 10 మందికి చెప్తారు నాగేశ్వర రెడ్డి గారు.
1: సార్, నాగేశ్వర రెడ్డి గారితో పాటు శ్రోతలందరికీ ఒక విన్నపం ఏంటంటే, ఆకాశవాణి ప్రతి ప్రోగ్రామ్ ద్వారా మేమేం చెప్తామంటే, మీరు తీసుకునే ఇన్ఫర్మేషన్, ద ఇన్ఫర్మేషన్ కన్సంప్షన్ ఎక్స్పర్ట్ దగ్గర నుంచి తీసుకోండి, అలాగే రిలయబుల్ మీడియా సోర్సెస్ నుంచి తీసుకోండి. సోషల్ మీడియాలో మీతో మాట్లాడే వాళ్ళకి ఎంత సబ్జెక్ట్ ఎక్స్పర్టీజ్ ఉంది, వాళ్ళకి ఎంత అవగాహన ఉంది అన్నది మీరు కొంచెం బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరో శ్రోతతో మాట్లాడదాం. నమస్తే అండి.

0: నమస్తే అండి, ఆకాశవాణి హైదరాబాద్ ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు రంజిత్.
0: రంజిత్ గారు నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సూర్యాపేట అండి.
0: సూర్యాపేట్.
1: అయితే సార్ అన్నారు ఇందాక సంగం డైరీ కూడా విజయ డైరీలో భాగమే అని చెప్పి.
0: అవునండి.
1: సో సంగం డైరీ మరి సూర్యాపేటలో ఇక్కడ లేదండి, ఇక్కడ పెడుతున్నారు కానీ అక్కడ
0: సూర్య,
1: లోకల్.
0: ఇది నేను ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాను. మీరు ఒక గమనిక ఏంటంటే, గమనించాల్సింది, ఒక ఆంధ్రప్రదేశ్ శ్రోత మనకు మాట్లాడినప్పుడు అక్కడ సంగము విజయ పేరుతో కాకుండా సంగం డైరీ అని, కృష్ణ మిల్క్ అని, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతోని యూనియన్స్ అవి అక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా విజయ డైరీలో భాగం, అక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అని చెప్పానండి. తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఉందండి, తెలంగాణ విజయ మనకు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉందండి.
1: అయితే
0: సూర్యాపేట ప్రాంతంలో కూడా మేము మిల్క్ కలెక్షన్కి ఈ మధ్యలోనే మనం చిట్యాలలో, గరిడెపల్లిలో, తర్వాత ఇంకా ఇంకా రాజాపేటలో,
1: డిస్ట్రిక్ట్
0: రాజాపేటలో
1: అండి.
0: ఆ ప్రాంతంలో కూడా మంచి
1: ఇక్కడ లేదు.
0: క్వాలిటీ మిల్క్ ఉందని చెప్పేసి మేము అక్కడ కూడా సప్లై చైన్ మేనేజ్మెంట్ అంతా కూడా అరేంజ్మెంట్ చేశాము. మిల్క్ మీరు అక్కడ నుంచి మిల్క్ వస్తుందండి మనకు
1: యాక్చువల్లీ మాది
0: చివేమ్ల.
1: కరీంనగర్ అండి, అక్కడ మేము ఇదే ఎక్కువ వాడేవాళ్ళము. అయితే ఇక్కడ సూర్యాపేట షిఫ్ట్ అయ్యాక ఇక్కడ ఏది ప్రాపర్ గా దొరకట్లేదు మాకు. సో
0: సో
1: విజయ డైరీ గురించి సర్చ్ చేస్తే కూడా లేదు
0: మీ
1: ఇక్కడ
0: నెంబర్ తీసుకొని
1: సూర్యాపేట
0: మిమ్మల్ని
1: కలెక్షన్.
0: మా అక్కడ మాకు ఒక డీడీ ఉంటారు, డిప్యూటీ డైరెక్టర్ ఉంటారండి, జిల్లా స్థాయి మనిషి ఉంటాడు, మీతో మాట్లాడతారండి.
1: సార్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, నేను హెచ్పి హిందుస్థాన్ పెట్రోలియం సంబంధించిన డీలర్ వాళ్ళ రిలేటివ్ అండి. అయితే హెచ్పి హిందుస్థాన్ పెట్రోలియం వాళ్ళు వాళ్ళ పెట్రోల్ బంక్లలో ఇలాంటి నాన్ ఫ్యూయల్ బిజినెస్ అని కొత్తగా తీసుకొచ్చారు. సో దాంట్లో ప్రతి పొటెన్షియల్ ఉన్న టౌన్ టౌన్ ఏరియాస్లలో మనం ఈ విజయ డైరీని ఎక్స్టెండ్ చేయడానికి వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు అనమాట.
0: చాలా
1: సో
0: మంచి
1: ఇది
0: ప్రశ్న అడిగారండి సార్. ఇలా ఈ ప్రశ్నతో పాటు డీలర్షిప్స్ గురించి కూడా చెప్పండి సార్. మనకు కేవలం 2.5 నిమిషాలే ఉంది. డీలర్షిప్ తీసుకోవాలంటే ఏం చేయాలో కూడా మీరు మాకు వివరించండి. మంచి సూచన అండి, మంచి సూచన. ఇప్పుడు దీంట్లో మనము ఖచ్చితంగా మనము బిజినెస్ అంటే యాక్సెసిబిలిటీ పెంచాలనేది ఉంది. నాణ్యమైన పదార్థాలు ఉండడమే కాకుండా ఈ వస్తువులన్నిటి కూడా మనకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం. అది ఎక్కడో మూల ఉంటే అందుబాటులోకి తీసుకురాకపోతే అది నాణ్యమైన వాళ్ళు మిస్ అయిపోతారు మన ప్రజలు. అందుకోసం అని ఏంటంటే ఈ పార్లర్ సిస్టమ్ తీసుకొచ్చాము. మిల్క్ ఫ్రెష్ మిల్క్ అవుతానేమో మిల్క్ బూత్ జస్ట్ చాలా ఈజీగా హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మేము వాటికి అందుబాటులోకి తీసుకొస్తాము. మా మార్కెటింగ్ టీం ఉంటుంది, వాళ్ళంతా కూడా గైడ్ చేస్తారు, సర్వే చేస్తారు, గైడ్ చేస్తారు. దాన్ని ప్రాపర్గా అట్లీస్ట్ ఒక 1000 లీటర్ పొటెన్షియల్ ఉందంటే మేము వెంటనే అక్కడ ఒక పార్లర్ పెట్టడానికి వెంటనే మేము ప్లాన్ చేస్తాము. అది చాలా సులభంగా జరుగుతుందండి. అట్లా కాకుండా మీరు పార్లరు కాకపోతే కేఫ్, చాయ్, మిల్క్తో పాటు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఐస్ క్రీమ్తో సహా అన్ని పదార్థాలు, పాల పదార్థాలు అన్నీ కూడా అమ్మాలనుకుంటే స్వీట్స్, తర్వాత బాసుంది లాంటి కొన్ని ఫ్రెష్ మిల్క్ ప్రోడక్ట్స్, అదేవిధంగా ఇతరత్ర పాల పదార్థాలన్నీ కూడా విజయకు సంబంధించినవన్నీ అందుబాటులోకి తేవాలనుకుంటే అప్పుడు విజయ పార్లర్ కోసము ఉండాలి. అది ఓన్ మీది ప్రైవేట్ పార్లర్ అయితేనేమో జస్ట్ ఒక 20-25 లక్షల ఖర్చుతోనే మీరు దాన్ని ఏర్పాటు చేయొచ్చు. అట్లా కాకుండా మీరు ఏదైనా ప్రైవేట్ జిహెచ్ఎంసీ ప్లేస్లో కానీ, హెచ్ఎండిఏ ప్లేస్లో కానీ, లేకపోతే మనకు ఈ మెట్రో ఏరియాలో పెట్టాలనుకుంటే మాత్రం మేము ఆ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి మీకు ఇప్పుడు లైవ్లీవుడ్ క్రియేట్ చేసినలో భాగంగా యువత ఎవరైనా ఉంటే, యువతి యువకులు ఎవరైనా కూడా ఉంటే వాళ్ళకి అవకాశం కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 200 దాకా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మేము ఈ పార్లర్స్ ఓపెన్ చేశాము. దీంతో మన విజయ పాల యొక్క రీచ్అవుట్ కూడా చాలా పెరిగింది, విజిబిలిటీ కూడా పెరిగింది. సో ఈ రెండింటి విషయాల మీద కూడా యువత ఎవరైనా నిజంగా ఉంటే, వాళ్ళకు ప్యాషన్ ఉంటే ఈ వీటిలో బిజినెస్ చేసుకోవాలనుకుంటే మేము ఖచ్చితంగా వీటిని మేము అందుబాటులోకి తీసుకొస్తామండి. సార్, మరి పాల ఉత్పత్తులు లభ్యత నాణ్యత గురించి ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు సార్. శ్రోతలు కూడా చాలా డైవర్స్ క్వశ్చన్స్ అడిగారు. ముఖ్యంగా నాణ్యత గురించి చాలామందికి కన్సర్న్ ఉంది. ఆ విషయంలో శ్రోతలతో పాటు మాకున్న అన్ని సందేహాలని మీరు క్లియర్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఈ సమయం మాకు కేటాయించి మా శ్రోతల ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్.
1: ఆకాశవాణి శ్రోతలకి, అదేవిధంగా ఆకాశవాణి సిబ్బంది అందరికీ కూడా, వారి డైరెక్టర్ అందరికీ కూడా ప్రత్యేకంగా మరోసారి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయ ఫ్యామిలీ తరఫున మరోసారి వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇది మనం గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థను మనం, అదేవిధంగా మిగతావన్నేమో మనకు ఆహార భద్రత కల్పిస్తే ఇది న్యూట్రిషన్ సెక్యూరిటీ ఇస్తుంది ఓవర్ అండ్ అబో. కాబట్టి మన పిల్లలకి, మన తల్లులకి రాబోయే రోజుల లోపల నాణ్యమైనటువంటి విజయ పాలు, పాల పదార్థాలు కూడా అందుబాటులో తేవడానికి ఎప్పుడు కూడా విజయ మీ ముందుంటుందని చెప్పేసి మరోసారి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది అని చెప్పేసి కోరుతూ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు విజయ తెలంగాణ డైరీ ఉత్పత్తులు వినియోగాలపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి నిహారా కానిటి గారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విజయవాడలోని పున్నమి ఘాట్లో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు జాతీయ సరస్ మేళా 2026ను ప్రారంభిస్తారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం వెలుపల ఈ జాతీయ స్థాయి ప్రదర్శనను నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఈ నెల 23న జూబ్లీహిల్స్లోని ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం జరుగుతుందని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కుంగిన మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా కూల్చి మళ్లీ కొత్తది నిర్మించడమే మేలని బ్యారేజీ సాంకేతిక పర్యవేక్షణ కమిటీ నిర్ధారణకు వచ్చింది. నిన్న ఢిల్లీలో ఎన్డీఎస్ఏ చైర్మన్ సమీర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్టం తరపున నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. తీవ్రమైన పగుళ్ల వల్ల రాఫ్ట్ భాగం నదీ గర్భంలోకి కుంగిపోయినట్లు తేల్చారు. పిల్లలను తొలగించి పునర్నిర్మించాలని నిర్ణయించారు. రాష్టంలో విద్యుత్ సంక్షోభంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యమే కారణమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కనీసం బొగ్గు నిల్వలు లేకుండా, ఎల్నినో హెచ్చరికలను పట్టించుకోకుండా విద్యుత్ రంగాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. తప్పు చేసి అధికారులపై నెపం నెట్టడం తగదని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని హెచ్చరించారు. దేశాన్ని అస్థిరపరచడానికి కాక్రోచ్ జనతా పార్టీకి విదేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని బీజేపీ రాష్ట శాఖ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. గాయని మేరీ మిల్బెన్ ట్వీట్ ఆధారంగా ఆయన మాట్లాడుతూ, సీజేపీకి అమెరికా నుంచి నిధులు వస్తున్నాయని, మతపరమైన అల్లర్లను సృష్టించేందుకు జార్జ్ సొరోస్ వంటి ఏజెన్సీలు వాడుకుంటున్నాయని అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ నెల 22న అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. నిన్న నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఏర్పాట్లపై సమీక్షించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
1: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
2: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
0: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347761.

వారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347761.

శ్రోతలకు గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 హెలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో అక్టోబర్ 16వ తేదీ వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నుముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిస్తారు ప్రముఖ సైన్స్ అండ్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బోట్ల. శ్రోతల ఫోన్ చేయవలసిన నంబర్లు 0403240852, 0403240853, 0402955023. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 MHz పై.

రెయిన్బో 101.9. వెల్ వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ అ పర్సనాలిటీ హూ హాస్ డెడికేటెడ్ డికేడ్స్ ఆఫ్ హిస్ లైఫ్ టు ద వరల్డ్ ఆఫ్ రేడియో, డాక్టర్ ఆష్ శ్రీధర్ రామమూర్తి, ద పద్మశ్రీ అవార్డి ఆఫ్ 2026. దోస్తో, కభీ ఆప్నే సోచా హై కి ఏక్ మైక్రోఫోన్ ఆర్ ఏక్ ఆవాజ్ కిత్నీ బడీ చేంజ్ లా సక్తీ హై? డాక్టర్ శ్రీధర్ వాజ్ బోర్న్ ఇన్ తంపరం, చెన్నై ఇన్ 1947. ఇంట్రెస్టింగ్లీ, హిస్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వాజ్ ఇన్ కెమిస్ట్రీ. He completed his degrees including a PhD from the University of Madras and joined Akashvani in 1976. From there, he went on to build a remarkable career in radio and television broadcasting. Imagine that a person with a background in science goes on to become one of the important pioneers of Indian broadcasting. His journey reminds us that educational background doesn't have a limit for our future. కభీ కభీ రియల్ పొటెన్షియల్ ఎమర్జెస్, వి ఎక్స్ప్లోర్ న్యూ ఆపర్చునిటీస్ ఆర్ డే టు థింక్ డిఫరెంట్లీ. లిజనర్స్, ఆప్ హీ అప్నే లైఫ్ మే కిసి క్వాలిఫికేషన్ యా ఏ కెరీర్ పాత్ తక్ ఖుద్ కో లిమిట్ మత్ రఖియేగా. కీప్ లర్నింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ కీప్ గ్రోయింగ్, బికాస్ సమ్టైమ్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ జర్నీస్ బిగిన్ వెన్ వీ ఆర్ బ్రేవ్ ఎనఫ్ టు టేక్ అ డిఫరెంట్ రూట్. హెనా ఇంట్రెస్టింగ్? తో इसे सिलसिले को जारी रखेंगे हमारी अग्नि ट्रैक के बाद. सुनते रहिए आकाशवाणी 101.9.

0: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది,
1: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
2: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి, అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల

0: वेलकम बैक लिसनर्स. डॉक्टर श्रीधर जी ने एक बहुत की रोल प्ले किया था इन एस्टैब्लिशिंग अन्ना कम्युनिटी रेडियो एट अन्ना यूनिवर्सिटी इन चेन्नई इन 2004. वाइडली रिकॉग्नाइज एज इंडियाज फर्स्ट कैंपस कम्युनिटी रेडियो स्टेशन. His work helps strengthen a broadcasting model that gives local communities a platform to share their stories, concerns, knowledge and culture. Socho, ek village ke farmer ko apni farming problems discuss karne ka mauka mile, local artist ko apna talent showcase karne ka platform mile, aur students ko apni community ke liye kuch karne ka chance mile. That is what makes a community radio so powerful. It is not just about broadcasting programs, it is about connecting with the people. And that is why Dr. Sridhar Ji, widely known as a father of community radio in India. Unhone bahut help kiya ki manav ka vikas kiya aur landmark radio science serial children ke human evolution mein madad ki aur it was broadcast in 18 Indian languages across 200 radio stations, reaching approximately 140,000 registered school children in the pre-internet era. He also helped establish rural radio science clubs and radio schools to promote science education. Hai na, bahut badhiya baat. To chaliye, aage badhte hain hamari agli track ki aur. After this ad, sunte rahiye Akashvani 101.9 FM Rainbow. Rainbow ke saath hai, life hai rangeen.
1: మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: శ్రోతలకు గమనిక, ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో అక్టోబర్ 16 వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నుముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు, ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాన్నిస్తారు ప్రముఖ సైన్స్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బోట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్లు 0402324-0852, 0402324-0853, 0402955-0923. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ ఎఫ్ఎం వివిధ భారతిలో.

0: తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: శ్రోతులకు గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 హెలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో అక్టోబర్ 16వ తేదీ వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నుముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతుల ప్రశ్నలకు సమాధానాలిస్తారు ప్రముఖ సైన్స్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల. శ్రోతులు ఫోన్ చేయవలసిన నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై.
2: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
3: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
4: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
2: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం

0: FM Rainbow 101.9.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. స్టూడియో క్లాస్ సమయం 2 గంటలైంది కదా. సో మరి జస్ట్ని హైదరాబాద్, అలాగే దాంతోపాటుగా రెయిన్బో మ్యాట్నీ షో, దాంతోపాటుగా మరి సందేశ్ టు సోల్జర్స్, తర్వాత తాజా ట్యూన్స్, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ఈరోజు మీ ఆర్జే వెంకీ రెడీగా ఉన్నాడు మీకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో మరి ముందుగా అయితే జస్ట్ని హైదరాబాద్లో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఫుడ్ ఐటమ్ ఏంటో తెలుసా? అదేనండి మన తెలంగాణ స్పెషల్. ఏంటంటారా, సో ఏ పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా కూడా మనకి టక్కీమని గుర్తొచ్చేటువంటి, ఎక్కువగా దసరా సంక్రాంతుల్లో అయితే మనం ఇంటి దగ్గర అందరం చేసుకుంటూ ఉంటాం కదా, మురుకులు అని చెప్పేసి, ఇంకా జంతికలు అని చెప్పేసి, షేబిల్లలు అని చెప్పేసి కూడా అంటుంటారు తెలంగాణలో కదా. సో అలాంటి వాటిలలో ఇంకా ముఖ్యంగా ఇంపార్టెంట్ అయినటువంటి ఐటమ్ ఏంటంటారా, సకినాలండి కదా, తెలంగాణ స్పెషల్ ఫుడ్ ఐటమ్ అది. సకినాలు అనగానే మనకు పండుగ, ఇంట్లో సందడి, పెద్దవాళ్ళు ప్రేమగా తయారు చేసేటువంటి ఒక సంప్రదాయ వంటకాలు అన్నీ కూడా గుర్తొస్తుంటాయి. బియ్యం పిండి, నువ్వులు, ఉప్పుతో తయారు చేసేటువంటి ఈ సకినాలు చూడటానికి గుండ్రంగా, చుట్టలు చుట్టలుగా, భలే అందంగా ఉంటాయి. బయట కరకరలాడుతూ నువ్వుల రుచితో నోట్లో వేస్తే అదిరిపోయేలా ఉంటాయి కదా. సో ముఖ్యంగా అయితే తెలంగాణలో పండుగల సమయంలో వీటికి మంచి ప్రాధాన్యత ఉంటుంది. మరి ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా సకినాలు తయారు చేస్తారా? మీ అమ్మమ్మ నాన్నమ్మ చేతులతో చేసినటువంటి సకినాలకు రుచి మీకు గుర్తుందా? ఆ జ్ఞాపకాలే మన సంప్రదాయానికి అసలైనటువంటి అందం అనమాట. సో ఆ సకినాల గురించి అసలు ఎలా తయారు చేస్తారు, ఆ సకినాలు ఏ రకంగా మనలోకి వచ్చేసాయి, మనందరితో అలా కలిసిపోయాయనేటువంటి అంశం గురించి మనం మాట్లాడదాం. వింటూనే ఉండదు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ని హైదరాబాద్ వింటున్నారు. ఇప్పుడు వినండి రంజిత్ మమతా శర్మ పాడేటువంటి పాట ఎవడు సినిమా నుంచి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. ఇప్పుడు ఒక ప్రకటన. ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో అక్టోబర్16 వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నెముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణా చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిస్తారు ప్రముఖ సైన్స్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్లు 040-23-24-08-52, మరొక నంబరు 040-23-24-08-53, ఇంకో నంబరు 040-29-55-09-23. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై.

వెంకీ సినిమాలోంచి సూపర్ హిట్ పాట అయితే విన్నాం కదా, వింటూ ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. జస్ని హైదరాబాద్లో సకినాల గురించి మాట్లాడుతున్నాం. సకినాలు తెలంగాణలో తరతరాలుగా తయారు చేస్తున్నటువంటి ఒక సంప్రదాయ చిరుతిండి అని చెప్పొచ్చండి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ

ప్రాంతంలో అయితే దసరా సంక్రాంతి లాంటి పండుగల సమయంలో వీటిని స్పెషల్ గా తయారు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి పిండి సిద్ధం చేసుకుని చేత్తో సకినాలు చుట్టేవాళ్ళు. పెద్దవాళ్ళు చేసేటువంటి విధానాన్ని చూసి పిల్లలు కూడా నేర్చుకునేటువంటి వారు. అలా ఈ సంప్రదాయం ఒక తరం నుంచి మరో తరానికి అందుతూ వచ్చిందనమాట. ఇక సకినాలంటే కేవలం తినేటువంటి చిరుతిండి మాత్రమే కాదు, కుటుంబ సభ్యుల కలయిక, పండుగల సందడి, మన తెలంగాణ సంస్కృతికి ఓ ప్రతీక. మన సంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ రుచులను తర్వాతి తరాలకు పరిచయం చేస్తూనే ఉందాం మనందరం. వింటూనే ఉండండి, మరింత ఇన్ఫర్మేషన్ మీకోసం సకినాల గురించి నేను చెప్తూ ఉంటా. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుల్మయం. ఇప్పుడు ఉదిత్ నారాయణ్, సుమంగళి పాడినటువంటి మాస్ సినిమాలోంచి ఈ పాట.

0: ఫెడరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: వింటున్నది ఆకాశవాణి FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో కట్ల సమయం 2:24 దాటి 8 సెకండ్లు అయింది. మనమున్నాం జస్ట్ని హైదరాబాద్ లో సకినాలు తెలంగాణ స్పెషల్ ఫుడ్ ఐటమ్ గురించి మాట్లాడుతున్నాం. ఇక అసలైన టాలెంట్ ఇక్కడే ఉందండి. దేని గురించి మాట్లాడుతున్నాం? తెలంగాణ సకినాల గురించి కదా. అయితే ఎలా తయారు చేస్తారు ఏంటనేటువంటి విషయానికి వస్తే, మరి పిండిని సన్నని తాడులా చేస్తూ గుండ్రలుగా చుట్టలు చుట్టాలండి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సో ఏంటి బియ్యం పిండి నువ్వులు ఉప్పుతో తయారు చేసేటువంటి సకినాలు అని చెప్పేసి. సో ఆ బియ్యం పిండి నువ్వులు ఉప్పు ఇదంతా కలిపేసి పిండి బాగా చేసిన తర్వాత, బాగా పిసికిన తర్వాత పిండిని సన్నని తాడులా చేస్తూ గుండ్రలుగా చుట్టలు చుట్టాలట. సో వాటిని కాసేపు ఆరనిచ్చి ఆ తర్వాత వేడి నూనెలో జాగ్రత్తగా వేయించాలన్నమాట. సో ఇది ఇలా చేస్తేనే అసలైనటువంటి వడియాల మన సకినాలు అనేటువంటివి మనకి రుచికరంగా వస్తాయన్నమాట. అంటే చక్కగా వేగి కరకరలాడే సకినాలు సిద్ధమైపోతాయి అలా చేస్తే. అయితే వేడి నూనెతో పనిచేసేటప్పుడు మాత్రం పెద్దవాళ్ళ సహాయం అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కదా. ఎందుకంటే సో వేడి నూనె కాగుతుంటుంది కదా, మనం ఇంట్లో చూస్తుంటాం పండగలు పబ్బాలు ఇలాంటి టైంలో పిల్లలందరూ కూడా సందడిగా ఉంటూ ఉంటారు. సో వాళ్ళంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో. సో మరి మన ఇలా చేయటం వల్ల తెలంగాణ సకినాలు మనకు తినడానికి రెడీ అవుతాయి. సో కాబట్టి పక్కనే ఇంకా దానికి జతగా వేడి వేడి టీ ఉంటే ఇక ఆ కాంబినేషన్ అదిరిపోవాల్సిందే, రైట్? సో కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఈ వేడి వేడి సకినాలు పక్కన వేడి వేడి టీతో పాటు తింటూ ఉంటే ఎలా అనిపిస్తుంది అనేటువంటి దాని గురించి, రైట్? వింటూనే ఉండేది ఆకాశవాణి FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
1: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
2: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
0: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: వింటునుండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. స్టూడియో క్లాక్ సమయం 2:41:44 అయింది. ఆర్జే వెంకితో ఉన్నారు. జష్ని హైదరాబాద్ లో సకినాల గురించి మాట్లాడుకుంటున్నాం. రైట్, మన తెలంగాణ రుచుల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి. బిర్యానీ నుంచి సర్వపిండి వరకు ఎన్నో వంటకాలు మన రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. వాటిలో సకినాలకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సకినాల గుండ్రని ఆకారం, నువ్వుల రుచి, కరకరలాడే క్రంచీ టెక్స్చర్ వీటిని ఇతర స్నాక్స్తో పోలిస్తే ఒక ప్రత్యేకంగా నిలబడతాయి. తెలంగాణ నుంచి హైదరాబాద్కు, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా తమ పండగల వేళ ఈ సంప్రదాయ రుచులను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఇంటి తయారీ ఫుడ్ వ్యాపారాల ద్వారా కూడా సకినాలు చాలామందికి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. పండగలకు, బంధువులకు ఇవ్వడానికి, ఇంటికి వచ్చిన అతిథులకు పెట్టడానికి సకినాలు మంచి ఎంపికగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మన ప్రాంతపు వంటకాలను మనం ప్రోత్సహిస్తే మన సంప్రదాయాలు కూడా బతికే ఉంటాయి. తెలంగాణ సకినాలు మన గర్వకారం కాదంటారా? రైట్, మరింత ఇన్ఫర్మేషన్ సకినాల ఆరోగ్య ప్రయోజనాల గురించి నేను చెప్తాను. వింటునుండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. ఇప్పుడు వినండి సిద్ధార్థ్ పాడినటువంటి పాట బొమ్మరీలు సినిమా నుంచి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. జస్నీ హైదరాబాద్లో సకినాల గురించి మాట్లాడుతున్నాం. అసలు ఈ సకినాల రుచి ఎంత ముఖ్యమో మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి పోషక విలువలు కూడా అంతే ముఖ్యమండి. సకినాల్లో ఉపయోగించేటువంటి బియ్యం పిండి మన శరీరానికి శక్తిని అందించేటువంటి కార్బోహైడ్రేట్లను ఇస్తుందన్నమాట. అలాగే నువ్వుల్లో ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులుంటాయి, కొంత ప్రోటీన్, ఫైబర్, కాల్షియం లాంటి ఖనిజాలు కూడా.

అయితే సకినాలను సాధారణంగా నూనెలు వేయిస్తారు కాబట్టి వాటిని కొంత మితంగా తినడం మంచిదన్నమాట. ఇంట్లో తయారు చేసేటప్పుడు నాణ్యమైన పదార్థాలు ఉపయోగించడం, నూనెను పదే పదే వేడి చేయకుండా ఉండటం కూడా చాలా ముఖ్యం. కాబట్టి సకినాలు మన సంప్రదాయ రుచిని ఆస్వాదించడానికి ఒక చక్కని అవకాశం అని చెప్పొచ్చు. కానీ ఆరోగ్యకరమైన ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు లాంటి ఇతర పోషకాహారాలు కూడా ఉండాలి. ఫ్రెండ్స్, రుచిని ఆస్వాదిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, మన తెలంగాణ సంప్రదాయాలను గర్వంగా ముందుకు తీసుకెళ్దాం. అందులో సకినాల రుచిని కూడా ఆస్వాదిద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇదండి ఈరోజు జస్ని హైదరాబాద్లో తెలంగాణ సకినాల గురించి. ఇప్పుడు ఒక శుభ సాంగ్ విందాం. శ్రేయ ఘోషల్ అండ్ జస్ప్రీత్ జస్ పాడినటువంటి ఈ పాట ఉప్పెన సినిమాలోంచి.

ఫ్లాగ్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర

తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో డేటా సెంటర్ల సుస్థిర వృద్ది కోసం రాష్ట్రాలు ప్రణాళికలు రూపొందించడంలో సహాయపడటానికి నీతి ఆయోగ్ ఫ్రాంటియర్ టెక్ హబ్ ఒక డేటా సెంటర్ మూల్యాంకన ఫ్రేమ్వర్క్ను విడుదల చేసింది. ఈ చొరవ భారతదేశ డేటా సెంటర్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఏఐ, కంప్యూటింగ్, డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం దేశం పెరుగుతున్న అవసరాలకు మద్దతివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2013-14లో 686 కోట్ల రూపాయలుగా ఉన్న దేశ రక్షణ ఎగుమతులు ఈనాడు 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకాక్లో ఈరోజు జరిగిన వార్షిక సమావేశాల సందర్భంగా యూకే ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్చెకర్ జాన్ హీలీతో సమావేశమయ్యారు. గత ఆర్థిక ద్రవ్య చర్చల ఫలితం ఆధారంగా 4వ భారత్ యూకే ఆర్థిక మార్కెట్ల చర్చ, ఫిన్టెక్ సమావేశాలు, అనుబంధ యూకే ఎఫ్ఇ సమావేశాలను విజయవంతంగా ముగించడంపై చర్చించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశాలు తమ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న ప్రపంచ క్రమానికి స్పందిస్తూ కొత్త భాగస్వామ్యాలను, సరికొత్త అవకాశాలను అన్వేషిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన కొన్ని పర్సన్ టు మర్చెంట్ యూపీఐ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అమలును వాయిదా వేసింది. అంతకుముందు ఈ రేటు ఈరోజు నుండి అమల్లోకి వస్తుందని ఎన్పీసీఐ ప్రకటించింది. ఇప్పుడు దీని అమలు దీపావళి తర్వాత జరుగుతుంది. తెలంగాణలో ప్రభుత్వ విధానాలు స్థిరంగా ఉంటాయని, పెట్టుబడులకు పూర్తి భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటన్ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందానికి భరోసా ఇచ్చారు. తయారీ రంగ విస్తరణతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ది కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ఈరోజు హైదరాబాద్లోని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన, తెలంగాణకు గుండెకాయ వంటి సింగరేణిని అన్ని విధాలా అభివృద్ది చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు సత్యదూర ప్రచారంతో ప్రజలను తప్పుదో

ఎంతో పట్టిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఈరోజు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, ఖతార్లోని భారత రాయబారి శ్రీకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. స్టూడియో క్లాక్లో సమయం 3:04 దాటి 22 సెకండ్లు అయింది. సో మనమున్నాం రెయిన్బో మ్యాట్నీ షోలో, రైట్? సో రెయిన్బో మ్యాట్నీ షోలో ఈరోజు మనం ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం అనుకుంటున్నారా? రైట్, మరి 2024లో అనుకుంటున్నారు కదా. సో రైట్, 2014లో మనకు రిలీజ్ అయినటువంటి ఒక మూవీ, 2014లో రిలీజ్ అయినటువంటి ఇదే రోజున అంటే అక్టోబర్ 15, 2004లో రిలీజ్ అయి, మరి 2014 కాదు 2024 కాదు, అంటే సుమారుగా మనకి 20 ఏళ్ళ వరకు అయినప్పటికీ కూడా ఆ సినిమా ఇప్పటికీ ఎప్పటికీ మనం మర్చిపోకుండా ఉన్నాం. సో అలాంటి సినిమా గురించి రెయిన్బో మ్యాట్నీ షోలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, కొన్ని సినిమాలు చూస్తే మనకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, మరికొన్ని సినిమాలు చూస్తే మనసుకు హాయి అనిపిస్తుంది. అలాంటి అందమైన అనుభూతినిచ్చేటువంటి తెలుగు సినిమా ఆనంద్, రైట్? సో ఆనంద్ ఒక మంచి కాఫీ లాంటి సినిమా. సో ఈ సినిమా గురించి ఈరోజు మన రెయిన్బో మ్యాట్నీ షోలో నేను మీకు మీతో మాట్లాడతాను. వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆనంద్ సినిమా నుంచి హరిహరన్ చిత్ర పాడినటువంటి పాట.

ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347761.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం రెయిన్బో మ్యాట్నీ షోలో ఉన్నాం. ఆనంద్ 2004 రిలీజ్ అయినటువంటి ఆనంద్ మూవీ గురించి మాట్లాడుతున్నాం. మరి ఆనంద్ ఒక మంచి కాఫీ లాంటి సినిమా, అద్భుతమైనటువంటి టైటిల్. 2004 విడుదలైనటువంటి ఈ సినిమాకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల, హీరోగా రాజా, హీరోయిన్ గా కమలిని ముఖర్జీ అద్భుతంగా యాక్ట్ చేశారు. పెద్ద పెద్ద హంగులు, భారీ యాక్షన్ సన్నివేశాలు లేకపోయినా ఒక అందమైన ప్రేమ కథను సహజంగా చూపించి ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఈ సినిమా. ఈ సినిమాలో మనకు కనిపించేది కేవలం ప్రేమ మాత్రమే కాదు, ఆత్మగౌరవం, స్వతంత్రంగా జీవించాలనే ఆలోచన, మనసుకు నచ్చిన వ్యక్తిని అర్థం చేసుకోవడం లాంటి అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్ పాత్రను తీర్చిదిద్దిన తీరు చాలా ప్రత్యేకమని చెప్పాలి. తన జీవితాన్ని తన నిర్ణయాలతో ముందుకు తీసుకెళ్లాలనుకునే ఓ యువతి ప్రయాణం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఫ్రెండ్స్, టైటిల్లోనే ఆనందం ఉంది కదా, ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా మనకు అలాంటి ప్రశాంతమైన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అందుకే ఇప్పటికీ మంచి ప్రేమ కథలు గుర్తొస్తే చాలామందికి ఆనంద్ సినిమా గుర్తొస్తుంది. మరి ఇలాంటి సినిమాలే మనకు చెప్తాయి, మంచి సినిమా అంటే పెద్ద బడ్జెట్ మాత్రమే కాదు, మనసుకు తాకే కథ కూడా కావాలి అని. లెట్స్ సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ సింపుల్ స్టోరీస్. వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇప్పుడైతే వినండి నువ్వా నేనా సినిమా నుంచి కైలాష్ శేఖర్ పాడినటువంటి పాట.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటనుండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మనం మాట్లాడుకుంటున్నాం రెయిన్బో మ్యాట్నీ షోలో ఆనంద్ సినిమా గురించి. అయితే ప్రేమ కథలు చాలా చూశామండి, కానీ మనసుకు నచ్చిన వ్యక్తి కోసం మన వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమించుకోవటం ఎంత అందంగా ఉంటుందో చూపించినటువంటి సినిమా ఆనంద్. మరి ఈ సినిమాలో కమలినీ ముఖర్జీ పోషించినటువంటి రూప పాత్ర చాలా ప్రత్యేకం. చిన్నతనంలో ఎదురైన కుటుంబ విషాదం కారణంగా రూప తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది. అయినా సరే తన ఆత్మగౌరవాన్ని వదులుకోకుండా తన కాళ్ల మీద తాను నిలబడాలని కోరుకుంటుంటుంది. ఇక రాజా పోషించినటువంటి హీరో పాత్ర విషయానికి వచ్చినట్టయితే ఆనంద్ పాత్ర. సో మరి రూపను ఇష్టపడే ఆనంద్ ఆమె మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. తన దగ్గర ఉన్న డబ్బుతోనో హోదాతోనో ఆమెను ఆకట్టుకోవడం కంటే ఆమెకు నచ్చే వ్యక్తిగా ఉండాలని అనుకుంటాడు. ఇక్కడే ఫ్రెండ్స్ ఈ సినిమా మనకు ఓ మంచి విషయాన్ని చెబుతుంటుంది. ప్రేమ అంటే ఎదుటివారిని మనకు నచ్చినట్టు మార్చడం కాదు, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడం. రూప ఆనంద్ మధ్య జరిగే సంభాషణలు చిన్న చిన్న అపార్థాలు, భావోద్వేగాలు కథకు సహజత్వాన్ని తీసుకొస్తాయి. వీళ్ల ప్రేమ కథలో హడావిడి కంటే హృదయానికి దగ్గరైన క్షణాలే ఎక్కువ. సో ఫ్రెండ్స్, నిజమైన ప్రేమలో గౌరవం, నమ్మకం, స్వేచ్ఛ ఎంత ముఖ్యమో గుర్తు చేసే అందమైన కథే మన ఆనంద్ సినిమా. సో ఈరోజు రెయిన్బో మ్యాట్నీ షోలో ఆనంద్ సినిమా గురించి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇప్పుడైతే కార్తిక్ సునీత పాడినటువంటి పాట యోగి మూవీలోంచి మీ అందరి కోసం.

పిల్లవాడికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీ తో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347761.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. స్టూడియో కలెక్టర్ సమయం 3:32 అయింది. రైట్, మనం మాట్లాడుకుంటున్నాం రెయిన్బో మ్యాట్నీ షోలో ఆనంద్ సినిమా గురించి. ఆనంద్ సినిమా వెనుక ఉన్న అసలైన క్రియేటివ్ టీం గురించి మాట్లాడుకుంటే, సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతలు నిర్వహించింది శేఖర్ కమ్ముల. నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించారు. మరి ఆయన సినిమాల్లో మనకు కనిపించేటువంటి సహజమైనటువంటి సంభాషణలు, మధ్యతరగతి జీవితాలు, మన చుట్టూ ఉండే మనుషుల భావోద్వేగాలు ఈ సినిమాలో కూడా స్పష్టంగా కనిపిస్తాయి. హీరో ఆనంద్గా రాజా నటించగా, రూపా పాత్రలో కమలిని ముఖర్జీ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రూప పాత్రలో కనిపించేటువంటి ఆత్మవిశ్వాసం, స్వతంత్ర భావాలు, భావోద్వేగాలు కమలిని చాలా సహజంగా తెరపై చూపించారు. సత్యకృష్ణ, అనీష్ కురువిళ్ళ, అనూజ్ గురువారా తదితర నటులు కూడా కథకు తనవంతు సహకారం అందించారు. ప్రతి పాత్ర కథలో ఒక భాగంగా కనిపించడం ఈ సినిమాకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇందులో పాత్రలు సినిమా కోసం ప్రత్యేకంగా సృష్టించిన వ్యక్తుల్లా కాకుండా మన ఇంటి పక్కన ఉండే వాళ్లలాగానే కనిపిస్తూ ఉంటాయి. వాళ్ల మాటలు, వాళ్ల ఆలోచనలు, వాళ్ల మధ్య ఉండే అనుబంధాలు చాలా సహజంగా ఉంటాయి. అది ఆనంద్ సినిమా ప్రత్యేకత. ఇప్పుడైతే వినండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి ఈ శుభ పాట మీ అందరి కోసం.

చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసితో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసి అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347776126.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. రైట్, ఆనంద్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఫ్రెండ్స్, భారీ సెట్లు లేకపోయినా, స్టార్డమ్ హంగులు లేకపోయినా, మంచి కథను నమ్ముకుని సినిమా తీస్తే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవచ్చని ఆనంద్ సినిమా నిరూపించింది. డైరెక్టర్ ఆలోచన, నటీనటుల సహజ నటన కలిస్తే పుట్టేటువంటి మ్యాజిక్కు ఈ సినిమా ఓ మంచి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మీకు ఓ మంచి పాట వినగానే పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయా? మనసు ప్రశాంతంగా మారుతుందా? అయితే ఆనంద్ సినిమా పాటల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. ఈ సినిమాకు సంగీతాన్ని అందించింది కెఎం రాధాకృష్ణన్. పాటలకు సాహిత్యం అందించింది ప్రముఖ గేయ రచయిత వేటూరి సుందరరామూర్తి. మెలోడీకి ప్రాధాన్యమిస్తూ కథలోని భావోద్వేగాలను సంగీతం ద్వారా మరింత అందంగా చూపించారు. అందులో యమునా తీరం, ఇంకా వచ్చే వచ్చే వాన జల్లులారంటూ, నువ్వేనా నా నువ్వేనా, ఎదలో గానం ఇలాంటి పాటలు ఈ సినిమా సంగీతానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. చిత్ర, హరిహరన్, శ్రేయా ఘోషల్, లక్కీయ, అలీ వంటి గాయకుల స్వరాలు పాటలకు మరింత అందాన్నిచ్చాయి. ఈ పాటల్లో హడావిడి కంటే మాధుర్యం ఎక్కువ. ప్రేమలోని మధురమైన భావాలు, మనసులోని మాటలు, ప్రకృతితో ముడిపడినటువంటి అనుభూతులు సంగీతంలో వినిపిస్తాయి. ముఖ్యంగా సినిమాలో పాటలు కథకు అడ్డుగా రావు, కథలోని భావాలను మరింత బలంగా మనకు చేరవేస్తాయి. అందుకే సినిమా చూసిన తర్వాత కూడా పాటలు చాలామందికి గుర్తుండిపోయాయి. ఓ మంచి సినిమా కథతో మనసులో నిలిచిపోతుంది, మంచి సంగీతంతో మన జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది. ఆనంద్ సినిమా ఈ రెండింటినీ అందించినటువంటి సినిమా. సో మీ ప్లేలిస్ట్లో ప్రశాంతమైన తెలుగు మెలోడీలకు చోటుంటే ఆనంద్ పాటలను కూడా తప్పకుండా గుర్తు చేసుకోండి. వింటునుండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో రెయిన్బో మ్యాట్నీ షో వింటున్నారు.

0: కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: सुनती हो, कमाल ही हो गया.
2: क्या हो गया ऐसा?
1: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
2: ये कमाल कैसे हो गया?
1: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोल कर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
2: ये तो बहुत बढ़िया पोर्टल है.
1: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया. सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी.
3: ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

0: బ్రో, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
1: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
0: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: వింటనుండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం ఆనంద్ సినిమా గురించి రెయిన్బో మ్యాటినీ షోలో మాట్లాడుతున్నాం. 2004 అక్టోబర్ 15 రిలీజ్ అయినటువంటి ఆనంద్ సినిమా మొదట పరిమిత ప్రాంతాల్లోనే విడుదలై ప్రేక్షకుల ఆదరణ పెరగడంతో మిగతా ప్రాంతాలకు విస్తరించిందనమాట. పెద్ద ప్రచార హడావిడి కంటే మంచి స్టోరీ, సహజమైన నటన, మధురమైన సంగీతం సినిమాకి సినిమా సక్సెస్కి ముఖ్య కారణాలుగా నిలిచాయి. అసలు ఈ సినిమాకు నంది అవార్డు

0: లో పలు గుర్తింపులు లభించాయి. శేఖర్ కమల ఉత్తమ డైరెక్టర్గా, కమల్లీ ముఖర్జీ ఉత్తమ నటిగా, సత్యకృష్ణ ఉత్తమ సహాయ నటిగా అవార్డులు అందుకున్నారు. ఉత్తమ ద్వితీయ ఫీచర్ ఫిల్మ్గా కూడా ఈ సినిమాకి గుర్తింపు వచ్చింది. బాలనటి లుకిత, గాయని తర్వాత సునీత ఉపదేష్టకు కూడా అవార్డులు వచ్చాయి. అంతేకాదు, ఈ సినిమా తమిళ్లో నినై థాలే పేరుతో రీమేక్ అయింది. అంటే ఒక భాషలోని కథ మరో భాష ప్రేక్షకులను కూడా చేరవయ్యేంత ప్రత్యేకత ఇందులో ఉందన్నమాట. ఇప్పుడు ఈ సినిమా ప్రత్యేకత ఏంటో చెప్పాలంటే, మహిళా ఆత్మగౌరవాన్ని గౌరవించే ప్రేమ కథ, సాధారణ జీవితాల్లోని అందాన్ని చూపించే కథనం, మనసుకు హాయినిచ్చే సంగీతం, ఈ మూడు అంశాలు మనకు కనిపిస్తాయి ఇందులో. సో కాలం మారొచ్చు ఫ్రెండ్స్, సినిమా చూసే విధానం మారొచ్చు, కానీ మంచి కథలు ఎప్పటికీ పాతబడవు. అందుకే ఆనంద్ ఇప్పటికీ చాలామంది తెలుగు సినిమా అభిమానులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి. మరి ఈ సినిమాకు పెట్టిన ట్యాగ్ లైన్ కూడా ఎంతో బాగుందో తెలుసా? మంచి కాఫీ లాంటి సినిమా ఆనంద్. వింటునుండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుల్మయం. ఆర్జే వెంకితో రెయిన్బో మ్యాట్నీ షో వింటున్నారు. స్టే ట్యూన్డ్.
1: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
2: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
1: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండేవాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: స్టూడియో క్లాక్ల సమయం 4 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో డేటా సెంటర్ల సుస్థిర వృద్ధి కోసం రాష్ట్రాలు ప్రణాళికలు రూపొందించడంలో సహాయపడ్డానికి నీతి ఆయోగ్ ప్రాంటియర్ టెక్ హబ్ ఒక డేటా సెంటర్ మూల్యాంకన ఫ్రేమ్వర్క్ను విడుదల చేసింది. ఈ చొరవ భారతదేశ డేటా సెంటర్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఏఐ, కంప్యూటింగ్, డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం దేశం పెరుగుతున్న అవసరాలకు మద్దతివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. 2013-14లో 686 కోట్ల రూపాయలుగా ఉన్న దేశ రక్షణ ఎగుమతులు ఈనాడు 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వ విధానాలు స్థిరంగా ఉన్నాయని, పెట్టుబడులకు పూర్తి భద్రత ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటన్ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందానికి భరోసా ఇచ్చారు. తయారీ రంగ విస్తరణతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ది కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ఈరోజు హైదరాబాద్లోని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు గుండెకాయ వంటి సింగరేణిని అన్ని విధాలా అభివృద్ది చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు సత్యదూర ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పోచారం గ్రామంలో ఎన్ఐఆర్డి బృందం పర్యటించింది. ఒడిశా, గుజరాత్, జమ్మూకాశ్మీర్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 5 బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లతో కూడిన బృందం గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ సమగ్ర వికాసానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. లద్దాఖ్లో దాదాపు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వధిక సమ్మె చేస్తున్న సిద్దిపేట జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులకు హరీష్ రావు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంగారెడ్డి జిల్లాలోని సింగూరు డ్యాంను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఆయన, ప్రస్తుతం ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, ఫిబ్రవరి వరకు ఇది పీక్ స్థాయిలో ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: స్టూడియో క్లాక్ లో సమయం 4:03 అయింది. ఇప్పుడు వినండి సందేశ్ టు సోల్జర్స్.
1: ఆజ్ కా ప్రోగ్రామ్ సందేశ్ టు సోల్జర్స్ మేరే సాథ్ మేరా నామ్ హై షాహిద్ ఔర్ ఆజ్ కే హమారే సందేశ్ టు సోల్జర్స్ కే బహుత్

0: స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలైంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ న్యూఢిల్లీలో జరిగిన 3వ కౌమారన్ 2026 సదస్సులో ఉపరాష్టపతి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, శాస్త్రీయ పరిశోధనలు, ఆధునిక ఆరోగ్య రక్షణతో ఆయుర్వేదాన్ని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. మార్కెటింగ్ శాఖ కార్యకలాపాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ప్రతి మార్కెట్ యార్డులో సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో ప్రతి సంవత్సరం నిర్వహించే పుస్తక మహోత్సవం తేదీలను బుక్ ఫెయిర్ సొసైటీ నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 18 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన చిల్డ్రన్స్ పార్క్, బస్తీ దవాఖానాను మంత్రి ప్రారంభించారు. హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల అధికారులతో రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయం నుండి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట ప్రగతిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్కు తాను గార్డియన్గా వ్యవహరిస్తానని, రాష్ట ఆర్థికాభివృద్దికి దోహదపడే పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రానున్న 7 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అమెరికాలోని ఇల్లినాయిస్లో హిందూ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని సాగిన కాల్పుల కుట్రపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా విద్వేషపూరిత చర్యలను ఖండిస్తూ భారతీయ సమాజ భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. మహాత్మా జ్యోతిబా బాపులే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తు గడువును పొడిగించినట్టు సంబంధిత అధికారులు తెలియజేశారు. బీసీ, ఈబీసీ అభ్యర్థులు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో మాస్టర్స్, డాక్టరేట్ చేయాలనుకునే వారికి గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్ ఇవ్వనున్నట్టు తెలిపారు.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం. స్టూడియో క్లాక్ సమయం 5:04 దాటి 57 సెకండ్లు అయింది. సో ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈ రోజు అయితే ఒక డే స్పెషల్ అయితే ఒకటి ఉంది కదా, అదేంటి అంటారా? ఇంటర్నేషనల్ వైట్ కెయిన్ సేఫ్టీ డే, రైట్? సో మరి ఈ ఇంటర్నేషనల్ వైట్ కెయిన్ సేఫ్టీ డే ఈ సందర్భంగా దీన్ని పురస్కరించుకొని మన స్టూడియోకి ఈరోజు ఇచ్చేశారు మరి డాక్టర్ కె శ్రీనివాస్ రెడ్డి గారు. NIEPVDలో అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజిబుల్ డిజబిలిటీస్లో లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు. సార్, వెల్కమ్ సార్ రెయిన్బో స్టూడియోకి శ్రీనివాస్ రెడ్డి గారు. అలాగే తనతో పాటుగా మరి స్టేట్ ఎక్స్పర్ట్ మెంబర్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ శ్రీ వి జానకిరామ్ గారు. మరి దాంతోపాటుగా ఆయన దర్గా పాఠశాలలో ఉపాధ్యాయులుగా కూడా పనిచేస్తున్నారు. సో మరి రెండు రకాలుగా కూడా తన సేవలు అందిస్తున్నటువంటి శ్రీ వి జానకిరామ్ గారు కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో వెల్కమ్ సార్, నమస్కారం. సార్ చెప్పండి, మరి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ వైట్ కెన్ సేఫ్టీ డే అంటున్నాం కదా, అసలు ఈ వైట్ కెన్ అంటే ఏంటి, అది ఎట్లా ఉపయోగపడుతుంది ఈ విజువల్ ఉన్నటువంటి వాళ్ళకి?
2: ముందుగా సార్, ఆకాశవాణి గారికి, ఆకాశవాణి కార్యక్రమం అంటే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.
2: ఎందుకంటే ఒక దివ్యాంగుల పట్ల సమాజానికి ఒక మంచి మెసేజ్ని పంపడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే భారత ప్రభుత్వం 2016లో ఆర్పిడి యాక్ట్ని తీసుకురావడం జరిగింది. అంటే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అంటాం వాటిని. ఈ యాక్ట్లో ముఖ్యంగా విజన్ సంబంధించి రెండు రకాలైనటువంటి దివ్యాంగులు ఉంటారు. అంటే ఒకటి టోటల్లీ బ్లైండ్ అంటాం మనము, అంటే పూర్తిగా చూడలేనటువంటి, ఎట్లాంటి విజన్ పర్సెప్షన్ లేనటువంటి కొద్దిమంది ఉంటారు. అలాగే పాక్షికంగా విజన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు, అంటే మనం లో విజన్ అంటుంటాం. ఈ రెండు రకాలైనటువంటి వైకల్యాలు ఉన్నటువంటి వారు తమ దైనందిన జీవితంలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి సేఫ్టీగా వెళ్ళాలి అంటే వారు ఒక కర్రను ఒక నావిగేటర్గా దాన్ని వాడతారు. చాలామంది అనుకుంటారు ఇది ఒక కేవలం కర్ర అనుకుంటారు, అది కర్ర కాదు.
3: నేను కూడా అదే అనుకున్నానండి. ఎక్కడెక్కడ చూస్తుంటాం మనము అంటే ట్రావెలింగ్ టైంలో చూస్తుంటే, సో జస్ట్ ఏంటంటే వాళ్ళకి ఒక ఊతకర్ర లాగా ఉంది అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది.
2: కాదు, యాక్చువల్ ఏంటంటే అది కర్ర మాత్రమే కాదు, అది ఒక పర్సన్ రీప్లే చేసేటటువంటి ఒక ఆయుధం అని చెప్పవచ్చు. అలాగే అంతేకాకుండా ఒక నావిగేటర్గా దాన్ని వాడచ్చు మనము, అది ఒక సేఫ్టీ కెన్. ఈరోజు అంటున్నాం మనం అక్టోబర్ 15 అనేది వరల్డ్ వైడ్ సేఫ్టీ కెన్ డే సెలబ్రేట్ చేస్తాం. ఇది ఏంటి అంటే కూడా మనకు 1964లో యుఎస్ ప్రెసిడెంట్ జాన్సన్ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్తో మనము ఈ దివ్యాంగులకు అంటే ముఖ్యంగా విజన్ ఇంపైర్మెంట్ ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు కూడా స్వతంత్రంగా జీవనాన్ని కొనసాగించగలరు, ఏ పనైనా కానీ ఇతరుల మీద డిపెండ్ కాకుండా చేయగలరు, ఎక్కడికైనా వెళ్ళగలరు, ఎలాంటి వర్క్ అయినా చేయగలరు అనేటటువంటి మెసేజ్ను సొసైటీకి ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సో ఈ వైట్ కెన్ డే వల్ల ఏంటంటే సేఫ్టీగా వాళ్ళు అలాగే ఇతరులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి ఈ వైట్ కెన్ అనేది ఉపయోగపడుతుంది.
1: సూపర్ అండి, నిజంగా అసలు అంటే మేము ఇంతవరకు ఉన్నటువంటి అపోహ అయితే మీరు చెప్పడం వల్ల తొలగిపోయింది, అది రియల్లీ గ్రేట్ అండి. మరి జానకిరామ్ గారు, సాధారణంగా మనం అంటే మీరు యాజ్ ఎ ఉపాధ్యాయులుగా చేస్తున్నారు, స్టేట్ ఎక్స్పర్ట్ మెంబర్గా కూడా ఉన్నారు స్పెషల్ ఎడ్యుకేషన్లో. సో అంటే ఈ విజువల్లీ ఇంపేర్డ్ ఉన్నటువంటి వాళ్ళకి అందుతున్నటువంటి సహకారం కానీ ఇలాంటివి అంటే ఏ రకంగా చూడొచ్చు మనం దృష్టిలో ఉన్నటువంటి వాళ్ళకి?
4: అంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా, తెలంగాణ ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పాఠశాలలు మన హైదరాబాద్లోనే దారుల్ షిఫా అండ్ మలక్పేటలో బాయ్స్ స్కూల్ అండ్ గర్ల్స్ స్కూల్ అన్నది.
1: ఓకే,
4: అయితే మనకు మొన్నటి వరకు కొంత స్పెషల్ ఎడ్యుకేటెడ్ యొక్క కొరత అనేటువంటిది ఉండేటువంటిది. మొన్న డిఎస్సి ద్వారా ప్రభుత్వము చాలా వరకు ఈ స్పెషల్ ఎడ్యుకేటర్ను రిక్రూట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఇప్పుడు స్టేట్ వైడ్గా కూడా కొన్ని క్లస్టర్ స్కూల్స్ లాగా సెలెక్ట్ చేసి, మండల హెడ్ క్వార్టర్ స్కూల్స్ కొన్ని క్లస్టర్ స్కూల్ ఒక 5-5 విలేజెస్ చూసి అక్కడ ఉన్న స్ట్రెంగ్త్ను బట్టి

0: అక్కడ ఈ స్పెషల్ ఎడ్యుకేటర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడున్న ఈ విజువల్ ఇంపైర్మెంట్ సైడ్ ఉన్నటువంటి ఈ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అంతా కూడా మనం ఇప్పుడు చెప్పినటువంటి ఎన్ఐపివిడి ద్వారా, ఇంతకుముందు ఎన్ఐవిహెచ్ అని ఉండేటువంటిది,
1: ఓకే
0: అది మనకి ఇక్కడ హైదరాబాద్లోని టీసీటీవీహెచ్ అనేటువంటిది, టీచర్
1: హ్మ్
0: ట్రైనింగ్ సెంటర్ ఫర్ విజువల్ ఇంపైర్డ్ విజువల్ హ్యాండిక్యాప్డ్ అనేటువంటి ఉంది, ఒక డిప్లొమా లైక్ డిఎడ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్.
1: ఓకే
0: సో అక్కడ ఈ 2 సంవత్సరాల శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులంతా కూడా నేడు టీచర్స్ గా వివిధ స్కూల్లో అపాయింట్ అవ్వడం జరిగింది.
1: ఓహో
0: వేరే హై స్కూల్స్ లో అయితే మనకు అంబేద్కర్ ఓపెన్ సీట్ నుండి స్పెషల్ బీఎడ్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా చేసినటువంటి వాళ్ళు స్కాలర్షిప్ రిక్రూట్ అయ్యారు.
1: అవును
0: సో వాళ్ళ ద్వారా ఇప్పుడు ఈ విద్యార్థులకు,
1: ఓకే
0: దివ్యాంగులైనటువంటి చూపు లేనటువంటి విద్యార్థులకు వివిధ రకాలైనటువంటి వాళ్ళ విద్యతో పాటుగా దైనందిన కార్యక్రమాలన్నీ సులువుగా చేసుకోవడానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంతా కూడా వాళ్ళు ఈ క్లస్టర్ రిసోర్స్ మోడల్లో అక్కడ
1: ఓకే
0: ఉన్నటువంటి స్ట్రెంత్ను బట్టి గవర్నమెంట్ ఐడెంటిఫై యూడైస్ ప్రకారం ఐడెంటిఫై చేసినటువంటి చిల్డ్రన్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ ఒక టీచర్ని అపాయింట్ చేసి చుట్టూ ఉన్నటువంటి ఒక 5 స్కూల్స్ దానికి
1: ఓకే
0: అకామిడేట్ చేసి ఈ టీచర్ వాళ్ళకి గైడ్ చేయడం, అక్కడ ఉన్న లోకల్ టీచర్స్ కి అట్లాంటి ఏర్పాట్లు చేసినటువంటి, ఇది ఒక శుభ సూచకమైనటువంటిది దివ్యాంగులకు, ఇది ఒక వరం లాగా చెప్పుకోవచ్చు.
1: సూపర్ సార్, చాలా మంచి కార్యక్రమము అమల్లో ఉంది సార్. ఒక చిన్న పాట ఇప్పుడు మనం విందాం, తర్వాత మళ్ళీ మన ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు మరి ఇంటర్నేషనల్ వైట్ కేన్ సేఫ్టీ డే గురించి. మన దగ్గర గెస్టులు ఉన్నారు, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా మనకు చెప్తున్నారు. సో ఈ చిన్న పాట తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వెల్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమేమ ఆర్జే వెంకీతో మీరున్నారు. మరి మనతో పాటుగా అలాగే ఈరోజు స్టూడియోలో ఇంటర్నేషనల్ వైట్ కేన్ సేఫ్టీ డే గురించి మాట్లాడుతున్నాం. దానికి సంబంధించి గెస్టులు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ కె శ్రీనివాసరెడ్డి గారు ఎన్ఐజీపీవీడీలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి, అలాగే జానకిరామ్ గారు టీచర్ అండ్ స్టేట్ ఎక్స్పర్ట్ మెంబర్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ జానకిరామ్ గారు కూడా ఉన్నారు. సో ముందుగా శ్రీనివాసరెడ్డి గారితో మరొకసారి మరి మాట్లాడదాం మనం. సార్, మనం ఈ వైట్ కేన్ అంటున్నాం కదా, వైట్ కేన్ సేఫ్టీ డే గురించి మాట్లాడుతున్నాం. ఈ వైట్ కేన్లో కూడా

0: చాలా రకాలు ఉన్నాయి అంటుంటారు కదా, ఏంటి అవి అసలు?
1: సార్ ఈ మీరు అన్నట్టుగా ఏంటంటే వైట్ కేన్లో కూడా చాలా రకాలు వచ్చాయి, చాలా మార్పులు కూడా తీసుకురావడం జరిగింది ఉన్నటువంటి కేన్లో కూడా. ముఖ్యంగా ఏంటంటే సార్ అంటే ఈ వైట్ కేన్ ఆవిర్భావం గురించి ఒకసారి మనం ముందుకెళ్తే, దీన్ని డాక్టర్ రిచర్డ్ హూవర్ అనే అతను దీన్ని కనుక్కోవడం జరిగింది.
0: ఓకే,
1: అంటే ఆయన ఎందుకు కనుక్కున్నాడంటే తను ఒక బైక్ రైడర్, బైక్ రైడర్లో తను విజన్ కోల్పోవడం జరుగుతుంది అన్నట్టు రైడింగ్లో. ఆ తర్వాత తను కృషి చేసి ఈ కేన్ కనుక్కోవడం జరిగింది. ఈ కనుక్కున్నప్పుడు ఏంటంటే ఇది ఒక అల్యూమినియం ట్యూబ్, ఇది కేన్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఎందుకంటే మనం ఈజీ టు క్యారీ ఇది.
0: ఓకే,
1: సో విజన్ ఇంపైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడికైనా దీన్ని తీసుకెళ్లాలి, అదొక ఆటంకంగా ఉండకూడదు అనేది, దాంతో ఒక అల్యూమినియం ట్యూబ్ అన్నట్టు.
0: సో దాంతో ఏ విధంగా ఇబ్బంది ఉండదు,
1: ఇబ్బంది ఉండకూడదు, ఇతరులకు కూడా ఇబ్బంది కలగకుండా దాన్ని తయారు చేయడం జరిగింది. కానీ ఈ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు అంటే టెక్నాలజీ పరంగా డెవలప్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు స్మార్ట్ కేన్స్ అని వచ్చినాయి. అంటే రెండింటికి తేడా ఏంటంటే మనం ఈ ఆర్డినరీ కేన్ ఏమవుతుందంటే మనం తీసుకొని అంటే ఈ కరెంట్ ఉపయోగించి నడిచినప్పుడు ఒక 1 మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి అబ్స్ట్రాకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం ఐడెంటిఫై చేయొచ్చు.
0: ఓకే,
1: కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ కేన్స్ ఏంటంటే ఈ ఆర్డినరీ కేన్కే అడిషనల్గా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ యాడ్ చేసినట్లయితే ఏదైనా ఆటంకాలు అంటే ఒక 2 మీటర్ల దూరంలో అది బాడీకి మనం లోయర్ పోర్షన్ కావచ్చు లేదా అప్పర్ పోర్షన్, అంటే గతంలో ఉన్నటువంటి కేన్ లో ఈ ఫెసిలిటీ లేదు, ఓన్లీ మనకు లోయర్ పోర్షన్ ఆఫ్ ద బాడీ మాత్రమే ప్రొటెక్షన్ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఈ ఎలక్ట్రానిక్ కేన్స్ ఎప్పుడైతే మనం వచ్చాయో మార్కెట్ లోకి వచ్చాయో, అంటే అప్పర్ పోర్షన్ అంటే మనకు హెడ్ ఇంజురీ కాకుండా కూడా 2 మీటర్ల దూరం నుంచే వైబ్రేషన్ కావచ్చు లేదా బీప్ సౌండ్ కానీ అది అందుడికి చెరవేస్తుంది,
0: సెన్సార్ లాంటివి.
1: అప్పుడు ఏంటంటే ఆ మార్గంలో వెళ్లకుండా తను సరైన మార్గంలో అంటే డైరెక్షన్ చేంజ్ చేసుకుని వెళ్ళొచ్చు అన్నట్టు. సో అలాంటి కేన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, అది యాక్సెసిబుల్ ప్రైస్ లో కూడా వచ్చాయన్నట్టు. గవర్నమెంట్ కూడా ఒక అడిప్ స్కీమ్ అని ఉంది, అంటే అసిస్టివ్ డివైసెస్ ఫర్ దివ్యాంగ్ స్టూడెంట్స్ కి ఇవ్వడానికి, ఇది ఫ్రీగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద కూడా దీన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో నేను కూడా ఫస్ట్ టైం చూసినటువంటిది ఏంటంటే దానికి అదనంగా అంటే స్మార్ట్ కేనే కాకుండా కొద్దిమంది ప్రొఫెషనల్స్ ఏం చేస్తున్నారంటే టెలిస్కోపిక్ కేన్ అని వచ్చింది అది. అంటే ఈ కేన్ ఏంటంటే బయటకు కనిపించేసారు, మన ఇప్పుడున్నటువంటి కేన్ అంటే పట్టుకొని వెళ్ళినప్పుడు ఇది మన డిజబిలిటీ బయటపడుతుందేమని చాలా మంది అందులో భారతదేశంలో దీన్ని ఉపయోగించట్లేదు. నేను ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక 30% విజువల్లీ ఛాలెంజ్డ్ మాత్రమే ఇండియాలో దీన్ని ఉపయోగిస్తున్నారు, 70% ఉపయోగించడం లేదు. ఎందుకు ఉపయోగించడం లేదంటే సమాజంలో వీరి పట్ల ఉన్నటువంటి వైఖరి అలాగా అంటే వేరుగా ఉన్నది. వీళ్ళకు కూడా ఏంటంటే మా వైకల్యం బయటపడుతుందేమో, ఈ కరెంట్ తీసుకొని పోతే సొసైటీ అండర్ ఎస్టిమేట్ చేస్తుందేమో అనేది న్యూనత భావన ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెలిస్కోపిక్ కేన్ ఏంటంటే మన అంబ్రిల్లా ఎట్లాగైతే మనకి ఇన్సైడ్ ఫోల్డ్ అవుతుందో, కేన్ కూడా అవసరం లేనప్పుడు ఇన్సైడ్ ఫోల్డ్ అయిపోతుంది, చాలా చిన్న డివైస్ కింద మారిపోతుంది. ఎగ్జాంపుల్ మనకు ఒక పెన్ కన్నా కొంచెం పెద్దగా అనిపిస్తుంది, ఈవెన్ మనం అవసరం లేకుండా మన ప్యాకెట్ లో కూడా పెట్టుకోవచ్చు.
0: సూపర్ అండి, నైస్.
1: సో కాబట్టి ఇలాంటి టెక్నాలజీ ఈ ఓరియంటేషన్ రిలేటెడ్ డివైస్ లో కూడా రావడం జరిగింది. అంతేకాకుండా షూ లో కూడా కొన్ని సెన్సార్స్ కూడా పెట్టుకొని అంటే ఇది కూడా నావిగేట్ చేస్తుంది, జస్ట్ మనం షూ వేసుకొని పోతే కూడా ఏదైనా అబ్స్ట్రాకల్ ఉంటే ఐడెంటిఫై చేస్తుంది.
0: చాలా బాగా,
1: ఇలాంటి డివైసెస్ ఉన్నాయి సార్.
0: అద్భుతం అండి, నిజంగా ఎంత డెవలప్మెంట్ సార్. మరి ఇప్పుడు మీరు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో లెక్చరర్గా చేస్తున్నారు కదా, సో దీంట్లో ఎలాంటి కోర్సులు అందిస్తున్నారు, అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది?
1: రైట్ సార్, మాది ఇన్స్టిట్యూట్ మీరు చెప్పినట్టుగా NIPVD అంటాం మనము, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజబిలిటీస్ అనేది. ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో కొన్ని ఒక 7 జాతీయ సంస్థలు దివ్యాంగుల కోసం పనిచేస్తున్నటువంటిది. సో మాది ఒక జాతీయ సంస్థ, మా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి డెరాడూన్లో ఉంటుంది. ఈ డెరాడూన్ సంస్థ కింద మళ్ళీ మాకు సబ్ సెంటర్స్ ఉన్నాయి, చెన్నైలో మాకు రీజనల్ సెంటర్ అంటాము, అలాగే మాకు CRCs అంటాం, అంటే క్లస్టర్ అంటే మన కాంపోజిట్ రీజనల్ సెంటర్స్ అని. మాకు సుందర్ నగర్లో ఒక సెంటర్ ఉంది, గరఖ్పూర్లో కూడా ఇంకొక సెంటర్ ఉంది. వీటన్నిటిలో ఏంటంటే మేము ఇక్కడ స్కూల్ నుంచి అంటే LKG నుంచి, ఇప్పుడు NEP ప్రకారం కూడా మనం LKG నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఇంటర్మీడియట్ వరకు CBSEలో మేము స్కూల్ నడపడం జరుగుతుంది. సో అక్కడ ఎలిజిబిలిటీ ఏంటంటే వాళ్ళకు వైకల్య ధృవీకరణ పత్రం ఉంటే ఎనీ స్టేట్ ఎవరైనా వచ్చి అక్కడ జాయిన్ కావచ్చు, అదొకటి. దాంతోపాటుగా మేము చాలా రకాలైనటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ రన్ చేస్తున్నాం, లైక్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ విజువల్ ఇంపైర్మెంట్, దాని తర్వాత BED స్పెషల్ ఎడ్యుకేషన్ విజువల్ ఇంపైర్మెంట్ యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ డిజబిలిటీస్, దెన్ మాస్టర్స్ లెవెల్ MED స్పెషల్ ఎడ్యుకేషన్ విజువల్ ఇంపైర్మెంట్, దెన్ సైకాలజీ కోర్సెస్ ఆల్సో, మళ్ళీ దాంట్లో క్లినికల్ సైకాలజీ అండ్ రిహాబ్ సైకాలజీ, దెన్ అడల్ట్ బ్లైండ్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు రైట్ టైంలో స్కూల్కి వెళ్ళలేక స్కూల్కు దూరంగా ఉండి మేము ఇప్పుడు చదువుకోవాలని ఆసక్తి ఉన్నటువంటి వాళ్లకు, లేదా మేము స్వతహాగా ఏదో ఒక వృత్తిలోకి వెళ్ళాలనుకున్న వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా మేము చేయడం జరుగుతుంది. అంటే జస్ట్ మనకి ఎట్లా అంటే రెగ్యులర్ యూసేజ్ ఏదైతే ఉందో, ఆఫీసెస్ కావచ్చు, ఫైల్ మేకింగ్ కావచ్చు, ఒక చైర్ లేదంటే ఇప్పుడు మనం చాక్ బోర్డ్స్ కానివ్వండి, అంటే మన చాక్ పీసెస్ మ్యానుఫ్యాక్చర్

0: కోచింగ్ కావచ్చు, ఫైల్ కావచ్చు, కంప్యూటర్ ట్రైనింగ్, ముఖ్యంగా మనకు షార్ట్ హ్యాండ్ లాంటి కంప్యూటర్ ట్రైనింగ్, వేస్ట్ మెటీరియల్ని మనం రీసైకిల్ చేసి మళ్ళీ మనం ఒక రీప్రొడక్ట్ చేసుకునేటటువంటి అలాంటి కోర్సెస్ కూడా, వొకేషనల్ కోర్సెస్ కూడా అందించడం జరుగుతుంది. ఇది ఫ్రీ ఉంటుంది సార్, అంతా కూడా ఇప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం వీళ్ళకి ఎలాంటి ఫీజులు ఉండవు మనకు. ఓన్లీ వాళ్ళ స్టేయింగ్ పర్పస్, మినిమల్ ఎక్స్పెన్సెస్ వాళ్ళు బేర్ చేసుకుంటే సరిపోతుంది సార్. సో ఎనీ టైం రావచ్చు వాళ్ళకి అడ్మిషన్. ప్రైవేట్ స్కూల్లో మాదిరిగా ఓన్లీ రిస్ట్రిక్ట్ లేదు ఇక్కడ, ఓన్లీ మీరు జూన్ ఎండ్ ఆఫ్ ద జూన్ రావాలి, ఆ తర్వాత అడ్మిషన్స్ క్లోజ్, అలా ఉండదు. ఎంటైర్ ఇయర్ ఎనీ ఆర్గనైజేషన్ ఎనీ స్టేట్లో జాయిన్ అయ్యేటటువంటి వెసులుబాటు ప్రతి దివ్యాంగుడు కూడా ఉంటుంది అన్నట్టు.
1: చాలా బాగుందండి, సంతోషం. మరి జానకిరామ్ గారు, అంటే ఇప్పుడు ఈ విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉన్నారు కదా, ఈవెన్ మీరు అన్నారు చిన్న చిన్న పిల్లలకి కూడా ఇప్పుడు మన దగ్గర నుంచి సౌకర్యాలు అందుతున్నాయి అని చెప్పేసి, స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉన్నారని చెప్పేసి కూడా అన్నారు కదా, సో వాళ్ళకి ఎలాంటి కిట్స్ అందుబాటులో ఉన్నాయి మన దగ్గర?
2: అంటే ప్రస్తుతం ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సిస్టంలో భాగంగా రిక్రూట్ అయినటువంటి వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేటర్స్,
1: ఓకే,
2: ప్రైమరీ లెవెల్లో, హై స్కూల్ లెవెల్లో ఎస్జిటీస్ అండ్ హై స్కూల్ లెవెల్లో స్కూల్ అసిస్టెంట్ రిక్రూట్ అయినారు. ప్రస్తుతం ఉన్న ఒక ప్రశస్త యాప్ ద్వారా ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐడెంటిఫికేషన్ ఆఫ్ చైల్డ్,
1: ఓకే,
2: దానికోసం ఒక ఒక 8 వీడియోస్ ఆ ప్రశస్త యాప్ ద్వారా ప్రతి టీచర్ కూడా అది అబ్జర్వ్ చేసి ప్రైమరీలీ మానిటర్ చేయడం.
1: అంటే ఇది కూడా రీసెంట్ గా స్టార్ట్ చేశారు?
2: yes, ఇది ఈ అకాడమిక్ ఇయర్ లోంచి ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నది. అయితే ఫస్ట్ ప్రైమరీగా ఒక క్లాస్ లో ఉండేటువంటి టీచర్ అట్లాంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా అనేటువంటిది ఆ వీడియోలు చూడడం ద్వారా కొంత నాలెడ్జ్, నార్మల్ టీచర్. వేరాజ్ ఇక్కడ ప్రైమరీ స్క్రీనింగ్, ఒక పిల్లవాడు దూరం నుంచి బోర్డు చూడడానికి, బోర్డు మీద ఉన్నది రాయడానికి ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటిది ఒక టీచర్, సాధారణ టీచర్ కూడా గుర్తించగలుగుతాడు. సో అతన్ని కొంచెం రిఫర్ చేయడం. వేరాజ్ ఇప్పుడు రిక్రూట్ అయిన స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఎవరవుతున్నారో వాళ్ళు రిసీవ్ చేసుకుని వాళ్ళు నెక్స్ట్ లెవెల్ స్క్రీనింగ్, దాని తర్వాత క్లినికల్ స్క్రీనింగ్, ఇట్లా అయిన తర్వాత పిల్లవాడు ఎంతవరకు సూట్ అవుతాడు, అతనికి నిజంగా ఈ సైట్ ప్రాబ్లం అనేటువంటిది ఉందా, ఎట్లా రెఫర్ చేయొచ్చు, అతనికి తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఏంటి, అట్లాంటివన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయడానికి ప్రశస్త యాప్ ద్వారా ఫస్ట్ ప్రైమరీగా అట్లా చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ తర్వాత ఈ స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అకార్డింగ్ టు అక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్ ఎంత అయితే ఉన్నారో దానికి ఒక టైం టేబుల్ తయారు చేసుకుని ఆ స్కూల్స్ క్లస్టర్ లెవెల్లో ఆ స్కూల్స్ విజిట్ చేస్తూ, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వీళ్ళ కోసం స్పెషల్ కరికులం అనేటువంటిది ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ కరికులం ద్వారా వీళ్ళంతా కూడా ఈ వాళ్ళ అండర్ లో ఉన్నటువంటి ఈ 5-6 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి స్ట్రెంగ్త్ బట్టి వాళ్ళు వీక్లీ ఒక టైం టేబుల్ తయారు చేసుకుని అక్కడ ఆ స్కూల్స్ విజిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి నార్మల్ టీచర్స్ తో కాంటాక్ట్ అయ్యి వీళ్ళకు ఉన్నటువంటి లోపాలు ఏంటి, వీళ్ళకి అడాప్ట్ చేసుకోవాల్సినటువంటివి ఏంటివి, ఆ అడాప్టేషన్స్ ఆ టీచర్స్ కి అటాచ్ చేస్తూ మధ్య మధ్యన వీళ్ళు అబ్జర్వ్ చేయడం వాళ్ళ ప్రోగ్రెస్ ఏ రకంగా ఉంది అనేటువంటిది. అంతేకాకుండా ఇంకా పిల్లలకు కావాల్సినటువంటి జనరల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి సమకూర్చడానికి అక్కడ టీచర్స్ కి, అక్కడ హెడ్ మాస్టర్స్ కి వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం. అంటే ఇప్పుడు మనకు వైట్ క్యాండే అని చూస్తా ఉన్నాం స్పెషల్ గా ఓరియంటేషన్ మొబిలిటీకి సంబంధించినటువంటిది, స్కూల్లో మా పిల్లవాడికి ఎక్కడ అకామిడేట్ చేయవచ్చు. ఒక నార్మల్ ఇప్పుడు సైటెడ్ సార్ చెప్పినట్టుగా రెండు రకాలుగా ఉన్నారు, టోటల్లీ బ్లైండ్ వాళ్ళు ఉన్నారు, పార్షల్లీ ఉన్నట్టున్నట్టు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏ రకమైనటువంటి లైటింగ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉండాల్సినటువంటిది, ప్లస్ వాళ్ళు వెళ్ళడానికి ఒక ర్యాంప్ సిస్టమ్ ఎట్లా ఉండాల్సినటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మెట్రో అట్లాంటి స్టేషన్స్ లో చూస్తా ఉన్నాం
1: ఎల్లో కలర్ అది
2: ఉంటాయి, నెక్స్ట్ ఎంబోజ్డ్ గా ఉంటాయి, అవి వాళ్ళు టచ్ చేస్తూ వాళ్ళ ఆ పాత అనేటువంటి తెలుస్తుంది మనకి. ఇప్పుడు జీబ్రా క్రాసింగ్ అనేటువంటి ఎట్లా చూస్తాం ఒక సైటెడ్ వాళ్ళు, అట్లా అట్లాంటి ఒక ర్యాంప్ సిస్టమ్ ఏర్పాటు చేయడము, వాళ్ళ క్లాస్ రూమ్ లో అడాప్టేషన్స్ ఏ రకంగా ఉండాలనేటువంటి అక్కడ నార్మల్ టీచర్స్ ని ఈ స్పెషల్ ఎడ్యుకేటర్ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అట్లా ఇంకా రాబోయే కాలం లోపల వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పటికీ సైన్స్ మ్యాథమెటికల్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో తీసుకోవాల్సినటువంటి అడాప్టేషన్స్ గురించి అక్కడ టీచర్స్ కు వీళ్ళు ఎడ్యుకేట్ చేసేటువంటి పరిస్థితి. అంటే ఒక నార్మల్ స్టూడెంట్ చేసేటువంటి యూజ్ చేసేటువంటి సైన్స్ ఎక్విప్మెంట్ కానీ మ్యాథమెటిక్స్ ఎక్విప్మెంట్ కానీ ఇక ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ కూడా యూజ్ చేయడానికి కావాల్సినటువంటి చిన్న చిన్న అడాప్టేషన్స్ అయితే ఎంబోజ్డ్ గా ఉండాల్సినటువంటివి, అట్లాంటి విషయాలన్నీ కూడా నార్మల్ టీచర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పిల్లవాడిని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లో భాగంగా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి ఇప్పుడు మన స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేయడం ద్వారా అది సులభతరమైనటువంటి విధానం అవుతుంది ఇప్పుడు.
1: ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తున్నారు. సో ఇంకా చాలా సమాచారం నేను మీతో తీసుకోవాలనుకుంటున్నాను మా శ్రోతల కోసం. సో అంతలోపు ఒక చిన్న స్పాట్ విని తర్వాత ఒక చిన్న పాట వేసుకుని మళ్ళీ మనం మాట్లాడదాం. వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఒక చిన్న స్పాట్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.
3: पीसीपी एनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वाले दोनों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है.
4: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో తో జీవితం రంగుల్మయం. మరి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కె శ్రీనివాసరెడ్డి గారు, ఎన్ఐఈపీవీడీఏలో లెక్చరర్ గా వర్క్ చేసినటువంటి సార్ మనతో ఉన్నారు గెస్ట్. అలాగే స్టేట్ ఎక్స్పర్ట్ మెంబర్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ శ్రీ వి జానకిరామ్ గారు ఉన్నారు. సో మరి శ్రీనివాసరెడ్డి గారితో మరొకసారి మళ్ళీ మాట్లాడుతున్నాం, మనం కంటిన్యూ చేస్తున్నాం. ఏంటి, ఇంటర్నేషనల్ వైట్ కేన్ సేఫ్టీ డే గురించి మాట్లాడుతున్నాం కదా, అందులో భాగంగానే మరి రెడ్డి గారు, సో ఈ ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ అని చెప్పేసి అన్నారు కదా మీరు, సో దానివల్ల ప్రయోజనం ఏమైనా, అంటే ఏ రకమైన ప్రయోజనం ఉంది వీళ్ళందరికీ కూడా?
1: రైట్ సార్. సో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దివ్యాంగుల కొరకు కొన్ని చట్టాలు చేయడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం. సో 1995 యాక్ట్ అనేది ఉండేది, అది పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ అనేది ఉండేది. దాంట్లో కేవలం 7 రకాల వైకల్యాలను ప్రభుత్వం చేర్చడం జరిగింది. కానీ ఈ 2016 ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆ చట్టాన్ని మార్పులు తీసుకొచ్చి ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ గా మార్చారు. అంటే పీడబ్ల్యూడి యాక్ట్ ను ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ గా మార్చారు. సో అంటే కేవలం పేరు మాత్రమే మార్చలేదు, దీంట్లో ఎన్నో అంశాలు చేర్చడం జరిగింది. ఉదాహరణకు తీసుకుంటే గతంలో 7 వైకల్యాలు మాత్రమే గుర్తించారు, ఇప్పుడు 21 రకాల వైకల్యాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ సహకారాన్ని పొందుతున్నారు. ప్రభుత్వ సహకారం అంటే విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, ఇతరత్ర ఫినాన్షియల్లీ కూడా ప్రభుత్వం చేత వీళ్ళకు బెనిఫిట్ అవుతున్నారు. ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ అనేది నా దృష్టిలో అయితే ఇది ఒక మినీ రాజ్యాంగం లాగా ఉపయోగపడుతుందని చెప్పగలను. ఎందుకంటే దాంట్లో లేని అంశాలు అంటే ఏం లేవు. ప్రతి ప్రొఫెషనల్ స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్ళు ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ చదవాలి. ప్రతి తల్లిదండ్రి కూడా అవేర్నెస్ ఉండాలి. ప్రతి పిల్లవాడికి అట్లీస్ట్ ఇంటర్మీడియట్ స్థాయి పైన ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈ ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏ అంశాలు ఉన్నాయి చదివితే ప్రతిదీ వాళ్ళు సాధించుకోగలరు. ఈ అవగాహన లేకనే, అంటే ఒక డికేడ్ కంప్లీట్ అయిపోయింది మనకు, ఒక 10 ఇయర్స్ కంప్లీట్ అయింది యాక్ట్ వచ్చి. అంటే ఈ యాక్ట్ వచ్చిన తర్వాత మనకు అవగాహన లేకపోవడం, ప్రభుత్వంలో కూడా సరే వికలాంగుల యొక్క పర్సంటేజ్ చాలా మినిమల్, మనకు తెలుసు మనకున్నటువంటి జనాభాలో 2.23% మాత్రమే దివ్యాంగులు ఉన్నారు మనకు. సో ఏ రకంగానూ కానీ కొంత వీళ్ళ పట్ల వైఖరిలో అయితే పూర్తిగా మార్పు అయితే రాలేదని నేను చెప్పగలను. సో దీంట్లో ఉన్న సదుపాయాలు ఏంటి అంటే, ముఖ్యంగా మనకు గతంలో 3% రిజర్వేషన్ మాత్రమే ఉండేది దివ్యాంగులకు, ఇప్పుడు 4% మార్చారు. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి దివ్యాంగులు, 21 రకాల దివ్యాంగులు ఉంటే వాళ్ళు మన ఒక 4 కేటగిరీస్ గా ముఖ్యంగా డివైడ్ చేసి 1% వారు విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్లకు ప్రతి ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ వచ్చింది. అలాగే ఇయరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకు 1%, లోకమోటార్ డిజబిలిటీ అండ్ ఐడి అండ్ అసోసియేటెడ్ డిజబిలిటీస్, అంటే ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అండ్ అసోసియేటెడ్ డిజబిలిటీ వాళ్ళకు, వాళ్ళకు కూడా 1% వచ్చింది. ఈ రకంగా ఇది ఒక ప్రగతి. రెండవది ఏంటంటే విద్యా సంస్థల్లో చేరడానికి 5% రిజర్వేషన్ ఇచ్చారు. సో ఇది అంటే ఏ విద్యా సంస్థలైనా సరే ప్రభుత్వ గ్రాంట్ పొందుతున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రతి దివ్యాంగుడు కూడా చేరొచ్చు. ఉదాహరణకు చెప్పగలను, కేంద్రీయ విద్యాలయాల్లో స్పెషల్ టీచర్ గానీ ఈ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ లేరు గతంలో. ఈ రోజు ప్రతి కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్ ఇస్తున్నారు, ప్రతి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక ఉపాధ్యాయులను కూడా అపాయింట్ చేస్తున్నారు. మిగతా విద్యార్థులు సమానంగా అక్కడ వారికి కూడా బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి కావలసినటువంటి బ్రెయిలీ పుస్తకాల, లార్జ్ ప్రింటా, లేదా టెక్నాలజీయా, లేదా అక్కడ ఉన్నటువంటి సార్ చెప్పినట్టుగా బ్యారియర్ ఫ్రీ అంటే ర్యాంప్స్ ప్రొవైడ్ చేయడం కానీ, సైనేజెస్ కానీ, వాళ్ళకి యాక్సెసిబుల్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయాల్సిందే, ఖర్చుతో మనం సంబంధం లేదు. అంతేకాకుండా వాళ్ళకు ఒక లీగల్ సెల్స్ ఉన్నాయి, వాళ్ళకు ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటు చేసింది. ఏవైనా వీళ్ళకి డిస్ప్యూట్స్ ఉంటే, అంటే సత్వరమే వీళ్ళ కేసెస్ కూడా దీన్ని క్లియరెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే NHFDC అనే నేషనల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చేత వీళ్ళకు రుణాలు ఇప్పిస్తుంది. అంటే 0% కానీ లేదా మినిమల్ పర్సెంట్ తో వాళ్ళకు స్వతహాగా వాళ్ళు ఏదైనా వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు డెవలప్ కావాలనుకున్నప్పుడు అలాంటి రుణాలను కూడా పొందవచ్చు అన్నట్టు. అట్రాసిటీ లాంటి కేసెస్ అంటే వీళ్ళను వైకల్యం పేరుతో దూషించేటటువంటిది. సో ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు కూడా ఏంటంటే వీళ్ళకు ఏ దివ్యాంగుడికైనా నా ఉద్దేశంలో ముఖ్యంగా విజువల్ ఇంపేర్డ్ తీసుకుంటే ఎలాంటి ఆటంకం లేదు. ఇది కేవలం ఒక శారీరకంగా ఒక అవయవం లేకపోవడమే తప్ప వాళ్ళు మానసికంగా కానీ లోపం కాదు, వాళ్ళు పర్ఫెక్ట్ పర్సన్స్. వాళ్ళు ఉన్నటువంటి బ్యారియర్ ఏంటంటే సొసైటల్ బ్యారియర్. ఇప్పటికి కూడా కొన్ని డికేడ్స్ మనం కంప్లీట్ అయిన తర్వాత కూడా వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ బ్యారియర్ ఏంటంటే సొసైటల్ బ్యారియర్. సొసైటీ వీళ్ళని అర్థం చేసుకోవడంలో ఫెయిల్యూర్ అయ్యాం,
0: అవగాహన లోపం.
1: అంతేగాని వాళ్ళకి ఎలాంటి లోపం లేదు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ లో పొందుపరిచారు. సో అంతేకాకుండా ప్రభుత్వ వెబ్సైట్, ఇప్పుడు మన ముందున్నటువంటి స్క్రీన్ కూడా ఇది ప్రతి దివ్యాంగుడు కూడా యాక్సెసిబుల్ లోకి రావాలి. దానికి ఒక 2 ఇయర్స్ మాత్రమే టెన్యూర్ పెట్టుకున్నారు. యాక్ట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల లోపల ప్రతి ప్రభుత్వ సంస్థ యొక్క వెబ్సైట్ అనేది దివ్యాంగుడికి అనుకూలంగా మార్చాలి. అది కేవలం విజువల్ ఇంపేర్డ్ కాదు, ఏ వైకల్యం ఉన్నా సరే ఒక ఇయరింగ్ ఇంపేర్డ్ కూడా స్వతహాగా వెళ్ళి ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి అంశాలను వాళ్ళు తెలుసుకోగలగాలి. సో ఇలాంటి చాలా పవర్ఫుల్ విషయాలు దాంట్లో ఉన్నాయి. సో గ్రోత్ అయితే ఉంది కానీ అనుకున్నటువంటి ప్రగతి అయితే సాధించలేదు గత 10 సంవత్సరాల్లో, కేవలం ఒక 20-25% మాత్రమే. మీరు ఆలోచించండి, ఎక్కడ మనకు ఆర్టీసీ బస్సులలో యాక్సెసిబిలిటీ ఉన్నది? కేవలం ఎయిర్పోర్ట్, ఇప్పుడు ఉన్నటువంటి మెట్రోలో ప్రగతి ఉన్నది, ఎక్కడ రైల్వే స్టేషన్లో వీళ్ళకు ఉన్నది? అక్కడక్కడ బ్రెయిలీ సైనేజెస్ కనిపిస్తున్నాయి, కానీ వీళ్ళకి ఎక్కడానికి కానీ, దిగడానికి కానీ, డిస్ప్లే బోర్డ్స్ కానీ, ఆడియోలో అనౌన్స్మెంట్ కానీ
2: ఇంకొంత
1: మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి అంశాలన్నీ ఆర్పిడిలో ఉన్నది, అందుకే ఆర్పిడి అనేది ఒక వెపన్ గా నేను చెప్పడం జరిగింది సార్.
2: ఓకే అండి, ఒక రకంగా వెపన్ గా కూడా అనుకోవచ్చు, వీళ్ళకి వచ్చినటువంటి అదృష్టంగా కూడా.
1: అదృష్టంగా కూడా, ఎగ్జాక్ట్లీ.
2: చూపండి, చాలా బాగా చెప్తున్నారు, ఇంత ఇన్ఫర్మేషన్ ఉందని నేను అనుకోవట్లేదు అసలు. మరి జానకిరామ్ గారు, ఇతర పిల్లలతో సమానంగా ఇప్పుడు మీరు అన్నారు స్టూడెంట్స్ కోసం అక్కడ కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు, వీళ్ళకు క్లస్టర్ వారీగా మానిటరింగ్ ఉంటుంది అంటున్నారు కదా, సో మరి ఇతర పిల్లలతో కలిసి వీళ్ళు చదువుకునేటువంటి అంటే చదువుకునే అవకాశం ఉందంటారా?
3: తప్పనిసరిగా ఉందండి.
2: ఎలా అంటారు?
3: ఒక పిల్లవాడు శైశవ దశ నుంచి తల్లి ఒడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు సైకాలజీ చెప్తున్నారు, ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర కంటే పీర్ గ్రూప్ ద్వారా ఎక్కువ నేర్చుకునేటువంటి అవకాశం ఉంది అని సైకాలజిస్టులు,
2: తోటి విద్యార్థులు,
3: తోటి విద్యార్థులు, సమవయస్కులతోటి.
2: ఓకే,
3: అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నటువంటి నార్మల్ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లాగా స్పెషల్ ఎడ్యుకేటర్స్ అంతా అపాయింట్ అయినారు. దాదాపు 90% 100% ఆఫ్ టీచర్స్ కూడా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి, స్పెషల్ కిడ్స్ సంబంధించి ఒక ప్రైమరీ లెవెల్ అవగాహన అనేటువంటిది వచ్చింది. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఎలాంటి స్పెషల్ ట్రైనింగ్ లేకపోయినప్పటికీ కూడా సమ్ దీక్ష ద్వారా, సమ్ ప్రశస్తి ద్వారా వాళ్ళకి కొంత అవగాహన ఏర్పడింది. సో వాళ్ళని ట్రీట్ చేయాల్సినటువంటి, వాళ్ళని ఏ రకంగా మానిటర్ చేయాలంటే కొంత అవగాహన వచ్చింది. వేరాజ్ ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఈ స్పెషల్ ఎడ్యుకేటర్ని అపాయింట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి అకాడమిక్ సైడ్ గైడెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడింది ఆ కన్సర్న్డ్ సబ్జెక్ట్ నార్మల్ టీచర్స్ కి. సో అందులో భాగంగా పిల్లలు తోటి విద్యార్థులతో కలిసి తప్పనిసరిగా కొంత నేర్చుకునేటువంటి అవకాశం
2: వాళ్ళని చూసి కూడా కొన్ని నేర్చుకుంటారు
3: పీర్ గ్రూప్. అదే విధంగా అంటే దీని వెనకాల ఇంకా చాలా బలమైనటువంటి కారణం ఉంది, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేటువంటి. ఒక పిల్లవాడిని మామూలుగా మనం సాధారణ స్థాయి నుంచే, మనం పిల్లలందరూ ఒక స్కూల్లో వచ్చినప్పుడు నార్మల్ మనం చదువుకున్నప్పుడు చూస్తే అందరికీ ఒక స్కూల్ యూనిఫామ్ అనేటువంటిది ఉన్నది, అంటే ఒక కామన్నెస్ అనేటువంటిది, ఒక సమతా స్థితి అనేటువంటిది. రేపు సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఒక అందరూ కూడా సమానమే అనేటువంటి, అందరం భారతీయులము అనేటువంటి, అందరూ సమానమే అనేటువంటి ఒక భావనతో ఉన్నట్లు. వేరేజ్ ఇప్పుడు ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ అంతా కూడా ఈ నార్మల్ స్టూడెంట్స్ తో కలిసి ఉన్నప్పుడు ఆ పిల్లలకు ఆ తొలి దశ నుండే, అంటే బాల్య దశ, మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయి నుండే పిల్లలకు అంటే వివిధ రకాలైనటువంటి ఈ భిన్నత్వాలలో కూడా ఏకత్వం అనేటువంటి భావన ఈ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఛాలెంజ్డ్ పర్సన్స్ తో పాటుగా వాళ్ళకి ఏర్పడుతుంది. అంటే సడన్ గా వచ్చేసరి ఇతను విజువల్లీ ఛాలెంజ్డ్, ఇతను హియరింగ్

0: ఛాలెంజ్ అవుతారు మెంటల్ అంటే కొంచెం పక్కకు తప్పుకునేటువంటి ఎస్కేప్ అయ్యేటువంటి ఏది లేదు. సమాజంలో ఇవన్నీ భాగమే, స్కూల్లో వీళ్ళంతా భాగమే, సమాజం వీళ్ళందరితో కలిసి ఉన్నటువంటిది, వాళ్ళకు రావాల్సినటువంటి అవకాశాలు వాళ్ళకు రావాలి, వాళ్ళు కూడా ఎందులో తక్కువ కారు. మరోవర్ మనం గమనించాల్సినటువంటి విషయం, చూపు లేకపోవడం వల్ల వాళ్ళ మానసికమైనటువంటి మేధో సంపత్తి ఏదైతే ఉందో, ఒక జ్ఞాననేత్రం లాంటిది వాళ్ళకి, ఆ కాన్సన్ట్రేషన్ ఆ విల్ పవర్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది
1: ఓకే.
0: మేము చాలా దగ్గరగా మా స్వానుభవం, మేము పిల్లలను ఎంతో మంది చూసాం అట్లా. ఇప్పుడు నార్మల్ స్టూడెంట్ ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా ఉన్నామంటే, మనం ఏంటంటే మనం చూపు ఉండడం వల్ల కొంత నిర్లక్ష్య ధోరణి అనేటువంటిది ఉంటుంది.
1: ఓకే.
0: మనం ఒకసారి పోతే అక్కడ ఏముంది అంటే, సరే మనం చూస్తాం చాలా, మన విజన్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, వేరేస్ మనం మిగతా జ్ఞానేంద్రియాలను కొంచెం అంతగా అలర్ట్ గా ఉంచలేము.
1: ఉంచలేం.
0: ఈ
1: అవును.
0: చూపు లేనటువంటి విద్యార్థులు మీరు గమనిస్తే, ఒక దగ్గరికి వచ్చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడియోలోకి ఇట్లా వచ్చిండ్రు అనుకోండి, మనం చూపు ద్వారా ఇవంతున్నాయని చెప్తాను, మనం అదే మనము మిగతా సెన్సరీ ఆర్గాన్స్ ని అంతా అలర్ట్ గా ఉంచలేము. వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టు ఒక రకమైన ఏదో ఒక స్మెల్ వస్తుంది, ఒక చిన్న ఏదో బ్రీజ్ సౌండ్ కూడా వాళ్ళు
1: ఐడెంటిఫై చేయగలుగుతారు.
0: చేయగలుగుతారు
1: ఓకే.
0: ఆ సెన్సేషన్స్ అనేటువంటిది.
1: అందుకే ఇప్పుడు
0: సో
1: ఈ
0: అట్లా
1: థీమ్,
0: ఒక విల్ పవర్ అనేటువంటిది వాళ్ళు భగవంతుడు ఇచ్చినటువంటిది ఉన్నది.
1: ఓకే, ఒక థీమ్ కూడా, అందుకే మన 2026 థీమ్ కూడా ఇచ్చారు కదా, ల్యాక్ ఆఫ్ సైట్ ఈజ్ నాట్ ఏ ల్యాక్ ఆఫ్ విజన్ అని
0: ఎస్
1: చెప్పేసి.
0: ఎగ్జాక్ట్లీ
1: చూపు
0: ఎగ్జాక్ట్లీ
1: లేకపోవడం అంటే దృష్టి, దూరదృష్టి లేకపోవడం కాదు అని చెప్పేసి అంటున్నారు. రియల్ అండి, మీరు చెప్పిన మాటలో అది అర్థమవుతుంది. సో ఒక చిన్న మనం స్పాట్ అది వాడిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో ఇదండి చాలా అద్భుతమైనటువంటి అంశాలు మనకు ఇద్దరు కూడా చెప్తున్నారు సార్, వాళ్ళు గెస్ట్లు. చాలా తక్కువ టైం ఉంది, అయినప్పటికీ చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న స్పాట్ తర్వాత మళ్ళీ కార్యక్రమంలోకి మనం నెట్టుకుందాం. వింటున్నది ఆకాశవాణి FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల్మయం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: గాయ గాయ గుందిరో.

0: పోని హరిషి పోవాలనుకుంది యాది కత్తాందే యాది కచ్చి సూది గుచ్చి బాధ పెడతాందే బాధ నాకు తగ్గిద్దానని వారు రమ్మందే పెగ్గు తోటి లగ్గమైందే మామా పే పే పే పే పే పే డుమ్ డుమ్ డుమ్ డుమ్ పే పే పే పే పే పే డుమ్ డుమ్ డుమ్ డుమ్
1: బ్రో E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటిబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మన స్టూడియోలో ఉన్నారు, గెస్టులు ఉన్నారు కదా. సో డాక్టర్ కె శ్రీనివాస్ రెడ్డి గారు, ఎన్ఐఈపీవీడి లెక్చరర్ గా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు, అలాగే స్టేట్ ఎక్స్పర్ట్ మెంబర్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ శ్రీ వి జానకిరామ్ గారు మనతో ఉన్నారు. సో రెడ్డి గారు, మాట్లాడుకుంటున్నా కదా, సో మరి చాలా తక్కువ టైం ఉంది, అయినప్పటికీ చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు మాకు ఇచ్చారు, సంతోషం అండి. సొసైటీ కానీ లేదా ఇలాగ విజువల్లీ ఛాలెంజ్డ్ ఉన్నటువంటి పర్సన్స్ కానీ, సో ఫైనల్ గా మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి?
4: ముఖ్యంగా సార్, విజువల్ ఇంపైర్మెంట్ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు ముఖ్య సూచన ఏంటంటే, ఇట్లాంటి వైకల్యం ఉన్న పిల్లలు కూడా మీరు సాధారణ పిల్లల మాదిరినే ట్రీట్ చేయండి. ప్రతి విద్యార్థిలో కూడా ఎబిలిటీస్ ఉంటాయి, కొన్ని ఇన్నర్ ఎబిలిటీస్ ఉంటాయి. సో ఆ ఇన్నర్ ఎబిలిటీస్ బయటికి తీసుకురావాలంటే, మీరు సాధారణ పిల్లవాడిని ఏ ఏజ్లో మీరు స్కూళ్ళలో చేరుస్తున్నారో ఈ పిల్లవాడిని కూడా అదే ఏజ్లో చేర్చాలి, ఒకటి. రెండోది ఏంటంటే సార్, ఇక్కడ తల్లిదండ్రులకు ఒక సూచన ఏంటంటే, అందరు కూడా ఎక్కువ హోప్స్ నార్మల్ పిల్లలు ఉంటాయి.

వాళ్ళ మీద పెట్టుకుంటారు. ఒక దివ్యాంగ పిల్లవాడు ఉంటేనేమో కొంచెం అండర్ ఎస్టిమేట్ చేస్తుంటారు. అది కాదు, సాధారణ విద్యార్థికి తల్లిదండ్రులుగా మనం ఒక గంట సమయం ఇస్తున్నట్లయితే ఇట్లాంటి పిల్లలకు 2 గంటలు సమయం కేటాయించండి. ఈక్వల్గా మనం ప్రగతి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒకటి. రెండవది ఉపాధ్యాయులుగా స్పెషల్ ఎడ్యుకేషన్

0: అవసరం ఉంది. మిగతా పిల్లలను ఏ రకంగా నువ్వు చూస్తున్నావో ఈ పిల్లవాడిని కూడా అదే రకంగా చూడాలి. అంటే బోధన పరంగా కావచ్చు, అసెస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఎగ్జామినేషన్ కండక్ట్ కావచ్చు, పీటీఎంస్ కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ పెడతారు. చాలాసార్లు వీళ్ళు ఎక్స్క్లూడ్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళు దివ్యాంగ పిల్లలు, వీళ్ళతో మాట్లాడి ఏం అవసరమో, వీళ్ళలో అసలు ఏం ప్రోగ్రెస్ ఉందని. అది కాదు, మిగతా వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నావు అలాగే ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మూడవది ఏంటంటే ప్రభుత్వ మనము అలోకేషన్ ఆఫ్ బడ్జెట్ చాలా దారుణంగా ఉన్నాయి. అంటే ఇలాంటి దివ్యాంగ పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలలు కేటాయించేటటువంటి బడ్జెట్ అనేది చాలా తక్కువ, దీన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు అదనంగా సాఫ్ట్వేర్స్ కావాలి, బోధనా పరికరాలు కావాలి, కొన్ని అసిస్టివ్ డివైసెస్ కావాలి, రెగ్యులర్ గా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కావాలి. ఇవన్నీ సమకూర్చుకోవాలంటే కొంత ఫైనాన్షియల్ అవసరం. కాబట్టి ఈ ఫైనాన్షియల్ అలోకేషన్ అనేది ఇంక్రీజ్ చేయకపోతే సరైనటువంటి విద్యను అందించలేకపోతాం. నాలుగవది ఏంటంటే సొసైటీలో మార్పు రావాలి. దివ్యాంగత్వం అనేది ఇది ఒక అంటువ్యాధి కాదు, మనం గుర్తుంచుకోవాల్సినట్టు, ఒకరి నుంచి ఒకటి వచ్చేటటువంటిది కాదు. కానీ ఎందుకో మరి సమాజం ఏంటంటే వీళ్ళని చూడంగానే చిన్న చూపు చూస్తా ఉంది. సో వీళ్ళు ఉన్నటువంటి ఎబిలిటీస్ మనం గుర్తించాలి. ముఖ్యంగా తీసుకుంటే విజువల్ ఎంపైర్మెంట్, మేము ఇద్దరం కూడా దాదాపు 27 ఇయర్స్ నుంచి మేము టీచింగ్ లో ఉన్నాం ఈ విద్యార్థుల కోసం. ఈ పిల్లలు రాణించలేనటువంటి రంగం అంటే ఏం లేదు, ప్రౌడ్గా చెప్పగలం. సివిల్ సర్వీస్ ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, పోస్టల్ డిపార్ట్మెంట్ ఉన్నారు, మన తెలంగాణలో చాలా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్స్ గా పనిచేస్తున్నారు, తోటి ఉపాధ్యాయులుగా కూడా ఉన్నారు,
1: మా దగ్గర
0: ఆర్జీగా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు, ఈవెన్ ఎంఎంసీ కంపెనీ ఎంటర్ప్రీనియర్, ఇలాంటి అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారు. సొసైటీ ఏంటంటే వీళ్ళని కూడా ఇతరుల వ్యక్తుల మాదిరిగా వీళ్ళని కూడా టీచ్ చేయాలి, వీళ్ళకి మన సహకారం అందించాలి. సో అప్పుడు ఈ నాలుగు దశల్లో మనం మార్పులు తీసుకొచ్చినట్టయితే ఇటు ప్రభుత్వము ముఖ్యంగా మారాల్సింది పేరెంట్. పేరెంట్ మారినంత వరకు టీచర్ మారాడు. సో కాబట్టి పేరెంట్స్ లో మార్పు తీసుకురావాలి, ఎక్కువ సమయం కేటాయించాలి. అన్ని రకాల విద్యా అవకాశాలు ఉన్నాయి, ప్రతి దగ్గర కూడా వీళ్ళకి 4% రిజర్వేషన్. ముఖ్యంగా చెప్పాలంటే విజువల్లీ ఛాలెంజ్లు కేవలం లేనటువంటిది, రాణించలేనటువంటి రంగం ఒకటే డ్రైవింగ్. రెండవది మెడిసిన్ లో కేవలం సర్జన్, అది కూడా ఈవెన్ జనరల్ మెడిసిన్ కూడా కావచ్చు ఈ రోజు, కానీ సర్జన్ మాత్రం కాలేకపోతాం. ఈ రెండు రంగాలు మినహాయిస్తే అన్ని రంగాల్లో వీళ్ళు రాణించగలరు.
1: సూపర్.
0: సో కాబట్టి వీళ్ళను అందరం మనం ప్రోత్సహించినట్లయితే డెఫినెట్ గా ఈ మధ్య కాలంలో చూడండి, మనం ఎవరెస్ట్ బేస్ లైన్ కి వెళ్ళారు విజువల్లీ ఛాలెంజ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక వినూత్నంగా ఒక ఆలోచించి ఒక 21 మంది పిల్లల్ని తీసుకెళ్లడం జరిగింది. సో కాబట్టి మన ప్రోత్సాహం వల్ల వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ గోల్స్ అచీవ్ అవుతారు.
1: ఓకే, సూపబండి రెడ్డి గారు, అసలు అద్భుతంగా అసలు మీరు చాలా తక్కువ టైంలో ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇంత ఉందా దీని గురించి అనేటువంటిది అయితే ఇప్పుడు అర్థమవుతుంది. సో జానకిరామ్ గారు, ఫైనల్గా ఇప్పుడు అంటే ఇక్కడ మనకు స్కూల్ ఏరియాలు అంటే రూరల్ ఏరియాస్ కావచ్చు, ఇక్కడ స్కూల్ ఉన్నటువంటి దగ్గర కొన్ని కేంద్రాలు ఉన్నాయి, భవితా కేంద్రాలు అని చెప్పేసి కూడా కొన్ని రన్ అవుతున్నాయి.
2: ఎగ్జాక్ట్లీ.
1: సో అసలు ఏంటండి అవి?
2: ఇప్పుడు భవితా కేంద్రాలు అనేటువంటిది ఐఆర్పి సిస్టమ్ అనేటువంటిది ఉన్నదండి. ఆ ఐఆర్పి సిస్టమ్ పెట్టేసి ఐఆర్పిస్ ద్వారా అక్కడ
1: ఐఆర్పి అంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్
2: రిసోర్స్ పర్సన్ వాళ్ళని అపాయింట్ చేసి అక్కడ ఆ సెంటర్ లో మండల్కి ఒకటి ఉన్నదండి, అది ఎంఆర్సీకి అనుసంధానంగా ఉన్నటువంటిది, మండల్ రిసోర్స్ సెంటర్ కి అనుసంధానంగా ఉన్నటువంటిది. ఈ స్కూల్స్ లో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసినటువంటి పిల్లల్ని వాళ్ళని అక్కడికి తీసుకురావడం, పేరెంట్స్ అయితే వాళ్ళని అక్కడికి తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్న అడాప్టేషన్స్ తోని ఒక ప్రైమరీ లెవెల్ బేసిక్ లెవెల్
1: స్టార్టింగ్ ప్లేస్,
2: అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి కావాల్సినటువంటి సదరన్ సర్టిఫికేట్ ఇప్పించడం కానివ్వండి, లేకపోతే ఇక్కడ డాక్టర్ కన్సల్టేషన్ క్యాంప్స్ ఉన్నప్పుడు తీసుకెళ్లడం, గైడ్ చేయడం పేరెంట్స్ కి, అట్లాంటివి జరుగుతున్నాయి.
1: వాళ్ళకి ఏం అవసరం ఉంది అనేటువంటి
2: బేసిక్, అది ఒక రకంగా మీరు అన్న చెప్పినటువంటి భవిత సెంటర్స్ ఏవైతున్నాయో ఒక బేసిక్ నీడ్స్ కి కొంచెం ప్రైమరీ లెవెల్లో వాళ్ళకి తోడ్పాటు అందించినాయి. ఇప్పుడు మనకు స్పెషల్ ఎడ్యుకేటర్స్ వచ్చిన తర్వాత ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లో భాగంగా వాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అయితే మనం అంటే ఇంకా గవర్నమెంట్ చేయాల్సినటువంటిది ఏంటంటే, అంటే నాకు అనిపించినటువంటి అనుభవం దృష్టి చూసినటువంటిది, ఒక స్టేట్ రిసోర్స్ సెంటర్ అనేటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఆ రిసోర్స్ సెంటర్ లో ఒక మంచి స్టేట్ లెవెల్ రిసోర్స్ పర్సన్స్ అపాయింట్ చేసి, ప్లస్ ఇట్లాంటి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు ఎన్ఐపిడి కానీ లేకపోతే ఎన్ఐఎంహెచ్ ఇట్లాంటి ఉన్నటువంటి వాటితో కోఆర్డినేట్ చేసుకుని వీళ్ళకి కావాల్సినటువంటి అక్కడ ఎంతో రిసెర్చ్ బేస్డ్ గా ఉన్నటువంటి, డెహ్రాడూన్ లో చూసినా, మనో వికాస్ నగర్ చూసినా, అవన్నీ రిసెర్చ్ సెంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్, వాటిలో తీసుకొచ్చేటువంటి కొత్త కొత్త ఇంప్లిమెంట్ అయ్యేటువంటి కొత్త కొత్త కోర్సెస్ ఏవైతున్నాయో, వీళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన అడాప్టేషన్స్ ఏమైతున్నాయో అవి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి కోఆర్డినేట్ చేసుకుని అవి రిసోర్స్ సెంటర్ క్యారీ అయ్యి ఆ రిసోర్స్ సెంటర్ ద్వారా ఇప్పుడు కొత్తగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ కొత్తగా స్పెషల్ ఎడ్యుకేటర్స్ కి వాళ్ళకి ట్రైన్ అప్ చేసినట్టయితే నార్మల్ స్కూల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో 100% ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏర్పడి ప్రతి నార్మల్ చైల్డ్ తో పాటుగా
1: వీళ్ళు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది
2: 100%.
1: సూపర్బండి జానకిరామ్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే జానకిరామ్ గారు. సో మీరు మా స్టూడియోకి విచ్చేసి మీ విలువైనటువంటి సమయాన్ని మా శ్రోతల కోసం కేటాయించి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈరోజు ఇంటర్నేషనల్ వైట్ కేన్ సేఫ్టీ డే గురించి పూర్తిగా అంటే కూలంకషంగా మాకు చాలా అంశాలు తెలియజేశారు మా శ్రోతలకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: థ్యాంక్ యూ సార్.
1: సో ఇదండి ఈరోజు.

0: ఈరోజు ఇంటర్నేషనల్ వైట్ కేన్ సేఫ్టీ డే గురించి మన స్టూడియోకి వచ్చేసి అద్భుతమైనటువంటి అంశాలు మనకు వివరించారు. సో ఇదండి ఈరోజు కార్యక్రమం. ఇక్కడతో దీనికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. సో వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
0: ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు వినండి ఇది మన చట్టం శీర్షికన పాలపిట్ట సంరక్షణ గురించి తెలంగాణ రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీమతి ఎన్ క్షితిజా గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన దసరా రోజు పాలపిట్ట సంరక్షణ, ఈ అంశం గురించి చట్టం ఏం చెప్తుంది అనే విషయం తెలియజేయడానికి ఐఎఫ్ఎస్ అధికారి నకిరికంటి క్షితిజ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి క్షితిజ గారు.
1: నమస్కారం అండి, అందరికీ నమస్కారం.
0: మన తెలుగునాట దసరా సంక్రాంతి అనేవి విశేషమైన పండుగలు.
1: అవునండి.
0: ప్రకృతి సుసంపన్నంగా ఉంటే పక్షులే కాదు సమస్త జీవరాశులు ఆనందమయంగా ఉంటాయి. అయితే పండుగల ఉద్దేశాన్ని పక్కతోపు పట్టించి ఇబ్బందుల పాలవుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. దసరా రోజు తెలంగాణ రాష్ట్ర పక్షిగా నిర్ణయించిన పాలపిట్టని దర్శించడం ఒక శుభ సూచకంగా భావిస్తారు అందరూ.
1: అవును.
0: అయితే ఈ దర్శనం పచ్చటి పొలాలపైన చిక్కటి అడవుల్లో సహజ ప్రకృతి వాతావరణంలో చూడడం సబబే కానీ కేవలం పక్షిని చూడాలన్న ఆచారం కోసం వాటిని బంధించి ఇంటింటికి వెళ్ళి చూయించి డబ్బులు వసూలు చేసే దురాచారం మొదలైంది.
1: అవునండి.
0: ఈ దురాచారం గురించి చట్టం ఏమైనా చేయబడిందా?
1: ఉందండి. పర్టికులర్గా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దసరా రోజు పాలపిట్టను చూడడం అనేది చాలా శుభంగా భావిస్తారు. మనకి పాలపిట్టతో ఉన్న అవినాభావ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ప్రభుత్వము పాలపిట్టని మన రాష్ట్ర పక్షిగా డిక్లేర్ చేయడం జరిగింది. మనకి మీరన్నట్టుగా అవి పొలాల గట్టులోనో లేకపోతే ఎక్కడో గుళ్ళ దగ్గర ఎక్కడో అవి కనిపించడం అనేది శుభసూచకంగా భావిస్తారు. కానీ ఇప్పుడు జనాలు అంటే అది చూడడం మంచిది అని తెలిసి కొంతమంది దాన్ని పట్టి బంధించి తీసుకొచ్చి గుళ్ళ దగ్గర, పర్టికులర్గా ఈ నవరాత్రుల్లో ఎక్కడైతే కొన్ని దుర్గా అమ్మవారివి పాండల్స్ అవి పెడుతుంటారు, సో వాటి దగ్గర కూడా వాటిని అక్కడ వాళ్ళకి వాళ్ళ దర్శనం చేసుకోవడానికి పెట్టడము, దాని నుంచి డబ్బులు తీసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. పాలపిట్ట పక్షి అనేది మనకి వన్యప్రాణి చట్టంలో, మన ఇండియన్ వైల్డ్ లైఫ్ యాక్ట్లో షెడ్యూల్ 2లో పార్ట్ బిలో ఉంటుంది. సో చట్టపరంగా దానికి పాలపిట్టకి ఒక సంరక్షణ రక్షణ అనేది చేయడం జరిగింది, ప్రొవైడ్ చేయడం జరిగింది. పాలపిట్ట అనేది దాని అది పురుగుల్ని క్రిమికీటకాలని ఆహారంగా భావిస్తుంది, తీసుకుంటుంది. అది ఫ్లైట్లో అంటే ఎగురుతూ ఉన్నప్పుడు వాటిని పట్టుకొని తినడం అనేది దాని ఒక లక్షణం. ఇప్పుడు వాళ్ళు బంధించి ఏం చేస్తారంటే వారం రోజులు 10 రోజులు తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించినప్పుడు అన్ని రోజులు దానికి ఆహారం ఉండదు. మనం బలవంతాన దానికి ఫీడ్ చేసినా కూడా దానికి ఆహారం, అది ఏదన్నా పురుగుల్ని పట్టుకొచ్చి తినిపించినా చేసినా కూడా దానికి దాని లక్షణం వదిలేసి అది దాని లక్షణానికి విరుద్ధంగా అలాగా మనం ఆహారం ఇవ్వడం వల్ల దానికి డైజెస్టివ్ ఇష్యూస్ రావడము, గట్ ప్రాబ్లమ్స్ రావడము. సో తర్వాత ఏమవుతుంది

0: వాళ్ళు పండగ అయిపోయాక అవి ఇంకా లిటరల్గా చనిపోతాయని చెప్పవచ్చు. ఒకసారి దాన్ని పట్టుకున్నారంటే అది సర్వైవ్ అవడం అండి. మళ్ళీ బతకడం అనేది చాలా కష్టమైన పని అని మేము చూస్తున్న గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్న సిచ్యుయేషన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇది అందువల్లనే వాళ్ళు బంధించినాక దాన్ని వదిలేసినా కూడా అది బతకడం అనేది జరగట్లేదు. ఈ పాల ఇటు ఈ ప్రాక్టీస్ వల్ల అంటే ఇట్లా వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఇలా చేయడం వల్ల మనకి సహజంగా వైల్డ్లో పాపులేషన్ అనేది తగ్గిపోవడం జరుగుతోంది. పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో వాటి పాపులేషన్ అనేది 30% పడిపోయింది అన్నది ఒక స్టాటిస్టిక్స్ అనేది మనకి అందుబాటులో ఉంది. ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారము మనకి పాలపిట్ట అనేది ఇందాక చెప్పినట్లుగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్2 పార్ట్ బిలో ఉంటుంది. అంటే అన్ని పక్షులు కూడా పార్ట్ బిలో ఉంటాయి. సో ఎవరైనా దాన్ని బంధించినా పట్టుకున్నా డిస్ప్లే చేసినా లేకపోతే హింసించినా చంపినా వాళ్ళందరికీ అప్ టు 3 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అంటే 3 ఏళ్ల వరకు కారాగార శిక్ష, అట్లాగే అప్ టు 1 లాక్ అంటే 1 లక్ష రూపాయల వరకు ఫైన్
1: జరిమానా
0: జరిమానా రెండు కలిపి కూడా, అంటే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 1 లక్ష వరకు ఫైన్, ఈ రెండు కూడా కలిపి విధించడం జరుగుతుంది.
1: ప్రకృతిలో ఒక సమతుల్యత ఉంటుంది,
0: బ్యాలెన్స్ అనేది
1: బ్యాలెన్స్
0: మెయింటైన్
1: ఉంటుంది.
0: అవుతుంది, ఎకలాజికల్
1: అయితే
0: బ్యాలెన్స్.
1: ఈ ఇలాంటి స్పీషీస్ అన్నీ కూడా ఎండేంజర్డ్ స్పీషీస్ అయిపోయి వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారినప్పుడు నేచర్లో ఉండే బ్యాలెన్స్ కూడా అసమతుల్యం అయ్యే అవకాశం ఉందంటారా?
0: ఉంటుందండి డెఫినెట్గా. ఎందుకు అంటే అంటే మనకి డెవలప్మెంట్ అనేది చాలా అవసరము, అట్లాగే కన్జర్వేషన్ కూడా చాలా ముఖ్యం. పర్టికులర్గా భారతదేశం చాలా గొప్ప జీవ వైవిధ్యం గల దేశం, అంటే మనకి విభిన్న రకాలైన క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నాయి. మనకు అటు చూస్తే హిమాలయాలు, మంచుతో కూడిన ప్రాంతాలు, ఒక పక్క డెజర్ట్స్ ఉన్నాయి అంటే ఎడారి ప్రాంతాలు ఉన్నాయి, అతి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశాలు ఉన్నాయి, అత్యంత స్వల్ప వర్షపాతం ఉన్న ప్రదేశాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, అంటే అన్ని రకాల హ్యాబిటాట్స్, ఈకో సిస్టమ్స్ మన భారతదేశంలో ఉన్నాయి. సో అందులో మనది ట్రాపికల్, ఎక్కువ ట్రాపికల్ క్లైమేట్ కాబట్టి చాలా రకాలైన జీవులు, స్పీషీస్ మన దగ్గర ఉండడం జరుగుతుంది. ఇటువంటి చర్యల వల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండానే, అంటే మనం కనుక ఇప్పుడు సంరక్షణ చర్యలు చేపట్టకపోతే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ల తర్వాత పిల్లలకి పాలపిట్ట అనేది పుస్తకాల్లో చూడడానికే పరిమితం అవుతుందేమోనన్న ఒక ఆదుర్దా అయితే తప్పకుండా ఉందండి. అంటే పండగ అందరికీ పండగే, అందరూ పండగ చేసుకోవాలి పాలపిట్టతో సహా. సో దాన్ని పట్టుకొని బంధించి హింసించడం వలన మనకి మనం ఆనందం పొందడం అనేది కరెక్ట్ కాదు. చూడడం అనేది చాలా మంచిది, ఎందుకంటే బ్లూ కలర్ ఇట్ సింబలైజెస్ అ గుడ్ ఫీలింగ్. అది మంచిగా మీరు పాలపిట్ట పక్షిని చూసినట్లయితే చక్కటి డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లూ ఉంటుంది. హిందీలో నీల్కంఠ్ అంటారు. ఆ కలర్స్ వల్ల, వాటి వల్ల అది మనకి ప్రకృతితో ముడివేయడం, వాటిని సంరక్షించాలని మనం యాక్చువల్గా మన పెద్దవాళ్ళు పెట్టిన పద్ధతికి విరుద్ధంగా మారుతుంది.
1: ప్రకృతి సుభిక్షంగా ఉండి సుసంపన్నంగా ఉన్నప్పుడు చేసుకునే పండగలో మీరన్నట్టు మనతో పాటు సమస్త జీవరాశులు కూడా పండగగా
0: పండగ
1: భావించాలి.
0: అంతే,
1: అవి కూడా పండగ చేస్తున్నప్పుడు కలిగే దర్శనమే దర్శనం, కానీ
0: దర్శనం
1: బంధించి చూడడం అనేది అది పాపమే.
0: పాపం కరెక్ట్ కాదండి.
1: క్షితిజ గారు, ప్రభుత్వం ఏ రకమైన చట్టం చర్యలు తీసుకొచ్చినా ప్రజల భాగస్వామ్యం కూడా ఇందులో చాలా ముఖ్యం.
0: చాలా చాలా ముఖ్యం అండి.
1: సో ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలంటే ఇలాంటి
0: అవును
1: దురాచారాన్ని మాపడానికి ప్రజలలో ఏ రకమైన భావన కలగాలంటారు, ఏ రకమైన బాధ్యత కలగాలంటారు?
0: ఈ అవగాహన అనేది అందరిలో కలగాలండి. అంటే మనము సహజంగా చూడడం అనేది చాలా మంచిది, దానికోసం బంధించి తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇట్లాగా మనం ఎవరిని కూడా ఎంకరేజ్ చెయ్యొద్దు. సో ప్రజలందరికీ కూడా ఈ మెసేజ్ అందేలాగా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్స్, గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి స్కూల్లో పిల్లలకి చెప్తున్నారు, అట్లాగే రీసెంట్గా మనము ఎన్జిఓస్, తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్, ఎండోమెంట్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, అందరితో కూడా ఒక మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఎందుకు అంటే మనము ఏదైనా మెసేజ్ అందరిదాకా వెళ్ళాలి అంటే గ్రాస్ రూట్లో ఆ పక్షుల్ని ఎక్కడ బంధిస్తారో ఆ ఊరు వాళ్ళు కూడా బంధించకుండా వాళ్ళని ఆపాలి. సో అక్కడ దాకా మెసేజ్ అనేది వెళ్ళాలి. సో వాటిని సహజంగా ఏం చేస్తారు, లోకల్ బస్సెస్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అందుకని ఆర్టీసీ వాళ్ళకు కూడా, వాళ్ళని కూడా మనము మీటింగ్లో చెప్పడం జరిగింది. డ్రైవర్లందరికీ కూడా అవగాహన కల్పించండి, కండక్టర్లకి, డ్రైవర్లకి. బస్సులలో కూడా పోస్టర్లు అంటించాలి, అట్లాగే

0: గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో, తర్వాత స్కూల్స్లో, అన్ని చోట్ల కూడా ఈ మెసేజ్ అనేది అందే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నాం.
1: అవగాహన శిబిరాలు కానీ, కార్యక్రమాలు కానీ, మీటింగ్స్ కానీ, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లాంటి
0: అవునండి,
1: మాధ్యమాల ద్వారా కూడా ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు.
0: అవునండి,
1: ప్రజలు తమకు తాముగా బాధ్యతను వహించి పండుగని సంబరంగా చేసుకోవాలని, ఒక బాధ్యత తనలో తాము వచ్చినట్లయితే వీటి వల్ల వచ్చే నష్టాలని అధిగమించే అవకాశం ఉందంటారు కదా.
0: అవునండి. ఇదే కాకుండా ఈ పాండల్స్ అంటే దుర్గామాత పాండల్స్ పెడతారు కదా అమ్మవారి నవరాత్రుల్లో, సో అక్కడ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా ఎటువంటి వైల్డ్ లైఫ్, పర్టికులర్గా పాలపిట్ట కానీ ఎటువంటి వైల్డ్ లైఫ్ అనేది డిస్ప్లే చేయకుండా కండిషన్స్ పెట్టమని పోలీస్ వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్ని కోరడం అయింది.
1: పాలపిట్టను తీసుకొచ్చినట్లయితే మీరు కూడా బాధ్యులు అవుతారని చెప్తున్నారు. ప్రభుత్వపరమైన అంశాలు చెప్పారు,
0: అవును.
1: ప్రజల్లో రావాల్సిన చైతన్యం ఏంటంటే
0: బంధించి తెచ్చినప్పుడు చూడడం అనేది కరెక్ట్ కాదు. పండగ స్ఫూర్తి ఏదైతే మనం జరుపుకుంటున్నామో పాలపిట్టను కూడా అదే పండగ స్ఫూర్తి జరుపుకునే విధంగా అందరూ కూడా ఆలోచన చేయాలని.
1: ముఖ్యంగా ప్రజలు ఇలాంటి ప్రాక్టీసెస్ని గనక నిరసించి
0: అవును
1: వాటికి ఆదరణ ఇవ్వకుంటే ఆ తెచ్చే వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గే అవకాశం ఉంటుంది.
0: తప్పకుండా.
1: కాబట్టి ఎన్ని ప్రభుత్వ పథకాలు, ఎన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని మనం మోటివేట్ చేసినప్పటికీ కూడా ప్రజల్లో రావాల్సిన చైతన్యం చాలా ముఖ్యమంట.
0: అవునండి, ప్రజలు చైతన్యవంతులు అయితే కానీ ఇది మనం ఏ చర్య చేపట్టినా కూడా అది సక్సెస్ కాదు.
1: అయితే ఇలా చైతన్యవంతమైన ప్రజలు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి?
0: ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టోల్ ఫ్రీ నెంబర్, యాంటీ పోచింగ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దానికి సమాచారం ఇవ్వగలరని మనవి. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1800-425-5364, 1800-425-5364. అలాగే ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది మొబైల్ నెంబర్, 9800-333-8666, 9800-333-8666. ఈ రెండు నెంబర్లకి కనుక మీరు సమాచారం ఇచ్చినట్లయితే వెంబడే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో పాలపిట్టని ఎవరైనా బంధించినా హింసించినా అది మీ దృష్టిలోకి వస్తే ఈ రెండు నెంబర్లకి కూడా సమాచారం ఇవ్వగలరు.
1: వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయా?
0: వారి వివరాలు తప్పకుండా గోప్యంగా ఉంచబడతాయండి. కేవలం మాకు ఎక్కడ జరుగుతుంది అనేది లొకేషన్ డీటెయిల్స్ పెడితే, చెప్పడం జరిగితే ఇమీడియట్గా మా యాంటీ పోచింగ్ స్క్వాడ్, ఎన్జిఓస్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిపి టీమ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో వీళ్ళు 24/7 ఎప్పుడు సమాచారం ఇచ్చినా ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళి అక్కడ వారి పట్ల చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
1: ముఖ్యంగా చాలామంది ఎవరి గురించి అయినా తెలియపరిస్తే ఫలానా వాడు చేశాడని చెప్పి వారి పట్ల గొడవకపోవడం కానీ, వాళ్ళ పట్ల దౌర్జన్యానికి దిగడం కానీ జరిగే ప్రమాదం ఉందని నాకెందుకులే భావంతో ఉంటారు. కాబట్టి ఈ టోల్ ఫ్రీ నెంబర్కి పంపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వివరాలను గోప్యంగా ఉంచబడతాయి.
0: ఖచ్చితంగా గోప్యంగా ఉంచబడతాయండి.
1: ప్రస్తుతం ఉండే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో మొబైల్ ఫోను ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. ఫోటోస్ కూడా చాలా హై క్లారిటీతో వస్తున్నాయి. ఇలాంటి జరిగే సందర్భాలని ఫోటో తీసి ఈ మీరు చెప్పిన మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు అంటారా?
0: తప్పకుండా అండి. మేము ఒక అంటే మీరు ఈ ఫోన్ నెంబరే కాకుండా ఒక కామన్ ఫోరం, ఒక గ్రూప్ పెట్టుకున్నాము ఈ ఇప్పటి నుంచి, మొన్న అక్టోబర్ నుంచి. సో ఎక్కడెక్కడైతే ఈ విషయాలు జరుగుతున్నాయో చాలామంది ఎన్జిఓస్ కానీ ఇతర డిపార్ట్మెంట్స్ కానీ అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఆ ఫోరంలో ఉండడం వలన అక్కడ పోస్ట్ చేస్తారు. సో ఇమీడియట్గా సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ వాట్సాప్ నెంబర్కి మీరు ఇమేజెస్, లొకేషన్ డీటెయిల్స్ పంపించినా కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1800-425-5364, 1800-425-5364. అలాగే ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది మొబైల్ నెంబర్, 9800-333-8666, 9800-333-8666. ఈ రెండు నెంబర్లకి కనుక మీరు సమాచారం ఇచ్చినట్లయితే వెంబడే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో పాలపిట్టని ఎవరైనా బంధించినా హింసించినా అది మీ దృష్టిలోకి వస్తే ఈ రెండు నెంబర్లకి కూడా సమాచారం ఇవ్వగలరు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు నగరి కంటి క్షితిజ గారు, ధన్యవాదాలు.
0: థ్యాంక్స్ అండి, అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.
1: ఇది మన చట్టం.

ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన పాలపిట్ట సంరక్షణ గురించి తెలంగాణ రాష్ట చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీమతి ఎన్ క్షితిజా గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: నువ్వు కూడా రెయిన్బో వింటావు. ఆ పక్కనుందే అచ్చంటిది, అది కూడా రెయిన్బో వింటుంది. ఆ ముసలి దుద్ద ఎక్కిలిస్తోంది, అది కూడా రెయిన్బో వింటుంది. అందరూ వింటారు రెయిన్బో, కానీ నాకు నచ్చలేదు. నన్ను వదిలేసి నువ్వు ఒక్కడిది రెయిన్బో వింటావు, నాకు నచ్చలేదు.
2: Twin Cities Rainbow FM 101.9.

హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ట్విన్ సిటీస్, వెల్కమ్ టు జెన్జీ అండ్ ఆల్సో వెల్కమ్ టు అక్టోబర్ వేసవికాలం. ఎస్, ఇది వేసవికాలం కానీ అక్టోబర్లో చాలా డిఫరెంట్గా ఈసారి మనకి 2 సార్లు సమ్మర్ వచ్చేసింది అని అనిపించట్లేదా మీకు? ఎండ వేడి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి గొడుగులు వాడండి, నీరు ఎక్కువగా తాగండి అనే థింగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి కదా. మరి ఎల్ నీనో ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ కావచ్చు, ఈ అక్టోబర్ సమ్మర్లో మనం హైడ్రేటెడ్గా ఉండటం చాలా చాలా చాలా అవసరం. అర్థమవుతుందా మీకు? మరి అప్పుడే దసరాకి కావాల్సిన షాపింగ్ చక్కగా చేసుకోవచ్చు, లేకపోతే అప్పుడే మనం పండుగని బాగా జరుపుకోవచ్చు, లేకపోతే ఖచ్చితంగా డిహైడ్రేట్ అయిపోతారు. ఎస్, మరి చలికాలంలో దసరా కాకుండా ఈసారి ఎండాకాలం దసరా అని ఇయర్ జరుపుకోబోతున్నాం కదా. వెరైటీగా ఉంది, బాధపడాలో వెరైటీగా ఫీల్ అవ్వాలో అస్సలు అర్థం కావట్లేదు. అయితే సమ్మర్లో వింటర్ వస్తుంది అంటే మరి ఏమో అనిపిస్తోంది, ఈ నెక్స్ట్ టైం మనకి సమ్మర్లో ఇలా వింటర్ ఎఫెక్ట్ వచ్చేస్తుందేమో. సో ఎలా అయితేనే మనకు ఒక వేసవి ఎఫెక్ట్ అయితే ఉంది కదా, సరదాగా అలా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తే బాగుంటుంది కదా, మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు అని అయితే అనిపిస్తుంది. బికాజ్ వీఆర్

ఇన్ దట్ హాలిడే మూడ్, ఫెస్టివ్ మూడ్, దాండియా మూడ్లో ఉన్నాం కదా. అసలు నవరాత్రులు ఎంత బాగా జరుపుకుంటున్నాం కదా, సిటీ అయితే కలకలలాడిపోతుంది. అండ్ ఆఫ్ కోర్స్ దిస్ నవరాత్రి అండ్ దసరా వైబ్ ఇస్ ఫర్ గ్లోబలీ ఉన్న హిందువులందరూ చాలా చక్కగా జరుపుకుంటున్నారు. బట్ ద వైబ్, ద సెలబ్రేషన్ హియర్ మన కంట్రీలో, మన హైదరాబాద్లో టోటల్ డిఫరెంట్ మోడ్ కదా. అసలు ఇదే టైంలో బోల్డ్ అని సినిమాలు, T20 మ్యాచ్లు, అబ్బా అబ్బా అబ్బా అబ్బా, మెరిసిపోతున్నారు అందరూ షాపింగ్ హడావిడితో కదా. మరి నేనైతే అదే వైబ్లో ఉన్నాను, కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఈ ఎండని తట్టుకుంటూ ఉండండి. ఎస్, ఐఎమ్ లిటరలీ మిస్సింగ్ దట్ వింటర్ వైబ్ ఇన్ అక్టోబర్. మీకు అనిపించట్లేదా? అనిపిస్తుంది. అయితే డోంట్ వరీ, మీకోసం మంచి కూల్ మ్యూజిక్ ప్లే చేయడానికి ప్రవళిక వచ్చేసింది. మరి మీతో పాటు నవరాత్రి ఈవినింగ్ని ఎంజాయ్ చేయడానికి ఈ వారం కూడా వచ్చేసాను. బట్ ఆన్ థర్స్డే మరి 9:30 దాకా నేను మీతో పాటు ఇక్కడే ఉంటాను. బోల్డ్ అని మాటలు మాట్లాడుకుందాము. యూ కెన్ ఆల్సో టాక్ టు మీ ఓవర్ ద కాల్ ఫ్రమ్ 7 to 8 మనకి కాలేజ్ టైం ఉంటుంది కాబట్టి. అండ్ వాట్ నాట్, షాపింగ్ అండ్ హ్యాపీడీ మ్యూజిక్ అండ్ లెట్స్ వైబ్ టుగెదర్. అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ జెన్ జీ ఫ్రమ్ 6 to 7 కాబట్టి ఎక్స్క్లూజివ్ మీకు మల్టీలింగ్వల్ లాంగ్వేజ్ పాటలు ప్లే చేయడానికి నేను వచ్చేసాను. సో లెట్స్ వైబ్ టుగెదర్ విత్ బ్యూటిఫుల్ మ్యూజిక్ దిస్ ఈవినింగ్. అండ్ ఆఫ్ కోర్స్ నవరాత్రి అంటే దాండియా మోడ్లో ఉన్నారా? మరి దాండియా అనగానే ఈ పాట మీకు ఖచ్చితంగా గుర్తొస్తుంది కదా, ఒక వైబ్రేషన్ అయితే క్రియేట్ చేస్తుంది. మరి ఈ పాటతో లెట్స్ స్టార్ట్ ఆ షో. అండ్ ఆఫ్ కోర్స్ స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్జ్ రెయిన్బోతో జీవితం రంగలమయం. అండ్ దిస్ ఇస్ మీ యో ఆర్జీ ప్రభులికా హియర్ లైవ్ ఫ్రమ్ రేడియో స్టూడియో. స్టే ట్యూన్ విత్ మీ టిల్ 9:30 టుడే.

All right, 6:15 cross 26 seconds on the dot. You are listening to Akashwani FM Rainbow, Hyderabad 101.9 MHz with me, RJ Prablika, and this is Zen Z. We are vibing for multilingual music. ఎస్ మరి ఈ వన ఖచ్చితంగా మల్టీలింగ్వల్ పాటలు వింటారు. మరి ఎవరైతే షో వింటున్నారో, హూ ఆర్ లిస్నింగ్ టు దిస్ షో, మరి మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎక్కడుండి ఈ షో వింటున్నారు మాకు తెలియాలి. తెలియాలంటే యూ హ్యావ్ టు వాట్సాప్ అస్ 0914023234822. ఖచ్చితంగా ఏం చేస్తూ ఉంటారు, హైదరాబాద్లో సగం మంది ట్రాఫిక్లోనే ఉండుంటారు, బట్ ఆ ట్రాఫిక్లో ఉంటూ కూడా బోల్డ్ అని ఆలోచిస్తూ ఉంటారు కదా, లైక్ పండగకి ఏం ప్లాన్ చేయాలి, ఎక్కడ షాపింగ్ చేయాలి, మరి ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయి, అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఈ హాలిడేస్లో పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు వాళ్ళతో ఎక్కడికి వెళ్ళాలి, ఏ టూర్కి వెళ్తే బాగుంటుంది, ఏ టెంపుల్కి వెళ్తే బాగుంటుంది, బాస్కి ఎలాంటి రీజన్ చెప్పి ఆఫీస్ బంక్ కొట్టేసి ట్రిప్కి వెళ్ళిపోవాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నారు కదా. ఐ నో ఖచ్చితంగా మీ ఇష్యూస్లో మీరు ఉన్నారు, ఆఫ్ కోర్స్ ఐ నో. మరి ఈ పండుగ అంటే మామూలు విషయం ఏంటి, అందులో దసరా పండుగ, అందులో నవరాత్రులు జరుగుతున్నాయి, ఎన్ని పనులు ఉంటాయి, మీకైనా ఆడవాళ్ళకైనా చాలా చాలా చాలా పనులు ఉంటాయి. అయితే ఇక్కడ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ అబౌట్ people we meet, ఎవరితో అయితే మనం మాట్లాడుతున్నామో, ఎవరితో అయితే మనం కలుస్తున్నామో, ఇంటరాక్ట్ అవుతున్నామో, రోజు రోజు ఇఫ్ యూ అబ్జర్వ్ దేర్ విల్ బీ సమ్ పర్టిక్యులర్ సెట్ ఆఫ్ పీపుల్ మీ లైఫ్లో ఖచ్చితంగా వాళ్ళు మ్యాండేటరీగా కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. యూ ట్రావెల్ విత్ దెమ్ ఫర్ అ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం రోజు, అంటే ఇంట్లో వాళ్ళతో ఓ పర్టికులర్ టైం అయితే మీరు స్పెండ్ చేస్తారు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం బయటే ఉంటాం కదా, వీఆర్ వర్కింగ్ సమ్వేర్, వీఆర్ లర్నింగ్, మనం చదువుకుంటున్నాం, కాలేజ్కి వెళ్తున్నాం, ఆ సమ్వేర్ ఆర్ ది అదర్ వీఆర్ మీటింగ్ పర్టికులర్ పర్సనాలిటీస్. ఆ కలిసే వ్యక్తులు ఎవరో తెలుసా, మీకు డిఫరెంట్ ప్రపంచానికి ఒక ఓపెన్ డోర్స్ అన్నమాట, లైక్ ఐ షుడ్ సే దే ఆర్ ద పోర్టల్స్ టు డిఫరెంట్ వరల్డ్స్. మీకు అర్థం కాలేదు కదా, అర్థమయ్యేలాగా నేను చెప్తాను బాస్. మీన్ వైల్ మరి జైలర్ 2 రిలీజ్ అయింది, తలైవా మూవీ, రజనీస్ మూవీ, మరి రజనీకాంత్ గారి మూవీ రిలీజ్ అయింది. మరి లెట్స్ వైప్ ఫర్ జైలర్ 2 సాంగ్. హియర్ వి గో విత్ దట్ తమిళ నంబర్ అండ్ ఆఫ్టర్ దట్ లెట్స్ వైప్ టు బ్యూటిఫుల్ హిందీ నంబర్. మరి ఇవన్నీ వినాలంటే యూ హ్యావ్ టు కీప్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz with me, RJ Prablika. Stay tuned.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
2: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండే వాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

All right, you are listening to Akashwani FM Rainbow Hyderabad 101.9 MHz with me, RJ Pravlika. Hi Pravlika, antu naku messages achesai WhatsApp lo. Sangeet Garu message chesaru. Good evening Pravlika anesi. Good evening Sangeet Garu. Thank you so much for the message. And naku తెనాలి గారు మెసేజ్ చేశారు శుభ సాయంకాలం అనేసి మీకు కూడా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం వింటున్నాము అన్నట్టు నాకు చిన్న గారు మెసేజ్ చేశారు. ఎస్, మరి మీరు కూడా వింటున్నారా? మరి ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేసి నేను వాట్సాప్ చేయమన్నాను కదా. వాట్సాప్ నంబర్ ఈస్ 9140232348222. మరి ఇందాక చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు కదా. ఎస్, నాకు తెలుసు, అలా ఆలోచిస్తూ పాటలు వింటూ మరి ప్రభలిక నెక్స్ట్ ఏం చెప్తుంది అని ఆలోచిస్తున్నారు కదా. ఎస్, మరి యూ ఆర్ మేడ్ ఆఫ్ పీపుల్ హూ యూ ట్రావెల్డ్ విత్. అవును, పీపుల్ ఆర్ పోర్టల్స్, తెలుసా? వాళ్ళు ఒక కొత్త ప్రపంచానికి మనల్ని తీసుకెళ్తారు, పరిచయం చేస్తారు. బట్ ఆ ప్రపంచం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందా, చాలా డిఫరెంట్గా కష్టంగా ఉంటుందా అనేది డిపెండింగ్ అపాన్ ద ఇన్ఫ్లుయెన్స్ దాట్ పర్సన్ హ్యాస్ ఆన్ యూ. నీకు అర్థం కాలేదా? సి, రోజు అదే రోడ్లో ప్రయాణిస్తూ ఉంటాం, అదే ట్రాఫిక్, అదే ఆఫీస్. యూ ఆర్ ఇన్ ద సేమ్ వరల్డ్ విత్ ద సేమ్ పరిస్థితులు. బట్ యునో, మనకి ఎవరైతే ఒక కొత్త మనిషి మన లైఫ్లోకి వచ్చేసి ఒక ఫ్రెండ్ లాగా అవుతారు, లేకపోతే ఒక కలీగ్ లాగా అవుతారు, ఒక నేబర్ లాగా అవుతారు, బట్ ద మోమెంట్ యు స్టార్ట్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్, ట్రావెలింగ్ విత్ దెమ్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడిపోతుంది. సో నువ్వు ట్రై చేయరా అని చెప్పే ఫ్రెండ్ దగ్గర నుంచి, అబ్బా నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఏరా, నేనేం చేయలేకపోతున్నాను అనే ఫ్రెండ్స్ వరకు, బోత్ హ్యావ్ డిఫరెంట్ ఇంపాక్ట్ ఆన్ యూ. మరి వాళ్ళ ఆలోచనలు మీ మీద పడుతూనే ఉంటాయి, అండ్ అలాంటి ఆలోచనలే మన మైండ్లో పుడుతూ ఉంటాయి. దాట్స్ హౌ వీఆర్ చేంజింగ్ ఆర్ డెస్టినీస్ అండ్ ఫ్యూచర్స్. ఎస్, మరి సేమ్ ప్రపంచం బట్ డిఫరెంట్ మనుషులు, అందువల్లే మన లైఫ్ డిఫరెంట్గా మారుతుంది. సో దాట్స్ హౌ వీ ట్రావెల్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్. అంటే ఎవరైతే మనతో ఇంటరాక్ట్ అవుతున్నారో, ఎంత పాజిటివ్ స్పిరిట్తో వాళ్ళు మాట్లాడుతూ ఒక కొత్త ఆలోచనలు జనరేట్ చేస్తూ, నేను అది చేయాలి, ఇది చేయాలి, ఇది గొప్పగా చేయాలి, ఇది నేను ఇలా ఫిక్స్ చేయాలి, ఐ హ్యావ్ సో మెనీ ప్లాన్స్ ఫర్ దిస్, టు డూ దిస్ దాట్ అనేసి ప్రోగ్రెసివ్గా ఆలోచించే మనుషులు మీ చుట్టుపక్కల ఉంటే, మీరు అప్పటి వరకు మీ మైండ్లో డార్మెంట్గా ఉన్న ఆలోచన కూడా సమ్వేర్ ఇట్ వేక్స్ అప్, సడన్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదు అనే ఆలోచన పుడుతుంది. దాట్స్ హౌ అ న్యూ పోర్టల్ హ్యాస్ ఓపెన్డ్, ఒక కొత్త డోర్ ఓపెన్ అవుతుంది, అండ్ దాట్స్ అ వెల్కమింగ్ సైన్ ఫర్ అ న్యూ వరల్డ్ ఆఫ్ ప్రోగ్రెస్ అన్నమాట. బట్ ది సేమ్ టైమ్, ఎవరైతే మీకు డీమోటివేట్, అంటే మిమ్మల్ని స్వతహాగా చేయటం కాదు, బట్ వాళ్ళు డీమోటివేట్ అవుతూ, నా వల్ల కాదు, నా కెపాసిటీ ఇంతే అనేసి ప్రోగ్రెసివ్గా కాకుండా అలా కొంచెం ఫెయిలియర్ మోడ్లో డౌన్ఫాల్ లాగా ఉన్న వాళ్ళ ఆలోచనలు మీ మీద పడినప్పుడు, ఆటోమేటిక్గా మీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండానే అలాంటి ఆలోచనలు మీకు కూడా వచ్చేస్తాయి. మేబీ నేను కూడా చేయలేకపోతున్నానేమో, అసలు ఇది కూడా నా వల్ల కాదేమో అని ఆటోమేటిక్గా బ్రెయిన్ అది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుందన్నమాట. దాట్స్ హౌ దేర్ ఓపెన్స్ ఎ న్యూ డోర్ వేర్ మీ డౌన్ఫాల్కి స్టార్ట్ అయ్యే జోన్ అన్నమాట. సో దాట్స్ హౌ యూ ఆల్వేస్ ప్లీజ్ కీప్ యువర్ సెల్ఫ్ వెరీ మచ్ అవేర్ అబౌట్ హూమ్ యూర్ టాకింగ్, ఎవరి మాటలు మీరు ఎక్కువగా వింటున్నారు, ఎవరి మాటలకి మీరు అట్రాక్ట్ అవుతున్నారు. దాట్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు చేంజ్ యువర్ ఫ్యూచర్. సో అలాంటి ప్రోగ్రెసివ్గా ఉండే మైండ్ సెట్స్తో మీరు కలవండి, మాట్లాడండి, అలాంటి గ్రూప్స్లో ఉండండి. పీపుల్ హూ ఆర్ రియలీ సమ్వేర్ నెగటివ్ ఇంపాక్ట్ ఉండే మనుషులు ఉంటారు కదా, విల్లింగ్లీ అక్కడ నుంచి ఇఫ్ యూ గెట్ అవే చాలా చాలా బెటర్గా ఉంటుంది. ఓకే, సమ్వేర్ దే ఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దేర్ ప్రాబ్లమ్, బట్ ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దెమ్, దాట్స్ ఆల్. సో అదన్నమాట, మనుషులంటే మామూలు వాళ్ళు కాదు, దే ఆర్ ద పోర్టల్స్ టు ద న్యూ వరల్డ్ వేర్ మీ కొత్త ప్రపంచం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ గ్రేట్ ఫ్యూచర్, అలాంటి ఆలోచనలు ఉన్న మనుషులతో ఉండండి. Yes, you will definitely crack a new

బ్యూటిఫుల్ ఫ్యూచర్ అనమాట. ఎస్, విన్నారు కదా, ఇలాంటివి ప్రవళిక చెప్తుంది, అందుకే షో వింటూ ఉండాలి అందరూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బోలో. మీ అందరి కోసం మైకేల్ జాక్సన్ నంబర్ వచ్చేసింది, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

0: నీకు తెలుసా, ప్రతిరోజు అరౌండ్ 6 to 7 crore వెహికల్స్ పెట్రోల్ పంప్స్ దగ్గర ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాయి. ఇండియాలో అరౌండ్ 20 crore టూ వీలర్స్, 3 crore కార్స్ లాస్ట్ 2.5 years నుంచి E20 తో రన్ అవుతున్నాయి.
1: అండ్ అవి అన్ని బాగానే రన్ అవుతున్నాయి కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 వల్ల వైడ్ స్ప్రెడ్ ప్రాబ్లమ్స్ నిజంగానే ఉంటే ఇప్పటికే మనం చూసుండే వాళ్ళం, కానీ అలా జరగలేదు. కబుర్లని నమ్మకండి, ఫ్యాక్ట్స్ ని నమ్మండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: మీట్ ది స్టార్.
3: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకెందుకు, నేను బాగుంటే సరిపోతుంది అని మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని. నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు, ఒక 2-3 రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి.
2: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి FM 102.8 MHz పై.

యూ నో వాట్, సంపాదించే జీతం మొత్తం ఖర్చులకే అయిపోతుంది అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. అయితే మేము ఖర్చులు ఆఫ్టర్ సేవింగ్సే చేస్తాం అని వాళ్ళు కొంతమంది ఉంటారు. మేము సేవింగ్ ఓన్లీ ఆఫ్టర్ ఖర్చులు చేసే అనే వాళ్ళు కూడా ఉంటారనమాట. అయితే మీరు సేవింగ్ చేస్తున్నారా ఖర్చులు చేస్తున్నారా పక్కన పెడితే మీ బడ్జెట్ బ్యాలెన్స్ షీట్ మాత్రం కంప్లీట్గా అక్టోబర్లో అప్ డౌన్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇది దసరా టైం కాబట్టి. ఎందుకు అంటే దసరా టైం అంటే టాప్ టు టో ఎవ్రీథింగ్ కొనాల్సిందే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, అంతే కదా. మరి ఏంటి, దసరా ఇస్ అ షాపింగ్ ఫెస్టివల్. మరి నిజంగా దసరా వచ్చే ఈ ముందు రోజుల్ని షాపింగ్ ఉత్సవం అనేసి ఒక పేరు పెట్టి నిజంగా క్యాలెండర్లో పెట్టేస్తే అయిపోతుంది. అదేనేమో, అందుకే ఆల్వేస్ మార్కెటింగ్ చేసేవాళ్ళు కావచ్చు, బిజినెసెస్ చేసే వాళ్ళందరూ కూడా ఒక స్ట్రాటజీస్తో రెడీగా ఉంటారు డ్యూరింగ్ దిస్ టైం. మరి ఎలక్ట్రానిక్స్ కావచ్చు, వాహనాలు కావచ్చు, అండ్ వాట్ ఎవర్, ఎక్కడ చూసినా ఇలా గ్లేరీ గ్లేరీ హెడ్డింగ్స్ కనిపిస్తున్నాయి, ఫ్లాట్ 50% ఆఫ్, అండ్ ఎన్ని ఆఫర్లో అసలు ఎక్కడ చూసినా అలా జిగేల్ జిగేల్ అంటూ కమ్ షాప్ ఎట్ అస్ అనేసి ఇలా అట్రాక్ట్ చేసేస్తున్నారు. మరి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఆగుతారా, అస్సలు ఆగుతారా చెప్పండి. ఇంట్లో అసలు ఎన్ని వేల చీరలు ఉన్నా కానీ నాకు చీరలే లేవు, అన్నీ పాతగా అయిపోయి అని ఫీల్ అవుతారా లేదా? 100% ఫీల్ అవుతారు. మరి మగవారు ఎలా ఫీల్ అవుతారు? అయిపోయి ఇంకా ఈ నెల దసరా వచ్చేసిందా, మొత్తం పాకెట్కి చిల్లు పడిపోతుంది, కార్డ్స్ అన్నీ ఖాళీ అయిపోతున్నాయి, బాబోయ్ అని ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే వచ్చేసింది, టైం వచ్చేసింది. బట్ మీకు ఇంకో ఛాన్స్ లేదు, ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, బికాస్ షాపింగ్ ఇస్ అ వైబ్, ఒక మోటివేషన్, ఒక సెలబ్రేషన్ ఆడవాళ్ళకి. మరి మగవారికి అదొక పని అంతే. మరి వీళ్ళిద్దరి డిఫరెంట్ సైకాలజీ గురించి మనం మాట్లాడుకుందాం ఆఫ్టర్ దిస్ సాంగ్. ఎస్, స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే ప్రభులిక.

0: అయ్యారు. మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు
1: PCPNDT कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी.
2: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియజేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్

సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347761.

షాపింగ్ సైకాలజీ విమెన్కి ఇంకా మెన్కి కంపేర్ చేస్తే బిభత్సమైన డిఫరెన్సెస్ ఉంటాయి తెలుసా? మరి ఆడవాళ్ళకి ఎన్ని రకాల బట్టలు కొనాల్సి వస్తుంది చెప్పండి, ప్రతి ఒక్క అకేషన్కి. యు లుక్ ఎట్ దెమ్, ఒక్కసారి మగవారిని ఆడవాళ్ల దుస్తులున్న ప్లేసెస్కి పంపించండి, కళ్ళు తిరిగి పడిపోతాయేమో వాళ్ళకి. నిజంగా ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, అసలు ఒక్కొక్క అకేషన్కి మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకొని కొనుక్కోవాలంటే దానికి ఒక మనసు ఉండాలి, ఒక ఆర్ట్ ఉండాలి బాస్. అందుకోసమే మా ఆడవాళ్ళందరికీ షాపింగ్ అంటే ఒక వైబ్, ఒక మోటివేషన్, ఒక సెలబ్రేషన్. కొత్త బట్టలు వేసుకున్న రోజు కాన్ఫిడెన్స్ లెవెలే వేరు లెవెల్ ఉంటుంది. మరి అలా కొత్త బట్టలు వేసుకొని రెడీ అయినప్పుడు మనమే హీరోయిన్ అన్న రేంజ్లో ఖచ్చితంగా మిర్రర్లో చూసుకున్నప్పుడు ఆలోచిస్తామా లేదా? మినిమం టు మినిమం ఉంటుందన్నమాట. సో ఆడవాళ్ళకి షాపింగ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్, అయితే మగవాళ్ళకి అదొక జస్ట్ పని అంతే. మరి నిజంగా చెప్పాలంటే షాపింగ్ అండ్ ఫ్యాబ్రిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మగవాళ్ళకి కూడా ఖచ్చితంగా టైం తీసుకొని ఆ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తారు. లేకపోతే మనకి ఆడవాళ్ళ మాటలకు అడ్డాలే వేర్లే సినిమాలో వెంకటేష్ షాపింగ్ టైంలో ఎలా వెయిట్ చేస్తారో అలా దిక్కుతోచని పరిస్థితుల్లో వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఎస్, మరి ఆడవాళ్ళకి అదొక ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, దానికోసం రీసెర్చ్ చేస్తారు, కంపేర్ చేస్తారు, ఎక్స్ప్లోర్ చేస్తారు, ఏకంగా ఒక థీసిసే చేస్తారు. నిజంగా మరి వాళ్ళకొక సెన్సరీ జర్నీ అది. మరి మగవాళ్ళకి, మోస్ట్ ఆఫ్ ద మగవాళ్ళకి, ఎవరికైతే షాపింగ్ ఇస్ జస్ట్ అ పని అనుకున్న వాళ్ళకి, దిల్ జస్ట్ గో స్ట్రేట్ పిక్ పే ప్యాక్ చేస్తారు అండ్ దట్స్ ఆల్. దాట్స్ అ ప్రాక్టికల్ పని అంతే వాళ్ళకి. సో ఎంత డిఫరెన్స్ ఉందో కదా. మరి ఆడవాళ్ళకి ఒక ఎమోషనల్ కనెక్షన్ అయితే వీళ్ళకి వాల్యూ పరంగా చేస్తారనమాట మగవాళ్ళు. అండ్ అంతేకాదు, బడ్జెట్ ప్లానింగ్ అనేది మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళకి కాస్త కొంచెం అటు ఇటు అయినా కానీ ద బెస్ట్ వన్ కొంటే బాగుంటుంది కదా, కానీ కొనాల్సిందే, ఖచ్చితంగా కొనాల్సిందే. కొంతమంది పొదుపు చేసి తక్కువ రేట్దన కొంటారు, కొంతమంది అటు ఇటుగా అయినా ఎక్కువ రేట్దన కొంటారు, కానీ కొంటారన్నమాట. దట్ ఈస్ వెరీ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. మరి ఇన్ని ఇన్ని క్వాలిటీస్, ఎన్ని తేడాలు ఉన్నాయో కదా. అందుకే ఈ ఈ డిఫరెంట్ జోన్ ఆఫ్ పీపుల్ని ఈ టైంలో మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, బికాస్ దిస్ ఇస్ ది షాపింగ్ సీజన్, దిస్ ఇస్ ది దసరా సీజన్ కాబట్టి. మరి దసరా సీజన్లో షాపింగ్ అనేది ఒక సెపరేట్ సెగ్మెంట్, ఎక్కడ చూసిన జనాలు అదే పనిలో ఉన్నారు కాబట్టి ప్లీజ్ సెలెక్టివ్లీ మీ గార్మెంట్స్ని పిక్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా షాపింగ్ అయితే చేయాలి, బట్ మైండ్ఫుల్గా చేయండి, చాలా చక్కగా చేయండి, బట్ సేమ్ టైమ్ సేవ్ చేస్తూ ఉండండి. అండ్ ఎస్, లెట్ ఇట్ బీ యోర్ ఐడెంటిటీ అండ్ యోర్ ఎక్స్ప్రెషన్ అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ యోర్ కాన్ఫిడెన్స్ కదా. మరి హ్యాపీ షాపింగ్ అందరికీ. మరి బడ్జెట్ ప్లానింగ్ చేసుకుంటూ చేసుకోండి. ఎస్, అందరూ హ్యాపీగా ఉండాలి కాబట్టి ఇంటిలో పాది అందరూ చాలా చక్కగా, నాట్ ఓన్లీ బట్టలు మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్స్ కానీ, కార్ కానీ, వెహికల్స్ కానీ, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం షాపింగ్ చేయాల్సిన టైం కాబట్టి హ్యాపీ ఫ్రీగా షాప్ చేయండి అండ్ ఎంజాయ్ దట్ షాపింగ్. ఎస్, మరి ఇంతటితో మన జెన్ జీ క్లైమాక్స్కి వచ్చేసింది. మీకోసం స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ అనువంత రాబోతుంది ఫర్ 10 మినిట్స్, అండ్ ఆఫ్టర్ దాట్ మీరు నేను వెయిట్ చేసే కాలేజ్ టైం స్టార్ట్ అవబోతుంది. ఫర్ దాట్ యూ హ్యావ్ టు కీప్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే ప్రవళిక. ఎస్, మరి కాల్ చేయాల్సిన నంబర్ 0402323003 2323482129704715 are the numbers. Lines busy ga unte

యూ కెన్ ఆల్సో వాట్సాప్ మీ 0914023234822. మరి అనుమంత ఎపిసోడ్ తర్వాత ఐల్ బీ బ్యాక్. మరి కాల్ చేయడానికి రెడీగా ఉండండి. స్టే ట్యూన్ టు 101.9.

0: FM Rainbow 101.9.
1: హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మన చిన్నప్పుడు ఆల్మోస్ట్ మన అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది. అమ్మా నాన్న ఇద్దరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అంటారు, కానీ రోజుకి అట్లీస్ట్ 2-3 సార్లైనా గొడవ పడతారు. అప్పుడప్పుడు అమ్మ కరెక్ట్ ఉంటుంది, అప్పుడప్పుడు నాన్న కరెక్ట్ ఉంటారు. కానీ కొన్ని గొడవలకి కరెక్ట్ రాంగ్ అనేది ఉండదు, ఎందుకంటే ఇద్దరికి పాయింట్ ఉంటుంది అండ్ ఇద్దరి పాయింట్ కరెక్టే ఉంటుంది. మన ఇవాల్టి కథ కూడా అలాంటి ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి. ఇట్ వాజ్ అ ఫ్రైడే మార్నింగ్ అండ్ ఆ రోజు ఈవినింగ్ ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళాలి. నాన్న మార్నింగ్ ఆఫీస్ కి రెడీ అవుతూ అమ్మతో, లత ఇవాళ ఈవినింగ్ ఫంక్షన్ కి వెళ్ళాలి కదా, నేను ఎగ్జాక్ట్ గా 7 కి ఇంటికి వచ్చేస్తా, నువ్వు పిల్లలు రెడీగా ఉండండి, నేను ఆఫీస్ నుంచి రాగానే బయలుదేరదాం అని చెప్పారు. కిచెన్ నుంచి అమ్మ, సరేనండి మేము రెడీ అయిపోతాము, ఇదోండి మీ లంచ్ అంటూ నాన్నకి క్యారేజ్ ఇచ్చింది. నాన్న ఆఫీస్ కి వెళ్లారు అండ్ అమ్మ తన పనుల మ్యారథాన్ ని మొదలు పెట్టింది. ఇల్లు క్లీన్ చేయడం, హాల్లో ఇక్కడక్కడ పడున్న సామాన్ని సర్దడం, చెట్లకి నీళ్లు పోయడం, బట్టలు వాష్ చేయడం, వాటిని ఆరేయడం, పిల్లలకి లంచ్ వండడం, మధ్యలో కరెంటు కూడా పోయింది. మొత్తానికి అన్ని పనులు చేసేసరికి లంచ్ టైం అయింది. పిల్లలకి తినిపించి అమ్మ కూడా లంచ్ తినేసింది. తర్వాత ఫంక్షన్ కి గిఫ్ట్ కొనాలి కదా అని స్ట్రైక్ అయ్యి వెళ్లి గిఫ్ట్ కొని దానిని గిఫ్ట్ ర్యాప్ చేయించి ఇంటికొచ్చిందో లేదో మేడ మీద ఆరేసిన బట్టలు గుర్తొచ్చి మళ్లీ టెరెస్ కి వెళ్ళింది. అవి తెచ్చి ఫోల్డ్ చేసి పెట్టే లోపల టైం 4 అయిపోయింది. ఇంకప్పుడు అమ్మ పిల్లలకి కొంచెం స్నాక్స్ చేసి తినిపించేసి త్వర త్వరగా టీ తాగేసి మళ్లీ రేస్ మొదలు పెట్టింది. పిల్లలకి స్నానం చేయించడం, వాళ్ళ డ్రెస్సెస్ ఐరన్ చేయడం, మ్యాచింగ్ క్లిప్స్ కోసం డ్రాయర్స్ అన్ని వెతకడం. అప్పుడే చిన్నది డ్రెస్ కి ఏదో పెద్ద మరక అంటించుకుంది. అయ్యో అని మళ్ళీ డ్రెస్ మార్చడం. ఇంతలో పెద్దమ్మాయి, నాకు కూడా పింక్ ఫ్రాకే కావాలి అని, చిన్నది నాకు ఆ బటర్ఫ్లై క్లిప్సే కావాలి అని. మొత్తానికి మార్నింగ్ నుంచి అమ్మ ఒక్క నిమిషం కూడా ఖాళీ కాలేదు. టైం చూస్తే 6:40 అయింది, ఇంకా 20 మినిట్స్ ఉన్నాయి, తొందరగా నేను రెడీ అయిపోతా అంటూ అమ్మ రూమ్ లోకి వెళ్ళింది. కొంచెం సేపు తర్వాత గేట్ ముందు నాన్న బైక్ సౌండ్ వినిపించింది. నాన్న ఆఫీస్ నుంచి వచ్చేసారు. షూస్ తీసేసి బ్యాగ్ సోఫా మీద పెట్టి హాల్లోకి వచ్చి చూస్తే ఇద్దరు పిల్లలు ఫుల్ రెడీ, కానీ అమ్మ మాత్రం ఇంకా తన హెయిర్ డ్రై చేసుకుంటుండే. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అయిపోతుందండి, ఒక 5 మినిట్స్. నువ్వు 5 మినిట్స్ అని 15 మినిట్స్ చేస్తావు లత. అబ్బా ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్తున్నా కదా. ఆల్మోస్ట్ అయిపోవడం కాదు, అయిపోవాలి. అప్పుడమ్మ విసుగ్గా, మార్నింగ్ నుంచి నేను ఒక్కదాన్నే తిరుగుతున్నా, నాకు రెడీ అవ్వడం ఒకటే పని కాదు అని చెప్పింది. నువ్వు అవన్నీ చెప్పకు, మార్నింగే చెప్పి వెళ్ళా కదా 7 వరకు రెడీగా ఉండండి అని. మీరెప్పుడైనా ఆఫీస్ మీటింగ్ లో లేట్ అయితే అది వ్యాలిడ్, నాకు ఇంటి పనుల వల్ల లేట్ అయితే అది ఎక్స్క్యూజా? అప్పుడంటే మీటింగ్ ఉండే లత, నాకు ఇవాళ చాలా పనులుండే, మధ్యలో కరెంట్ కూడా పోయింది, అయినా నేనే ఊరికే టైంపాస్ చేయలేదు. పిల్లల్ని ఎవరు రెడీ చేశారు, గిఫ్ట్ ఎవరు తెచ్చారు? నాన్న ఏం మాట్లాడకుండా కార్ కీస్ తీసుకొని కార్ని బయటకి తీశారు. అందరూ కార్లో ఎక్కారు అండ్ దెన్ ఇంకేంటి, ఇంట్లో మొదలైన డిస్కషన్ కార్ ఎక్కిన తర్వాత కూడా కంటిన్యూ అయింది. ఫ్రంట్ సీట్లో అమ్మ నాన్న మాట్లాడుకుంటున్నారు, సారీ గొడవ పడుతున్నారు. అండ్ బ్యాక్ సీట్లో ఇద్దరు అమ్మాయిలు సైలెంట్ గా కూర్చొని ఒకసారి అమ్మ ఫేస్ ని ఒకసారి నాన్న ఫేస్ ని చూస్తున్నారు. రోడ్ అంతా ఆల్మోస్ట్ ఒకటే కాన్వర్సేషన్. టైం కి బయలుదేరితే ఇప్పటికీ చేరిపోయే వాళ్ళం, నీ వల్లే లేట్ అయింది లత, అసలు కొన్ని పనులు ఉండే అందుకే డిలే అయ్యాయి అని చెప్తున్నా కదా, ప్లానింగ్ ఉండాలి లత. ఇప్పుడు నేను 7 కి వస్తా అంటే నా ఆఫీస్ పనులు అన్ని మేనేజ్ చేసుకొని వచ్చేలేదా? అలా మొత్తానికి ఫంక్షన్ హాల్ రీచ్ అయిపోయారు. లోపలికి వెళ్ళగానే అందరి ఫస్ట్ క్వశ్చన్, ఏంట్రా

ఇంత లేట్ అయింది అని అందరూ అడుగుతున్నారు. బిఫోర్ అమ్మ కుడ్ ఈవెన్ సే ఎనీథింగ్ నాన్న నవ్వుతూ, ఆఫీస్లో ఒక అర్జెంట్ మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చిండేరా, సో నాకే ఇంటికి వెళ్లేసరికి లేట్ అయింది, పాపం అప్పటికీ పిల్లలు లత రెడీ అయి వెయిట్ చేస్తుండే నా కోసం అని సింపుల్గా చెప్పేశారు. ఆ ఒక్క ఆన్సర్తో టాపిక్ అక్కడే ఆగిపోయింది. ఎవ్వరూ ఇంకేం అడగలేదు. అమ్మ కూడా ఒకసారి నాన్న వైపు చూసింది. నాన్న కూడా చూసి స్మైల్ చేశారు. అమ్మ కూడా సర్లే అంటూ కళ్ళెగరేసి ఒక నవ్వు నవ్వింది. చిన్నది మాత్రం వాళ్ళ అక్కతో మెల్లగా, అక్క అక్క నాన్న అబద్ధం చెప్తున్నారు కదా అంటూ వాళ్ళ అక్క ఫ్రాక్ని తెగలాగేస్తుంది. అందరూ వెళ్లి చుట్టాలందరినీ కలిశారు, డిన్నర్ చేశారు. దే హ్యాడ్ ఎ గుడ్ టైమ్ అండ్ దెన్ అందరికీ బాయ్ చెప్పి ఇంకా ఇంటికి వెళ్లడానికి మళ్ళీ కారు ఎక్కారు. కొంచెం దూరం వెళ్ళగానే వెనకాల కూర్చున్న పెద్దమ్మాయి, నాన్న ఒకటి అడగచ్చా? అడగమ్మా. నువ్వు ఇంట్లో నుంచి ఫంక్షన్ రీచ్ అయ్యే వరకు అమ్మ లేట్ చేసిందని అమ్మ మీద కోపంగా ఉండే కదా, మరి అక్కడ అందరు అడిగినప్పుడు ఎందుకు మీ వల్లే లేట్ అయిందని చెప్పారు? నాన్న నవ్వి రేర్ వ్యూ మిర్రర్లో పిల్లల్ని చూస్తూ, తల్లి అమ్మ నేను గొడవ పడితే అది మా ఇద్దరి మధ్య ఉంటుందమ్మా, ఇంట్లో మేము ఎన్ని ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నా అవి మా వరకే, అమ్మ నన్ను నేను అమ్మని ఏమైనా అనుకున్నా అవి ఇంట్లో మాత్రమే, బయట ఇంకొకరి ముందు ఎప్పుడైనా సరే మన వాళ్ళని మనం తక్కువ చేయొద్దు, అయినా లతాని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా అని అన్నారు. బ్యాక్ సీట్లో కూర్చున్న అమ్మాయిలు ఒక్కసారి అమ్మ వైపు చూశారు. అమ్మ విండో బయటికి చూస్తూ తన ఫేస్ మీద పెద్ద స్మైల్ని దాపెట్టుకుంటుంది. విన్నారా డియర్ లిసనర్స్, అసలు అమ్మ నాన్న ఇంత ఫైట్ చేస్తారు అయినా హ్యాపీగా ఎలా ఉంటారు అని మనం చిన్నప్పుడు అనుకున్న ప్రశ్నకి ఆన్సర్ ఇదే. కొన్ని గొడవలు ప్రేమ లేకపోవడం వల్ల కాదు, ప్రేమ ఉండడం వల్లే అవుతాయి. పెళ్ళంటే ఎప్పుడు గొడవ పడకుండా ఉండడం కాదు, ఎప్పుడు ఒకేలాగా ఆలోచించడం, ఒకే ఇష్టాలు ఉండడం కూడా కాదు. అభిప్రాయాలు వేరైనా, కోపాలు వచ్చినా బయట ప్రపంచం ముందు ఒకరి గౌరవాన్ని ఇంకొకరు కాపాడుకోవడం. ఎందుకంటే ఒక ఆర్గ్యుమెంట్ గెలవడం కన్నా ఒక బంధం గెలవడం చాలా ముఖ్యం. ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.

All right, welcome back. You are listening to Akashwani FM Rainbow Hyderabad 101.9 MHz with me, Archie Pravlika, and welcome to హలో రెయిన్బో కాలర్స్ టైం. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా, ఎప్పుడు కాల్ చేద్దాం, ప్రవళిక ఎప్పుడు కాలర్స్ టాపిక్ అనౌన్స్ చేస్తుంది అని వెయిట్ చేసే మన లిసనర్స్ అండ్ కాలర్స్ రెడీగా ఉన్నారు కాల్ చేయడానికి. ఆల్రెడీ కాల్స్ కూడా వచ్చేస్తున్నాయి. బట్ వెయిట్ వెయిట్, లెట్ మీ అనౌన్స్ మై టాపిక్. మరి ఏంటంటే, జనరల్గా అప్పుడప్పుడు కొంచెం బడ్జెట్ అటు ఇటుగా అయి ఉంటుంది, లేకపోతే మన దగ్గర సేవింగ్స్ చాలా తక్కువ అయి ఉంటుంది. ఎప్పటి నుంచో ఒక వస్తువుని కొనాలి అనేసి అనుకుంటూ ఉంటాం, కానీ అది అవ్వదు. బట్ ఇఫ్ గివెన్ అ ఛాన్స్, ఎప్పుడన్నా బాగా సేవ్ చేసేసుకొని చాలా కావాల్సినంత అమౌంట్ వచ్చేస్తే ఆ వస్తువుని మాత్రం నేను ఖచ్చితంగా నేను కొంటాను అనేసి మీరు అనుకుని ఉంటారు కదా. అలాంటిది ఏదైనా వస్తువు ఉందా? లైక్ వాట్ ఇఫ్ ఐ గివ్ యూ షాపింగ్ కార్డ్, మీకు షాపింగ్ కార్డ్ రూపంలో మీకు కావాల్సినంత అమౌంట్లో నేను ఒక షాపింగ్ కార్డ్ ఇస్తే, మీరు ఎప్పటి నుంచో మీరు కొనాలి అనుకుంటున్న ఆ వస్తువు ఏంటి అది నాకు ఇది షేర్ చేసుకోండి. ఎస్ మరి ద నంబర్స్ ఆర్ 0402323003023234821 and 29704715 at the numbers lines busy counter. You can also WhatsApp me 0914023234822. So wait, song, here we go, only on Akashwani FM Rainbow. Mari మల్టీలింగ్వల్ పాటల తర్వాత లెట్స్ హ్యావ్ ఆ తెలుగు నంబర్స్ బ్యాక్. మరి జెలిటివ్ సినిమా నుంచి ఈ తెలుగు పాట మీకోసం.

0: మీకు అవసరం ఉన్నంత షాపింగ్ కార్ట్ నేను ఇస్తే మీరు ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న వస్తువు ఏంటి? దిస్ ఇస్ ద టాపిక్ ఫర్ టుడే అండ్ ఆర్ ఫస్ట్ కాలర్ ఇస్ ఆల్రెడీ ఆన్లైన్. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ పవిత్ర గారు.
0: గుడ్ ఈవినింగ్ ఉమా గారు, హౌ ఆర్ యూ?
1: బాగున్నాను. మీరు మంచిగా ఎనర్జీగా మాట్లాడుతుంటే ఇంకా ఎనర్జీ లాగా మాట్లాడాలనిపిస్తుంది నాకు.
0: ఆల్రెడీ మీ వాయిస్ లో చాలా ఎనర్జీ ఉంది.
1: మీ వాయిస్ అంటే మీరు ఇప్పుడు ఎనర్జీ లాగా మాట్లాడుతున్నారు కదా,
0: yes, yes.
1: నాకు ఎనర్జీ ఫుల్ వచ్చేసింది.
0: సూపర్. అసలు ఏ ఎనర్జీ డ్రింక్ అవసరం లేదనమాట, మనం మాట్లాడుకుంటే చాలు కదా.
1: అవును అవును అవును అవును
0: yes, మరి
1: అప్పుడు మాట్లాడే విషయంలో ఉంటది, కొన్ని కొన్ని కొందరు మనుషులను బట్టి ఉంటది
0: కదా. yes, yes, yes.
1: అవును, అందుకే చెప్తారు ఎనర్జీ ఎనర్జీ లాగా మాట్లాడాలనిపించింది అంటున్నా.
0: సూపర్. అయితే ఏం కొనాలనుకుంటున్నారు? ఒకవేళ ఎప్పటి నుంచో కొనాలనుకున్న వస్తువు ఏంటి?
1: నా పేరు ఉమా కూగట్టల్లి. అయితే నాది చిన్న ఫోన్ అనమాట. ఒకసారి టచ్ ఫోన్ కొనుక్కోవాలి అనిపిస్తుంది, ఒకసారి వద్దనిపిస్తుంది. ఎందుకంటే రీజన్ చెప్పనా? ఇప్పుడు టచ్ ఫోన్ కొంటే అట్లనే సెల్ ఏదో ఒకటి చూస్తూ చూస్తూ టైం అంతా వేస్ట్ అవుతుంది. అది కొనకుండా ఉంటేనేమో అన్ని మన డీటెయిల్స్ బయట ఏం జరిగాయి అని చూడాలనిపిస్తుంది. అట్లానే నాకు ఇక లాస్ట్ డిసైడ్ అయిపోయినా టచ్ ఫోన్ ఎట్లాగైనా కొనాలి కొనాలని 2 ఇయర్స్ నుంచి అంటున్నా కానీ కొనట్లేను కూడట్లేదు.

0: ఖచ్చితంగా ఈ
1: నాకు
0: సంవత్సరం ఉమాగారు
1: ఆ
0: టచ్ ఫోన్ కొంటారు, ఏదో విధంగా మీకు అది జరగాలని నేను గట్టిగా కోరుకుంటున్నా.
1: గట్టిగా కోరుకోండి. అదే టచ్ ఫోన్ ఇచ్చి మీకు వార్తలు పంపించాలి నేను.
0: ఎస్, మీరు నాకు స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాక ఫస్ట్ మెసేజ్ మా ఆకాశవాణికి వాట్సాప్ లో మెసేజ్ చేయాలి.
1: అది
0: సూపర్,
1: నిజమే
0: మేమందరం
1: కృష్ణ.
0: కోరుకుంటున్నాం మీకు.
1: ఎందుకంటే ఎందుకంటే మీ ఆశీర్వాదం అన్నావు కదా కొనాలని, మీరు అన్నారు కదా కొనాలని.
0: ఖచ్చితంగా
1: అయితే
0: కొంటారు.
1: అయితే ఫస్ట్ టైం మీకే ఇస్తా, మీకే పంపిస్తా.
0: ఫస్ట్ ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ మాత్రం మాకే చేయాలి. సో స్వీట్ అండ్ హ్యాపీ
1: పంపిస్తా
0: దసరా
1: అంటే
0: మీకు,
1: మాత్రం
0: ఖచ్చితంగా మీరు
1: హ్యాపీ
0: కొంటారు.
1: దసరా అందరికీ, అందరికీ
0: థ్యాంక్
1: హ్యాపీ
0: యూ సో
1: దసరా.
0: మచ్.
1: బతుకమ్మ శుభాకాంక్షలు, బతుకమ్మ సజ్జల బతుకమ్మ వచ్చింది, సజ్జల బతుకమ్మ శుభాకాంక్షలు.
0: ఎగ్జాక్ట్లీ, అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు కూడా. మరి చిన్ని కోరిక మన ఉమా గారిది, ఎప్పటి నుంచో టచ్ స్క్రీన్ ఫోన్ కొనుక్కుందాం అనేసి ఖచ్చితంగా మీరు ఈ 2026 లో కొని మా ఆకాశవాణికి వాట్సాప్ మెసేజ్ చేయాలి అనేసి నేను గట్టిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, మన నెక్స్ట్ కాలర్ ఎవరు?
2: హరి ఓం
0: హలో.
2: హరి ఓం.
0: ఓకే, మరి మీరు సిగ్నల్ ఉన్న చోటు నుంచి కాల్ చేస్తే మీ వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది. సో మరి ఎవరైతే నాకు ఫోన్ చేస్తున్నారో, ఇట్స్ అ హంబల్ రిక్వెస్ట్, కంటిన్యూస్ కాల్స్ వస్తున్నాయి, సో లైన్స్ ఆర్ ఆల్సో వెరీ బిజీ. హలో.
2: నమస్తే అండి.
0: నమస్తే మంగా భాస్కర్ గారు.
2: బాగున్నారా?
0: సూపర్, ఆల్వేస్ హ్యాపీ దసరా మీకు ఇన్ అడ్వాన్స్ అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు.
2: అందరికి కూడా సంతోషంగా జరుపుకునే పువ్వుల పండుగ బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే భగవంతుని పువ్వులతో పూజిస్తాం, కానీ ఆ పూలనే పూజించే సంస్కృతి మనది కాబట్టి బతుకమ్మ కంటే ఇంపార్టెంట్ అంట.
0: ఎగ్జాక్ట్లీ,
2: నిజంగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, దసరా అయితే చాలా పూర్తులు ఉంటాయి, కానీ అవి మనకు అవ్వం అనుకోండి, వదిలేస్తాం, మైండ్ లో రాదు. ఇప్పుడు కాబట్టి నాకు వీణ అంటే చాలా ఇష్టం, ఇన్స్ట్రుమెంట్.
0: వీణ. వీణ. ఓకే.
2: ఇన్స్ట్రుమెంట్ వీణ చాలా ఇష్టం.
0: ఓకే,
2: డాన్స్ అది కొనుక్కుంటాం.
0: షూర్ షూర్. సో మీకు వాయించడం వచ్చా ఆల్రెడీ?
2: రాదు కదా,
0: కానీ కొన్నాక ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అంటారా? వెరీ నైస్. ఖచ్చితంగా మీరు ఆ సరస్వతీ దేవి లాగా వీణ వాయిస్తూ ఒక ఫోటో పంపించాలి మాకు కొన్నాక. ఓకే. ఓకే,
2: ఎవరైనా వీణ వాయిస్తూ ఉంటే చక్కగా కదులుతూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో.
0: Yes, yes. అవును, సమ్ టైమ్స్ దోస్ గిఫ్ట్స్ ఆర్ వెరీ గుడ్ సర్ప్రైజెస్, మనకి నచ్చిన ఐటమ్ ని ఎవరైనా ఇచ్చినప్పుడు. ఎస్, మరి ఈ దసరా టైంలో ఎన్నో షాపింగ్ చేయాలనిపిస్తుంది, బట్ సమ్ టైమ్స్ అవర్ బడ్జెట్ విల్ స్టాప్ అస్. కానీ ఎప్పటి నుంచో మనకి మనసులో ఒక వస్తువు కొనాలని ఒక కోరిక ఉండుంటుంది. ఇఫ్ సపోజ్ ఐ గివ్ యూ అన్ అన్లిమిటెడ్ షాపింగ్ కార్డ్, మీకు నచ్చిన ఏ వస్తువుని మీరు కొంటారు? ఇది దా టాపిక్ ఫర్ టుడే. వెంటనే కాల్ చేసి షేర్ చేసుకోండి. మరి మన నెక్స్ట్ కాలర్ ఎవరు? హలో.
3: హలో
0: హలో
3: హలో ప్రవల్లిక.
0: రమణయ్య గారు చెప్పండి.
3: చెప్పబడ్డావా?
0: చెప్పేసేయండి, వింటున్నాం.
3: వస్తుంది కదా,
0: ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు.
3: నీకు చెప్తాను చెప్తాను చూడు.
0: మీరు ఆన్ ఎయిర్ లో ఉన్నారు ఆల్రెడీ. ఆన్ ఎయిర్ లో ఉన్నారు ఆల్రెడీ.
3: హలో ప్రవళిక, బాగున్నావమ్మా?
0: బాగున్నాను బాగున్నాను.
3: నాకైతే పెద్ద ఆశ లేదు గాని అది కూడా ఇది కూడా అని ఒక కేజీ పెట్టి బంగారు, ఒక కేజీ డైమండ్ నెక్కేసుకుని.
0: కేజీ డైమండ్ నెక్లెస్?
3: మా అమ్మాయి జనవరి 21 తేదీ బర్త్డే ఉంది ఒక అమ్మాయిది, మా అమ్మాయికి ఇద్దాం అనుకున్నా.
0: నాకేనా? ఖచ్చితంగా అది నాకంటే నేను ఖచ్చితంగా ఒక కేజీ ఏంటి అనుకోవడానికి, ఒక 10 కేజీలు అనుకుందాం కదా అనుకోవడానికి. ఏంటి ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అది కూడా మీరు నా కోసం అనుకున్నారు కదా, అందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి అంతేనా? అంతే. ఓకే, తదాస్తు, జరిగిపోవాలంతే ఇప్పుడే.
3: సో

మీకు దసరా శుభాకాంక్షలు అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇట్స్ ఆల్రెడీ 7:25:46 ఆన్ ది డాట్. యు ఆర్ లిస్నింగ్ టు హెలో రెయిన్ బోమ్. వెంటనే కాల్ చేయండి. మీరు ఎప్పటి నుంచో కొనాలనుకున్న వస్తువు మీ దగ్గర బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల కొనలేదు కదా, అయితే నేను అన్లిమిటెడ్ షాపింగ్ కార్డ్ ఇస్తే కొనేస్తారా? ఏంటా వస్తువు నాకు తెలియాలి, కాల్ చేసి షేర్ చేసుకోండి.

0: అసలు సంక్రాంతి సందడి మొత్తం ఇదే పాటలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జీ ప్రభలిక. మీరు ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్న వస్తువు ఏంటి? అఫ్ కోర్స్ బడ్జెట్ ఇష్యూస్ వల్ల కొనలేదు. ఒకవేళ అన్లిమిటెడ్ షాపింగ్ కార్డ్ నేను మీకు ఇస్తే ఆ వస్తువు ఏ వస్తువును కొంటారు? ఎప్పటి నుంచో అనుకుంటుంది. మరి మన నెక్స్ట్ కాలర్ ఏమంటారు? హలో,
1: హరి ఓం.
0: హరి ఓం.
1: నేను విలాస్ పెనూర్కర్ నల్లకుంట భాగ్యనగరం నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాను.
0: ఓకే, మరి ఎప్పటి నుంచో కొనాలనుకున్న వస్తువు ఏంటి?
1: కాదు, జనాలు ఎప్పుడు బాగలేకపోతే కూడా ఈ నవరాత్రి కాలంలో మాత్రం చాలా బాగుంటారు.
0: చాలా బాగుంటారు. ఎస్ ఎస్ ఎస్.
1: ఎందుకంటే అన్ని చోట అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎక్కడ వెళ్ళినా పూజలు అర్చలు జరుగుతూ ఉంటాయి, స్తోత్ర పఠనం జరుగుతూ ఉంటుంది. అయితే అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అప్పుడు అందరూ మనసులు చాలా బాగుంటారు. అయితే ఈ రోజు విషయానికి వస్తే,

0: ఏదో ఒక వస్తువు కొనాలా, షాపింగ్ కార్డ్ దొరికితే ఇది కొంటాను అని ఎప్పుడు నాకు ఆలోచన రాలేదు. కానీ నా కోరిక, నా జీవితంలో ఒకే కోరిక ఏమిటంటే నేను ఫ్లాట్ కొనాలి అని ఉండే. అయితే అది ఎప్పుడు ఒక ఇరవై ఆరు సంవత్సరం క్రితము ఫ్లాట్ కొన్నేస్తాను. అది ఎలా కొన్నానంటే, నేను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేసేది. ఎల్ఐసి వాళ్ళు నాకు లోన్ ఇచ్చారు. అయితే ఆ లోన్ తీసుకొని కొంత అమౌంట్ ఏమో మా నాన్నగారు ఇచ్చారు, కొంత నాన్న దగ్గర ఉండి అట్లా చేసి ఈ ఫ్లాట్ కొన్నేశాను. అయితే ఆ విషయం ఏమిటంటే, అది ఒకే ఒక కోరిక ఏమిటి, నా సొంత ఫ్లాట్ ఉండాలా. దానికి మా ఎల్ఐసి వాళ్ళు నాకు లోన్ ఇచ్చారు, తర్వాత నాన్నగారి తరఫున కూడా కొంత అమౌంట్ దొరికింది. అది నేను ఎప్పుడు కూడా మర్చిపోను. కానీ ఇలా కారు దొరికితే ఈ వస్తువు కావాలా ఆ వస్తువు కావాలా అని ఎప్పుడు కోరిక లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏం కావాలా దానికి సఫిషియెంట్ గా అమౌంట్ ఉండేది. అయితే కారు దొరికితే ఎన్ని తీసుకుంటాను అని ఇట్లాంటి విషయాలు ఎప్పుడు మనసులో రాలేదు.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి అండ్ షేరింగ్ యువర్ థాట్. మరి మన నెక్స్ట్ కాలర్ ఏమంటారు? హలో
2: హలో, PRABALIKE. అరే ఉండరా
1: అబ్బా, మీకు చాలా ఇంగ్లీష్ వచ్చు అండ్ నా స్పెల్లింగ్ కరెక్ట్ గా చెప్పారు. అక్కడే ఆగిపోతారా? ఈరోజు టాపిక్ మాట్లాడుకుందామా?
2: ఎవరో గుర్తు పట్టలేమో తెలగ బట్టలు తీసుకుంటా. బట్టలు
1: ఓలేటి ప్రభాకర్ గారు
2: ఎలా ఉన్నారు?
1: ఫైన్ అండి, మీరెలా ఉన్నారు?
2: నేను బాగానే ఉన్నాను. మా రమణయ్య గారికి ఓ బంగారం మీకు. నేను మాత్రం ఒక టాయ్ టాయ్స్ తీసుకుంటున్నా నీ కోసం.
1: టాయ్స్? సాఫ్ట్ టాయ్స్? ఓకే.
2: బొమ్మ షాపింగ్ చేసినప్పుడు ఒక బొమ్మని మా ప్రవళిక లాంటి బొమ్మ ఎలా ఉండాలో అలా ఉండాలని చెప్పని.
1: ఓకే, సో మొత్తానికి మీరు ఏదైనా షాపింగ్ కార్డ్ ఇస్తే మీకోసం ఆలోచించకుండా నాకు కొందాం అనుకుంటున్నారు కదా. థ్యాంక్ యూ, దానికే ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, నిజంగానే ఒక షాపింగ్ కార్డ్ ఇచ్చేస్తే ఎంత బాగుంటుందో. సగం గిఫ్ట్లన్నీ నాకే వస్తాయో. హలో,
3: గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్.
3: బాగున్నారా?
1: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
3: హ్యాపీ దసరా, హ్యాపీ బతుకమ్మ.
1: మీకు కూడా, మీ కుటుంబ
3: సభ్యులకు.
1: అన్ని దాండియా బతుకమ్మ ఎవ్రీ సెలబ్రేషన్ ఫుల్ టూ చేస్తా నేను. ఇక్కడ మాకి లోకల్ తెలంగాణ. నేను ఇక్కడే హైదరాబాద్. హైదరాబాద్. ఓకే, సో లెట్స్ టాక్ టు ద టాపిక్. మరి మీరు ఏ వస్తువుని ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నారు చెప్పండి.
3: సందర్భంగా అలాంటి మాకు ఒకటి కారు దిగారు, అలా తీసేసి వినోబా బండి కొనుక్కోవాలని అలాంటి బుక్ చేసుకున్నాము.
1: ఓకే,
3: సంతోషం కదా.
1: సూపర్ సూపర్, ఖచ్చితంగా మీకు కావాల్సిన.
3: మేడం
1: చెప్పండి.
3: ఒకవేళ బండి మీ ఆఫీస్ కి వచ్చేస్తా రెండో రేడు.
1: హ్యాపీగా వచ్చేసేయండి. నిజంగా
3: నిన్ను ఏం చేసా కూర్చోబెట్టుకొని.
1: ఓకే సూపర్, చూసారా అసలు మాకు లిసనర్స్ అందరూ బంగారు కొండలు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. 7:34:24 ఆన్ ది డాట్ వాట్సాప్ లో మెసేజెస్ ఏం వచ్చాయో మీకు తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పుడే చెప్పేస్తున్నాను. వెయిట్, మనకి మెసేజ్ చేశారు పోల్ సిటీ మెహర్ బాబా గారు జూబ్లీ హిల్స్ నుంచి. గుడ్ ఈవినింగ్ పబ్లిక్ మ్యామ్, మీరు తెలుగు ఇంకా ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడతారు, మేము విని చాలా సంతోషపడుతున్నాము. మీరు చెప్పే చక్కటి విషయాలు మా అందరికీ ఎంతగానో నచ్చుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు మెసేజ్ చేశారు గోపీనాథ్ గారు ఫ్రమ్ తుకారాం గేట్, అందరికీ దసరా శుభాకాంక్షలు శ్రోతలందరికీ అనేసి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా హరీష్ కుమార్ గారు ఓల్ బాయింట్ పల్లి సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేశారు. శుభ సంధ్యా వందనం ప్రవళిక గారు. ఎంజే ద కింగ్ ఆఫ్ పాప్, యూ టుక్ మీ బ్యాక్ టు మై ఓల్డ్ గోల్డెన్ మెమరీస్ ఆఫ్ 80s, మై టీనేజ్ ఇయర్స్. థ్యాంక్ యూ సో మచ్ అని మెసేజ్ చేశారు. హూ డజంట్ లవ్ ఎంజే, యూ టెల్ మీ. ఎస్, మరి అంతేకాదు రేవంత్ నాకు మెసేజ్ చేశారు గుడ్ ఈవినింగ్ ప్రవళిక అనేసి. అండ్ నాగేష్ మెసేజ్ చేశారు హాయ్ ప్రవళిక అనేసి. రాహుల్ మెసేజ్ చేశారు బ్యూటిఫుల్ వాయిస్ ప్రవళిక అనేసి. థ్యాంక్ యూ సో మచ్. సో మెనీ పీపుల్ ఆర్

లిస్నింగ్ అండ్ అఫ్ కోర్స్ సో మెనీ పీపుల్ ఆర్ షాపింగ్. ఒకవేళ మీకు కావలసినంత కొనుక్కునేంత నేను ఒక షాపింగ్ కార్డ్ ఇస్తే మీరు ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న వస్తువు ఏ వస్తువుని కొంటారు? దట్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే. బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది ఆఫ్టర్ దిస్ సాంగ్. లెట్స్ టాక్.

0: మీట్ ది స్టార్.
1: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకు ఎందుకు, నేను బాగుంటే సరిపోతుంది. కానీ మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి.

0: నాకు ఐయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి.
1: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి FM 102.8 MHz పై.

0: ఇందాక మన కాలర్ అడుగుతున్నారనమాట, ప్రవళిక అసలు ఈ వైబ్రేషన్స్ నీ వాయిస్లో ఎలా వచ్చింది అనేసి. టక్కున ఒకే ఆన్సర్ గుర్తొచ్చింది, మేబీ మా మమ్మీ 9 మంత్స్ ఓన్లీ హనీయే తాగిందేమో. నాకు పెద్ద డౌట్, ఒకసారి వెళ్ళి అడుగుతాను ఇంటికెళ్ళి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎస్, మన నెక్స్ట్ కాలర్ ఏం కొనాలనుకుంటున్నారు నాకు తెలియాలి, మనకు తెలియాలి. హలో,
1: మీకు తెలియాలనా మేడం?
0: మాకు తెలియాలి
1: ఏదో
0: ఇప్పుడు ఇప్పుడు తెలియాలి అంతే.
1: తెలియాలి అంతే. ఇక మరి ఏంటి, ఈరోజు గురువారం కదా, ఈరోజు
0: ఎనీ డే అవర్ డే అనుకొని అప్పుడప్పుడు వస్తున్నాను అనమాట. ఎస్
1: హలో మేడం,
0: చెప్పండి. మరి ఏం కొనాలనుకుంటున్నారు, ఇలా ఈగర్లీ వినాలనుకుంటున్నా?
1: నేను కొద్ది హ్యాండ్ వాచ్ కొనాలనుకుంటున్నా మేడం.
0: హ్యాండ్ వాచ్
1: చేతికి, ఎందుకంటే 15-16 సంవత్సరాలు చేతికి గడియారం లేక.
0: ఓకే,
1: ఎందుకంటే ఈ సెల్ ఫోన్ వచ్చి నుంచి ఇక ఎవరు దాదాపు ఎవరి చేతికి సరి కనబడతలేదు వాచ్
0: పెట్టుకోవడం మానే సార్ బరువుతుందనేసి,
1: అందుకుంచి ఒక మంచి వాచ్ కూడా కొనాలనుకుంటున్నా మేడం.
0: ఓకే, అయితే మీరు ఖచ్చితంగా ఒక ఎక్స్పెన్సివ్ వాచ్ ఉందన్నమాట ప్రపంచంలో
1: మేడం,
0: ఒక చాలా ఎక్స్పెన్సివ్ చాలా చాలా ఖరీదైన వాచ్ ఉంది, ఆ వాచ్ కొనుక్కోవాలని నేను కోరుకుంటున్నా.
1: మీరు కోరుకుంటుందా?
0: నేను మీరు కొనుక్కోవాలని కోరుకుంటున్నా. గ్రాఫ్ డైమండ్స్.
1: నేను కొనాలని కోరుకుంటుంది కదా.
0: ఎస్,
1: బడ్జెట్
0: మీకు అందుకే షాపింగ్ కార్డ్ అలాంటిది ఇద్దాం అనుకుంటున్నా. ఏంటంటే గ్రాఫ్ డైమండ్స్ హాలుసినేషన్ అనే ఒక కంపెనీ వాళ్ళది ఒక మోస్ట్ ఎక్స్పెన్సివ్ వాచ్. అదేంటంటే $55 మిలియన్ అనమాట ఆ వాచ్. ఖచ్చితంగా జరగాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ. అండ్ మై నెక్స్ట్ కాలర్ ఎవరు? హలో హలో హలో, ఎలా ఉన్నారు?
2: నేను బాగున్నాను. నేనే ఫస్ట్ కాలర్ అనుకున్నాను, నన్ను లైన్ లో ఉండమని చెప్పి మీరు.
0: అయితే కాల్
2: నన్ను మర్చిపోయారు.
0: మిమ్మల్ని ఎలా మర్చిపోతాం, మీ కాల్ కట్ అయిపోయింది. అయితే వి ఆర్ వెయిటింగ్, మీరు ఏం కొనాలనుకుంటున్నారు?
2: చెప్తాను చెప్తాను. ఓకే ఓకే. సో మేము కొంచెం రిజిడ్ ఫ్యామిలీ. సో మాకేమిటంటే కంపల్సరీగా మా దేవుళ్ళందరినీ కూడా మేము ఈ జింక తోలు ఏదైతే ఉంటుంది కదమ్మా, అది ఆ డబ్బా తీరంగ దాన్ని చేసి డబ్బా పైన జింక తోలు పెట్టి దాంట్లో మా దేవుళ్ళని పెడతాం అనమాట. అలాగే ఇప్పుడు ఈ రాఘవేంద్ర స్వామి గారు ఉన్నారు కదా, రాఘవేంద్ర స్వామిని ఆ దేవుళ్ళతోటి కలపం, ఎందుకంటే ఆయన దేవుడు కాదు కాబట్టి భక్తుడు, భక్తుడు కోసం అని చెప్పి వెండివి ఉంటాయి మాకు. ఆ వెండివి నేను పెట్టుకున్నాను, కానీ దానికి డబ్బా మన ఇత్తడి దాంట్లో పెట్టుకున్నాను అనమాట. ఈ మధ్య కాలంలో నాలుగు డబ్బులు వచ్చాయి కాబట్టి సరే వెండిని కొందాం, వెండి డబ్బా కొందాం, వెండి కొందాం అని చెప్పి చూశాను. 30-40 గ్రాములు 50 గ్రాములు అన్ని కూడా చూసుకుంటే 7,000-8,000 అవుతుంది. సరే కాదు, జర్మన్ సిల్వర్ లో కొందాము అనుకుంటుంటే మొత్తానికి అది కాల. ఇవాళే సాయంత్రము ఇంకో ఫ్రెండ్ని తీసుకొని బేగం బజార్కి వెళ్ళి మొత్తానికి ఒక జర్మన్ సిల్వర్ది ఒక 500 రూపీస్ పెట్టి బ్యూటిఫుల్ ఉందనమాట, ఆ డబ్బా బాగుంది అనమాట. దానికి ఇవాళే నాకు ఎంత సంతోషంగా ఉంది అంటే నాకు నేను కొనుక్కొచ్చుకున్నాను, చూసుకున్నాను కాబట్టి అబ్బా నాకు నచ్చినటువంటి టాపిక్ కూడా బాగా.
0: మీకోసమే ఈ టాపిక్ ఈ రోజు డిజైన్ చేసినట్టుంది కదా, నిజంగా
2: నాకోసమే ప్రవళిక గారు చేసినట్టున్నారు.
0: వెరీ నైస్.
2: అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, ఇంకా దొరకదు అనుకుంటున్నాను.

0: మొత్తానికి ఐ గాట్ ఇట్.
1: మొత్తానికి పండక్కి మంచి జర్మన్ సిల్వర్ది కొన్నారు. నెక్స్ట్ టైం అసలైన సిల్వర్ది మీరు కొనాలనేసి నేను కోరుకుంటున్నాను. అందరు కావాల్సినవన్నీ కొనేలాగా మంచిగా రిచ్ అయిపోవాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. ఎస్, డెఫినెట్లీ మన మేనిఫెస్టేషన్ గట్టిగా అనుకుంటే ఏదన్నా అయిపోతుంది అనేసి మురారీలో మన మహేష్ బాబు చెప్పారు. గుర్తుందా లేదా? గుర్తు లేకపోతే నేను గుర్తు చేశాను, గుర్తుపెట్టుకోండి. అయితే మన నెక్స్ట్ కాలర్, ఏం కొనాలనుకుంటున్నారు మీరు?
2: గుడ్ ఈవినింగ్ మేడం జీ.
1: గుడ్ ఈవినింగ్, మీ పేరు?
2: మేడం జీ సారీ, మై డైరెక్టర్ సాహబ్ సే యే పూచ్నా చా రహా హూం కి హిందీ కా కాలింగ్ షో క్యూ బంద్ కర్ దియా గయా హై మేడం జీ.
1: అచ్చా, హమ్ బాత్ కరేంగే ఇస్కే బారే మే. థాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ మై నెక్స్ట్ కాలర్, హలో.
3: గుడ్ ఈవినింగ్ ప్రవళికా మేడం గారు.
1: గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు?
3: ఎలా ఉన్నామండి, మీ షో వింటుంటే ఇప్పుడే మెసేజ్ చదివారు కదా పోలిసే. ఓం శాంతికి నమస్కారం అండి, నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీ నుంచి మాట్లాడుతున్నానండి.
1: ఎస్, మరి ఏం కొనాలనుకుంటున్నారు?
3: ఏం కొనాలనుకుంటున్నాయండి, బ్రతికమ్మ పండుగ శుభాకాంక్షలు అండి అందరికి, దేవి నవరాత్రి పండుగ శుభాకాంక్షలు కూడా అండి.
1: ఓకే,
3: అన్నయ్య గారు అయితే మా రవణయ్య అన్నయ్య గారు, మా అన్నయ్య గారు అండి, మా పెద్ద అన్నయ్య గారు అండి.
1: ఓకే,
3: బంగారం పోయి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ నేనైతే అండి 5 కేజీలు వెండితో వెండి కిరీటం చేయించండి, మీ తలపైన పెట్టి సాలువా కప్పి మీ మాటలు స్టైలే వేరండి. మీ 100కి 100 మార్క్స్ వేసి మీ ఆద్యాలు అందరినీ పిలిచండి, మా శ్రోతలందరినీ, మా కాలర్స్ అందరినీ కూడా పిలిచి మీకు ఆద్య స్టూడియోలో ఆద్యగా మిమ్మల్ని సంతోష పెట్టండి, మీకు సన్మానం చేయాలనుకుంటున్నానండి మేడం.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.
3: కిరీటం తల మీద ఉంటుందండి మేడం మీకు?
1: వెండి కిరీటం తల మీద పెట్టడానికి మేము ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్. మీ మెసేజ్ నేను చూసాను, థ్యాంక్ యూ సో మచ్. మరి నిజంగా లిసనర్స్ అండ్ కాలర్స్, నిజంగా సో మచ్ ఆఫ్ లవ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడుతుంటే కూడా మాకు అంతే ఎనర్జీ ఉంటుంది. దాట్స్ హౌ కన్సిస్టెంట్గా కాల్ చేసేసి ప్రతి ఒక్క టాపిక్కి మీరు ఆన్సర్ చేస్తూ ఉంటారు చాలా యాక్టివ్గా. లుక్ యాట్ దెమ్, లుక్ యాట్ దేర్ ఏజ్ అండ్ దేర్ యాక్టివ్ ఎనర్జీ. ఓ మై గాడ్, ఇట్ ఇస్ సో సో సో కంటేజియస్ అన్నమాట. ఎనర్జీ ఈజ్ డెఫినెట్లీ కంటేజియస్ కదా. మరి మన నెక్స్ట్ కాలర్ ఎవరు, ఏం కొనాలనుకుంటున్నారు తెలుసుకునే ముందు బ్యూటిఫుల్ పాట విందామా? హియర్ వి గో.

0: మీట్ ది స్టార్.
1: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకు ఎందుకు, నేను బాగుంటే సరిపోతుంది అని మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు. ఒక రెండు మూడు రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి.
0: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి FM 102.8 MHz పై.

ఆల్ రైట్, ఇది పండగ సీజన్, మరి ఖచ్చితంగా షాపింగ్ చేయాల్సిందే. అందులోనూ దసరా వచ్చిందంటే ప్రతీది కొత్తది ఉండాల్సిందే. ఇంట్లో కొత్త కారు, కుదిరితే కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జ్, మరి అంత అద్భుతంగా ఉన్నాయి కదా ఆఫీస్ అని బయట. మరి అంతేకాదు, బట్టలు షాపింగ్ మ్యాండేటరీ కదా. ఇవన్నీ చేసే టైంలో సమ్వేర్ వీ గెట్ డిస్టర్బ్ విత్ అవర్ బడ్జెట్ కదా. మరి అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో మనకు అనిపిస్తుంది, ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న ఒక వస్తువు మాత్రం ఉంది అన్నట్టు మన మైండ్లో ఉంటుంది కదా. సో ఒకవేళ నేను మీకు ఒక అన్లిమిటెడ్ షాపింగ్ కార్డ్ ఇస్తే మీరు ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్న వస్తువు ఏంటి, ఏది కొంటారు అనేసి అడిగాను. బ్యూటిఫుల్ ఆన్సర్స్ వచ్చాయి. మన రెగ్యులర్ కాలర్స్ అందరూ కాల్ చేసేసి చాలా చాలా మంచి ఆన్సర్స్ ఇచ్చారు. నిజంగా ఏవైతే అలా చిట్టుపొట్టి కోరికలు మీకు ఉన్నాయో అవన్నీ నెరవేరాలి అనేసి నేను గట్టిగా కోరుకుంటున్నాను ఈ దసరా సమయంలో. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉంటుంది. అండ్ ఎస్, మీకు ఏదైనా వెదర్ ఇట్ ఇస్ వస్తువులు లేకపోతే కెరీర్ గోల్స్, ఎనీథింగ్, చాలా పాజిటివ్గా గట్టిగా స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేయండి. డెఫినెట్గా అమ్మవారు ఉంటారు అండ్ దాట్ సుప్రీం పవర్. ఖచ్చితంగా మీకు ఆ మేనిఫెస్టేషన్ చేస్తే యూనివర్స్ మీకు తిరిగి ఇచ్చేస్తుంది. మరి అంతే స్ట్రాంగ్గా గట్టిగా కోరుకోండి ఈ ఫెస్టివ్ సీజన్లో అండ్ ఎంజాయ్ దిస్ ఫెస్టివ్ సీజన్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ విత్ యువర్ లవ్డ్ వన్స్ అండ్ బ్యూటిఫుల్గా షాపింగ్ చేసేసుకోండి. ఎస్, మరి థ్యాంక్ యూ సో మచ్ అందరూ చాలా చక్కగా కాల్ చేసి షేర్ చేసుకున్నందుకు. చాలా చాలా చాలా బాగా అనిపించింది నాకైతే, అండ్ మెసేజెస్ కూడా వచ్చేసాయి. అండ్ ఎస్, మరి ఇంతటితో కాలేజ్ టైం కల్లాస్ అయిపోయింది. బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది అండ్ ఆఫ్టర్ దిస్ విల్ హ్యావ్ ఆకాశవాణి న్యూస్ హెడ్లైన్స్ అండ్ ఆ తర్వాత తెలంగాణలో బ్యూటిఫుల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అండ్ సేమ్ టైం బ్యూటిఫుల్ పాటలతో వైబ్ అవుదాం టిల్ 9:30. మరి

వచ్చేసిందంటే 9:30 దాకా ఉంటుంది కదా. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రబ్లికా. హియర్ వి గో.

ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో నేషనల్ సరస్ లైవ్హుడ్స్ మేళా 2026ను రాష్టపతి ప్రారంభించారు. ఆయుర్వేద వైద్య విధానాన్ని శాస్త్రీయ పరిశోధనలు, ఆధారిత ధృవీకరణ, ఆధునిక ఆరోగ్య రక్షణతో మరింత పటిష్టం చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏఐఐఏ ఆధ్వర్యంలో జరిగిన కౌమార భృత్య అంతర్జాతీయ సదస్సు 3వ సంచికను ఆయన ప్రారంభించారు. లద్దాఖ్ ప్రాంతంలో రవాణా అనుసంధానం, ఇంధన మౌలిక వసతులు, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, జలభద్రతను పెంపొందించే లక్ష్యంతో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 ప్రధాన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. నీట్ పీజీ 2026 పరీక్షలకు సంబంధించి సమాధానాల పత్రం, రెస్పాన్స్ షీట్ల ప్రదర్శనలో పారదర్శకతను కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ మెడికల్ కమిషన్ సమాధానమివ్వాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్ మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు 1,53,745 ఫారం 18 దరఖాస్తులు అందాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. అలాగే వరంగల్, నల్గొండ నియోజకవర్గం నుంచి ఈరోజు వరకు 2 లక్షలకు పైగా ఫారం 18 దరఖాస్తులొచ్చాయని వెల్లడించింది. ఎల్నినో పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో ఈరోజు సచివాలయంలో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ ఆయన ఎల్నినో ఒక ప్రకృతి విపత్తని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు స్త్రీ శక్తికి, సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ రాష్ట ప్రజల్లో ప్రకృతి పట్ల ఆరాధనాభావాన్ని, సాంస్కృతిక వారసత్వం పట్ల గౌరవాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని ఈరోజు లోక్భవన్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట ప్రగతిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్కు తాను గార్డియన్గా వ్యవహరిస్తానని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమ నిధులను పరిరక్షించడంతో పాటు పరిపాలనలో పారదర్శకతే లక్ష్యంగా కార్మిక శాఖలో సమూల ప్రక్షాళన చేపట్టనున్నట్టు శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్రంలో రానున్న 7 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈరోజు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: కార్తిక్ నువ్వు వెళ్ళిపో కార్తిక్, ఇది కుదరదు కార్తిక్.
2: ఎందుకు చేసి ఎందుకు అలా అంటున్నావు?
1: నాన్న ఒప్పుకోరు కార్తిక్, మన వయసులు వేరే, నాన్న ఒప్పుకోరు. ఆయనకి సినిమాలంటే నేను నచ్చదు కార్తిక్.
2: పోనీ సినిమా పాటలు నచ్చాయా? అవి వినిపించి ఫ్లాట్ చేస్తా.

All right, welcome back. You are listening to Akashwani FM Rainbow Hyderabad 101.9 MHz with me, RJ Pravlika, and welcome to Telanganam. Yes, 8-9 is Telangana special topic show. తెలంగాణం కి స్వాగతం, సుస్వాగతం. అండ్ ఆఫ్ కోర్స్, మరి తెలంగాణ ఇప్పుడు ఎలా ఉంది అనుకుంటున్నారు? నిజంగా బయటకు వచ్చి చూస్తే మనకి ఎన్నో శబ్దాలు, చప్పులు, ఈ ట్రాఫిక్లు, గోలలు, డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మామూలు రోజుల్లో అయితే ఉంటుంది. రైట్ నౌ ఎక్కడ చూసినా అలా చక్కటి భజనలు, మంచి దేవి నవరాత్రుల హడావిడి అండ్ దాండియా డాన్సులు, దసరా హడావిడి, ఎక్కడ చూసినా ఇదే కోలాహలం కనిపిస్తుంది మన తెలంగాణలో. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ బట్ ఇట్స్ గ్లోబలీ, ఎక్కడున్నా కానీ మన హిందువులందరూ ఓ సెలబ్రేషన్, ఒక ఫెస్టివ్ వైబ్లో ఉన్నారు కదా. మరి అందరికీ ఆ ఫెస్టివ్ మూడ్ వచ్చేసింది అండ్ ఎప్పుడెప్పుడు దసరా పండుగని సెలబ్రేట్ చేసుకుందామా అనేసి అందరూ అదే మూడ్లో ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ వీఆర్ నియరింగ్ టు వీకెండ్ ఆల్సో. ఆల్రెడీ అందరూ ఊళ్ళోకి బయలుదేరారు. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి మీ ట్రావెల్ని, బికాజ్ ఆల్రెడీ లాస్ట్ మూమెంట్ ట్రావెలింగ్ అనేది చాలా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బికాజ్ ట్రావెలింగ్ వల్ల మనకి చాలా ట్రాఫిక్ జామ్స్ అవుతూ ఉంటాయి, చాలా అందరూ ఒకేసారి ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇబ్బందులు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్లాన్డ్గా ట్రావెల్ చేయండి అండ్ మేక్ యువర్ ఫెస్టివల్ సో వెరీ బ్యూటిఫుల్. మరి మన దసరా పండుగ అంటే ఇట్ ఈజ్ మన స్టేట్ ఫెస్టివల్, మన మన మన తెలంగాణ ట్రేడ్ మార్క్ ఫెస్టివల్ అని చెప్పచ్చు. అండ్ ఈ టైంలో మనం ఆడే ఆటలు, పాటలు, బతుకమ్మ, డాన్సులు, ఓ మై గాడ్, చాలా మాట్లాడుకోవాలి. అయితే ఇట్ ఈజ్ సెపరేట్ అండ్ స్పెషల్ ఫర్ తెలంగాణ. దసరా అంటేనే చాలా స్పెషల్ మన తెలంగాణకి. మరి ఇక్కడ మన వాళ్ళు ఈ జాతరని ఎలా జరుపుకుంటారు, ఎంత బ్యూటిఫుల్గా జరుపుకుంటారు, ఎంత బాగా ఓన్ చేసుకున్నారు మిగతా వాళ్ళతో పోలిస్తే, దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే ప్రవళిక.

ఆల్ రైట్, ఆన్ ఎయిర్లో ఆకాశవాణి ఉంది, ప్రభలిక మాటలు ఉన్నాయి, అండ్ సేమ్ టైమ్ ఆక్సిజన్తో పాటు ఫిల్టు బతుకమ్మ పాటలు వినిపిస్తున్నాయి, సందడి వినిపిస్తోంది, అండ్ ఫెస్టివ్ మోడ్ ఇస్ ఆన్ ఎయిర్ కదా. నిజంగా గల్లీ గల్లీలో పండుగ సందడి అయితే ఎక్కడ చూసినా కనిపిస్తోంది, స్పెషలీ మన తెలంగాణలో, బికాస్ తెలంగాణస్ బ్యూటిఫుల్ ఓన్డ్ ఫెస్టివల్ ఇస్ దసరా. మరి ఇంత స్కేల్లో ఇంత గ్రాండియర్గా మీకు అనిపించేది తెలంగాణ రీజన్స్లో మాత్రమే. అండ్ మన తెలంగాణ రీజన్స్లో హైదరాబాద్లో ఒక వైబ్ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేంజ్లో చాలా బ్యూటిఫుల్గా జరుపుకుంటారు కదా. మరి ఈ సీజన్లో పండక్కి అమ్మాయిలు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతారు కదా. మరి డ్రెస్సింగ్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్ ఇన్ దిస్ ఫెస్టివల్. ఎస్, మరి ఈ టైంలో మరి ఆఫీస్లో కూర్చొని షాపుల్లో కూర్చొని వర్క్ ఎలా చేస్తాం? ఖచ్చితంగా ఫెస్టివల్ మోడ్లోకి మనం వెళ్ళిపోయాం కాబట్టి దసరా పండుగని మనం బ్యూటిఫుల్గా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకునే టైం వచ్చేసింది. ఎస్, బికాస్ దసరా మనం ఆలోచిస్తే ఆన్ దాట్ పర్టికులర్ డే మనం ఖచ్చితంగా చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళిన తర్వాత మనకి కావలసిన వాళ్ళకి మనం జంబీ అనేది, జంబీ ఆకుని మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం బంగారం లాగా. సో అందులో ఒక బ్యూటిఫుల్ కల్చర్ ఏముందో తెలిసే కమ్యూనిటీ రిలేషన్షిప్స్ ఉన్నాయి. మన వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటూ విషెస్ చెప్తూ ఖచ్చితంగా వాళ్ళని వెళ్ళి కలుస్తూ ఉంటాం. ఏ రోజు కుదిరినా కుదరకున్నా కానీ దసరా రోజు మాత్రం మన చుట్టాలని వెళ్ళి మనకు కావాల్సిన వాళ్ళని వెళ్ళి విష్ చేయడం ఇస్ ఆనవాయితీగా వస్తుంది. అండ్ సచ్ అ బ్యూటిఫుల్ కమ్యూనిటీ రిలేషన్షిప్ గెస్చర్ అది కదా. అది మన సంస్కృతి, మన సంప్రదాయాల్లో ఒక బ్యూటిఫుల్ మీనింగ్ ఉంది అని చెప్పడానికి ఇలాంటివి చాలా చాలా చాలా సెన్సిబుల్ రిచువల్స్ అని చెప్పచ్చు. మరి ఇదే పాయింట్ ఆఫ్ టైంలో మనం చూడొచ్చు అమ్మవారి నవరాత్రుల పూజలో ప్రపంచంలో ఉన్న హిందువులందరూ చాలా భక్తి శ్రద్ధలతో నిష్ఠగా పాటిస్తారు. అయితే

అసలు హడావిడి అంతా మన తెలంగాణ గల్లీలో కనిపిస్తూ ఉంటున్నప్పుడు, స్పెషలీ ఈ విగ్రహ మండపాలు ఉంటాయి కదా, ఈ విగ్రహ మండపాలు ఎక్కువగా మన తెలంగాణ రీజియన్లో మనం చూడొచ్చు. అమ్మవారి పూజలు అండ్ రాత్రంతా భజనలు చేస్తూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కడ చూసినా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ రైట్ నౌ ఇఫ్ యూ విట్నెస్, ఎప్పుడూ లేనిది కూడా ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆడపడుచులు చాలా బ్యూటిఫుల్ శారీస్ అండ్ స్పెషలీ దెర్స్ ఎ కలర్ కోడెడ్ శారీస్ వేసుకుంటారు కదా, ఈ నవరాత్రుల్లో ఆల్ దీస్ 10 డేస్ బ్యూటిఫుల్ శారీస్ అండ్ విత్ ద కలర్ కోడ్స్ ఫాలో అవుతారు. సో మంచి కొత్త బట్టలు కానీ, వెదర్ ఇట్స్ చుడిదార్ ఆ శారీ, బ్యూటిఫుల్ కలర్ కోడ్స్తో వేసుకొని అండ్ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. అంటే బట్టలు వేసుకున్న బట్టల్ని సెలబ్రేట్ చేసుకునే పండగ ఇది. అండ్ మంచిగా చేతి నిండా ఇలా మెరిసే మంచి మట్టి గాజులు వేసుకుంటారు, చక్కగా పూలు పెట్టుకుంటారు, పసుపు కుంకాలతో కలకలలాడిపోతుంటారు. అండ్ వేర్ ఎవర్ యు సీ టెంపుల్స్ చాలా చాలా చాలా వైబ్రేటింగ్గా ఉంటాయి పూజలతో. అండ్ ముత్తైదులు అమ్మాయిలు ఎక్కడ చూసినా ఒక అమ్మవారి స్వరూపమా అన్నట్టు అనిపిస్తూ ఉంటారు ఈ సీజన్లో. మరి చిన్న పిల్లలు కూడా, చిన్న అమ్మాయిలు కూడా బాల త్రిపురమణిని తలపించేలా వాళ్ళని కూడా చాలా చక్కగా రెడీ చేస్తారు. సో ఇట్స్ ఆల్వేస్ అ విజువల్ ట్రీట్ టు విట్నెస్ ఆడవాళ్ళని డ్యూరింగ్ దిస్ దేవీ నవరాత్రులు, స్పెషలీ ఇన్ తెలంగాణ ఐ షుడ్ సే. మరి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్లో వాళ్ళ ఓన్ స్టైల్లో వాళ్ళ డ్రెస్సింగ్ చేసుకుంటారు, పూజలు చేస్తారు. అండ్ దర్ ఇస్ సో మచ్ టు టాక్ అబౌట్ దిస్ ఫెస్టివల్, మన పూల పండుగ బతుకమ్మ గురించి మాట్లాడుకుందామా? బట్ ఆఫ్టర్ దిస్ సాంగ్, స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే ప్రవళిక. హియర్ వి గో.

అందరికి నమస్కారం. నేను నకిరికంటి క్షితిజ, ఐఎఫ్ఎస్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్. శ్రోతలందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. పాలపిట్టను బంధించడం చట్టరీత్యా నేరము, వన్యప్రాణి చట్టం కింద తగిన శిక్షలు ఉన్నాయి. కాబట్టి ఈ పండుగ సందర్భంగా ఎవరైనా పాలపిట్టని నిర్బంధించి ప్రదర్శించినట్లయినా, లేకపోతే ఎక్కడన్నా హింసించినట్లు గనక మీరు చూసినట్లయితే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-5364, 1800-425-5364, అలాగే ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది మొబైల్ నెంబర్ 9800-333-8666, 9800-333-8666. దానికి సమాచారం ఇవ్వగలరని మనవి. సమాచారం ఇచ్చినట్లయితే వెంబడే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

బతుకమ్మ సంబరాలంటే తెలంగాణ, తెలంగాణ అంటే బతుకమ్మ సంబరాలు, అంతే కదా. మరి ఈ 10 రోజులు మన తెలంగాణ స్పెషలీ బతుకమ్మ ఆట పాటలతో అలా వెలిగిపోతూ ఉంటుంది కదా. మరి అది స్పెషలీ ఆ అమ్మవారికి మన తెలంగాణ ఆడపడుచుల పువ్వుల నీరాజనం కదా. మన ఊరు మన ప్రాంతంలో పెరిగే మన తంగేడు పూలు, గునుగు పూలు, బంతిపూలతో అన్ని రకాల అందమైన పూలను జత కలిపి అందమైన బతుకమ్మని ప్రేమతో పేర్చి అమ్మని అందులో చూసుకుంటూ మనసారా పూజ చేసి ఉత్సాహంతో అందరూ కలిసి బతుకమ్మ ఆటలు పాటలు అలా దాండియా ఆటలు ఆడుతుంటే అసలు అది ఒక సంబరం మాత్రమే కాదు, కన్నుల పండుగ కదా. మరి ఆ విజువల్ దాట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ తెలంగాణ. మరి ఈ తెలంగాణ కల్చర్ నాట్ జస్ట్ బౌండెడ్ ఇన్ టు ద బౌండరీస్ బట్ గ్లోబలీ బతుకమ్మ పండుగని న్యూయార్క్ సిటీలో ఆడేవాళ్ళు ఉన్నారు, మనకి యుఎస్లో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో మన తెలంగాణ ఆడపడుచులు అక్కడ కూడా ఆడుతూ మిగతా వాళ్ళందరినీ కూడా మైమర్చిపోయేలాగా చేస్తారనమాట. ఎస్, మరి అంత బాగుంటుంది అది. మన ఊరు ఆట, మన బతుకమ్మ పాట, అండ్ ఆ అలాంటి పాటల్ని పాడుకుంటూ సరదాగా ఆడవాళ్ళందరూ ఒక కంబైన్ అయ్యి బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేసుకునే డాన్స్ ఇది బతుకమ్మ ఆట పాటలు. మరి ఈ విజువల్ మనకి సంవత్సరంలో ఇప్పుడే జరుగుతుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, మరి ఇప్పుడు అర్బనైజ్ కల్చర్లో మనకి దాండియా కూడా మనం ఓన్ చేసేసుకొని మనం బతుకమ్మ ఆట పాటల్లో దాన్ని కూడా జాయిన్ చేసుకొని బ్యూటిఫుల్గా సంబరాలు జరుపుకుంటూ ఉంటాం. అండ్ దిస్ ఇస్ హౌ వీ బిల్డ్ అవర్ కమ్యూనిటీ రిలేషన్షిప్స్ ఇన్ అ వే ఆఫ్ దాండియా డాన్సెస్ అండ్ బతుకమ్మ ఆటల వల్ల చాలామంది ఆడవాళ్ళు ఇదే పాయింట్ ఆఫ్ టైంలో చాలా కలుసుకుంటూ ఉంటారు, ఆటలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఒక నిజంగా ఫెస్టివ్ మోడ్ మాత్రమే కాదు, ఒక రిలాక్సేషన్ జోన్ కూడా. చాలా చాలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఆట పాటల్ని చాలా ఇష్టంగా. అండ్ ప్రతిరోజు బతుకమ్మ పండుగే కదా మనకి, ఈ 10 రోజుల్లో డిఫరెంట్ డిఫరెంట్ బతుకమ్మ డేస్ ఉంటాయి. అంటే మనకి తెలిసిన

0: అదే కదా ఫస్ట్ డే ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్న ముద్దల బతుకమ్మ అండ్ సద్దుల బతుకమ్మ. అలా ప్రతి డేని మనం స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ ఎవ్రీ డే హ్యాస్ ఇట్స్ ఓన్ హిస్టరీ అండ్ స్టోరీ. నిజంగా అలా చెప్పాలి అంటే ఈరోజు మనము అలిగిన బతుకమ్మ జరుపుకుంటున్నాం, 6 రోజు కాబట్టి. దీనికి ఒక స్టోరీ ఉంది తెలుసా? పౌరాణిక కథల ప్రకారం ఒకరోజు బతుకమ్మ అంటే గౌరమ్మను అమర్చేటప్పుడు ఏదో లోపం జరిగిందంట, అమ్మవారు అలిగిందని నమ్ముతారు అలా. అందుకే ఈ రోజున మహిళలు బతుకమ్మను పేర్చరు, ఆటకు కూడా వెళ్ళరు, ఎలాంటి నైవేద్యాలు వంటరు. ప్రకృతికి, మహిళల శరీరానికి ఒకరోజు విశ్రాంతినిచ్చే చారిత్రక సామాజిక కోణం కూడా ఇందులో ఉంది కాబట్టి ఈ రోజుని అలిగిన బతుకమ్మగా జరుపుకుంటారు. అలా ప్రతిరోజు ఒక బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటారు, దానికి ఒక స్టోరీ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా మన హిస్టరీ, మన కల్చర్, మన తెలంగాణ బతుకమ్మ. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే ప్రబలిక.
1: Hey, did you know the Kakatiya Kala Toranam is more than just a monument?
2: Really? Tell me.
1: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 p.m. on FM Rainbow 101.9.

ఎస్, ఈ బతుకమ్మ వైబ్ కోసం, దాండియా వైబ్ కోసం సంవత్సరం మొత్తం వెయిట్ చేసి ఈ 10 రోజులు మాత్రం అసలు మిగతా అపాయింట్మెంట్స్ ఏవి పెట్టుకోకుండా ఖచ్చితంగా ఈవినింగ్ గ్యాదర్ అయిపోయి దాండియా ఆటలు ఆడటానికి మన ఆడవాళ్ళు ఆల్వేస్ రెడీగా ఉంటారు కదా, విత్ ద బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ కదా. ఎస్, మరి మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జీ ప్రభలిక. మరి అసలు దసరా ముందు వచ్చే ఈ రోజుల్ని షాపింగ్ ఉత్సవం అనేసి మనం పేరు పెట్టుకుంటే బాగుంటుందని నేను అన్నాను కదా, బికాస్ అబ్సల్యూట్లీ ఇట్స్ అ విజువల్ ఫీస్ట్, మనకి చాలా అందంగా అందరు కనిపిస్తూ ఉంటారు. బట్ సేమ్ టైం దసరా రోజు ఇంకా బ్యూటిఫుల్గా కనిపించడానికి కావాల్సింది ఏంటి, మనం షాపింగ్ చేయాల్సిందే. అండ్ రైట్ నౌ ఉన్న ఫ్లాట్ 50% ఆఫ్ బోర్డ్స్, ఇంకా రకరకాల ఆఫర్స్ చూస్తుంటే హూ క్యాన్ స్టాప్ షాపింగ్, యూ టెల్ మీ కదా. అండ్ స్పెషలీ మన హైదరాబాద్ షాపింగ్ అడ్డాస్ కొన్ని ఉంటాయి, అసలు అక్కడ అసలు సిసలు షాపింగ్ వైబ్ అంతా కనిపిస్తుంది. అబిట్స్ కావచ్చు, సుల్తాన్ బజార్ కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, జనరల్ బజార్ కావచ్చు, వాట్ నాట్ ఎవ్రీవేర్ మనకి మాల్స్ అన్నిట్లో ఉంటాయి. బట్ దీస్ ప్లేసెస్ ఆర్ ద అడ్డా ఫర్ ద యాక్చువల్ షాపింగ్ వైబ్. మరి ఈ ప్లేసెస్కి వెళ్తే అసలు షాపింగ్ మజా కనిపిస్తుంది. ఎన్ని చీరలున్నా చీరలే లేనట్టు, చీరల వెనక మై మర్చిపోయి చూస్తూ ఉండే ఆడవాళ్ళని చూసి తెలుసుకోండి హౌ మచ్ దే ఆర్ షాపహాలిక్స్ అనేసి. మరి ఇట్స్ లైక్ టాప్ టు టో అన్నీ ఖచ్చితంగా కొనాల్సిందే. అండ్ కొత్త బట్టలు, జ్యువెలరీ అండ్ మ్యాచింగ్ యాక్సెసరీస్, చెప్పల్ అన్నీ కొనిచ్చాక కూడా అప్పుడు బ్యాంక్ బ్యాలెన్సెస్ చెక్ చేసుకుంటూ ఉంటారు అఫ్కోర్స్ మగవాళ్ళు, బట్ ఇది మాత్రం తప్పదు అనమాట, అంతే కదా. అండ్ దిస్ విజువల్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ తెలంగాణ రైట్ నౌ. నిజంగా మరి బట్టల షాపింగ్తో పాటు మనకు తెలిసిందే కదా, కొత్త కారు కొనే వాళ్ళు ఉంటారు, కొత్త ఫ్రిడ్జ్, దిస్ ఇస్ ద రైట్ టైం టు చేంజ్ యువర్ థింగ్స్, ఎలక్ట్రానిక్స్ ఏదైనా కొత్తగా కొనాలనుకుంటే ఇయర్ లాంగ్లో వెయిట్ చేసి దసరా టైంలో కొందాం, మంచి ఆఫర్స్ ఉంటాయి, మంచి కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి అనేసి వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అలా కొత్త కారు, కొత్త ఫ్రిడ్జ్, కొత్త టీవీ, కొత్త ఎలక్ట్రానిక్స్, and this is the best time. ఎందుకు best time మనకు

తెలిసిందే కదా, మన దసరా టైంలో చేసే ఆయుధ పూజ చాలా చాలా చాలా ఇంపార్టెంట్. అమ్మవారి చేతిలో ఆయుధాలు ఉంటాయి, సో అలా అమ్మవారి పూజలో భాగంగా ఆయుధ పూజ ఎంత ఇంపార్టెంటో, మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని కూడా అందులో మనం భగవంతుణ్ణి చూసుకుంటూ అవి మనల్ని బాగా చూసుకోవాలి అనేసి వాహన పూజలు చేస్తూ ఉంటాము. మన సేఫ్ ట్రావెల్ ఉండాలి అనేసి దాంట్లో కూడా మనం దేవుణ్ణే చూసుకుంటాం. అండ్ దాట్ కల్చర్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ తెలంగాణ, అంతే కదా, మన తెలుగు ఇళ్లలో ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ స్పెషలీ తెలంగాణలో ఇంకా వైబ్రెంట్గా కనిపిస్తుంది అన్నమాట. మరి ఈ ఈ పండుగ ఎంత బ్యూటిఫుల్ ఫెస్టివల్ అంటే, ప్రతి ప్రతి వ్యక్తి ఇంపార్టెంట్, ప్రతి వస్తువు కూడా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిలో కూడా దేవుని చూస్తూ పూజ చేసుకునే చాలా బ్యూటిఫుల్ ఫెస్టివల్ మన దసరా. మరి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరికోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 విత్ మీ ఆర్జే ప్రఫుల్లిక.

అండ్ ఎస్, మరి దసరా పండుగ మన తెలంగాణలో ఎంత బ్యూటిఫుల్గా జరుపుకుంటారో మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇక్కడ మన తెలంగాణలో ప్రతి ఒక్క ఊరిలో చాలా డిఫరెంట్గా, చాలా బ్యూటిఫుల్గా అండ్ అంగరంగ వైభవంగా జాతరలాగా చేసుకుంటారు. ఎస్, మరి ఆ జాతర సంబరం

0: చూడాలి అంటే హైదరాబాద్ వదిలేసి ఊర్లలోకి వెళ్ళి చూడండి, అసలైన దసరా జాతర చూడొచ్చు. మరి అక్కడ రావణాసురుని వధించే ఘట్టాన్ని కళ్ళారా చూడడానికి ఊరంతా కదులొస్తుంది. అండ్ అక్కడ ఎన్నో విన్యాసాలు చేస్తూ ఎన్నో ఎన్నో ఎన్నో పండగ వాతావరణం కనిపించేలాగా ఒక జాతర అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఆ జాతరని విట్నెస్ చేయాలి అంటే యు షుడెంట్ మిస్ తెలంగాణ రీజన్స్ డ్యూరింగ్ దసరా టైం. మరి అక్కడ చేసే బతుకమ్మ ఆటలు కూడా ఎంత బాగుంటాయో. అండ్ ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువగా మనం డీజే వైబ్తో అంటే కొన్ని పాటలు అలా మనం ఆడియో సాంగ్స్ అలా ప్లే చేస్తూ టేప్ రికార్డర్లో అలా ప్లే చేస్తూ వి యాక్చువల్లీ లిసన్ కదా, మన మొబైల్లో ప్లే చేసుకుంటూ అలా వింటాం. బట్ రైట్ నౌ మన ఊళ్ళలో వెళ్తే అక్కడ ఇలాంటివన్నీ కాకుండా వాళ్ళకి ఎన్నో పాటలు చాలా లాంగ్ లెంతీ సాంగ్స్ వాళ్ళకి ఆల్రెడీ వచ్చుంటాయి, నంబర్ ఆఫ్ సాంగ్స్ వచ్చుంటాయి, అలా రియల్గా రియలిస్టిక్గా పాడుకుంటూ గంటల తరబడి ఆడుతూ ఉంటారనమాట. సో అలా ఇలాంటి ఘట్టాలు మనం మన ఊర్లలోనే మనం చూడగలుగుతాము, మన తెలంగాణ ఊర్లలోనే అది చూసి ఆనందించగలుగుతాం. మరి అలాంటి జాతర వాతావరణాన్ని ఈ దసరా టైంలో వెళ్ళి వీక్షించి ఆనందించండి. అండ్ ఎక్కడున్నా సరే దసరా అనేది మన తెలంగాణ ఫెస్టివల్. ఆ తెలంగాణ ఫెస్టివల్లో ఒక అది మన పిండి వంటలతో మన నాలుకని ఇంప్రెస్ చేస్తుంది, బట్టలతో మన ఒంటిని ఇంప్రెస్ చేస్తుంది, మన కమ్యూనిటీ రిలేషన్షిప్స్తో ప్రేమలతో అందరి మనసుని ఇంప్రెస్ చేస్తుంది, ఇంటిని పాదిని మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఒక సంతృప్తినిచ్చే పండుగ దసరా పండుగ. మరి ఇలాంటి ఒక దసరా పండుగ మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అండ్ ఆ పండుగని ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, చాలా వైభవంగా చాలా ఆనందంగా జరుపుకోండి. అండ్ అందరితో పాటు ఆనందంగా సెలబ్రేట్ చేసుకోండి, బికాస్ దిస్ ఇస్ అవర్ దసరా ఫెస్టివల్. సో అందరికీ అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు. మరి నెక్స్ట్ మైండ్ఫుల్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది 9 o'clock కి. మరి 9:30 దాకా నేను ఇక్కడే ఉంటాను కదా. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz విత్ మీ ఆర్జే ప్రవళిక. ఎస్,
1: hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam. Telangana's heartbeat on air.

ఆల్రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ విత్ మీ ఆర్జే ప్రబలిక, అండ్ దిస్ సెగ్మెంట్ నేమ్ ఇస్ మైండ్ఫుల్నెస్. మీరు ఎంత మైండ్ఫుల్గా ఉంటారు రోజులో, అండ్ వాట్ ఎవర్ ద థింగ్స్ మీరు ఏం చేస్తున్నారో అది మైండ్ఫుల్గా చేస్తున్నారా, ఫ్లోలో చేస్తున్నారా, అలవాట్లో చేస్తున్నారా, ఇష్టంతో చేస్తున్నారా, మనస్ఫూర్తిగా చేస్తున్నారా, దట్ ఈస్ వాట్ మైండ్ఫుల్నెస్ ఇస్ కదా. మరి మైండ్ ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటూ ఏదో ఫిజికల్ ప్రెజెన్స్ ఉంటూ మనం చేసే పనులు కాదు. ఏ పని చేస్తున్నా కానీ ఎగ్జాక్ట్లీ రైట్ నౌ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు యూ, మై హోల్ మైండ్ అండ్ సోల్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ మై సెన్స్ ఇస్ ఓన్లీ ఆన్ దాట్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ మైండ్ఫుల్నెస్. మరి మీరు ఏం చేస్తున్నారు రైట్ నా? మీరు డ్రైవ్ చేస్తున్నారంటే అఫ్ కోర్స్ కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్ మీద ఉంది, బట్ సేమ్ టైమ్ పార్ట్ ఆఫ్ దాట్ ఈజ్ ఆన్ సమ్ మ్యూజిక్, లేకపోతే

ఆకాశవాణి వింటున్నారు అంటే ఖచ్చితంగా ప్రభళిక మాటల మీద కాన్సన్ట్రేషన్ అయి ఉంటుంది కదా. సో హౌ మచ్ పర్సంటేజ్ మీరు మైండ్ఫుల్గా పనులు చేస్తున్నారు అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఎవ్రీ డే దట్ ఈస్ వాట్ లివింగ్ ఇన్ ద ప్రజెంట్ అనేది దానికి మీనింగ్. సో మనకి పాస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, ఫ్యూచర్ యాంగ్షియస్నెస్ అనేది ఉంటుంది, బట్ వాట్ ఆర్ యూ డూయింగ్ అబౌట్ యువర్ ప్రజెంట్? ఈ కరెంట్ ప్రజెంట్ పాస్ట్లో వెళ్ళిపోక ముందే దిస్ వాల్యుబుల్ సెకండ్, దిస్ వాల్యుబుల్ మినిట్ మన కోసం ఉంది కాబట్టి లెట్స్ సెలబ్రేట్ ఎవ్రీ మినిట్. దాట్స్ హౌ యు లివ్ లైఫ్ ఎవ్రీ సెకండ్ అన్నమాట. సో ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ని ఆస్వాదించాలి అంటే దాట్ ప్రజెంట్ కరెంట్ మూమెంట్లో మీరు ఏం చేస్తున్నారో దాని మీదే కంప్లీట్ మైండ్ ఉండాలన్నమాట, అంతే కదా. అండ్ ఎస్, మరి ఇంత బ్యూటిఫుల్ ఫెస్టివల్ దసరా మన కోసం వచ్చింది కదా, దీని నుంచి ఒక చిన్న ఎసెన్స్ మనం నేర్చుకోవచ్చు తెలుసా? ఎంత బ్యూటిఫుల్గా మనం డ్రెస్అప్ అవుతామో ఈ టైంలో, ప్రతిసారి అలా డ్రెస్ అవ్వడం కుదరదు, బట్ వీలైనంతగా చాలా అందంగా రెడీ అవ్వటం అనేది ఒక ఆర్ట్. అంటే ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఉండటం అనేది ఆర్ట్. కానీ రోజు మీరు కావలసినంత టైం, అంటే మీకు కుదిరినప్పుడల్లా బ్యూటిఫుల్గా రెడీ అయ్యి చూడండి. అట్లీస్ట్ మినిమల్, రోజు అలంకరించుకోవాలని కాదు బట్ మినిమలిస్టిక్గా ఏదైతే మీరు చేయగలుగుతారో అది చాలా ఇంట్రెస్ట్తో మీరు మైండ్ఫుల్గా చేస్తే ద కాన్ఫిడెన్స్ యూ గెట్ యూ సీ వేరే లెవెల్లో ఉంటుంది. సో దాట్ ఎసెన్స్ వీ కెన్ టేక్ ఫ్రమ్ దసరా పండుగ. అండ్ అంతేకాదు, అందరం కలిసి మెలిసి బతుకమ్మ ఆటలు ఆడుతున్నాం కదా, అలా ప్రతిసారి కుదిరినప్పుడల్లా ఒక గ్యాదరింగ్స్ చేసుకొని, మంత్లీ వన్స్ అలా గ్యాదరింగ్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటే, నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని ఆటలాడుకుంటే వాట్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ కదా. ఎంత స్ట్రెంగ్త్, ఎంత పాజిటివిటీ అనిపిస్తుందో. అండ్ నాట్ ఓన్లీ దాట్, దసరా పండుగ రోజు అందరం అందరికీ మంచి జరగాలి అనేసి కలుసుకుంటూ జంబి ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఫ్రమ్ దాట్ వాట్ వీ క్యాన్ టేక్, నిజంగా అందరూ మంచిగా ఉండాలి, మన వాళ్ళని మనం కలుస్తూ ఉండాలి అన్న థింగ్ మనకి రెగ్యులర్గా అదొక అలవాట్లాగా పెట్టుకుంటే, అంటే మంత్లీ వన్స్ మీకు కుదిరినప్పుడల్లా మీ వాళ్ళని వెళ్ళి కలిసి వాళ్ళతో స్పెండ్ చేసి యూ కమ్ బ్యాక్ యూ ఫీల్ సో బెటర్, బికాస్ మన కోసం మన వాళ్ళు ఉన్నారు అన్న శక్తి ఏదైతే ఉంటుందో దట్ డ్రైవ్స్ యూ సో సో క్రేజీ అన్నమాట. సో విత్ దిస్ ఎసెన్స్ మన దసరాని ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ దసరా వచ్చేది 10 రోజులే, కానీ దాని ఎసెన్స్ నుంచి మనం నేర్చుకొని ఇయర్ లాంగ్ లెట్స్ సెలబ్రేట్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ థింగ్స్, కమ్యూనిటీ రిలేషన్షిప్స్ కావచ్చు, చక్కగా రెడీ అవ్వడం కావచ్చు, సెలబ్రేటింగ్ విత్ ఆ పీపుల్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, బికాస్ హ్యాపీనెస్ ఇస్ మ్యాండేటరీ ఎవ్రీ డే కాబట్టి, బికాస్ వీ డిజర్వ్ హ్యాపీనెస్ కాబట్టి. ఎస్, మరి అందరూ చాలా చాలా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ దిస్ దసరా అందరికీ చాలా మంచి జరగాలనేసి కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. అండ్ చాలా చక్కగా బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 MHz. విత్ దిస్ నో, దిస్ ఇస్ యువర్ ఆర్జే ప్రభళిక ఇస్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంటల్ అండ్ ఐల్ డెఫినెట్లీ మిస్ యూ. మరి మీరు కూడా మీ వాళ్ళతో హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, బికాస్ లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్, లైఫ్ ఇస్ వెరీ షార్ట్, జస్ట్ జిందగీ నా మిలేగీ దుబారా బాస్, ఎంజాయ్ లైఫ్. దిస్ ఇస్ యువర్ ఆర్జే ప్రభళిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్, ఐ లవ్ యూ.

స్టాప్ డాన్సింగ్ పునగాలు లోడింగ్.

డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనగాలు లోడింగ్.

స్టాప్ డాన్సింగ్ పూనకాలు లోడింగ్.

అందరికీ నమస్కారం. నేను నగిరికంటి క్షితిజ, ఐఎఫ్ఎస్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్. శ్రోతలందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. పాలపిట్టను బంధించడం చట్టరీత్యా నేరము, వన్యప్రాణి చట్టం కింద తగిన శిక్షలు ఉన్నాయి కాబట్టి ఈ పండుగ సందర్భంగా ఎవరైనా పాలపిట్టని నిర్బంధించి ప్రదర్శించినట్లయినా, లేకపోతే ఎక్కడన్నా హింసించినట్లు గనక మీరు చూసినట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-5364, 1800-425-5364, అలాగే ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది మొబైల్ నెంబర్ 9800-333-8666, 9800-333-8666, దానికి సమాచారం ఇవ్వగలరని మనవి. సమాచారం ఇచ్చినట్లయితే వెంబడే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.